0: అత్యంత నమ్మదగిన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ప్రేమధార టీవీ వీక్షకులందరికీ శుభములు తెలియజేస్తున్నాం. ఈనాటి మన ధ్యాన భాగంగా యెహోషువ గ్రంథము 3-4 అధ్యాయాలను ధ్యానించుకోబోతున్నాం. 3వ అధ్యాయంలో ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన సందర్భాన్ని గురించి వివరించబడినట్లుగా చూస్తాం. యెహోషువ ఇస్రాయేలీలు యోర్దాను నది యొద్దకు వెళ్ళి అక్కడ నిలిచారు. 3 రోజులు గడిచిన తర్వాత నాయకులు శిబిరాన్ని పరిశీలించి ప్రజలకు సూచనలు చేశారు. మందసాన్ని, దానిని మోస్తున్న యాజకులను అనుసరించమని ప్రజలకు చెప్పబడింది. అప్పుడు యెహోషువ మందసాన్ని తీసుకొని ప్రజలకంటే ముందుగా వెళ్ళమని యాజకులకు ఆజ్ఞ ఇచ్చాడు. మందసాన్ని అనుసరించడం ద్వారా వారు దేవునితో తమ సంబంధాన్ని, నిబంధనను కనపరుస్తారని చెప్పాడు. ఇస్రాయేలు జాతికి మరొక విశ్వాస పరీక్షగా ఇది ఉంటున్నది. ఇక 4వ అధ్యాయంలో యోర్దాను దాటిన వెనువెంటనే జరిగిన సంఘటనను గమనిస్తాం. ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన తర్వాత 12 గోత్రాల నుండి 12 గురిని ఎన్నుకోమని యెహోవా యెహోషువతో చెప్పాడు. అలా చేసిన తర్వాత యాజకులు నిలబడిన చోట నుండి 12 రాళ్లను తీసుకోవాలని వారికి ఆదేశించబడింది. వారు ఈ రాళ్లను తీసుకువెళ్ళడానికి మంచి కారణమే ఉంది. ఆ కారణాలు ఏమిటో నేటి కార్యక్రమంలో తెలుసుకుంటాం. ఇక ఇందలి ఆధ్యాత్మిక సత్యాలను వినడానికి మనము సిద్ధపడదామా?
1: ప్రియ సోదరి సోదరులారా, ఈరోజు మనం యెహోషువ 3వ అధ్యాయం 4వ అధ్యాయం అధ్యయనం చేయబోతున్నాం. యెహోషువ వేకువనే లేచాడు. తన వారితో అతడు హిత్తీము నుండి బయలుదేరాడు. ఇప్పుడు వీరు యొర్దాను నది దాటాలి. 3 దినములైన తరువాత శిబిరములో నాయకులు జనులకు ఆజ్ఞాపించారు. యాజకులైన లేవీయులు యెహోవా నిబంధన మందసము మోసుకుపోతూ ఉండగా మీరు దాని వెంట వెళ్ళాలి. మీరు దానికి 2000 కొలమూరల దూరంలో నడవాలి. మీరు వెళ్లే త్రోవ మీరు ఇంతకు ముందుగా వెళ్లినది కాదు. మందసానికి సమీపంగా నడవకండి. రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేస్తాడు గనుక మిమ్మలను మీరు పరిశుద్ధపరచుకోండి. యాజకులారా, మీరు మందసమునెత్తుకొని ప్రజల ముందు నడవండి. ఇస్రాయేలు జాతికే ఇది గొప్ప విశ్వాస పరీక్ష. మునుపు ఎర్రసముద్రం దాటారు, కాని ఇప్పుడు యొర్దాను నది దాటాలి. ఇది వారికి మరొక విశ్వాస పరీక్ష. యొర్దాను దాటాక వీరు యుద్ధాలు చేయవలసి ఉంది. కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి. మోషే ఎర్ర సముద్ర జలాన్ని కర్రతో కొట్టినప్పుడు వారికి దారి ఏర్పడింది. ఆరిన నేల మీద వారు నడిచారు. కాని ఇది యొర్దాను నది. ఇది వరదలు వచ్చే కాలం. నది పొర్లిపారుతోంది. ఇది ఎర్ర సముద్రం కంటే గొప్ప అద్భుతం. యెహోవా నిబంధన మందసం ముందు కదలాలి. మందసానికి ప్రజలకు మధ్య కనీసం 1 మైలు ఎడముండాలి. ముందు వారు నది అంచుకు వచ్చి అక్కడ నిలవాలి. 7వ వచనం నుండి అప్పుడు యెహోవా యెహోషువతో అన్నాడు, మోషేకులాగే నేను నీకు తోడై ఉంటాను, నిన్ను గొప్ప చేస్తాను, యాజకులను కదలమని చెప్పు. యెహోషువ అన్నాడు, ఇది మన దేవుడైన యెహోవా ఆజ్ఞ. సర్వలోకనాథుని మందసము మీకు ముందుగా యొర్దాను నది దాటబోతోంది. జీవము గల మన దేవుడు అక్కడి మనుష్యులను వెళ్లగొడతాడు. గోత్రానికి 1 చొప్పున 12 గురిని ఏర్పరచుకోండి. యెహోవా మందసమును మోసే యాజకుల అరికాళ్లు యొర్దాను నీళ్లను ముట్టగానే యొర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారే నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుస్తాయి. కోతకాలమంతా యొర్దాను గట్లమీదిగా పొర్లిపారుతుంది. నిబంధన మందసాన్ని మోసే యాజకులు జనులకు ముందు వెళ్ళగా యొర్దాను దాటడానికి జనులు తమ గుడారములలో నుండి బయలుదేరారు. మందసాన్ని మోస్తూ యాజకులు నీటి అంచున నిలువగానే పైనుండి పారే నీళ్లు బహుదూరాన ఆదాము అనే పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచాయి. లవణ సముద్రంలోకి పారే నీళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. యొర్దాను మధ్య యాజకులు ఆరిన నేలపై నడిచారు. ఇస్రాయేలీయులందరూ ఆరిన నేలపై దాటుతూ వెళ్లారు. శ్రోతలు వింటున్నారా? ఈ దృశ్యం ఎంతో మనోజ్ఞమైనది. యాజకులు నదీ జలం అంచున పాదాలు మోపగానే జలరాశి అల్లంత దూరాన ఆగిపోయింది. అది అసలే వర్ష ఋతువు. సంవత్సరానికి 2 సార్లు విపరీతమైన వర్షపాతం. ఇప్పుడిది వసంతకాలపు వర్షం. సాధారణంగా ఈ నది దాటాలంటే కొన్ని వారాలు పడుతుంది. యాజకులు మందసం మోస్తూ నడిచి వెళుతున్నారు. వెనకటి ఎర్ర సముద్రం అనుభవం వారి మనస్సుల్లో మెదులుతూనే ఉంది. దేవుడు జలరాశిని ఆదాము అనే స్థలంలో నిలిపివేశాడు. ఆదాము అనే స్థలమే కాదు, ఆదాము అనే వ్యక్తిని కూడా మనం ఎరుగుదుము. మానవ పాప సమస్య అంతా ఆదాము అవిధేయతతోనే మొదలైంది. యాజకులు మందసం మోశారు. మందసం ప్రభు అయిన యేసుక్రీస్తుకు చక్కని సంకేతం. అరణ్య ప్రయాణంలో ఈ మందసం వారి మధ్యనే ఉంది. 40 సంవత్సరాలు వారు మోసిన మందసమిది. ఈ మందసం వారికి ముందుగా నడిచింది. అలాగే యేసుక్రీస్తు మరణాంధకారపు లోయలో గుండా మనల్ని నడిపిస్తున్నాడు. ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు. ఎర్రసముద్రం అనుభవం, ఇప్పుడు యొర్దాను అనుభవం, ఈ రెండూ యెహోషువాను మోషేకు వారసునిగా గొప్ప నాయకునిగా తీర్చిదిద్దాయి. ఇశ్రాయేలీయులు యొర్దాను దాటిన స్థలంలో సరిగా అక్కడే ఒకరోజు యోహాను యేసుక్రీస్తుకు బాప్తిస్మమిచ్చాడు. వీరికి యుద్ధాయుధాలు యుద్ధరథాలు లేవు, గాని యెహోవా వీరికి తోడుగా ఉన్నాడు. అదే వారి విజయ రహస్యం. పాత తరమంతా గతించింది. ఆ తరానికి యెహోషువా కాలేబు ప్రతినిధులుగా మిగిలి ఉన్నారు. నాయకత్వపు బాధ్యతలు చేపట్టినవాడు యెహోషువా. యొర్దాను దాటాక ఎరికోను వశం చేసుకోవాలి. అక్కడ విజయస్థూపం నిర్మించారు. దేవునిపై ఆధారపడినప్పుడెల్లా గెలుపు, లేకపోతే ఓటమి. యెహోషువా దేవునికి విధేయుడై ఎన్నో విజయాలు సాధించాడు. సోదరీ సోదరులారా, దేవుడు మనకు వాగ్దానమిస్తున్నాడు. నిన్ను విడువడు, ఎడబాయడు, నీవు అడుగుపెట్టే ప్రతిచోటూ నీకిస్తాను అన్నాడు ప్రభువు. బైబిలులోని చరిత్ర గ్రంథాలన్నిటిలో యెహోషువా గ్రంథము మనకు గొప్ప నిరీక్షణ కలిగిస్తుంది. మందసాన్ని మరోసారి చూడండి. ఇది ఇశ్రాయేలు జాతి అంతటికీ ఎంతో ముఖ్యమైన ఆధ్యాత్మిక సంకేతం, దేవుని సన్నిధికి ప్రతీక. దీనినే నిబంధన మందసం అంటారు. ఇది దీర్ఘచతురస్రాకారంలో ఉంటుంది. ఇది ఒక పెట్టెలాగా ఉంటుంది. ఇది బంగారంతో చేయబడింది. దీని మూతపైన కెరూబులు 2 ఒకదానికొకటి ఎదురుగా ఉంటాయి. దశాజ్ఞల పలకలు అందులో ఉంటాయి. మందసంలో మన్నాపాత్ర ఉంటుంది. అహరోను కర్ర అందులో ఉంచబడింది. అది యాజకత్వ అధికారాన్ని సూచిస్తుంది. ఈ మందసాన్ని లేవీయులే మొయ్యాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఈ మందసం ఉంటుంది. వాగ్దత్త భూమిలో అడుగుపెట్టకముందు అందరూ తమను తాము శుద్ధి చేసుకోవాలి. దేవుడు వారి మధ్య అద్భుతాలు జరిగిస్తాడు. భోజన విషయంలో, స్త్రీ కానుపు విషయంలో, రోగాన్ని బట్టి శవాన్ని ముట్టుకున్నందువల్ల కలిగే అపవిత్రత నుండి శుద్ధి పొందాలి. ప్రభు అన్నాడు, ఆత్మశుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుణ్ణి చూస్తారు. దేవుని సన్నిధిలో మన శరీరము, జీవము, ఆత్మ శుద్ధిగా, శుచిగా ఉండాలి. దేవుని మాటలు యెహోషువా చెప్పగా విని ప్రజలు ఎంతో ఉద్రేకభరితులయ్యారు. వారిని కొంచెం నిదానించమంటున్నాడు యెహోషువా. తాత్కాలిక ఉద్రేకాన్ని అదుపులో ఉంచుకోవాలి. నీవు దేవుని పని ఆరంభించకముందు దేవుడు ఏమి చెప్పాడో, ఆ పని ఎలా చెయ్యాలంటున్నాడో జాగ్రత్తగా వినాలి. కనానీయులు దుర్మార్గులు. దేవుడు వారిని శిక్షించడం న్యాయమే. దేవుడు ఇశ్రాయేలును శిక్షాదండంగా వాడుకున్నాడు. స్థానికులైన కనానీయులతో ఇశ్రాయేలీయులు కలిసి సాంకర్యమైపోకూడదు. ఇశ్రాయేలీయులు అడపాదడపా కనానీయ పద్ధతులను అనుసరించి దేవుని తీర్పునకు గురి అయ్యారు. యెహోషువా తన ప్రజలకు దేవుడెంత గొప్పవాడో చూపుతున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. యెహోవా సర్వలోకనాథుడు, సార్వభౌముడు. యావత్ ప్రపంచానికి ఆయన ప్రభువు. ఏ సంఘము, ఏ శాఖ సత్యానికి గుత్తాధిపత్యం వహించజాలదు. యేసు అందరికీ ప్రభు, అందరినీ సర్వసత్యములోనికి నడిపించేవాడు పరిశుద్ధాత్మ. దేవుడు పక్షపాతి కాడు. రూపాంతరపు కొండమీద పేతురు, యాకోబు, యోహాను కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరూ కనపడలేదు. ఏలియా లేడు, మోషే లేడు, యేసు ఒక్కడే సదాకాలం ఉన్న దేవుడు. మన గర్వాన్ని అతిశయాన్ని మేపటానికి యేసు ప్రభువు లేడు. ఆయన మనలను తన సంకల్ప సిద్ధికి వాడుకుంటాడు. ఆయనను వాడుకునే ప్రయత్నం మనం చేయకూడదు, అది మహాపచారం. వారు యొర్దాను నది దాటి వాగ్దత్త భూమిలో ప్రవేశించాలి, భయపడకూడదు. దేవునికి విధేయులై ముందంజ వెయ్యాలి. మునుపు ఎర్రసముద్రము దాటించిన దేవుడే ఇప్పుడు యొర్దాను నది దాటిస్తాడు. దేవుడు ఎంతైనా విశ్వసనీయుడు. ప్రతి అద్భుతానికి కర్త దేవుడే. శ్రోతలు, రండి, మనమిప్పుడు యెహోషువా 4వ అధ్యాయంలో ప్రవేశిద్దాము. ఈ అధ్యాయంలో కొన్ని ఆసక్తిదాయకమైన సంగతులున్నాయి. 12 యొర్దాను నదిలో నుండి 12 రాళ్లు తెచ్చారు. ఆ రాళ్లతో వారొక స్థూపం నిర్మించారు. యాజకులు మందసాన్ని మోసుకుంటూ యొర్దాను దాటి వెడతారు. అప్పుడు మళ్లీ యొర్దాను నది వరదలు వచ్చి పొర్లిపారింది.

0: జనులంతా యొర్దాను దాటటం తుదముట్టిన తరువాత యహోవా సెలవిచ్చాడు, 12 గోత్రకర్తలు తలా ఒక రాయి తెచ్చి వాటిని స్తూపాలుగా మీరు ఈ రాత్రి బస చేసే చోట నిలపాలి. ఈ రాళ్లు చిరకాలము తరతరాలకు ఇశ్రాయేలు జాతికి జ్ఞాపకార్థంగా ఉండాలి. ఈ స్తూపాలు యొర్దాను దాటిన సంఘటనకు ఆనవాళ్లు. ప్రియశ్రోతలు, యొర్దాను నది దాటటం చరిత్ర మాత్రమే కాదు, అది మన అనుభవం కూడా. ఇశ్రాయేలు పక్షాన దేవుడు చేసిన ఈ గొప్ప కార్యానికి ఈ 12 రాళ్లు సాక్ష్యం పలుకుతాయి. యెహోషువా ఈ గ్రంథం రాస్తున్నప్పుడు ఇంకా ఆ రాళ్లు అక్కడే ఉన్నాయి. రోమాపత్రిక 6:1-4 వరకు. కృప విస్తరించాలని పాపమందు నిలిచి ఉంటామా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలా దానిలో జీవిస్తాము? క్రీస్తుయేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందామని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఏలాగు లేపబడ్డాడో అలాగే మనము నూతన జీవము పొందినవారమై నడుచుకునేటట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందటానికి ఆయనతో కూడా పాతిపెట్టబడ్డాము. శ్రోతలు, ఈ వచనాలకు అర్థమేమిటి? దేవుని కృపను దుర్వినియోగపరచకూడదు. కావాలని పాపం చేస్తూ దేవుని కృపను కోరటం అపచారం. క్రీస్తుతో చనిపోయి తిరిగి లేచిన మనకు నూతన జీవమున్నది. ఈ 12 రాళ్లు యొర్దాను నదిలో ఉన్నాయి. ఇవి క్రీస్తు మరణాన్ని చూపుతాయి. ఈ రాళ్లను తీసి యొర్దాను నదికి పడమటి తీరాన ఉంచారు. ఇది క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని సూచిస్తుంది. 2000 క్రిందట యేసు చనిపోయాడు. ఆయన మరణమందు ఆయనతో సంయుక్తమవుతున్నాము. బాప్తిస్మము అంటే సంయుక్తపరచబడడం అని అర్థం. ఇప్పుడు మనం సజీవుడైన క్రీస్తుతో సంయుక్తమవుతున్నాము. ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదానికి మూలం ఇదే. క్రీస్తు, నేను ఏకాత్మ అవుతున్నాము. మా శ్రోతలు ఈ ప్రాతిపదిక సత్యాన్ని గ్రహించాలి. ఇశ్రాయేలీయులు నది దాటారు, వెంటనే పాలస్తీనా పౌరులయ్యారు. ఇప్పుడు వారు వాగ్దత్త దేశానికి చెందిన ప్రజలు. మనం కూడా పరమకానాను పౌరులం. యొర్దాను దాటాము, పరమకానానులో ప్రవేశించాము. మన పౌరస్థితి పరలోకమందున్నది. ఎఫెసీ పత్రిక 2:4-7 వరకు పౌలు అన్నాడు, దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చినవారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమచేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు. కృపచేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తుయేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపామహదైశ్వర్యమును రాబోయే యుగాలలో కనపరిచే నిమిత్తము క్రీస్తుయేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాడు. పునరుత్థానుడైన యేసు జీవమే మన జీవమైంది. యెహోషువా 4:15 నుండి యెహోవా అన్నాడు, యాజకులను యొర్దానులో నుండి యువతలికి రమ్మను. అలాగే వారు యొర్దాను నడుమ నుండి వచ్చారు. అప్పుడు యొర్దాను యథాప్రకారం పొర్లిపారింది. అందరూ ఎరికో తూర్పు ప్రాంతమందలి గిల్గాలులో దిగారు. 12 రాళ్లను యెహోషువా గిల్గాలులో నిలువబెట్టించి అన్నాడు, రాబోయే తరానికి ఈ స్థూపాలు ఎందుకు స్థాపించబడినవో వివరించి చెప్పాలి. యెహోవా బాహువు బలమైనదని భూనివాసులందరూ తెలుసుకోవాలి. శ్రోతలు వింటున్నారా? మనం రాబోయే తరానికి అందించాల్సిన స్వాస్థ్యం సువార్త. ఇది తల్లిదండ్రుల బాధ్యత. తమ పిల్లలకు తమ అనుభవ సాక్ష్యాన్ని పిత్రార్జితంగా అందించాలి. గమనించండి, యొర్దాను నదిని వారు దాటారు. అంతకుముందు ఈజిప్టు నుండి ఎర్రసముద్రం దాటి వచ్చారు, అది విమోచన. ఇప్పుడు యొర్దాను దాటి వాగ్దత్త భూమిలో ప్రవేశించారు. అప్పుడది మోషే చేతికర్ర, గాని ఇప్పుడిది యెహోవా మందసం. అలాగే మరణం గుండా క్రీస్తు మనల్ను నడిపిస్తాడు. మరచిపోకండి, యొర్దాను క్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. విశ్వాసుల మరణం కాదిది. క్రీస్తు మరణంలోకి మనము బాప్తిస్మం పొందాము, అందులో ప్రవేశించాము. యెహోషువా 4వ అధ్యాయం మన వ్యక్తిగత జీవితాలకు గొప్ప పాఠం. ప్రజలు యొర్దాను నదిని దాటారు, అంతటితో అయిపోలేదు. అది ఇశ్రాయేలు జాతి చరిత్రకు కొత్త ఆరంభం. 12 గోత్ర నాయకులు 12 రాళ్లు నదిలో నుండి తెచ్చారు. వారు నిర్మించిన బలిపీఠం దేవుడే వారి నాయకుడని సాక్ష్యమిస్తుంది. ఇది విజయ సూచకం. ఇది వారికి కొత్త శకారంభం. మనలో కూడా గత స్మృతులు కొన్ని విజయ స్థూపాలుగా నిలిచిపోతాయి. మోషే తరువాత యెహోషువా, వీరి నాయకత్వం రాబోయే తరాలకు ఎంతైనా మార్గదర్శకం. దేవుణ్ణి వెంబడించే నాయకులను వెంబడించే ప్రజలు ధన్యులు. యెహోషువా యెహోవా వాడుకున్న గొప్ప నాయకుడు. 2 ఘన విజయాలు. 1 ఎర్ర సముద్రం దాటారు, 2 యొర్దాను నది దాటారు. ఇప్పుడు వారు స్వతంత్ర జాతి. తరతరాలకు దేవుని ప్రజలు గత చరిత్రను స్ఫురణకు తెచ్చుకొని స్ఫూర్తి పొందుతారు. ప్రియ సోదరీ సోదరులారా, ఇశ్రాయేలీయులు నిర్మించిన 2 స్థూపాలు ఈ అధ్యాయంలో మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. యొర్దాను నది మధ్య నుండి తెచ్చిన 12 రాళ్లు గిల్గాలులో స్థూప నిర్మాణానికి వాడారు. యొర్దాను నది మధ్యలో కూడా 12 రాళ్లతో మొదటి స్థూపం నిర్మించారు. ఈ 2 స్థూపాలు దేవుని మహిమను చాటే 2 సాక్ష్యాలు. 12 రాళ్లు అంటే 12 గోత్రాలు. నది మధ్యలో ఉన్న స్థూపం మీదుగా నీళ్లు పారుతూ ఉంటాయి. మొత్తం 24 రాళ్లు యొర్దాను నది నుండే తీశారు. యాజకులు నది మధ్యలో నిలిచి అలాగే ఎంతోసేపు మందసాన్ని మోస్తూనే ఉన్నారు. ఈ సందర్భంలో వారు మోషేను జ్ఞాపకం చేసుకుని ఉంటారు. మోషేతో పోల్చి చూస్తే యెహోషువా అంత గొప్పవాడు కాడు అనిపిస్తుంది. మోషే పడిన శ్రమల ఫలితంలోకి యెహోషువా ప్రవేశించాడు. మోషే ఫరోతో తారసిల్లిన విధానం ఎంతో అపాయకరం, ప్రమాదకరం. యెహోషువాకు అట్టి పరిస్థితులు లేవు. ఇప్పుడు వీరు ఒక స్వతంత్ర జాతిగా వ్యవహరిస్తున్నారు. పోరాడతారు, గెలుస్తారు. దేవుని మాట విన్నప్పుడు తప్పక విజయం చేకూరుతుంది. దేవుడు చెప్పకుండా వీరు ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లకూడదు. సోదరీ సోదరులారా, ప్రియశ్రోతలారా, ఆత్మచేత ఎందరు నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. పరిశుద్ధాత్మ నడుపుదల చొప్పున జీవించాలి, నడవాలి. ఆయన వాక్యాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉండాలి, విజయం సాధించాలి. ఒకరోజంతా యొర్దాను జలరాశి అక్కడికక్కడే ఆగిపోయింది. ఇశ్రాయేలీయులు 1వ నెల 10వ తేదీ నది దాటారు. 1వ నెల 1వ తేదీ మోషే చనిపోయాడు. ఆ తరువాత 9 రోజులకు యొర్దాను దాటారు. అనగా మోషే మరణానికి వారు సంతాపము వెలిబుచ్చవలసిన దినాలవి. 30 రోజులు సంతాప దినాలు. ఇశ్రాయేలీయులు గిల్గాలులో స్థూపం నిర్మించారు. గాలు అంటే దొరలటమని అర్థం. గిల్గాలు అంటే గాలు గాలు అని 2 సార్లు అన్నట్లు. అనగా ఎడతెగక దొర్లుతుంది అని అర్థం. ఇశ్రాయేలీయుల సమస్యలన్నీ దొర్లిపోయాయి. గిల్గాలు చాలా ప్రాముఖ్యమైన స్థలం. ఇక్కడే ఇశ్రాయేలు మగపిల్లలందరికీ మొదటిసారి సున్నతి జరిగింది. ఇక్కడ ఒక జాతిగా మొదటిసారి పస్కా పండుగ చేసుకున్నారు. ఇక్కడే మన్నా సరఫరా ఆగిపోయింది. ఇక్కడే యెహోషువా సేనాధిపతిగా ఆశీర్వదించబడ్డాడు. ఇక్కడే సమూయేలును సౌలు కలుసుకున్నాడు. సౌలు ఇక్కడే తన రాజ్యాధికారం పోగొట్టుకున్నాడు. ఈ స్థలంలోకే దావీదు రాజుగా అభిషిక్తుడై వచ్చాడు. ఏలియా ఇక్కడే రూపాంతరం చెందాడు. ప్రియ సోదరీ సోదరులారా, క్రీస్తునందే మన గిల్గాలు. ఇక్కడే మన పాపాలన్నీ దొర్లిపోయాయి. గిల్గాలు ఆధ్యాత్మికంగా మనకు నూతన సృష్టి అనుభూతి. క్రీస్తునందే సమృద్ధి జీవం. ప్రియ శ్రోత, నీవు ఈ యేసుక్రీస్తును రక్షకునిగా ప్రభువుగా ఎరుగుదువా? పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము మనకు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.
1: యోర్దాను నదిలో పైనుండి పారు నీళ్లు ఎక్కడ ఏకరాశిగా నిలిచాయి? యోర్దాను నదిలో పైనుండి పారు నీళ్లు ఎక్కడ రాశిగా నిలిచాయి? 1. ఆదామను పురమునకు దగ్గర, 2. ఆశ్రయమను పురమునకు దగ్గర, 3. ఆకానను పురమునకు దగ్గర. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన సందర్భాన్ని గురించి తెలుసుకున్నాం. మందసాన్ని, దానిని మోస్తున్న యాజకులను అనుసరించమని ప్రజలకు చెప్పబడింది. మందసాన్ని అనుసరించడం ద్వారా వారు దేవునితో తమ సంబంధాన్ని, నిబంధనను కనపరుస్తారని విన్నాం. ఇస్రాయేలీలు తమ జీవితంలో మరొక అద్భుతాన్ని చూశారు. యాజకులు మందసాన్ని మోశారు. అది ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా ఉంటున్నది. ఈ మందసమే వారిని అరణ్యంలో నడిపించింది. మందసాన్ని మోసుకెళ్లే యాజకులు యోర్దాను నీళ్లలో అడుగు పెట్టగానే నదిని సులభంగా దాటగలిగారు. ఇస్రాయేలీలు యోర్దాను నదిని దాటిన తర్వాత 12 గోత్రాల నుండి 12 ఎన్నుకోమని యెహోవా యెహోషువాతో చెప్పాడు. అలా చేసిన తర్వాత యాజకులు నిలబడిన చోట నుండి 12 రాళ్లను తీసుకోవాలని వారికి ఆదేశించబడింది. వారు ఈ రాళ్లను తీసుకువెళ్ళడానికి మంచి కారణమే ఉన్నట్లుగా చూశాం. వారి కుమారులు ఈ రాళ్ళు ఎందుకు అని అడిగినప్పుడు ఇస్రాయేలీలు ముందుకు వెళ్ళగలిగేలా ప్రభువు యోర్దాను నది ప్రవాహాన్ని నిలిపివేసిన సమయాన్ని గుర్తు చేసే విధంగా ఆ రాళ్ళు శాశ్వతంగా నిలిచిపోతాయి. దేవుడు యోర్దాను నీటి ప్రవాహాన్ని ఆపి ఎర్ర సముద్రాన్ని విడగొట్టిన రీతిగానే ఇక్కడ కూడా చేశాడని ఇస్రాయేలుల పిల్లలు గుర్తించుకోవడానికి ఈ రాళ్ళు సహాయపడతాయని యెహోషువా మరోసారి పేర్కొన్నాడు. యెహోవా బాహు బలమైనదని గుర్తించి ఆయన పట్ల భయభక్తులు కలిగి ఉండాలని వారికి గుర్తు చేస్తాయి. ప్రియులారా, ఇందరి సత్యాలు మీ ఆత్మీయ జీవితానికి సహాయపడగలవని భావిస్తున్నాం. దేవుడు మీకు తోడైండి నడిపించునుగాక. దైవాశిస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియ శ్రోతలు, బావున్నారా? దినదినము క్రీస్తునందు హాయిగా, తేలికగా, సునాయాసంగా బ్రతకగలుగుతున్నారా? దేని గురించైనా మీకు భయం ఉందా? భయం విశ్వాసానికి వ్యతిరేకం. విశ్వాసికి భయం ఉండకూడదు. జీవితంలోని సంఘర్షణలు మనిషిలో భయాన్ని ప్రకల్పన చేస్తాయి. కొందరిని వారి గత జ్ఞాపకాలు భయపెడతాయి. మరికొందరు భవిష్యత్తులో ఏమి జరుగుతుందో అని భయంతో అట్టిట్టయిపోతారు. సావు అనేది భవిష్యత్తులో నుండి మనిషిని జడిపిస్తుంది, భయపెడుతుంది. గతకాలము, భవిష్యత్తు, ఈ రెండిటి మధ్య మనిషి భయభ్రాంతుడవుతున్నాడు. యేసు ప్రభువుకు మన భవిష్యత్తు తెలుసు. మనకు తెలియాల్సిన అవసరమేమిటి? నిశ్చింతగా ఆయనను వెంబడించగలం. మా శ్రోతలకు 91వ కీర్తనను భయానికి విరుగుడుగా ప్రతిపాదిస్తున్నాము. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తుని నీడను విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయం, నా కోట. నేను నమ్ముకునే నా దేవుడు నాశనకరమైన తెగులు రాకుండా నన్ను రక్షిస్తాడు. ఆయన తన రెక్కలతో నన్ను కప్పుతాడు. రాత్రివేళ కలిగే భయానికైనా, పగటివేళ ఎగిరే బాణానికైనా, చీకటిలో సంచరించే తెగులుకైనా, మధ్యాహ్నమందు పాడుచేసే రోగానికైనా నేను భయపడను. నాకు అపాయమేదీ రాదు. ఏ తెగులు నా గుడారమును సమీపించదు. తన మార్గములలో నన్ను కాపాడడానికి ఆయన నన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నేను ఆయనను ప్రేమిస్తున్నాను. ఆయన నన్ను తప్పిస్తాడు. నేనాయన నామము నెరుగుదును. దేవుడు నన్ను ఘనపరుస్తాడు. నేను మొరపెడితే ఆయన ఉత్తరమిస్తాడు. శ్రమలో నాకాయన తోడై ఉంటాడు. దీర్ఘాయువుతో ఆయన నన్ను తృప్తిపరుస్తాడు. ఆయన రక్షణను నాకు చూపుతాడు. దేవునికి స్తోత్రం. రండి శ్రోతలు, ప్రార్థన చేసుకుందాము. కృపా కనికరములు గల మా తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. ప్రభు దేవా, మమ్మలను ఆశీర్వదించండి, కనికరించండి. పరలోక ఆశీర్వాదములన్నీ మాకిచ్చావు, నీకు మేము కృతజ్ఞులం. ప్రభు దేవా, లోకమంతటా దౌర్జన్యం పెచ్చుమీరిపోతున్నది. ప్రభు, ఈ కలవరము నుండి లోకమును కాపాడండి. మా దేశమును ప్రత్యేకముగా దర్శించండి. మా శ్రోతల కుటుంబాలను దీవించండి. రోగగ్రస్తులను స్వస్థపరచండి. క్రైస్తవ కుటుంబాలను దీవించండి. పిల్లలను, యువతీ యువకులను దీవించండి. తల్లులను, గర్భిణీ స్త్రీలను, చంటిబిడ్డలను ఆశీర్వదించండి. రోగగ్రస్తులను ముట్టి స్వస్థపరచండి. క్రైస్తవ బిడ్డలు మంచి సాక్షులై అందరికీ నీ గుణాతిశయములను తెలియజెప్పగలుగునట్లు వారికి ధైర్యము, వివేకము దయచేయండి. యువతీ యువకులను రక్షించండి. వారు శోధనలను ఎదుర్కొని జయించగలుగు కృపాబలము, ఆత్మబలము వారికి అనుగ్రహించండి. స్వదేశీ, విదేశీ సంఘములను, సంఘబిడ్డలను బలపరచండి. భూదిగంతముల వరకు నీ సంఘ సాక్ష్యము ప్రసరించాలని ప్రార్థిస్తున్నాము. ప్రసంగ వేదికలను బలపరచండి. కాపరులు, సువార్థికులు ఆత్మపూర్ణులై ఆత్మల సంపాదనలో ముందంజ వేయునట్లు వారికి విస్తృతమైన సేవాదర్శనమనుగ్రహించండి. సంఘక్షేమాభివృద్ధికరమైన అనుభవములు నాయకులకు, కార్యకర్తలకు అనుగ్రహించండి. దేవుని వాక్య ప్రమాణము మేరకు సంఘబిడ్డలు జీవించగలుగునట్లు, పరిశుద్ధాత్మ కార్యములు విరివిగా జరుగునట్లు నడిపించండి. క్రీస్తు అధికారం సంఘమందు, వ్యక్తిగతంగా సంఘబిడ్డలయందు గుర్తించబడాలని, ఆయన రాకడ దృష్ట్యా అందరూ పరిశుద్ధ జీవితము ద్వారా చుట్టుప్రక్కల వారిని ఆకర్షించగలుగునట్లు వారిని బలపరచుమని వేడుకుంటున్నాము. మా దేశమును, దేశ ప్రజలను, పరిపాలకులను, అధికారులను ఆశీర్వదించండి. ప్రజలలో నైతిక శీలము ప్రవర్తిల్లాలని ప్రార్థిస్తున్నాము. ప్రజలు శాంతి సౌఖ్యములు కలిగి తమ సృష్టికర్తను మహిమపరుస్తారని నిరీక్షిస్తున్నాము. నేటి వాక్య అధ్యయన ఆశీర్వాదములు మాకనుగ్రహించమని, సైతానీయ దుష్టశక్తులను లయపరచుమని యేసుక్రీస్తు వారి శక్తిభరిత నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు,
దేవుని వాక్యమే బైబిల్ గ్రంథం. ఇదే లేఖనం దేవుని ప్రేరణను బట్టి ఆత్మావేశము వల్ల భక్తుల ద్వారా రాయబడిన వాక్యమే దేవుడు పలికిన వాక్యం. మన జీవమునకు భక్తికి మూలమైనది దేవుని వాక్యం. యేసుక్రీస్తే దేవుని వాక్యమని చెప్పబడింది. ఆయనే దేవుణ్ణి బయలుపరచిన దేవుని కుమారుడు యేసుక్రీస్తు. వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. వాక్యం ఎంతో పదునైన ఖడ్గం. వాక్యం దేవుని బిడ్డలలో ప్రతి ఒక్కరిలో సమృద్ధిగా నివసించాలని దేవుని చిత్తం. వాక్యం చిరస్థాయిగా నిలిచి ఉండే సజీవ శక్తి. మానవ సాధనముల ద్వారా వాక్యం రాయబడింది, ప్రకటించబడుతోంది. అయినా వాక్యానికి మూలం దేవుడే. గత పాఠాలలో బైబిల్ యొక్క విశిష్టతను వివిధ దృక్కోణములలో మనము పరిశీలించాము. బైబిలు మానవతకు దేవుడిచ్చిన గొప్ప ఈవి. బైబిలు చేత ప్రభావితులైన గొప్ప వ్యక్తులెందరో చరిత్రలో మనకు కనిపిస్తారు. వారి సాక్ష్యాలు మన వ్యక్తిగత విశ్వాసానికి ఎంతో ప్రోత్సాహకరమైనవి. బైబిలునందు మనకు ఆదరణ లభిస్తుంది. జీవితమంటే ఏమిటో మనకు దేవుని మాటల్లో నిర్వచిస్తుంది బైబిలు. లోకయాత్రలో దారి తప్పకుండా మనిషిని నడిపించే మ్యాపు లాంటిది బైబిల్ గ్రంథం. ఆత్యయిక పరిస్థితుల్లో మనకు బైబిల్ సందేశం కర్తవ్యాన్ని ఉపదేశిస్తుంది. జీవితంలో కలిగే దెబ్బలకు గాయాలకు బైబిల్ సందేశం గొప్ప చికిత్స. దేవుని వాక్యాన్ని అనుదిన జీవితంలో అన్వయించుకుని చూడండి. ఇహలోక సమస్యలకు పరలోక పరిష్కారాన్ని చూపుతుంది దేవుని వాక్యం. దేవుని వాక్యం 66 గ్రంథాల పరిశుద్ధ సంపుటం, పుటం పెట్టిన మేలిమి బంగారం. ఏ దేశ పౌరులైనా ఈ గ్రంథాన్ని జీవిస్తే ఉత్తమ పౌరులవుతారు అనేది నిర్వివాదాంశం. కుటుంబంలో తండ్రులు మంచి తండ్రులవుతారు, భార్యాభర్తలు ఆదర్శ దంపతులవుతారు. బాల్యదశ నుండి బైబిల్ సందేశాలను పాటిస్తే వారి భవిష్యత్తు మహోజ్వలమవుతుంది. అన్ని వయస్సుల వారికి తగిన సందేశం ఈ గ్రంథంలో ఉంది. బైబిలును పూర్తిగా అధ్యయనం చేస్తే పూర్తి ప్రయోజనం సిద్ధిస్తుంది. కొందరు దంపతులు విడాకులకు సిద్ధపడుతున్నారు గదూ. వీరికే గనక బైబిలు యొక్క దేవుడు, దేవుని యొక్క బైబిలు తెలిసి ఉంటే సమస్య అంతవరకు రాదని నిశ్చయంగా చెప్పగలం. క్రైస్తవ తల్లిదండ్రులారా, మీ పిల్లలకు చిన్నప్పటి నుండి బైబిల్ సత్యాలు నేర్పండి. న్యాయవాదులకు దేవుని న్యాయం కావాలి, న్యాయాధిపతులకు దేవుని న్యాయశాస్త్రం కావాలి, ధార్మికులకు దేవుని ధర్మశాస్త్రం కావాలి. మన భావ ప్రపంచాన్ని బైబిలే ప్రభావితం చెయ్యాలి. బైబిలు మన ప్రవర్తన నియమావళికి మాతృక. బైబిలులోని దృశ్యాలు, సాదృశ్యాలు తూర్పు దేశాలకు సంబంధించినవి అయితే అన్ని దేశాలకు ఆధ్యాత్మిక సంస్కృతిని నేర్పుతుంది పరిశుద్ధ బైబిల్. అన్ని దేశాలకు, సంస్కృతి సభ్యతలకు చెందిన ప్రజలు బైబిల్ ద్వారా ప్రభావితులై దైవ సంస్కృతిని అలవరుచుకున్నారు. మానవ హృదయంతో ప్రేమ భాషలో మాట్లాడుతుంది బైబిల్. రాజసౌధంలో బైబిల్ రాజుతో మాట్లాడి నీవు దేవునికి సామంతుడవు అంటుంది. బీద రైతు ఇంటిలో బైబిల్ అతనితో మాట్లాడి నీవు దేవుని బిడ్డవు అంటుంది. దేవుని వాక్యపు విత్తనం ఏ దేశపు భూమిలోనైనా మొలుస్తుంది, ఆ దేశపు పంట అవుతుంది. చిన్నపిల్లలు బైబిల్ కథలు ఆప్యాయంగా వింటారు. ఆ కథల్లోని పరమార్థాన్ని వయోవృద్ధులు సైతం ధ్యానిస్తూనే ఉంటారు. యుద్ధ వాతావరణంలో బలమైన శాంతి సందేశాన్ని బైబిల్ ప్రకటిస్తుంది. ఉపద్రవంలో క్షేమస్థితిని నిర్దేశించి చూపుతుంది బైబిల్ సందేశం. చీకటిలో వెలుగురేఖను చూపే దేవుని ప్రేమలేఖ బైబిలు. ఎడారిలో నీటిబుగ్గగా సేద తీరుస్తుంది బైబిలు వాక్కు. ప్రేమ, స్నేహం, సానుభూతి, భక్తి, జ్ఞాపకాలు, నిరీక్షణ ఒకటేమిటి! ఇందులో అనేక రకాలైన శృతులు, స్మృతులు కలబోసి ఉన్నాయి. దేవుణ్ణి ప్రేమించేవారు దేవుని వాక్యాన్ని ప్రేమిస్తారు, అందులో ప్రతి మాటను ప్రేమిస్తారు. దేవుని వాక్య పవనాలు వీచేచోట
మధుర పరిమళాలు గుబాళిస్తాయి. వాక్యమే దేవుని ప్రజల సమైక్యం. దేవుడు మానవుడు ఈ గ్రంథరచనకు కర్తృత్వం వహించటం గొప్ప విశేషం. అనగా ఆత్మపూర్ణుడైన రచయిత దేవునికి జతపనివాడవుతున్నాడు. 1500 సంవత్సరాల వ్యవధిలో 40 మంది రచయితలు, వివిధ ప్రాంతాలకు చెందినవారు దేవుడు రాయించబట్టే ఇది రాయగలిగారు. అందుకే బైబిలు మాటలలో ఎక్కడా వ్యాఘాతం కనిపించదు. ఇంతటి ఏకవాక్యత గల గ్రంథం మరొకటి లోకంలో ఎక్కడా కనిపించదు. మనిషి అర్థం చేసుకోవటంలో లోపముంటుందేమో కాని బైబిలు వాక్యంలో ఎట్టి లోపమూ లేదు, ఉండడానికి వీల్లేదు. ఆయా భక్తులు మనుషులు కాబట్టి ఏవేవో తప్పులు చేశారు, గాని బైబిలు రచనలో మాత్రం దేవుడు ఏ తప్పు లేకుండా రాయించాడు. పండితులకు పామరులకు అందరికీ ఈ గ్రంథంలో సందేశం ఉంది. లూకాలాంటి భాషావేత్తలు, పేతురులాంటి పామరులు తమదైన ప్రత్యేక శైలిలో రాసిన గ్రంథాలు ఇందులో ఉన్నాయి. పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో అన్ని రకాల మనుషులకు అర్థమయ్యేటట్లు ఈ గ్రంథం రాయబడింది. దేవుడు తన వాక్యము ద్వారా మనందరితో మాట్లాడతాడు. దేవుడు ఏది చెప్పినా ఎప్పుడు చెప్పినా వాక్యంలో తాను రాయించిందే చెప్తాడుగాని మరొకటి చెప్పడు. తాను చెప్పింది వాక్యానికి విరుద్ధంగా ఉండదు. పాత నిబంధనలో అవ్యక్తంగా ధ్వని

దేవుడు ఈ గ్రంథాన్ని కాపాడాడు. భూగర్భంలో నుండి తవ్వకాలలో బయటపడిన అవశేషాలను బట్టి ఇది దేవుని గ్రంథమని పరిశోధనల వల్ల రుజువవుతున్నది. ప్రవచనాలు తూచా తప్పకుండా నెరవేరుతున్నాయంటే ఇది విశ్వసనీయమైన దైవగ్రంథమని రుజువవుతున్నది. కొన్ని ప్రవచనాలు అప్పటికప్పుడే నెరవేరగా కొన్ని ఎంతో కాలానికి నెరవేరాయి. ఇంకా నెరవేరాల్సిన ప్రవచనాలు కూడా ఉన్నాయి. చరిత్రకు దేవుడైన యేసు ప్రభువు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఈ గ్రంథమంతటిలో కథానాయకుడు యేసే. క్రీస్తు పుట్టుకను గురించిన ప్రవచనాలు బైబిలులో ప్రత్యేక ఆకర్షణ. వీటన్నిటిని మించి బైబిలు సందేశము ఆధ్యాత్మిక శక్తిగలదై అనేక మంది జీవితాలను పరివర్తన చెందించింది. బైబిలును మనమేమీ సమర్థించే ప్రయత్నం చేయనక్కర్లేదు. బైబిలు సందేశాన్ని ఉన్నది ఉన్నట్లు ప్రకటించటమే మన పని. ప్రియశ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, దేవుని ఆత్మ ఎల్లప్పుడూ దేవుని వాక్యాన్ని అనుసరించి పనిచేస్తాడు. ప్రత్యక్షం, ప్రేరేపణ, వెలిగింపు, వ్యాఖ్యానం అనే విధానాల ద్వారా దేవుని వాక్యం మానవ హృదయంలో ప్రవేశించి దేవుని చిత్తం నెరవేరుస్తుంది. దేవుని వాక్యాన్ని వివరించేవారు ఆత్మ నింపుదల నడుపుదల లేనిదే సరిగా వివరించలేరు. సరైన బైబిలు అనువాదమే మనకు దేవుని సందేశాన్ని సూటిగా తేటగా అందించగలుగుతుంది. మా శ్రోతలు, ఈ బైబిలు గ్రంథాన్ని శ్రద్ధగా భయభక్తులతో అధ్యయనం చెయ్యాలి. ఇది అనుదినము అభ్యసించాలి. బైబిలు ధ్యానం వల్ల మన మనస్సు హృదయము పవిత్రమవుతాయి. బైబిలుకు మనము ఎల్లప్పుడూ విధేయులమై ఉండాలి. ప్రకృతి సంబంధులకు ఆధ్యాత్మిక విషయాలు అర్థం కావు, గాని ఆత్మ సంబంధులకు అవి తేట తెల్లమవుతాయి. పరిశుద్ధాత్మే మన పరమ బోధకుడు. ఆయనే మనలను సర్వసత్యములోనికి నడిపించేవాడు. దేవుని వాక్యమును నెమరు వేయడమే ధ్యానించడం. బైబిలు గ్రంథంలో మానవాతీతమైన పరిమాణం ఉంది. అందుకే దీనిని ఎవరూ రూపుమాపలేకపోయారు. బైబిలును నాశనం చెయ్యాలనుకున్న వారే నాశనమయ్యారు. ఎన్ని సమ్మెటపోట్లు తగిలినా సుత్తెలు విరిగిపోవాల్సిందే కాని వాక్యం మాత్రం చిరస్థాయిగా నిలిచి ఉంది. రోమా రాజ్యాధినేతలు ఎంత వ్యతిరేకించినా బైబిలు నిలిచే ఉంది. క్రీస్తు శకం 303 డయోక్లిషియన్ చక్రవర్తి బైబిలును ద్వేషించి దాన్ని నాశనం చేశానులే అనుకున్నాడు. ఆ తరువాత కాన్స్టాంటైన్ చక్రవర్తి, ఎవరి దగ్గరైనా బైబిలు ప్రతి ఒక్కటైనా ఉందా, గొప్ప బహుమానమిస్తాను అని ప్రకటించాడు. 24 50 బైబిలు ప్రతులు అతని దగ్గరికి వచ్చాయి. యోహాను సువార్త 16:1-3 వరకు ప్రభువు చెప్పిన ఆదరణ మాటలను మనమెన్నటికీ మరువలేము. మీరు అభ్యంతరపడకుండా ఉండాలని ఈ మాటలు మీతో చెబుతున్నాను. వారు మిమ్మను సమాజ మందిరములో నుండి వెలివేస్తారు. మిమ్మను చంపే ప్రతివాడు తాను దేవునికి సేవ చేస్తున్నానని అనుకునే కాలము వస్తున్నది. వారు తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఏలాగు చేస్తారు. శ్రోతలు, ఎందరో తాత్వికులు, వేదాంతులు బైబిలును వ్యతిరేకించారు. గాని వారేరి, ఎక్కడున్నారు? వారి వేదాంతాలేమయ్యాయి? దేవుని వాక్యం నాటి నుండి నేటి వరకు చెక్కు చెదరకుండా ఉంది. బైబిలులోని చరిత్ర వాస్తవమని సమకాలీన చరిత్ర రుజువు చేస్తుంది. బైబిలు ప్రవచనాలు నిర్దుష్టమైనవి, యథార్థమైనవి, నమ్మదగినవి. యెషయా గ్రంథం 42:23 ఇదొక సవాలు. జరగబోయే వాటిని విశదపరచి మా ఎదుట తెలియచెప్పండి, లేని ఎడల రాగల వాటిని మాకు తెలియచెప్పండి, ఇక మీదట రాబోయే సంగతులను తెలియచెప్పండి, అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకుంటాము. ఇశ్రాయేలును గురించి, అన్యజాతులను గురించి, ఆయా ప్రసిద్ధ పట్టణాలను గురించి ఎన్నో ప్రవచనాలు పలకబడ్డాయి. కొన్ని నెరవేరాయి గనుక మిగతావి కూడా తప్పక నెరవేరుతాయి. అంతేకాదు, ఆయా వ్యక్తులను గురించి కూడా దేవుడు ఎన్నో ప్రవచనాలు పలికించాడు.
కోరెషును గురించి, అలెగ్జాండర్ను గురించి ప్రవచనాలు బైబిలులో ఉన్నాయి.

యేసుక్రీస్తునందు నెరవేరిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి. పాత నిబంధనలోని ప్రవచనాలను ఒక్కటి తప్పిపోకుండా అన్నిటినీ నెరవేర్చినవాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన పుట్టుక, ఆయన బహిరంగ సేవ, ఆయన మరణ పునరుత్థానములు అన్నీ క్రీస్తునందు నెరవేరాయి. ఆయన రెండో రాకడ ప్రవచనాలు నెరవేరనున్నాయి. ఆయన కన్యక గర్భాన జన్మిస్తాడని, ఇమ్మానుయేలు అనే పేరు ఆయనకుందని, ఆయన స్వకీయులే ఆయనను విసర్జిస్తారని, బాప్తిస్ముకుడైన యోహాను ఆయనకు ఆగమన దూతగా వస్తాడని, బెత్లహేము జనపదంలో జన్మిస్తాడని, జ్ఞానులు తూర్పుదేశం నుండి వచ్చి ఆయనను సందర్శిస్తారని, ఆయన అన్యజాతులకు వెలుగై ఉంటాడని, ఆయన వేదనామయుడని, 30 రూకలకు అమ్మబడతాడని, ఆయన ఎముకలలో ఒక్కటి విరువబడదని, పునరుత్థానుడై లేస్తాడని, ఆరోహణుడై తేజోమయుడవుతాడని, ఈ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు పూర్తిగా నెరవేర్చినట్లు బైబిల్ గ్రంథంలో దాఖలా కనిపిస్తోంది. ఇక ఆయన రెండోసారి వచ్చాక జరగబోయే సంగతులన్నీ ప్రవచన రూపంగా చెప్పబడి ఉన్నాయి. ఇవి నమ్మదగిన ప్రవచనాలు. తూర్పు పడమర దేశాలెన్నో బైబిలు చేత ఎంతగానో ప్రభావితమై వారి ఆధ్యాత్మిక చింతన పరాకాష్ఠకు చేరుకున్నది. నరభక్షకులెందరో నాగరికులయ్యారు. బైబిలు పదజాలం సమకాలీన సాహిత్యాన్ని ప్రభావితం చేసింది. సంగీతం, చిత్రలేఖనం మొదలైన కళలు కూడా బైబిలు గ్రంథము చేత ప్రభావితమైనట్లు రుజువులున్నాయి. మోషే ధర్మశాస్త్రమందలి న్యాయసూత్రాలు అనేక జాతులకు, రాజ్యాలకు చట్ట నిర్మాణమందు వెలుగునిచ్చాయి. దశాజ్ఞలలోని నైతిక ప్రమాణాలు సార్వత్రికమై మార్గదర్శకములుగా గుర్తించబడినవి. తరతరానికి ఈ గ్రంథం అతి జాగ్రత్తగా ఎత్తిరాయబడింది. మహాపరిశుద్ధ గ్రంథమని నమ్మబడింది. రాతప్రతులలో ఒక్క అక్షరము పొల్లు కూడా తేడా రాకుండా లెక్కపెట్టి మరీ రాశారు. ప్రియశ్రోతలు వింటున్నారా, బైబిలు యథార్థమైన గ్రంథమని, కేవలం మానవ జ్ఞానంతో ఇది ఎవ్వరూ రాయజాలరని రుజువైంది. ఆయా వ్యక్తుల జీవిత విశేషాలను నిష్పాక్షికంగా చిత్రిస్తుంది బైబిలు. శత్రువులలో కూడా మంచి ఏదైనా ఉంటే అది కూడా ఇందులో గ్రంథస్థం చేయబడింది. అంతేకాదు, భక్తుల జీవితాలలో కూడా మానవ సహజమైన పొరపాట్లుంటే ఇవి కూడా విడిచిపెట్టకుండా బైబిలు బట్టబయలు చేస్తుంది. అందుకే ఇది దేవుని గ్రంథమని, మన ఆధ్యాత్మిక జీవితానికి ఇది వాచక పుస్తకమని మనము నమ్ముతున్నాము. నోవహు, మోషే, దావీదు, ఏలియా, పేతురు మొదలైన భక్తుల జీవితాలను ఉన్నవి ఉన్నట్లు చూపుతుంది దేవుని వాక్యం. వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లు మన చేత చదివిస్తుంది బైబిలు గ్రంథం. ఏ మానవుడు ఇంత నిష్పాక్షికంగా జీవిత చరిత్రను రాయజాలడు అని మనకు తెలుసు. నరకాన్ని గురించి, మానవుని నిస్సహాయ స్థితిని గురించి, అంతిమ తీర్పును గురించి బైబిలు చెప్పే సార్వత్రిక సత్యాలను ఎవరూ కాదనలేరు. ప్రియశ్రోతలు, బైబిలును చదవనివారు, విననివారు ఎంతో గొప్ప భాగ్యాన్ని కోల్పోయిన వారవుతున్నారు. ఈ బైబిలు గ్రంథం ప్రతి ఒక్కరూ స్వతంత్రించుకోవలసిన ఆస్తి, స్వాస్థ్యం. బైబిలులో నీవు అనుభవించింది ఇతరులతో పంచుకోవాలి. బైబిలు జ్ఞానాన్ని దాచిపెట్టడం నేరం. దాన్ని ఇతరులకు ఇవ్వాలి. తిరిగి వారు దాన్ని మరొకరికి ఇచ్చేట్టు చూడాలి. అందుకే పౌలు తిమోతికి ఉత్తరం రాస్తూ అన్నాడు, 2 తిమోతి 2:1, నా కుమారుడా, క్రీస్తుయేసునందున్న కృపచేత బలవంతుడివిక, నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించటానికి సామర్థ్యము గల నమ్మకమైన మనుష్యులకు అప్పగించు. ఒకరి నుండి ఒకరికి కరెన్సీ నోట్లలాగా బైబిలు జ్ఞానం ప్రసరించాలి. పాఠం ఇంతటితో సమాప్తం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక. ఆమేన్.

ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu ttb@radio882.com.

పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం.

0: హృదయకంలో దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై బైబిల్స్ ఉన్న వారందరూ కూడా నాతో కూడా కలిసి పౌలు గలతీయులకు రాసినటువంటి పత్రిక 19:20-21 వచనాలు చదువుకుందాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వలన ధర్మశాస్త్రం విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందల విశ్వాసం వలన జీవించుచున్నా. నేను దేవుని కృపను నిరర్థకము చేయను. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దినాలు మనం చూచినట్లయితే చాలామంది ప్రభువుని నమ్ముకున్న వారు లేక రక్షణ పొందాను అని చెప్పుకుంటున్న వారు ఒక నిర్లిప్తమైనటువంటి నిత్యమైనటువంటి లేక అలవాటు సంబంధమైనటువంటి యాంత్రికమైన భక్తితో తృప్తి చెందుతున్నట్లుగా చూస్తున్నాం. ఎందుకంటే గడిచిన కొన్ని సంవత్సరాల నుండి దేవుని సన్నిధికి రావడం అనేది చాలామంది జీవితాల్లో దూరం అవ్వడం, అనేకమైన పరిస్థితులు ఎదురవడం, ఇవన్నీ కూడా ఎవరు ఎక్కడున్నారో అక్కడే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే మనం రోజు రోజు కూడా ఆయన చిత్తంలోనికి, ఆయన ఉద్దేశంలోనికి, ఆయన పరిపూర్ణతలోనికి మనం ఎదిగే ప్రజలుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కానీ మనుషులు దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల, దేవుని సన్నిధి పట్ల ఆసక్తి క్షీణించుచున్న దినాల్లో మనం ఉంటున్నాం. చాలామంది వారు చేసిన భక్తిని బట్టి తృప్తి చెందుతున్నాం. అంటే మన దేవుని నమ్ముకున్నాం, మందిరానికి వస్తున్నాము, వాక్యాన్ని వింటున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాం, దేవుడు మా ప్రార్థన విని మాకు అవసరాలు తీరుస్తున్నారు, దీవిస్తూ ఉన్నారు అనే ఒక తృప్తి కలిగి ఉంటున్నారు. కానీ దేవుడు ఇవన్నీ చేసింది ఎందుకంటే కేవలం ఏదో ఆయన మన జీవితంలో అన్నీ జరిగించి గొప్ప దేవుడిని అని అనిపించుకోవడానికి ఆయన రాలేదు. కానీ మనం ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము, ఆయన నిత్య ప్రణాళికలో దినదినము కూడా ఎదుగుచూ ఆయన సమరూపంలోనికి లేక ఆయన పోలికలోనికి మార్చబడిన వారమై దేవుని రాజ్య సంబంధులుగా ఈ భూమి మీద కూడా మనం బ్రతికి ఆయన వచ్చినట్లయితే లేక ఆయన మనం పిలిచినట్లయితే మనం ఆయన సన్నిధికి చేరేవారంగా ఉండుట కొరకే అనేది మనం మర్చిపోకూడదు. కనుక భక్తి అనేది ప్రతిదినం కూడా మన జీవితంలో జరగవలసిన ఒక ప్రక్రియ అన్నమాట. పుట్టిన ప్రతి వ్యక్తి కూడా ప్రతి దినము ఎలాగైతే ఎదుగుదల ఉండాలని మనం కోరుకుంటామో అలాగనే రక్షించబడిన మనము ఈ లోక యాత్ర ముగించే వరకు కూడా ప్రతి దినము కూడా మనము ఆత్మీయ భక్తి జీవితంలో ఎదుగుచు పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి రావాల్సిన వారమైనాం. మనం చదువుకున్న వాక్య భాగంలో పౌలు అనే ఒక భక్తుడు తన యొక్క జీవితాన్ని గురించి రాసుకున్నాడు అన్నమాట. పౌలు కూడా ప్రభుని ఎలిగినవాడేం కాదు, ప్రభుని ఎరగనివాడే, ప్రభు సంఘాన్ని హింసించిన వాడే, యేసు ప్రభు దేవుడని నమ్మడానికి ఒప్పుకున్నటువంటి ఒక వ్యక్తి. కానీ దేవుడు తనను ప్రేమించి వెంటాడి రక్షించి తను తాను ప్రత్యక్షపరచుకొని తనను ఎందుకు రక్షించుకున్నాడో, ఏ పని కొరకు ఏర్పాటు చేసుకున్నాడో అనేది తనకు బయలుపరిచిన తర్వాత తన యొక్క జీవన శైలి లేకపోతే తన ఆత్మీయ యొక్క జీవితాన్ని ఏ విధంగా ఉండాలని తను నిర్ణయించుకున్నాడో ఆ మాటలు మనం చదవగా విన్నాం. అక్కడ మొట్టమొదటిగా అంటున్నాడు, నేను దేవుని విషయమై జీవించిన నిమిత్తం. రక్షించబడిన తర్వాత, ప్రభును నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత, ఆయన వాక్యాన్ని చదువుతూ ప్రార్థిస్తున్నటువంటి మన జీవితంలో మనము దేవుని కొరకే జీవించే ఒక జీవితాన్ని కలిగి ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. మన మటుకు మనం బ్రతకడం లేక మన చుట్టూ ఉన్న సమాజం కొరకు లేక పరిస్థితుల కొరకు బ్రతకునుండి మన ముందు బయటికి రావాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే లోకములో నశించిపోతున్న మనలను ఆయన వెతికి రక్షించిన దేవుడు. ఎందుకొరకంటే ఆయన కొరకు మనం ఈ భూమి మీద ఏం చేయాలన్నమాటండి, బ్రతుకు వారంగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశం. కనుక నేను ప్రభు నిమిత్తము జీవించుట కొరకు ధర్మశాస్త్రం విషయంలో, ధర్మశాస్త్రం అంతటిలో నేను ఏమైనా ఉన్నానంటే చచ్చిన వాడనై ఉన్నాను అంటున్నాడు. అంటే ఏది నా భక్తి జీవితాన్ని పాడు చేస్తూ ఉన్నదో లేక ఏది నన్ను దేవుని నుండి దూరం చేస్తుందో ఆ పాపం విషయంలో నేనేం చేస్తాను అంటున్నాడండి, చచ్చిన వాడనై ఉన్నాను అంటున్నాడు. ఈ దినాన్ని మనం ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని మందిరంలో కూర్చొని దేవుని పిల్లలుగా ఆయనను ఆరాధిస్తున్నట్టు మనము ఎంతమంది పాపము కొరకు చచ్చి నీతి కొరకు, పరిశుద్ధత కొరకు బ్రతకడానికి అలవాటు పడే ఒక జీవితాన్ని కోరుకుంటున్నాం లేక జీవితాన్ని జీవిస్తున్నాం. పౌలు అన్నాడు, నేను క్రీస్తు కొరకు జీవించిన నిమిత్తం. అంటే ప్రభు ఎందుకు మనల్ని ప్రాణం పెట్టినందుగా ప్రేమించి రక్షించారంటే ఆయన నిమిత్తము, ఆయన కొరకు మనము ఈ భూమి మీద ఏం చేయాలంటే బ్రతకాలంతే. కనుక క్రైస్తవ జీవితం అంటే క్రీస్తును పోలి నడుచుకునేటువంటి జీవితం అనేది మనకు అర్థం కావాలి. లోక సంబంధమైన జీవితాన్ని జీవించే వాళ్ళు చాలామంది ఉన్నారు, పరిస్థితుల కొరకు జీవించే వారు చాలామంది ఉన్నారు. కానీ దేవుడు అలాంటి వ్యక్తులుగా మనం ఉండాలని దేవుడు కోరలేదు. కానీ ఆయన కొరకు, ఆయన నిమిత్తము మనం ఈ భూమి మీద మన జీవితాన్ని జీవించే బిడ్డలంగా ఉండాలన్నది కొరకు. కానీ నేను క్రీస్తు కొరకు జీవించడం కొరకే ధర్మశాస్త్రం విషయం అంతటిలో ఎలాగున్నానంటే చచ్చిన వాడనై ఉన్నాను, దాని కొరకు ఒక పని చేశాను అన్నాడు. ఏమన్నాడు అక్కడ 20వ వచనంలో మనం చూస్తున్నాం చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటాడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. సిలువ అనగానే మనందరికీ అర్థమైంది ఏంటంటే శ్రమ, బాధ, కష్టం అని, ఇబ్బంది. కానీ సిలువలో మనం చూసినప్పుడు రెండు కోణాలు మనకి కనబడుతున్నాయి. యేసుప్రభు సిలువ మరణంలో దాన్ని మనం గమనించినట్లయితే మనకు అర్థమవుతుంది. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చాలా చక్కగా యెషయా భక్తుడు యేసుప్రభు యొక్క సిలువ మరణాన్ని వర్ణిస్తూ అక్కడ రాయబడిన మాటలు మనం చదువుదాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం చూడండి, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమనొందిన వానిగాను, మనం అతన్ని ఎంచితిమి, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఇక్కడ రెండు విషయాలు మనకి కనబడుతున్నాయి. సిలువ అనగానే వ్యక్తిగతంగా ఆయన తన శరీరమందు ఏం చేయబడానండి, బాధను అనుభవించాడు, వేదనను అనుభవించాడు, లేక మన పాపములను భరించాడు. అంటే సిలువ అనగానే ఒక భయంకరమైన, ఒక శాపకరమైన మరణాన్ని ఆయన పొందాడు. దేని కొరకు అంటే తన వ్యక్తిగతమైన శరీరంలో ఆయన మనల్ని బట్టి ఆయన చేసే తన శరీరాన్ని నలగొట్టడానికి ఆయనకి ఏమైంది, ఇష్టమైన. కనుక సిలువ అనేది వ్యక్తిగతంగా ఒక వేదనతో కూడినటువంటి, ఒక తీవ్రమైన బాధ అనుభవించేటువంటి ఒక అనుభూతి. రెండవది మనం చూసినట్లయితే ఇతరుల కొరకు మనము అనుభవించే బాధ. ఇక్కడ మనం చూస్తున్నాం మన అతిక్రమముల కొరకు ఆయన ఏం చేశాడంటండి, గాయపరచబడ్డాడు. మన దోషముల బట్టి ఆయన నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద, అంటే మొట్టమొదటి వ్యక్తిగతమైన పాప సంబంధమైన జీవితాన్ని బట్టి ఒక మనుషుడు తన జీవితంలో ఒక వేదనను అనుభవించే పరిస్థితి మనం చూ, అది సిలువ పోల్చి చెప్తున్నాడు. అంటే పాపం వలన వచ్చినట్టు ఆ మరణాన్ని జయించడం కొరకు ఆయన వ్యక్తిగతంగా తన శరీరమందు బాధను ఏం చేశారన్నమాటని అనుభవించాడు. ఆ సిలువలో ఆయన పడిన బాధను బట్టి, ఆయన మరణాన్ని బట్టి మనము రక్షించబడడానికి దేవుడు ఒక మార్గాన్ని ఆయన మన కొరకు వేశాడు. రెండవది ఇంకొక వ్యక్తి యొక్క మేలు కొరకు, లేక ఇంకొక వ్యక్తి జీవితం కొరకు తన వ్యక్తిగతమైన జీవితంలో బాధను అనుభవించడం, ఈ రెండు మనం చూస్తున్నాం. మన కొరకు ఆయన మరణించాడు. ఆయన పాపం చేసిన వాడు కాదు, పాపము లేనివాడు, పాపము చేయనివాడు, పరిశుద్ధుడైన దేవుడు ఆయన. కానీ సిలువ మరణాన్ని పొందింది ఎందుకంటే నా పాపాన్ని, నీ పాపాన్ని ఆయన మీద వేసుకున్నాడు కాబట్టి ఆ పాపానికి వచ్చే శిక్షను వ్యక్తిగతంగా ఆయన ఆ సిలువలో భరించాడు మొట్టమొదటిది. రెండవది ఆయన అలాగ భరించటం వలన నిన్ను నన్ను ఆ మరణము నుండి, ఆ వేద నుండి, శిక్ష నుండి మనల్ని తప్పించి మనల్ని ఆయన రాజ్య సంబంధులుగా చేయట కొరకు అనేది మనకు అర్థం కావాలి. హల్లెలూయా. కనుక సిలువ వేయబడ్డాను నేను క్రీస్తుతో కూడా అని అంటే, ఈరోజు మనం ఒకసారి ఆలోచిద్దాం, మన వ్యక్తిగతమైన పాపం విషయంలో, లేక మన చుట్టూన్న పాపమును, లేక లోకమును జయించుట కొరకు మనం వ్యక్తిగతంగా మన శరీరంలో అనుభవిస్తుంటే ఆ బాధ లేక వేదన పోరాటం ఎంతవరకు ఉందో ఒకసారి మనం ఆలోచించేద్దాం. పౌలు అంటాడు రక్తము కారునంతగా పాపంతో మీరు ఏం చేయలేదు, ఇంకా పోరాటం లేదు అంటాడు. అంటే వ్యక్తిగతమైన పోరాటం మన చుట్టూ ఉన్న మనలో ఉన్న పాపం నుండి మనం విడుదల పొందడానికి, అది మనం చూస్తున్నాం సిలువలో పాపం అనుకున్నట్ట భయంకరమైన ఆ స్థితి నుండి దాన్ని విడుదల పొందడానికి ఆయన పడిన వేదన మనం చూస్తున్నాం. రెండవది ఆయన పడిన వేదన ఎందుకు కొరకు అంటే నీవు నేను లేక లోకంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా రక్షించబడుట కొరకు. కనుక మన వ్యక్తిగతమైన రక్షణ కొరకు మన చుట్టూ ఉన్న పాపము నుండి మనం విడుదల పొందుటకు మనం ఎంతవరకు ఒక ప్రయాసతో కూడినటువంటి వేదనతో కూడినటువంటి ఆ అనుభూతిని మన వ్యక్తిగతమైన జీవితంలో పోరాడుచు ఉన్నాము. రెండవది రక్షించబడినటువంటి మనము ఇంకొక వ్యక్తి యొక్క రక్షణ కొరకు మనం ఎంత ప్రయాసపడుతున్నాము అనేది ఆ సిలువలో మనం చూసాం. రెండు చూస్తున్నాం అంటే సిలువ అంటే వ్యక్తిగతంగా బాధను అనుభవించడం, మరొక వ్యక్తి యొక్క రక్షణ కొరకు తను బాధ అనుభవించడం. మనకు మనం బాధపడడం అనేది సామాన్యమే, కానీ మరొక వ్యక్తి కోసం బాధపడడం అనేది ఎంతమంది ఒప్పుకుంటాం? మనం ఒప్పుకోం చాలామంది. వాళ్ళ పాపం వాళ్ళదే అంటాం మనం, వాళ్ళ బాధ వాళ్ళదే అంటాం. కానీ ప్రభు తన శరీరంలో బాధ అనుభవించింది ఎందుకంటే నీ కొరకు నా కొరకు అనేది మనకు అర్థం కావాలి. కానీ నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను అంటే తన యొక్క వ్యక్తిగతమైన పాపం కొరకు తను పశ్చాత్తాపడుతున్నాడు, తను వేదన పడుతున్నాడు, దాని కొరకు ప్రయాస పడుతున్నాడు. రెండవది తను రక్షించబడిన ఒక వ్యక్తిగా తన స్వజనుల కొరకు రక్షణ కొరకు నేను ఏం చేస్తున్నానండి, ప్రయాసపడుతున్నాను. చివరికి అంటాడు వారి విషయము నా స్వజనుల రక్షణ కొరకు నేను చివరికి శాపగ్రస్తునైనా అవడానికి ఇష్టపడతానంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే రక్షించబడిన ఒక విశ్వాసిగా ఇతరుల యొక్క రక్షణ గురించిన భారాన్ని లేక ఆ వేదనను అతను ఏం చేస్తున్నాడని అనుభవిస్తున్నాను. అందుకని నేను క్రీస్తులో కూడా సిలువేయబడి ఉన్నాను అంటున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చుని మనం ఒకసారి ఆలోచిద్దాం, మన వ్యక్తిగతమైన జీవితంలో మన పాపం కొరకు మనం ఎంతమంది వేదనతో పోరాడుతూ మన చుట్టూ మనలో ఉన్న పాపాన్ని జయిస్తూ ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి వ్యక్తిగతంగా మనం ఎంతవరకు ఆ పోరాటం పోరాడుతున్నాం, ఆ వేదనను అనుభవిస్తున్నాం. రెండవది ఒకవేళ ప్రభు కృప ద్వారా రక్షించబడిన వారమైతే మనం ఇతరుల రక్షణ కొరకు, ఇతరుల మేలు కొరకు, ఇతరులు కూడా ప్రభువును నమ్ముకునేటట్లుగా ఎంతవరకు మనం ఆ సిలువ వేదనను మన వ్యక్తిగతమైన జీవితంలో పడడానికి మనం ఇష్టపడుతున్నాం. చాలాసార్లు మన రక్షణ కొరకు మనం తృప్తి చెంది కూర్చుంటుంటాం, కానీ ప్రభు మనల్ని రక్షించింది ఎందుకండి? మరొక వ్యక్తిని రక్షించడం కొరకే. ప్రభు మనల్ని ప్రేమించింది ఎందుకంటే మరొక వ్యక్తిని మనలాగానే మనం ప్రేమించడం కొరకే అనేది. కనుక ఇక్కడ అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. కనుక రెండు చూస్తున్నాం మనం, వ్యక్తిగతంగా వేదన, మరొక వ్యక్తి యొక్క జీవితం మేలు కొరకు వేదన పడదని ప్రభు సిలువలో రెండు చేశారు. ఆయన పాపాన్ని జయించడం కొరకు, పాపానికి ఉన్న శిక్షణ ఆయన పొందడానికి తన వ్యక్తిగతమైన శరీరంలో అనుభవించారు వేదన. రెండవది ఆయన సిలువ వేదన బట్టి నిన్నలాంటి నాలాంటి వ్యక్తి ఒక రక్షించబడడానికి ఆయన తన శరీరంలో వేదన అనుభవించారు. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం ఒకసారి ఆలోచిద్దాం, ఎంతమంది మనం వ్యక్తిగతంగా ప్రభు కొరకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాలంటే పాపం కొరకు మనం చచ్చిన వారమే, క్రీస్తు కొరకు బ్రతికేటటువంటి ఆ బ్రతుకులు ఎంతవరకు వేదన బాధను అనుభవిస్తూ వాక్యానుసారమును భక్తి చేయడానికి మనం వ్యక్తిగతమైన జీవితంలో పోరాడుతున్నాం. రెండవది మనము పోరాడుచు మనం రక్షణ కాపాడుకుంటూ రక్షణ లేక నశించిపోతున్న మరొక వ్యక్తి యొక్క జీవితం యొక్క రక్షణ కొరకు వారి యొక్క భవిష్యత్తు కొరకు మనం పడే వేదన లేక బాధ ఎంతవరకు ఉంటున్నది మనం ఒకసారి ఆలోచించేద్దాం. పౌలు అంటున్నాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను, అందుకని ఆత్మలు కూర్చిన భారము నా మీద ఏం చేశాడు దేవుడు, మోపాడు. అది సువార్త ప్రకటించే భారాన్ని నా మీద పెట్టాడు అది ఆయన. కనుక నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అనే మాట మనం చదువుతున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభు పడిన సిలువలో ఆ వేదన బాధ, దేవుని యందు విశ్వాసం నుంచి రక్షించబడిన విశ్వాసులు కూడా అదే వేదన బాధను అనుభవించేవారుగా ఉండాలన్నది దేవుని యొక్క ఉద్దేశంగా తన వ్యక్తిగతమైన జీవితాన్ని గురించి రాస్తూ ఒక మాట చెప్తున్నాడు. ఆ మాట మనం చదువుతాం, చూడండి ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయంలో ఒక వచనం ఉంది, చదువుదాం మనం. ఫిలిప్పి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం ఏముంటుందంటే 9వ వచనం నుండి మనం చదువుదాం. చూడండి క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్రమైన నా నీతిని గాక, క్రీస్తునందలి విశ్వాసమైన నీతి అనగా విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగురించి నీతి గలవాడినై ఆయన దగ్గుపడి నిమిత్తము ఏ విధము చేతనైనా మృతుల నుండి నాకు పునరుత్థానము కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడ ఎట్టుదో ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని వచ్చినాడు. క్రీస్తుని సంపాదించుకోవడం కోసం ఎలాంటి వేదన ఎలాంటి యొక్క బాధను తను అనుభవిస్తున్నాడో తన జీవితంలో ఇక్కడ రాస్తున్నాడు. చూడండి, ఆయన మరణములో సమానమైన అనుభవం, ఆయన పునరుద్ధానములో సమానమైన అనుభవం, ఆయన శ్రమలలో పాలువాడేటువంటి ఎట్లో ఎరుగు నిమిత్తము అన్నిటినీ నేను ఏం చేస్తున్నానండి, నష్టపరుచుకున్నాను. ఇది నాలుగు ఏంటంటే ప్రభుని నమ్ముకుంటే అన్ని లాభాలు అనేటువంటి ఒక తప్పుడు బోధకి ప్రజలు ఏమవుతున్నారండి, అలవాటు పడుతున్నారు. కానీ ఇక్కడ క్రీస్తుని సంపాదించుకోవడం కోసం తను పడేటటువంటి ప్రయాస లేక తన జీవన శైలి ఎలా మార్చుకున్నాడనేది చూడండి. ఆయన మరణములో, ఆయన పునరుద్ధానంలో, ఆయన శ్రమలలో నేను కూడా పాలువాడనై ఉండేటటువంటి ఒక జీవితంలోకి నేను వస్తున్నాను అంటున్నాడు. అందుకని నేను క్రీస్తుతో కూడా ఏం చేయబడాను అంటున్నాడండి, సిలువ వేయబడి ఉన్నాను. ఈరోజు ఎంతమంది మనం క్రీస్తు కొరకు ఒక శ్రమ ఒక బాధ అనుభవించడానికి మనం ఇష్టపడతాం. చాలామంది ప్రభుని నమ్ముకున్నారంటే ఏ బాధ కష్టం ఉండకూడదు అనుకుంటారు, అని అనుకున్నవన్నీ జరిగేటట్లుగా ఉండాలనుకుంటారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఆయన మరణంలో నేను సమాన అనుభవం, ఆయన పునరుద్ధానంలో నేను సమాన అనుభవం, ఆయన శ్రమలలో కూడా నేను పాలువాడిన ఉండేటట్టు ఎరుగు నిమిత్తం నాకు కలిగిన వాటి అన్నింటినీ కూడా ఏం చేసుకున్నానండి, నష్టముగా ఎంచుకొని నేను ఆయన్ను వెంబడిస్తూ ఉన్నాను అంటున్నాడు. కనుక ప్రభు మనల్ని ఎలా ప్రేమించారు, ప్రభు మనల్ని ఎలాగ రక్షించారు, ఆ ప్రేమకు తగినట్లుగా మనం ఎలా జీవిస్తున్నాం అనేది మనం ఒకసారి ఎవరికి వారే పరిశీలన చేసుకుందాం. పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, నేను క్రీస్తు కొరకే జీవించడానికి పాపం విషయంలో చచ్చిన వాడిగా ఉండడానికి నేను ఏం చేస్తున్నాను, ప్రయాసపడుతున్నాను. నా మటుకే కాదు కానీ నా వల్ల అందరూ కూడా రక్షించబడాలని ఇతరుల విషయంలో కూడా నేనేం చేస్తున్నాను, ఆ బాధను అనుభవించడానికి ఆయన పునరుద్ధానములో, ఆయన మరణములో, ఆయన శ్రమలలో పాలువాడిని ఉండడం ఎలాగో నేను నా జీవితంలో నేను అలవర్చుకొని నాకు కలిగిన వాటి అన్నింటినీ కూడా నేను నష్టంగా ఎంచుకున్నాను. అలాగే ప్రభు యొక్క ప్రేమను గురించి కూడా, ప్రభు యొక్క సమర్పణ గురించి కూడా రాష్ట్రు ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయంలో ఒక వచనం చదువుదాం. చూడండి, ఎఫ్ఎస్సీ పత్రిక 5వ అధ్యాయంలో రాష్ట్రు పౌలు భక్తుడు ఇలా అన్నాడు, 27, 25, 27 కలిసి ఉంది అందులో వచనం మనం చదువుదాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట నాని నిలువబెట్టుకునవలని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుట కొరకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. చూడండి, ఇక్కడ అన్నాడు క్రీస్తు, అటువలే క్రీస్తు మనల్ని ప్రేమించి, అంటే తన ప్రాణాన్ని పెట్టేందుకు మనల్ని ప్రేమించాడు. ఎందుకొరకు అంటండి, మచ్చ కానీ డాగు కానీ కలకం కానీ అట్టిది కానీ మరి ఏది కూడా లేని వారంగా నిర్దోషులుగా పరిశుద్ధులుగా ఆయన ఎదుట మనం ఎలా ఉండాలి, నిలబెట్టాలని వాక్యము చేత దాన్ని ఉదక స్నానం చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుడికాయ దాని కొరకు తను తాను మన కొరకు అప్పగించుకున్నాను. ఇక్కడ రెండు చూస్తున్నాం, ఒకటి దేవుడు ప్రేమించడం, దేవుడు ప్రేమించిన దానికి ఆయన తను తాను ఏం చేశాడు, మన కొరకు అప్పగించుకున్నట, అంటే తన ప్రాణాన్నే మన కొరకు ఏం చేశాడు ఆయన, ఎందుకొరకు నిన్ను నన్ను పరిశుద్ధపరచడానికి, నిర్దోషులుగా నిందారహితులుగా ఏ విధంగా మచ్చ డాగు లేని వారంగా ఆయన ఎదుట నిలబెట్టడానికి కోసం. కనుక దేవుని ప్రేమ మనందరి పట్ల ఉచితంగా ఆయన కనుపరిచిన దేవుడు. ఆయన ఆయన ప్రేమకు మనం ఏమీ కూడా చెల్లించలేదు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే తన్ను తాను మన కొరకు ఏం చేసుకున్నాడు, ఆయన అప్పగించుకున్న, అంటే శిలువ మరణము పొందినంతగా ఆయన విధేయత చూపిన వాడై, ఎవరి కొరకు అంటే నీ కొరకు నా కొరకు. ఈరోజు మనం ఒకసారి ఆలోచించేద్దాం, నేను క్రీస్తు కొరకు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నాను, నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణాన్ని పెట్టిన ఆ ప్రభు, తను తాను అప్పగించుకున్న ఆ ప్రభు కొరకే జీవించడానికి ఆయన ఎలాంటి పరిశుద్ధమైన నిర్దోషమైన నిష్కలంకమైన జీవితాన్ని నాలో ఉండాలని కోరుకుంటున్నాడో ఆయన ఎట్లా నిలబడినప్పుడు, అలాంటి భక్తి చేయడానికి ఒక ప్రయాసతో కూడిన భక్తి జీవితంలోకి మనం వస్తున్నామా? క్రీస్తు కొరకు జీవించాలి అనుకున్నట్లయితే క్రీస్తుకు చెందిన వాటి అన్నిటి విషయంలో మనం ఏం చేయాలన్నమాట, చచ్చిన వారంగా ఉంటేనే అది సాధ్యమవుతుంది. లోకం కోసం, మనుషుల కోసం, పరిస్థితుల కొరకు, పాపం కొరకు జీవిస్తున్నట్లయితే పరిశుద్ధుడైన దేవుని కొరకు జీవించడం మానవ జీవితంలో ఏంటమాట అసాధ్యం. అని ఇక్కడ మనం చూస్తున్నాం, దేవుడు తన ప్రేమను మన ఎల్ల ఉచితంగా చూపించాడు. దాని కొరకు మనల్ని తను తాను ఆయన ఏం చేసుకుని మన కొరకు అప్పగించుకున్నాడు. అంత ప్రేమ మన పట్ల ఆయన వెల్లడిపరిచి దేవుని వాక్యం చేస్తుంది. పౌలు రోమీలకు రాస్తుండే భక్తిహీనులమైండుగా కదా, ఇంకా పాపులమైండుగా క్రీస్తు ఆయనే మొదట మనలను ప్రేమించి మన కొరకు తను తాను ఏం చేసుకున్నా అప్పగించుకున్నాడు. ఈరోజు మన కొరకు అప్పగించుకొని మన కొరకు ప్రాణాన్ని పెట్టి తన రక్తాన్ని కాచి రక్షించిన ఆ ప్రభు నిమిత్తము ఆయన మహిమ కొరకు ఎలాంటి భక్తి జీవితాన్ని మనం జీవిస్తున్నాం. ఇక్కడ పౌలు భక్తుడు తన ప్రభు ప్రేమను గురించి చెప్తూ ఆ ప్రేమకు తగిన జీవితాన్ని గురించి నాలుగు మాటలు ఇక్కడ రాశాడు. ఈ వచనంలో మనం చేద్దాం, గల్తీ 2:20 ఆ మాటలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే, నేను క్రీస్తుతో కూడా సిలువైబడి ఉన్నానని చెప్పిన తర్వాత అన్నాడు, ఇకను జీవించువాడను నేను కాను. ఇకను జీవించువాడను నేను కాను అంటే నేను అనే ఒక వ్యక్తి ఏమయ్యాడమంట అంటున్నాడండి, చచ్చాడు అంటున్నాడు. చాలాసార్లు మన జీవితంలో మనం చూస్తాం నేను అనేది ఎక్కడో చోట ఏమవుతుంది చెప్పండి, కనబడుతూ ఉంటుంది. నా గొప్పతనం, నా స్థితిగతులు, నా పేరు ప్రఖ్యాతులు, నా జ్ఞానం, నా పలుకుబడి, నా పరపతి అనేది ఎప్పుడో ఒక చోట మనిషి చూపించడానికి ఏం చేస్తాడు చెప్పండి, అలవాటు పడుతూ ఉంటాడు. కానీ పౌలు అంటున్నాడు, ఇక జీవించేది నేను కాదు. అప్పటి వరకు తను జీవించాడు, కానీ ధర్మశాస్త్రం కొరకు, మతం కొరకు, సమాజం కోసం జీవించాడు. కానీ సిలువ వేయబడిన యేసుని తెలుసుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత అన్నాడు, ఇక జీవించేది నేను కాదు. ఈరోజు రక్షించబడిన ఒక విశ్వాసిగా, ప్రభునందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తిగా మనం ఎవరి కొరకు జీవిస్తున్నాం, ఎవరి కొరకు జీవించడానికి అలవాటు పడుతున్నాం? చాలాసార్లు పరిస్థితులను భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం, మన చుట్టూ ఉన్న సమాజాన్ని బట్టి భక్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అలాగైతే ఒకరోజు కూడా మనం భక్తి చేయలేం, ఎందుకంటే మన చుట్టూ ఉన్న సమాజం కానీ, మన చుట్టూ ఉన్న మనలాంటి మనుషులు కానీ ఎవరు మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన వారు ఎవరూ లేరు. యేసుప్రభు ఒక్కరే మనల్ని ప్రాణం పెట్టినంతగా ప్రేమించిన ఏకైక దైవం. కనుక రక్షించబడిన తర్వాత ఇక జీవించదు నేను కాదు. నేను ఎవరి కొరకు జీవించాలన్నమాట అని, ఆయన కొరకే జీవించట కొరకు దేవుడు నన్ను ఏం చేశాడమాట, ప్రాణాన్ని పెట్టినంతగా ప్రేమించి తను తాను అప్పగించుకునే సిలువకు, ఆ సిలువ మరణ పునరుద్ధానం ద్వారా నిన్ను నన్ను ఏం చేసుకున్నానమాట అని కొనుక్కున్నారు ఆయన. కనుక ఇక జీవించువాడును నేను కాను. చూడండి ఎంత చక్కని మాట చెప్తున్నాడు. అంటే ఎవరి కొరకు జీవిస్తున్నాడమాట, ఇంకా యేసు కొరకే నేను జీవిస్తాను. అంటే నా కొరకును నేను బ్రతకడానికి నేను ఏం చేశానమాట, చచ్చాను. అందుకే నా కొరకు లోకాన్ని, లోకం కొరకు నేను ఏం చేసుకున్నానండి, సిలువ వేసుకున్నానంటే చచ్చామన్నాడు. చాలాసార్లు చూడండి, దేవుణ్ణి నమ్ముకున్నాం అంటారు, లేక రక్షించబడ్డాం అంటారు, కానీ లోకానికి చెందినట్లుగా బ్రతకడానికి అలవాటు పడుతుంటారు, పరిస్థితులను బట్టి భక్తి చేయడానికి అలవాటు పడుతుంటారు, కొన్ని విషయాల్లో రాజీ పడటానికి అలవాటు పడుతుంటారు. కానీ పౌలు తన జీవితాన్ని గురించి చెప్తున్నాడు, రక్షణ పొందిన తర్వాత ఇక జీవించేది నేను కాదు. ప్రభు ఒక మాట చెప్పారు, ఏమన్నారంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకొనుట వలన మీరు నా శిష్యులై ఉందురు అంటాడు. అంటే మనం దేవుని పిల్లలమని రుజువు ఏంటంటే, ప్రభు నన్ను ఎలా ప్రేమించారో నేను కూడా అలాగనా నా తోటి లేక నా పొరుగువాణ్ణి నేను ఏం చేయాలన్నాడండి, ప్రేమించాలి అన్నాడు. పొరుగువాణ్ణి ప్రేమించకుండా ఎక్కడున్నా దేవుని నేను ప్రేమిస్తానంటే వాడు చెప్పేది అబద్ధం అని చెప్పారు ప్రభు. ఇక జీవించేది నేను కాదు. ఈరోజు దేవుని బిడ్డలంగా మన జీవన శైలి ఎలా ఉంది? యేసు ప్రభుని నమ్ముకున్న మనం, యేసు ప్రభు ప్రేమను మనం పొందుకున్న మనం, యేసు రక్తంలో కడగబడినటువంటి మనము, ఆయన పేరు పెట్టుకున్నటువంటి మనము, ఆయన మనలను ప్రేమించినట్లుగా మన పొరుగువారిని, మన ప్రక్కవారిని మనము ప్రేమించగలుగుతున్నామా? రెండవది ఆయన ఏమన్నంటే, నేను మిమ్మల్ని క్షమించినట్లు మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలి, క్షమించండి అన్నాడు. అలా చేయకపోతే ఏమన్నాడండి, మీరు ఎవరి పాపములు క్షమించబడరో అలా మీ పాపాలు కూడా అలాగే ఉండిపోతాడు. ఎవరి పాపాలు మీరు క్షమిస్తారో అప్పుడు మీ పాపములు కూడా ఏమన్నాడు ఆయన, క్షమించబడనన్నాడు.
1: అంటే ప్రభు నన్ను ఎందుకు రక్షించడమంట, ఆయన నన్ను ఎలా ప్రేమించాడో నేను అలాగ మరొక వ్యక్తిని ప్రేమించడం కొరకు, ఆయన నన్ను ఎలాగ క్షమించాడో అలాగ నేను మరొక వ్యక్తిని క్షమించడం కొరకు దేవుడు నన్ను ఏం చేశాడమాట ఈ భూమి మీద అలవాటు పడమన్నాడు. ఇప్పుడు అలాంటి గుర్తింపు క్రీస్తులో మనకి ఇచ్చాడమాట ఆయన. అంటే ఇప్పుడు మన గుర్తింపు ఏంటమాట అండి, లోకాన్ని బట్టి కాదు, సమాజాన్ని బట్టి కాదు, లేక మన వ్యక్తిగతమైన గుర్తింపు కాదు. యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడిన వారముగా, రక్షించబడిన వారముగా, ఆయన కొరకే మనం జీవించే ఒక జీవితాన్ని జీవించవలసిన బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడు. అందుకని పౌలు అంటే ఇక జీవించలేని నేను కాదు, ఆయనలాగా క్షమించగలుగుతున్నామా, ఆయనలాగా ప్రేమించగలుగుతున్నామా, ఆయన కోరినటువంటి పరిశుద్ధత కొరకు ప్రతి పాపమిశ్రో చచ్చే స్థితిలోకి మనం దిగుతున్నామా, అలాంటి భక్తి మనం చేస్తున్నామా, ఒకసారి ఆలోచించేద్దాం. దేవుని పిల్లలు అనబడిన వారు ఇలాంటి జీవన శైలిని కలిగి ఉండాలి అంటున్నారు. ఇక జీవించేవాడును నేను కాదు, నన్ను జీవింపజేసి, కానీ నేను చచ్చిన వాడినే, పాపముల చేత చచ్చిన, నన్ను బ్రతికించిన దేవుని కొరకే నేనేం చేస్తున్నామంటే ఇప్పుడు జీవిస్తానంతే. అంటే మన జీవన శైలి అవతల వ్యక్తికి మనం ఎవరు అవ్వాలన్నమాట అండి అర్థం కావాలి. అలాంటి గుర్తింపు ప్రభు మనకి ఇచ్చారు. హల్లెలూయా.
2: మా అడ్రస్ శ్రీమతి జాయ్ సామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్, 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నంబర్స్ 9440109893 మరియు 0884237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.

0: లేటెస్ట్ వెల్కమ్ బ్రదర్ ఎండి జగన్. బ్రదర్, కార్యక్రమానికి స్వాగతం. రహస్యాలు అని చెప్తేనే ఏదో ఒక సీక్రెట్. అయితే పారబుల్ కాన్సెప్ట్ అందరికీ సులువుగా అర్థమవ్వాలన్నదే అర్థం. అయితే మన కార్యక్రమం అంశమైతే ఉపమానములు రహస్యములు అని ఉంది. మరి ఈజీ అయిన విషయం ఏంటి ఆ రహస్యం అనే ఒక ప్రశ్న వస్తుంది.
1: రహస్యమే కష్టతరమైన విషయం.
0: అవును,
1: ఏదో ఒక విషయాన్ని మరుగు చేసి ఉన్నారని అర్థం. అది తెలియజేయడానికైనా ఒక తన్మయాన్ని కార్యాన్ని ఆయన చేస్తూ ఉన్నాడు. మనం పోయినసారి మాట్లాడున్నాం, అప్పుడు ఇది ఎంత సులువు సాధ్యంగా ఇవ్వాలో అంత సులువు సాధ్యంగా దేవుడిస్తున్నాడు. దేవుడు తన యొక్క జ్ఞానానుసారంగా తాను ఇచ్చినట్లయితే మనకిది అసలు అర్థమయ్యేది కాదు. ఆయన మరి ఇప్పుడు కూడా చూడండి, కొన్ని పత్రికలలో చూసినట్లయితే వారు యూజ్ చేసే ఇంగ్లీష్ స్టాండర్డ్ వచ్చి ఒక ప్రత్యేకించిన వారి వల్లే చదవగలరు. కొన్ని స్టాండర్డ్స్ చూసినట్లయితే అందరూ చదవగలరు. అలా కొన్ని పత్రికలు మనం చదువుతున్నామంటే వారు యూజ్ చేసే పదాలను మీరు గమనించుంటారు.
0: ఈజీగా
1: ఉంటుంది, ఎక్కువ మంది చదవగలరు నేను ఇప్పుడు అనుకుంటుంటాను. ఈ కమ్యూనికబుల్ లాంగ్వేజ్, ఈ కమ్యూనికేషన్ అంటాం కదండి, ఇది వచ్చి ఆ మోడ్ ఆఫ్ ట్రాన్స్ఫర్, ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ మన ఐడియాస్ అన్నింటినీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. ఎంత ఈజీగా రీచ్ అవుతుందనేదే ఇక్కడ ముఖ్యమైనది. నేనెంత టాలెంట్గా మాట్లాడుతున్నానన్నది ముఖ్యం కాదు. నాకు నేను ఇంటెలెక్చువల్గా ఉండొచ్చు, అనేక విషయాలు తెలుసుండొచ్చు, ఓవర్ స్టఫ్ పెట్టుకుని ఉండొచ్చు, ఇవన్నీ కూడా నేను చెప్పాలనే అవసరం లేదు. నేను చెప్పే విషయం వారికి సులభంగా అర్థం కావాలి, అంతే. అది ఎంత అర్థమయ్యేటట్టుగా చెప్తామో అంత మంచిగా ఉంటుంది. అది ఒక ఓన్ స్టైల్గా గుర్తిస్తారు వేదిక ప్రసంగికులను చూస్తే.
0: అవును,
1: మనకి ఈ యొక్క మలయాళంలో ప్రీచ్ చేసేవారికి ఒక డిఫరెన్స్ ఉంది. ఏంటని అడిగితే మన భాషలో మాట్లాడేవారికి వాడుక భాష అనేది ఉంది, వేదిక భాష అనేది ఒకటి ఉంది.
0: అవును,
1: వేదికపై మాట్లాడేప్పుడు ప్రియమైన వారలారా అని వేరే విధంగా చెప్పడం జరుగుతుంది. అయితే మలయాళ బోధకులు చూస్తే వారి వాడుక భాషే ప్రీచింగ్ కూడా. ఏం ప్రీచ్ చేస్తారో అలాగే పాట కూడా. పాడటానికి ఒక భాష, మాట్లాడటానికి ఒక భాష ఉండదు. సో ఈజీ టు రీచ్, ఆ విధంగానే దేవుడు మనల్ని ఈజీగా రీచ్ అవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన వద్ద ఉన్న జ్ఞానాన్ని చూపించాలనుకోవడం లేదు. అది చూపించాలనుకుంటే మనం ఇందులో ఏది కూడా చదవలేము. ఆయన ఏం చేయాలనుకుంటున్నాడంటే నేనెంతగా ఈ జనులకు చెప్పాలనుకుంటున్నానో అది సులభంగా చెప్పాలనుకుంటున్నాడు. అందువల్ల యోచించండి, 2000 సంవత్సరాల క్రితం చెప్పిన ఒక విషయం ఈ రోజు లైవ్ గా ఉంది.
0: అవును, ప్రాక్టికల్గా
1: ఉంది.
0: అయితే అదెందుకు సీక్రెట్ అనే అంశాన్ని మనం ఉంచాం.
1: ఒక్కొక్క జనరేషన్ కంటూ ఒక సీక్రెట్ ఉంది.
0: అవును,
1: అన్ని జనరేషన్లోనూ ఉన్నాయి. ఇప్పుడు ఈ కాలఘట్టంలోనే మనం ఫ్లైట్ ని కనిపెట్టడం జరిగింది. 20వ 20వ శతాబ్దంలో ఆరంభమైంది 1900 నుండి. ఈ యొక్క కార్యాన్ని 2000 సంవత్సరాల క్రితం దాన్ని చెప్పలేము. ఆ రోజున్న వారికి అది చెప్తే అర్థం కాదు. అందువల్ల ఆనాడు అది సీక్రెట్ గా చెప్తున్నాడు. ఈరోజు అది వెలుపలకి వస్తుంది, మనం అది సీక్రెట్ అని చెప్తున్నాం. కానీ ఇప్పుడు మనం ఎలా చూస్తున్నామంటే రివర్స్లో చూస్తున్నాం. 2000 సంవత్సరాల క్రితం దేవుడు ఇది చెప్పి ఉంచాడు. అయితే ఇప్పుడు ఇస్రాయేల్ జనులు 1948లో ఇస్రాయేల్కి వచ్చారు. 1918 నుండి వస్తున్నారు. వారు వస్తున్న కార్యాన్ని రెండు విధాలుగా దేవుడు చెప్తాడు. ఎగయు గువ్వుల వలె గూళ్ళకి ఎగసి వచ్చు వీరెవరు అంటాడు. మీరు యోచించి చూడండి, ఒక 4000 సంవత్సరాల క్రితం, 3000 సంవత్సరాల క్రితం ఎగిరి వస్తున్నారు ఒక గ్రూప్ అంటే ఎలాగుంటుందో చూడండి.
0: ఇమాజినే
1: చేయలేం, గువ్వల వలె ఎగిరి వస్తున్నారని. అయితే 1918 నుండి 1948లో వారు ఫ్లైట్లో వచ్చారు. అందులోనూ రెండు విధాలుగా చెప్తాడు. నిన్ను గద్దరెక్కల మీద మోసుకొని వచ్చినట్టుగా మోసుకొని వచ్చి తిని. కొన్ని ఫ్లైట్స్లో వారిని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు, ఆ దేశాల్లో బంధించారు. అవన్నీ అలాగ సంభవించాయి. అలా తెచ్చినప్పుడు వారిని వార్ ఫ్లైట్స్లో తీసుకుని వచ్చారు. రెండు రకాలైన ఫ్లైట్స్ ఉన్నాయి, రెండునూ అక్కడ నమోదవుతాయి. గువ్వల వలె ఎగురునవి అంటే అవి చిన్నవి, ఇవి పెద్దవి, పెద్ద రెక్కలు. ఈ రెండూ అక్కడ నమోదవుతాయి. ఇదే సీక్రెట్. ఈ సీక్రెట్స్ని 4000 3000 సంవత్సరాల క్రితం చెప్పేప్పుడు ఎవరికి తెలుసు, ఎవరికి అర్థం కాదు. కాని ఆనాడు కవిత వలె స్వప్నముగా ఉండింది, గువ్వల వలె వస్తారని చెప్తున్నాడు. కాని ఈరోజు అది నిజం. ఇటువంటి సీక్రెట్సే ఒక్కొక్క దానిలోనూ ఉంటుంది.
0: ఉన్నాయి.
1: ఇది హెవెన్లీ సీక్రెట్. ఇప్పుడు మనం మాట్లాడేదంతా ఓల్డ్లో జరిగేది, ఇదేలాగా హెవెన్కైనది ఉంది. అదే న్యూ టెస్టమెంట్గా మనకివ్వడం జరిగింది. సో వాటి బయలుబాటునే మన సీక్రెట్స్గా చెప్పుకుంటున్నాం. అదిను నేను అనుకునేది మొదటిగా మనకు తెలియజేస్తున్నాడు. మన మూలంగా ఒక గ్రూప్ వారికి చెప్తున్నాడు. ఇదే ఒక గొప్పదైన మిరాకిల్ మనం చెప్పుకున్నంత వరకు.
0: అప్పుడు ఇది ఒక జర్నీ. ఈ జర్నీలో ఎంతకంతకు తవ్వుతాం అంత మనం తీసుకోవచ్చు అంటాను.
1: ఎంతైనా పొందుకోవచ్చు, ఇంకా ఎన్ని సంవత్సరాలకైనా పొందుకోవచ్చు, అంతగా ఇందులో ఉంది. ద్రవ్య వారి టాలెంట్ని బట్టి, టైంని బట్టి, వారిచ్చే ఇంపార్టెన్స్ని బట్టి
0: అది ఎక్కడ తవ్వాలో దాని మీద ఆధారపడి ఉంది.
1: ఒక్కొక్క పుస్తకంలోనూ ఒక్కొక్క ట్రెషర్ ఉంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంది. మనం రెవల్యూషన్, డానియల్ అంతా కూడా చూశాం. అదే సమయంలో పరమగీతములు లోతుగా వెతికేవారున్నారు. సాంగ్ ఆఫ్ సాంగ్స్, ఆదిత్రవ్వి సంవత్సరాల తరబడి చెప్పేవారున్నారు. జస్ట్ 8 చాప్టర్స్ ఉన్నటువంటిది ఆదిత్రవ్వి చెప్పేవారు ఉన్నారు. యోబు పుస్తకాన్ని పెట్టుకుని సైన్స్ని ధ్యానించేవారు ఎంతోమంది ఉన్నారు. ఆ జెనిసిస్ని పెట్టుకుని మన ప్రపంచం యొక్క ఉద్భవానికి అనుగొనేవారున్నారు ఎంతోమంది కూడా. ఎటుప్రక మీకు ఎటువంటి ఒక ట్రెషర్ కావాలి? ఆర్కియాలజీ కావాలా, ప్రొఫెసీ కావాలా, మెడిసిన్ కావాలా, అంతా కూడా ఇందులో ఉంటుంది. పొందేవారిని బట్టి, వారి ఇంట్రెస్ట్ని బట్టి నేనెప్పుడు చెప్తా, టైం ఎంత టైం దీనికి ఇస్తున్నామో అన్ని విషయాలు ఇందులో వెలువడి అవుతాయి.
0: ఈరోజు మనం చూసే పారాబుల్ ఏంటంటే ఒక తెలిసిన పారాబుల్, చాలా ఈజీగా అర్థమయ్యే పారాబుల్. అదేంటంటే ఒక వెలుగు, ఆ వెలుగును మూసి పెట్టకండి, ఆ వెలుగనే కాన్సెప్టే 10 మందికి తెలియాలనేది ఒక పారాబుల్. అది మాథ్యూలో నమోదయ్యింది, మార్కులో ఉంది, లూకులో కూడా నమోదయ్యింది. 3 రచయితలు 3 యాంగిల్స్లో యోచించి రాశారు ఈ పారాబుల్ ఆఫ్ ది ల్యాంప్. అలా అని మనం సహజంగా చెప్తున్నాం. దీన్ని మనం ఇందులో నుండి ఎలాంటి సీక్రెట్ ఉంది, ఇందులో అందరికీ తెలిసిన విషయంలోనే ఉంటుంది, ఇందులో ఏంటి నూతనం, లేదా ఇందులో సీక్రెట్ ఏంటని అడుగుతున్నాను.
1: అంటే మన దేవుని యొక్క స్పెషాలిటీయే ఒక చిన్న చిన్న విషయాల్లో పెద్ద పెద్ద విషయాలు పొందుపరిచి ఉంచుతాడు.
0: అవును, తెలిసిన విషయం తెలియని కోణం.
1: ఇప్పుడు ఇది చూస్తున్నాం కదండి, దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టారు అంటే మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 నుండి 14 to 16 వరకు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కాని అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగుచుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇప్పుడు ఈ విషయాన్ని ముగ్గురునూ రాస్తున్నారు. ముగ్గురూ రాసేప్పుడు ఒక్కొక్క దానిలో ఒక్కొక్క మాట చేర్చడం అవుతుంది, ఒక్కొక్క మాట తగ్గుతుంది. అంటే వారు తగ్గించలా. అంటే మనం ఇది అర్థం చేసుకోవాలి. కొందరు బైబిల్ని వచ్చి చూడండి, 3 వేరే విధంగా రాశారు, వేరే విధంగా రాయలా. మాథ్యూ కూడా ఉన్నవాడు, దేవునితో కూడా ఉన్నవాడు, చూస్తున్నాడు, వింటున్నాడు. సో అట్లే చెప్పింది రాస్తున్నాడు. మార్కు ఒక సమయంలో చేరుతున్నాడు. దాని తర్వాత అతడు ఏం చేస్తున్నాడంటే ఆ పేతురు దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు, ఆ తర్వాత పౌలు దగ్గర, ఆ తర్వాత బర్నబా దగ్గర అసిస్టెంట్గా ఉంటాడు, తిరిగి పేతురు దగ్గరకు వస్తాడు. అయితే ఈయనే ఫస్ట్ బుక్ రాస్తున్నాడు.
0: అవును, అది చాలా ప్రశంసనీయంగా.
1: అప్పుడు ఈయనొచ్చి వీరితో కూడా ఉన్నప్పుడు ఈయన విన్నది రాస్తున్నాడు, యేసుతో కూడా ఉన్నవాడు.
0: అవునవును.
1: ఇప్పుడు ఒక అధ్యయనం ఏం చెప్తుందంటే, లాస్ట్ సప్పర్ అంటున్నాం కదండి, ఆ ప్రభురాత్రి భోజనం, అది మార్కింటిని వారు పుచ్చుకున్నట్టుగా చెప్తున్నారు. ఒక వ్యక్తి నీటికొండను మోసుకుని వెళ్తాడని ఉంటుంది కదా, అది మార్క్ అని చెప్తుంటారు. ఆ యొక్క వ్యక్తే మార్కులు మాత్రం ఉంటుంది. అది ఎలాగంటే గెత్సెమనీలో పట్టుకున్నప్పుడు తన వస్త్రాన్ని వదిలి పారిపోయే వ్యక్తి మార్కే అని చెప్పి, అలా మార్క్ వచ్చి లాస్ట్ మినిట్స్లో కూడా ఉండి అన్ని చూసినవాడు, ముందు జరిగినవన్నీ కూడా వీరి దగ్గర అడిగి రాసినవాడు. లూక్ అలా కాదు, పూర్తిగా అడిగి తెలుసుకుని రాసినవాడు.
0: అవును,
1: లూక 1:1 ఉంటుంది తేటగా. సో వీరు ముగ్గురును పర్ఫెక్ట్గా నమోదు చేయాలనుకుంటారు. ఇందులో రికార్డ్స్ కరెక్ట్ చేస్తున్నారు. అప్పుడు దేవుడు ఎందుకు ఇది అలౌ చేస్తున్నాడు, 4 అలౌ చేస్తున్నాడు అని అడిగితే, ఈ రికార్డ్స్లో 1 కూడా వదిలిపెట్టకూడదు.
0: 2, క్రమం ఉండాలి. ఒక వన్,
1: ఏది అసంబద్ధంగా ఉండదు, ఆపోజిట్గా ఉండదు. కానీ అన్నిటిలోనూ కొన్ని కొన్ని విషయాలు చేర్చబడి ఉంటాయి. అప్పుడు ఈ దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారనే విషయాన్ని చూస్తే మాథ్యూ ఏం చెప్తున్నాడు, దీపం వెలిగించి కొంచెం క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకే దీపస్తంభం మీదనే పెట్టుదురు. ఇదే కార్యాన్ని లూకా రాస్తూ లూకా సువార్త 8:16 రాస్తాడు. ఒక మాటను చేరుస్తున్నాడు, ఎవడును దీపము ముట్టించి పాత్రతో కప్పివేయడు, మంచము క్రింద పెట్టడు, గాని లోపలికి వచ్చు వారికి వెలుగు అగపడవలనని దీపస్తంభం మీద దానిని పెట్టు.
0: అవును.
1: అప్పుడు ఇతడు ఇంకా కొంచెం డీటెయిల్గా రాస్తున్నాడు,
0: ఒక మంచము
1: క్రింద అందరికీ వెలుగు అగపడవాలని దీపస్తంభం మీద పెట్టి. ఇది సాధారణంగా మనము తీసుకున్నట్టయితే మీకు ఈ పారబుల్లో ఏం తోచుతుందంటే, ఇంట్లో దీపస్తంభం మీద ఒక దీపాన్ని పెట్టారు, అందరికీ మీ సద్గుణాలను వెల్లడిపరచండి అని యేసు చెప్తున్నట్టుగా మనం చూడగలం. ఇదే కదా,
0: ఇది ఒక సామాన్య అర్థం
1: కదండి. ఇప్పుడు మనం ఒక్కొక్క వర్డ్గా చూద్దాం. ఒక్కొక్క వర్డ్ తీసుకుంటే దాని వెనుకున్న సీక్రెట్ మనకు తెలుస్తుంది కదండి. మొదటిగా దీపం ఎవరిని సూచిస్తుంది? దీపం వెలిగించి దీపస్తంభం మీద పెడతారని ఉంది కదండి. సరే, ఇప్పుడు ఎవరు దీపస్తంభం అని చూద్దాం. సరేనండి, దీపస్తంభము ఎవరిని మీరు చూసినట్లయితే జకర్యా 4:1 చూద్దాం. నీకు ఏమి కనబడుచున్నదని అడుగగా, నేను సువర్ణమయమైన దీపస్తంభమును, దానిమీద ఒక ప్రమిదేయును, దీపస్తంభమునకు 7 దీపములను, దీపమునకు 7 గొట్టములను కనబడుచున్నవి, మరియు 2 ఒలివ చెట్లు దీపస్తంభమునకు కుడిప్రక్క 1 ఎడమప్రక్క 1 కనబడుచున్నవని చెప్పి అని ఉంది. ఇది ఏంటని అడిగి దీనికైన జవాబును చెప్తున్నాడు చూడండి. 11వ వచనం నుండి, దీపస్తంభమునకు ఇరుప్రక్కల నుండు 2 ఒలివ చెట్లు ఏమిటివనియు, అతడు నాతో ఇవేమిటివని నీకు తెలియదా అనెను, నా ఏలినవాడా నాకు తెలియదని నేననగా, అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయివారై ఉన్నారనెను. ఇదెవరిని సూచిస్తుందంటే సేవకుల్ని. అప్పుడు దీపమును వెలిగించి దానిని దీపస్తంభం మీద ఉంచుతారు. సరి, మరొక వివరణ కూడా చూద్దాం. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో దీపము ఎవరనేది ఉంది. అక్కడ వాక్యం స్పష్టంగా ఉంది. 23వ వచనం, 21, 23వ వచనము, ఆ పట్టణములో ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను దానికక్కరలేదు, దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము అనుంది. అప్పుడు దీపమును దీపస్తంభం మీద పెడతారంటే దాని అర్థం ఏంటని అడిగినట్లయితే, స్తంభం అనేది అభిషేకం పొందిన సేవకుని సూచిస్తుంది, దీపమన్నది యేసుక్రీస్తును సూచిస్తుంది. అప్పుడు దేవుడెప్పుడునూ ఈ భూమిపై తన్ను ప్రకాశించుటకై సేవకుల ద్వారా ప్రవేశించేవానిగా ఉన్నాడు. నేరుగా ప్రవేశించడం లేదాయన, ఎందుకంటే ఆయనెవరునూ సమీపింపరాని తేజస్సులో నివసించేవాడిగా ఉన్నాడు. అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చేప్పుడు ఎలా తన వాక్యమును పంపుటకు ఇష్టమై ఉన్నాడు, తన్ను తెలియజేసుకుంటున్నాడంటే తన యొక్క సేవకుల ద్వారా. ఇప్పుడు పాత నిబంధన చూసినట్లయితే 5 విధాలైన సేవలున్నాయి. ఉదాహరణకు, ఫస్ట్ అహరోను సేవా పరిచర్య, అంటే యాజక పరిచర్య అంటారు. ఆనాడు దేవుడు యాజకుల ద్వారా మాట్లాడాడు, యాజకుల ద్వారా వాక్యమందించాడు, వారి ద్వారా మాట్లాడాడు. ఒక కాలములు యాజకులు దేవునికి దూరమైనప్పుడు మరొక సేవను దేవుడు కొనసాగించాడు, న్యాయాధిపతుల సేవ అనేది, జడ్జెస్. వారి ద్వారా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. ఒక పీరియడ్లో, అంటే సమూయేలు వరకు ఇది కరెక్ట్గా వెళుతుంది. అతని కుమారులు తప్పు చేసినప్పుడు తరువాత కింగ్స్ వస్తున్నారు, కింగ్స్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, నడిపాడు, వారికి అన్నీ చేశాడు. కింగ్స్ ఒక పీరియడ్లో తప్పు చేయడం ఆరంభించారు, దేవుని వదిలి దూరమయ్యారు. మనషే, వీరందరూ వెళ్ళినప్పుడు దేవుడు ప్రవక్తలని లేపుతూ ఉన్నాడు, అందువల్ల కింగ్స్ తర్వాత ప్రాఫెట్స్ని నిలబెడుతున్నాడు. ప్రాఫెసిస్, వీటి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రాఫెట్స్ అందరూ తప్పు చేసి ఒక పీరియడ్లో దేవునికే మాట్లాడటానికి ప్రాఫెట్సే లేరు. ఆ పీరియడ్లోనే చివరిగా యేసుక్రీస్తు లోనికి వస్తున్నాడు. ఇప్పుడు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. అప్పుడు ఏమని చూస్తే, ఒక్కొక్క పీరియడ్లో ఒక్కొక్క సేవకుని ద్వారా దేవుడేం చేస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. అదే దీపమును వెలిగించి దీపస్తంభం మీద పెట్టాడు. ఇప్పుడు జనులకు చెప్పి కూడా వినలేదనుకోండి, ఆ సేవ పోతుంది, ఆ సేవకుణ్ణి లేకుండా చేస్తాడు. ఇది ఎక్కడుందని అడిగినట్లయితే, ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం చదివేప్పుడు సంగమునకు దేవుడు ఒక మాటను చెప్తున్నాడు. అది ఏ మాటని చూసినట్లయితే 4-5 వచనాలలో, అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది, నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము, అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును.
0: క్లియర్గా
1: ఉంది, దీపస్తంభాన్ని తీస్తానంటున్నాడు. అంటే ఆ పరిచర్యను ఆ సేవకున్నో తీసివేస్తాడు. పలు సమయాల్లో దేవుడు మాట్లాడతాడు, జనులు వింటున్నారా అన్నదే ప్రశ్న. జనులు వినని పక్షమున దేవుడు అక్కడి నుండి ఆ సేవకుని తీసేస్తాడు, లేక ఆ పరిచర్యను అక్కడి నుండి తీసేస్తాడు. పలు సమయాల్లో, ఇప్పుడు ఉదాహరణకు ఇశ్రాయేలునే తీసుకోండి, ఇశ్రాయేలులో మాట్లాడుతుండగా మనం ఒక ప్రకారం యాజకులు సరిలేదంటున్నాం. దేవుడు యాజకుల ద్వారా మాట్లాడేప్పుడు జనులు ఎలాగుంటున్నారన్నదే ప్రశ్న. జనులు సరిగ్గా లేని పక్షమున అక్కడ సేవకునికి పనిలేదు, ఎంత చెప్పినా వినలేదంటే ఆ సేవకుని పెట్టి ఏం ప్రయోజనం? అక్కడ ఆ సేవకుడు మంచి సేవకునిగా ఉంటాడు, మంచి వాక్యం చెప్పేవాడిగా ఉంటాడు, దేవునిలో మంచిగా స్ట్రాంగ్గా ఉంటాడు. కానీ అతని మాటను జనులేం చేయరు, వినకపోతారు. ఇప్పుడు ఏం జరుగుతుంది, దేవుడు మాట్లాడాలని తలచినా కూడా ప్రజలు వినడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు మంచిగా మాట్లాడగలిగిన సేవకుని పెట్టి ఏం ప్రయోజనం? అప్పుడు దేవుడేం చేస్తున్నాడు, అక్కడి నుండి సేవకుని తీస్తున్నాడు, తీసి మంచిగా వినే స్థలానికి ఆ సేవకుని తీసుకెళ్తున్నాడు. ఇదే దేవుడు చెప్తున్నాడు, నేను నీకు చెప్తున్నాను, నేను చెప్పినది వినని పక్షమున నీ దీపస్తంభమును తొలగించదను. అనేక స్థలాలలో నేను చూశాను, ఈ మంచి సేవకుణ్ణి యూజ్ చేయక లేక అతన్ని అర్థం చేసుకోక అతని వేస్ట్ చేసిన జనులు ఎంతోమంది ఉన్నారు. అందువల్ల హఠాత్తుగా అతనికి ఏదో ఒక ట్రాన్స్ఫర్ లేక ఏదో ఒక స్థలములో సిచ్యువేషన్ అతని మార్చేదిగా ఉంటుంది. ఎందుకు మార్చారు అన్నది చూసినప్పుడు ఈ జనులు అక్కడ ఆలకించి ఉండరు. మీరు బైబిల్లోనే చూడండి, దేవుడు యెహెజ్కేలును చూస్తూ ఒక మాట అంటాడు, నువ్వు వెళ్ళి చెప్పు, వారు వినరు, అయినా నువ్వు చెప్పు అంటాడు. ఇప్పుడు యెహెజ్కేలు అక్కడ ఉండి ఏం ప్రయోజనం? చెప్పేశాడు. అదే నిన్నవే ప్రజలకు చెప్పేప్పుడు నువ్వు వెళ్ళి చెప్పు, వారు వింటారంటాడు. ఆ విధంగానే ఇప్పుడు దీపము యేసుక్రీస్తు, ఆయన ప్రకాశించాలంటే ఒక సేవకుని ద్వారా ప్రకాశిస్తున్నాడు. కానీ ఆ దీపస్తంభము ఎంతో ఇంపార్టెంట్. ఆ కులాయి నుండి నూనె సరఫరాను జకర్యాలో చూస్తున్నాం. అతను అభిషేకింపబడినవాడిగా ఉండాలి, దేవునిలో నిలవాలి. కొంతమంది సేవకులను చూస్తే ఆ దేవుని కొరకై వారు ఎంతో షైన్ అవుతారు. షైన్ అంటే ప్రకాశం. ప్రకాశిస్తారనుకోండి, వీరెవరునూ ఒట్టిగా ప్రకాశించేది లేదు. ఆ సేవకునికంటూ ఒక డెడికేషన్ ఉంటుంది. ఆ డెడికేషన్ వచ్చిన తర్వాతే ఆ సేవకునిపైన దేవుడు రెస్ట్ అవుతున్నాడు. ఇప్పుడు ఆ సేవకునిపైన దేవుడు రెస్ట్ అయిన తర్వాత అతని ద్వారా వెలుగు వీరజెముతుంది. అందువల్ల యేసుక్రీస్తు మీరు లోకానికి వెలుగై ఉన్నారని అంటాడు. ఈ వెలుగు ప్రకాశించినప్పుడు జనులనేకులు వెలుగునద్దకొస్తున్నారు. ఇప్పుడు అనేకులు ఏం చేస్తున్నారంటే యేసు ఉన్నాడు. ఇప్పుడు లూకాలు చెప్పినట్టుగా మంచపు క్రిందకి తీసుకెళ్లి ఎవరు దీపాన్ని పెట్టారో ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద. ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిందే ప్రజలకు వెలుగివ్వడానికే వచ్చాడు. ప్రజలకు వెలుగివ్వడానికి వచ్చాడు. నేను లోకానికి వెలుగై ఉన్నాను. కానీ సేవకుని ద్వారానే కదా వెలుగివ్వగలడు, సంగము ద్వారానే కదా మాట్లాడగలడు. ఇప్పుడు ఆయన డైరెక్ట్గా దిగి, నేను మీ తండ్రి, ఇతడు నా ప్రియకుమారుడు యేసు అని ఆకాశం నుండి చెప్పడానికి ఎంతసేపు అవుతుంది? అది ఆయన చేయడానికి ఇష్టపడలా. దేవుడు ఏం చేస్తున్నాడు? సేవకుల ద్వారా, సంఘము ద్వారా, తన దైవపుత్రుల ద్వారా ప్రకాశించడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు ఈయన ఇష్టపడేటువంటి మరొక కార్యం ఏంటంటే ఆ దీపస్తంభం మీద పెట్టాలి, ఆ సేవకుని ద్వారా పెట్టాలని చూస్తున్నాడు. ఈ సేవకుడు దీపస్తంభమును దానికైనా ఒక సిద్ధపాటుతో ఉండాలని దేవుడు చూస్తున్నాడు. దీపస్తంభము లేకుండా అక్కడ ప్రకాశించడం కుదరదు. పలు స్థలాల్లో సేవకుడొచ్చి ఆ దానికైనా సిద్ధపాటు లేకుండా ఉంటాడు. దీపస్త

0: అందులో అతనికి కలిగే ఎక్స్పీరియన్స్, అది దేవుని యొక్క ప్రణాళికతో కలిసినప్పుడు దీపం ప్రకాశిస్తుంది. ఇంత కూడా దీని వెనుక ఉంది. అందువల్ల దేవుడు చెప్తున్నాడు, ఈ దీపం అన్నది ప్రకాశించడానికి మీరు లోకానికి వెలుగై ఉన్నారంటున్నాడు. నేను దీపము, నా యొద్ద నుండి వచ్చే వెలుగు మీరై ఉన్నారు. మహిమ ఉంది, కాని నా మహిమ ఈ భూమి మీద మీ ద్వారా వెళ్తుంది. మీరేం చేస్తారో అదే అక్కడ ఫ్యాక్ట్. ఈరోజు అనేకులు, నేను చెప్తున్నాను, యేసు సత్యము అన్ని చెప్తున్నాడు, ఇంత సత్యాన్ని తెలుపుతున్నాడు నిజమైన దేవుడు, ఆ అన్నిటిలోనూ పర్ఫెక్ట్, నేను పరిశుద్ధుడనై ఉన్నాను, ఎందుకు ఈ యేసు ఇంకా ప్రజలకు రీచ్ అవ్వలేదు? ఒక మంచి ప్రోడక్ట్ వస్తుందంటే జనులు తమకు తెలియకుండానే అందులో పడుతున్నారు. అది కొండానికి ప్రజలొస్తున్నారు, కిక్కిరిసిపోతుంది, డిమాండ్ అవుతుంది. ఒక బ్రాండెడ్ ఫోన్ రిలీజ్ అవుతుందంటే మొదటి రోజే ప్రజలు దుకాణం ముందు 4 గంటలకు నుంచుంటున్నారు, కొంటున్నారు. ఉన్నవాటిలోనే ది బెస్ట్ బ్రాండ్ మన దేవుడే. అయితే ఇది ప్రమోట్ చేసేవారు తప్పైన వారుగా ఉన్నారు. ఇదే ఇక్కడ సమస్య. ఇప్పుడు ఎంతైనా ఒక ప్రోడక్ట్ వచ్చినప్పటికీ ఆ వ్యక్తి దుకాణం తెరవకపోతే కొనలేరు కదా.
1: అవును,
0: ఒక విషయాన్ని దేవుడు నాకు తెలియజేశాడు. కొన్ని కూల్ డ్రింక్స్ మీరు చూసుంటారు, ఆ సాఫ్ట్ డ్రింక్స్ మీరు చూసుంటారు. ఈ సాఫ్ట్ డ్రింక్స్ చూసినట్టయితే ఏ గ్రామంలోనైనా దూర ప్రాంతాల వరకు కూడా రీచ్ అయ్యాయి. అవునా? దాన్ని మించి ఈ ఎలక్ట్రిక్ పవర్, విద్యుత్, మీరు కొండలపైకి వెళ్ళండి, మీరు ఆ ప్రాంతాల్లో కూడా అక్కడ నలుగురే ఉంటారు, అయినా అక్కడ ఎలక్ట్రిక్ టవర్ ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడు కనిపెట్టారంటే ఈ 20th సెంచరీలో. ఇవన్నీ కూడా ఎంతో త్వరలో అన్ని కొండలకు అన్ని ప్రాంతాలకు వెళ్ళి చేరింది. 2000 సంవత్సరాల క్రితం ఇవ్వబడిన గాస్పెల్ ఇంకా ఏం చేయబడలేదు. ఇంకా మనం చెప్తూనే ఉన్నాం, ఈ గ్రామానికి వెళ్ళలేదు, ఈ స్థలాలకు వెళ్ళలేదు. ఇది ఒక గొప్పగా చెప్పేవారు కూడా ఉన్నారు, ఇంకా ఇంతమందికి వెళ్ళాలండి, ఉందండి అని చెప్పి ఒక ఎక్స్క్యూజ్గా తీసుకుంటున్నారు. ఎందుకు వెళ్ళాలా? ఇక్కడ మిస్టేక్ ఎక్కడుంది? గాస్పెల్లో మిస్టేక్ లేదు, ఇచ్చిన వారి దగ్గర మిస్టేక్ లేదు, ఇక్కడ ప్రమోట్ చేసే వారి దగ్గరే ప్రాబ్లం ఉంది. పలు సమయాల్లో ఈ దీపస్తంభం ఉంది కదండి, దీనిపైన యేసు లేడు. అనేక సమయాల్లో మంచము క్రిందే ఉన్నాడు. ఈ దీపస్తంభం అందుకు రెడీ అవ్వాల. దీపస్తంభం మీద పెడితేనే కదా ప్రజలు వెలుగునతకు పరిగెత్తుకొస్తారు. ఇక్కడ దీపస్తంభం దగ్గరే ప్రాబ్లం ఉంది. దీపంలో ప్రాబ్లం లేదు, యేసులో ప్రాబ్లం లేదు, ఆయన్ను ఉంచాల్సిన స్థలమే ప్రాబ్లం. స్థలం రెడీ అవ్వలా. ఇప్పుడు దీపస్తంభం ఉంటేనే కదా దీపం పెట్టగలరు. దీపస్తంభమే లేకపోతే ఇంకా దీపస్తంభం కొండానికి వెళ్ళారు, ఇంకా రాలేదంటే ఏం చేయగలం? ఈరోజు అనేకుల యొక్క ప్రాబ్లం వల్లే క్రైస్ట్ ఇంకా రీచ్ అవ్వకుండా ఉన్నాడు. నేను కొన్ని సమయాల్లో యోచిస్తాను, ఆ సేవకై కొన్ని గ్రామాలకు వెళ్తాను. ఎంతో ఒక అట్టడుగు గ్రామంగా ఉంటుంది, ఉండే పరిస్థితి కూడా ఉండదు. అక్కడికి వెళ్తా, అక్కడికి వెళితే జనుల దగ్గర సెల్ ఫోన్ ఉంది. మేము ఒరిసాలో ఒక గ్రామానికి వెళ్ళాం. అడవిలో దాదాపు 35 కిలోమీటర్లు వెళ్ళాలి. లోనికెళ్ళి చూస్తే 3 గంటలే వారికి విద్యుత్ అందుతుంది. అందులో వారు ఛార్జ్ చేసి సెల్ ఫోన్ మాట్లాడుతున్నారు. అక్కడ టీవీ ఉంది, అయితే సువార్త లేదు. ఎలా రీచ్, ఎందుకు ఆ రీజన్ అని చూస్తే ఇది అందజేసేవారి దగ్గరే ప్రాబ్లం ఉంది. ఆ టీవీ తీసుకెళ్లిన వారు, సెల్ ఫోన్ తీసుకెళ్లేవారు లోనికి చక్కగా తీసుకెళ్తున్నారు. మన వల్ల చేర్చలేకపోతున్నాం. ఇక్కడ స్తంభం దగ్గర కొంత ప్రాబ్లం ఉంది. దీపస్తంభం సరిగ్గా ఉంటే దీపం ప్రకాశిస్తుంది, వెలుగు విరజముతుంది. ఇదే ఈ పారబుల్ యొక్క అతి ముఖ్యమైన విషయం.
1: ఇప్పుడు ఇందులో ఓల్డ్ టెస్ట్మెంట్లో నుండి ఒక మాటకు జకర్యాలో నుండి తీశారు. మరప్పుడు చాలా విషయాలు న్యూ టెస్ట్మెంట్లో చెప్పిన విషయం ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది.
0: అవును, అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ వచ్చి అనేక విషయాలను వదిలిపెట్టి ఉంటుంది, దాని ఫుల్ఫిల్మెంట్ న్యూ టెస్ట్మెంట్లో ఉంటుంది. అయితే ఒట్టి న్యూ టెస్ట్మెంట్ చదివితే ఫుల్ఫిల్మెంట్ యొక్క పార్ట్ మాత్రం ఉంటుంది, దాని ముందస్తు కార్యాలు ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటాయి. రెండు చేతులు కలిపి ఇలా జాయింట్ చేసినట్టే. లేదంటే చూడండి, ఈ హస్తము అటు ఇటు ఎక్కువ తక్కువలు ఉంటుంది, ఇలా కలిపితే ఒకటవుతుంది.
1: అవును, నా ప్రశ్న ఏంటంటే ఆ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఇదే చెప్పారని చెబుతూ మనం దీన్ని అండర్స్టాండ్ చేసుకుని చదివితే ఇంకా చాలా దీని సీక్రెట్స్ ఇంకా అర్థమవుతాయన్నందుకే చెప్పాను.
0: ఒక తెగవారు ఎంతో క్యాషువల్గా చెప్తుంటారు ఓల్డ్ టెస్ట్మెంట్ అవసరం లేదని చెప్పి. మనం న్యూ టెస్ట్మెంట్లోకి వచ్చాం, ఓల్డ్ టెస్ట్మెంట్ అవసరం లేదు. లేదు లేదు, ఓల్డ్ టెస్ట్మెంట్ లేకుండా న్యూ టెస్ట్మెంట్ ఫుల్ఫిల్మెంట్. ఇప్పుడు మనం చూశాం ప్రకటన 2లో దీపస్తంభమును తీసివేస్తానంటున్నాడు. ఈ దీపస్తంభము ఏంటన్నందులకు వివరణ జకర్యాలో ఉంటుంది మీకు. లేదంటే దీపస్తంభం

0: గుచ్చి మీకు ఎక్కడా తెలియదు. సో ఆ విధంగా ఒలివ చెట్టు, దీపస్తంభము, వీటి వివరాలన్నీ ఎన్ని స్థలాల్లో యేసయ్య రెఫరెన్స్ కి పాత నిబంధన ఉపయోగిస్తున్నాడు, పౌలు ఉపయోగిస్తున్నాడు, మాథ్యూ ఉపయోగిస్తున్నాడు, అందువల్ల వచ్చి సో ఓల్డ్ టెస్టమెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఈ రెఫరెన్స్ మనం పొందుకోవడానికి.
1: అది మాత్రమే కాకుండా ఈ పారబుల్లో నుండి ఒక హెచ్చరిక ఉన్నట్టు అనిపిస్తుంది. పరిశుద్ధాత్ముని సహాయంతో మనం ఉన్నప్పుడు, మనం వెలుగువలే ఉంటున్నాం, అప్పుడు మన లైఫ్లోని ఆ ఫ్రాగ్రెన్స్ ని మనం ఎగ్జిబిట్ చేస్తున్నాం. అవును, అందులో నుండి ఒక హిడెన్ మెసేజ్ ఉంది. అది క్రమంలో చేయాలని ఒక బ్యూటిఫుల్ గా ఆ పారబుల్ అనుకరించబడింది.
0: మీరెంతకెంతకు కమిట్ అయి దీపస్తంభం పెరుగుతుందో అంతగా దీపం ఎత్తవుతుంది. అంతగా దీపం పైనున్నప్పుడు వెలుగు ఆ ప్రాంతమంతా కూడా. మీరిప్పుడు ఈ లైట్ హౌస్ ని చూడండి, అదెందుకు అంత పెద్దగా టవర్ కట్టి లైట్ పెడుతున్నారు? ఆ స్థాయికి ఈ సముద్రంలో ఏం చేయబోతుంది, అది రీచ్ అవుతుంది. అదేవిధంగా ఈ దీపస్తంభానికైనా మరొక వర్షన్. అదేవిధంగా మనమెంతవరకు స్పిరిచువల్ గా దేవునితో కనెక్ట్ అయి ఉంటామో ఆ స్థాయికి దేవుడు మన మీద నుండి క్రియ చేస్తాడు.
2: సామాన్యంగా మనం ఏం చెప్తాం,
0: ఆ బిలిగ్రహం గారి ద్వారా దేవుడు ఇన్ని లక్షల మందిని, పాలి అంగిచో ద్వారా ఇంతమంది, రెనర్డ్ బొంకే ఎందుకు చెప్తున్నాం? ఆ దీపస్తంభము అంత కమిట్ చేసుకుంది, అంతగా అప్పచెప్పుకుంది.
1: మరప్పుడు సాక్రిఫైస్ లేకుండా అది జరగదు.
0: ఆబ్వియస్లీ ఒక సేవకుని యొక్క సాక్రిఫైస్ అనేది చాలా ఇంపార్టెంట్. అందువల్ల అది ఒలివ పండ్లను దంచి అని ఉంటుంది. ఈ సాక్రిఫైస్ అనేది వచ్చి ఇప్పుడున్న జనరేషన్ తప్పుగా తీసుకుంటున్నారు. సాక్రిఫైస్ అంటే ఏంటి అని అడిగితే, అప్పుడు నేను సిలువలో బిగించబడాలా, కొట్టబడాలా, పౌలువలే నలగొట్టబడాలా, అది కాదు. ఆనాడున్న సాక్రిఫైస్ అది. అయితే పౌలు ఏం చెప్తున్నాడు, అన్ని నష్టముగాను వ్యర్థముగాను వదిలేశాను. ఇప్పుడు ఒక్కొక్కరును ఒక్కొక్క సాక్రిఫైస్ చేయాల్సింది. ఉదాహరణగా పీటర్ వచ్చి రెండు పడవల నిండా చేపలు పడుతున్నాడు, వదిలొస్తున్నాడు. తర్వాత మరి యోహాను చూస్తే వలలు కడుతూ తండ్రితో ఉన్నాడు, వలను తండ్రిని వదిలేస్తున్నాడు. ఇప్పుడు ఈయన పౌలు అన్నిటినీ వదిలేశారని చెప్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము తండ్రి గృహమును వదిలి వచ్చాడు, ఎలీషా పొలమును, పశువులను వదిలేస్తున్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి వదిలి రావాల్సి ఉంది, దానికి పేరే సాక్రిఫైస్. ఈరోజు మినిస్ట్రీకి వచ్చేవారున్నారు, ఈనాటి యూత్ వారు వస్తున్నారు. ఈరోజు వారు వచ్చినప్పుడే మైండ్లో ఏముందంటే నేమ్ అండ్ ఫేమ్ రెండు ఉన్నాయి. మినిస్ట్రీకి వెళ్తే ఒక మంచి పేరు తీయాలి.
1: ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆయన వైపు తిప్పడమే ముఖ్యం.
0: నేము ఫేము అనేది నాకు వద్దు, అది దేవుని నామ మహిమార్థం వచ్చాను అనే ఆ నాకది వద్దంటున్నాం కదా ఒక విషయం, అదే సాక్రిఫైస్. ఈరోజు అనేక మంది వల్ల ఈ యొక్క సాక్రిఫైస్ చేయకపోవడం వల్ల ఎత్తుకెళ్లలేకపోతున్నారు. ఈరోజు మరొక విషయం కూడా ఉంది, మనము నమోదు చేస్తే బాగుంటుంది. ఏంటంటే మినిస్ట్రీ ఎలాగా ప్రజలకు రీచ్ అవుతుందంటే, ఫేస్బుక్లో వేస్తే చాలు, యూట్యూబ్లో వేస్తే చాలు, వెంటనే మనం రీచ్ అవుతామని అనుకుంటారు. రీచ్ అవ్వచ్చు, అయితే ఎన్ని రోజులు మీరు సస్టైన్ కాగలరన్నదే ప్రశ్న. అవునా, యేసుక్రీస్తు ఎటువంటి ఒక మీడియా లేని రోజుల్లోనే రీచ్ అయిపోయాడు. ఒక మిరాకిల్ ముగిస్తున్నాడు, సిరియా వరకునూ రీచ్ అయింది. సరేనండి, అదేవిధంగా ఇప్పుడు ఈ కాలంలో మీకు మీడియా ఉంది. రీచ్ అనేది నాట్ అబౌట్ మీడియా, మీడియా ముఖ్యం. మీడియా ఇంతగా రీచ్ అవుతుంది, దేవుడు ఉపయోగిస్తున్నాడు. మీరు ఏ స్థాయికి స్ట్రాంగ్ ఉంటారో ఆ స్థాయికి మీరు రీచ్ అవుతారు మీడియాలో. కమిటెడ్గా మీడియా అనేది మోడ్,
1: ప్లాట్ఫామ్.
0: ఈ ప్లాట్ఫామ్లో ఉంటూ మీరు ఎంత కమిటెడ్గా ఉంటారో అంతగా రీచ్. నేను ఫేమ్కి నేమ్కి ఆశపడుతూ, నేనొచ్చి ఒక ఓల్డ్ థింగ్స్కి ఆశపడుతూ ఇందులో దీనికోసరం ఈ మినిస్ట్రీని ఉపయోగిస్తానంటే ఉంటాను, కానీ కొన్ని రోజుల్లో ఉండను.
1: అందుకనే ఆ వెలుగు దాచి
0: ఉంచకు, దేవునికివ్వాలి. దేవుడే మీకు పైన తెలియాలి. దీపస్తంభము పేరగ్గా దీపమే ముఖ్యము గాని స్తంభానికి ఎంత ఇంపార్టెన్సో దీపానికి తెలుసు. దేవుడు చూసుకుంటాడు, దీపం ఎంతో ఇంపార్టెంట్. దీపం లేకుండా ఒట్టి స్తంభం ఉంటే ఏం ప్రయోజనం?
1: చివరిగా దీన్ని మనం ఎలా కన్క్లూడ్ చేయాలి ఈ నమోదులో నుండి? నేను తెలుసుకోవాల్సిన విషయం, తెలిసిన విషయం తెలియని కోణంలో చెప్తే కీ ఆస్పెక్ట్స్ ఏంటి?
0: దీపం అన్నది యేసు, స్తంభము సేవకుడు, అభిషేకం పొందినవారు అని ఉంది. మనము ఎప్పుడూ పైన దీపం వెలిగేవారిగా ఉండాలి. దీపం ఎక్కడినుండైనా ప్రకాశిస్తుంది, కాని స్తంభము ప్రాధాన్యత తెలుసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు స్తంభాన్ని తొలగిస్తానంటున్నాడు. సో మనం ఎంత కమిట్ చేసుకుంటున్నామో, ఎంతకెంతకు సిద్ధంగా ఉన్నామో, ఎంతకెంతకు దేవునికి అప్పచెప్పుకుంటున్నామో అంతకంతకు దేవుడు మనపై నుండి ప్రకాశిస్తాడు. దేవుడు ప్రకాశించేప్పుడు మీరు చూసినట్లయితే ఆయన మాత్రం ప్రకాశించడు, మీరు వెలుగై ఉన్నారు. మనల్ని లోకమంతటా స్ప్రెడ్ చేస్తాడు. మీరు చూడండి, అంతటినీ చేసి మోషేకు తెలియజేస్తాడు, నేను అబ్రహాము దేవుణ్ణి అంటాడు. తన్ను ఆయన ఆ వెల్లడిపరుచుకోవాలన్నప్పుడు
1: కనెక్ట్స్ విత్ ది రైట్, అదే పీపుల్స్ ద్వారా కరెక్ట్ చేస్తున్నాడు.
0: కేర్ ఆఫ్ ఎవర్ అంటే అబ్రహాం అంటున్నాడు. ఆయన ఆ స్థానానికి తీసుకెళ్తాడు. ఈరోజు కూడా ఎంతో చెప్పుకున్నా సేవకుడే కదా ఫోకస్ అవుతున్నాడు. జనులు సేవకుల్ని చూస్తున్నారు కదా, వారి ద్వారా క్రీస్తుని చూడాలి. అప్పుడు ఆ సేవకుని పనేంటి? ఎంతవరకు జనులు నన్ను చూస్తున్నారో అంతగా ప్రభువుని ప్రదర్శించాలి. ఎంతవరకు నన్ను ప్రొపగండ చేస్తావో అంతవరకు నిన్ను నేను హెచ్చిస్తాను. ఇది ఒక ప్రాసెస్. ఇది అర్థం చేసుకుంటేనే చాలు, నేను కాదు క్రీస్తే నాలో జీవిస్తున్నాడు. ఈ యొక్క కాన్సెప్ట్ని, ఈ స్తంభానికి తెలిస్తే దీపం మిమ్మల్ని హెచ్చిస్తుంది.
1: చాలా సంతోషం బ్రదర్ జగన్. ఇందులో ఈ పారాబుల్లో నుండి ఒక డీపైన విషయాన్ని మనం చూసాం. ఈ కార్యక్రమానికి మీరు రావడం చాలా సంతోషం. ఐ విల్ అగైన్ మీట్ యూ అనదర్ ఎపిసోడ్ ఆఫ్ సీక్రెట్స్ ఆఫ్ ది పారాబుల్. సంతోషం, వందనాలు.

బాటుసారివై ఎడారిలో నీళ్లకు అలమటిస్తున్నావా? ఈత తెలియక సముద్రములో మునుగుచున్నావా? జీవజలమైన క్రీస్తుని గుండెలో నింపుకో. ఆయనే చుక్కానియై నిన్ను దరికి చేర్చును.

దేవుని సేవించడానికి, సమాజంగా కూడి ఆయనను ఆరాధించడానికి మందిరాన్ని నిర్మించుకుని, దానిని ప్రతిష్ఠించుకుని దానిలో ప్రవేశించే సమయం ఎంతో ధన్యకరం. ఆయన మందిరావరణములో హృదయపూర్వకంగా మన బల్యర్పణలు ఆయనకు సమర్పించాలి.

0: ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
1: జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గనుక నేను ఆయన మహిమ కొరకే బ్రతికెదను.

కృపామయుడు మినిస్ట్రీస్ వారు సమర్పించు. ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధ, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్ కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదీ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును అంటూ దావీదు 16వ కీర్తన 2వ చరణంలో చెప్పిన దానిని ధ్యానించగా ఉప్పొంగిన విశ్వాసపు ఒప్పుకోలు ఇదే.

ఈరోజు క్రిస్మస్ వచ్చింది, ఎన్నెన్నో తెచ్చిపెట్టింది. కన్నీరు తుడిచి కలుషాలు బాపే బాలుడు జన్మించాడు. భువిలో ప్రజాళి, దివిలో దూతాళి, ఈ విశ్వమంతా గొంతెత్తి పాడిన ఆ మహిమాన్వితుడైన దేవునికి ఈ స్తుతి సరిపోదు. ఎందరో కవులు ఎన్నో గీతాలు రచించినా, మరెందరో గాయకులు గానం చేసినా ఆయన స్తుతించటానికి ఈ కళాలు ఈ గళాలు సరిపోవు. మనుజాళికి తాను అర్పణంగా చేసుకుని అభయమిచ్చి ఆదుకొని లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల దీనుడై దివి నుండి భూమికి దిగివచ్చిన వేళ మనకు క్రిస్మస్ పండుగ.

కాలను యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొనునట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. ఫిలిప్పీ పత్రిక 2:9-11 వచనములు. కన్న కొడుకుకే కుల వెలివేత, కన్న కడుపులో సిలువ కత్తి కోత,

కృపామయుడు మినిస్ట్రీస్ వారు సమర్పించు ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధా, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

ఈ పాప పంకిల పొడిమిలో కలకాలం నేను జీవించలేను. ఈ కలుషాల భారం నన్ను వేధించి శోధిస్తుంది. కాలమంతా కలలాగా కరిగిపోతుంది. కన్నీరు కష్టాలే నా నేస్తాలు. రోధించిన సమాధానం సాధించలేను. ఈ శోధన వేదన మాని నా హృదయాన్ని నీకు అర్పించుకుంటాను ప్రభు. ప్రతి యువకుడు ప్రతి యువతి ఈరోజు నీకు పాదాక్రాంతం కావాలి. పరలోక మార్గమైన నీతో నడిచి పరితృప్తి నొందాలి. నువ్వొచ్చావుగా పవిత్రమైన మరియమ్మ ఒడిలో చిన్నారివై చిరునవ్వులొలికిస్తుండగా ఆ నవ్వుల వెనుక ఈ లోక భారం ఉంది. ఆ చిరుమందహాస్యం వెనుక మమత అనురాగాలున్నాయి. నీ ఆలంబనలో నీ ప్రేమలో కలకాలం నీ సాన్నిధ్యంలోనే బ్రతకాలని నా ఆశ. అందుకే మార్గం సత్యం జీవమైన నిన్ను వెంబడిస్తాను ప్రభు.

0: ఆ డాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆర్పేవాన్ని ఆ సిగరెట్ని, వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు బీడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని. అవి మమ్మల్ని దుర్భాషలాడారని ఆమెను చుట్టుపట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయి వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డా నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు.
1: ఏపీ క్రిస్టియన్ ఈవెంట్స్ టెస్టిమనీస్ కార్యక్రమాలకు స్వాగతం, సుస్వాగతం. దేవుని బిడ్డలారా, మీ అందరికీ దేవుని పేరున ఈ యొక్క కార్యక్రమానికి స్వాగతం చెప్తూ ఉన్నాము. మరొక టెస్టిమనీలో భాగంగా ఈరోజు మన ముందు పాస్టర్ గారు అయినటువంటి బాజీ గారు వారి యొక్క సాక్ష్యం పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. రండి, వారి యొక్క సాక్ష్యమును మనం విందాం. వందనాలు పాస్టర్ గారు. పాస్టర్ గారు, చాలా క్లుప్తంగా మీ యొక్క పేరు, మీ యొక్క విద్య, మీ యొక్క కుటుంబ నేపథ్యం గురించి మా యొక్క వీక్షకులతో పంచుకుంటారా?
0: వందనాలండి. నా పేరు షేక్ బాజీ. రక్షించబడిన తర్వాత జాన్ తిమోతి అని నాకు పేరు పెట్టడం జరిగింది. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్తాన్బీ. మా ఇంట్లో నేనే పెద్ద కుమారుణ్ణి. నా తర్వాత ఇద్దరు మగపిల్లలే. నా తర్వాత ఆయన పేరు మీరావళి, మూడో ఆయన పేరు కరిముల్లా. మేము గుంటూరు పట్టణంలోని సంజీవయ్య నగర్ అనే ప్రాంతంలో వాసం ఉంటూ ఉన్నాము. నేను 7వ తరగతి వరకు గుంటూరు వసంతరాయపురంలో ఉన్నటువంటి లూర్డ్ హై స్కూల్ నందు విద్యాభ్యాసము చేయడానికి ప్రభు కృప చూపి ఉన్నారు.
1: పాస్టర్ గారు, మీ యొక్క కుటుంబ నేపథ్యం విన్నప్పుడు, షేక్ బాజీ అని తెలిసినప్పుడు, షేక్ బాజీ అనేటువంటి మీరు జాన్ తిమోతిగా మారటం ఎలా సంభవించింది?
0: మంచి ప్రశ్న అండి. తప్పకుండా నా సాక్ష్యాన్ని నేను పంచుకుంటాను. మరి రీతిగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి దేవాతి దేవుణ్ణి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. అదే విధముగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ ఛానల్ వారికి కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నా బాల్యము మొదట నేను తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను. మా నాన్నగారి పేరు హుసేన్, మా అమ్మగారి పేరు మస్తాన్బీ అండి. మా అమ్మ నాన్నగారికి వివాహం జరిగిన చాలా కాలము సంతానం కలగలేదు. ఆ సమయంలో మరి మేము ముస్లింస్ అయినందున గుంటూరుకి దగ్గరలో ఉన్నటువంటి కాకాని బాజీబాబా దర్గాకు వెళ్తూ ఉండేవారు మా అమ్మ నాన్నగారు. మరి అట్లా వెళ్తున్నప్పుడు వాళ్ళు మొక్కుబడి చేసుకున్నారు. అక్కడ మాకు ఒక బాబునిస్తే మరి ఆ బాబుకి మీ పేరే పెట్టుకుంటామని వాళ్ళు మొక్కుబడి చేసుకోవడం జరిగింది. మరి దేవుని కృప, వాళ్ళు మొక్కుబడి చేసుకున్న చాలా సంవత్సరాలకి మా అమ్మ నాన్నగారికి మరి నేను దేవుని కృపను అనుగ్రహించబడ్డాను. మరి ఆ సమయంలో నన్ను ఆ కాకాని బాజీబాబా దర్గా ఆ ప్రాంతానికి నన్ను తీసుకొని వెళ్ళి వాళ్ళు మొక్కుకున్న మృక్కుబళ్ళన్ని చెల్లించుకొని నాకు ఆయన పేరే పెట్టారు, బాజీ అని. మరి లేక నేను పుట్టడం వలన నా తర్వాత ఇద్దరు మగపిల్లలు ఉన్నప్పటికీ కూడా మా నాన్నగారికి నేనంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ ఉండేది. నా మీద ఒక ప్రత్యేకమైనటువంటి ఆశలు, ఆశయాలు కలిగి నన్ను పెంచాలి, గొప్పవాణ్ణి చేయాలి, మా నాన్నగారు వెళ్ళని స్థానానికి, శిఖరాలకు నన్ను నడిపించాలని ఎంతో ఆశపడ్డారు. అలా నేను స్కూల్లో జాయిన్ చేయటం జరిగింది. దేవుడి మహాకృపను బట్టి నేను 7వ తరగతి వరకు లోకమంటే ఏంటో తెలియకుండా ఇల్లు, చదువు, అది తప్ప నాకు వేరే ప్రపంచం లేకుండా నేను పెరిగాను. మాది హోటల్ వ్యాపారము. మా నాన్నగారిది పెద్ద హోటల్ ఉండేది. మరి 7వ తరగతిలో నాకు మా నాన్న కొద్దిగా ధనాన్ని అలవాటు చేశారు. హోటల్ అయి ఉండడం వలన నేను క్యాష్ కౌంటర్లో కూర్చునేవాడిని. మరి ఆ క్యాష్ కౌంటర్లో కళ్ళ ముందు డబ్బు కనపడతా ఉంటే మొదట ఒక 10 రూపాయలు 20 రూపాయలు అట్లా దొంగిలించడం ప్రారంభించిన నేను చాలా పెద్ద మొత్తంలో డబ్బులు దొంగిలించటము, ఆ డబ్బును ఆ వయసులోనే దుబారా చేయటము, చేతిలో డబ్బులు ఉండటం వలన కొంతమంది సహవాసము, కొంతమందితో స్నేహాలు, ఆ కొత్త స్నేహాలు కొత్త పరిచయాలు కొత్త అలవాట్లకు దారితీసి మరి అప్పటి వరకు లేని అలవాట్లు ఒక్కొక్కటిగా నా జీవితంలో ప్రారంభమైనవి. 7వ తరగతిలోనే నేను సిగరెట్టు తాగటం అలవాటు చేసుకున్నాను. 7వ తరగతిలోనే నేను మందు తాగటం అలవాటు చేసుకున్నాను. ఆ 7వ తరగతిలోనే నాకు గుట్కా ప్యాకెట్లు కూడా అలవాటైనవి. మరి అట్లా చెడు వ్యసనాలకు నేను అలవాటు అవుతూ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా మా అమ్మ నాన్న ప్రేమకు దూరం అవుతూ ఉన్నాను, చదువుకు దూరం అవుతూ ఉన్నాను. స్కూల్ మానేసి సినిమాలకు వెళ్ళటము, స్కూల్కి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయట విచ్చలవిడిగా తిరగటము, ఇలాగా నా బాల్యము గడుస్తూ వచ్చింది. నేను పూర్తిగా పాడవుతున్నానని మా నాన్న గ్రహించిన తర్వాత మా నాన్నగారు నన్ను మందలించారు. మందలించడం కాదు, కొట్టారు. మా నాన్నగారు కొట్టారని కోపంతో నేనేం చేశానంటే ఇంట్లో ధనం తీసుకొని ఇల్లు విడిచిపెట్టి పారిపోయాను. ఇంచుమించు ఒక 10 రోజులు విజయవాడ పట్టణంలో ఆ ధనంతో నేను బ్రతకటానికి మరి ముందుకు వెళ్ళాను. కానీ 10 రోజుల తర్వాత డబ్బు అయిపోయింది. డబ్బు అయిపోయిన తర్వాత మరి తినడానికి తిండి లేదు, ఉండటానికి నిలువ నీడ లేదు. 2 జతలు బట్టలే తీసుకొని వెళ్ళాను. ఆ బట్టలు కూడా పూర్తిగా పాడైపోయినవి. 10 రోజులు తర్వాత నేను ఇంకా ఉండలేక ఆకలికి తట్టుకోలేక ఇంటికి వెళ్ళిపోదాము, మా నాన్న కొడితే కొట్టాడని చెప్పి నేను గుంటూరు రావటం జరిగింది. మా నాన్నగారి స్నేహితులు కొంతమంది గుంటూరు పట్టణం వచ్చిన తర్వాత నన్ను చూసి మరి మా నాన్నగారికి కబురు పెట్టి నన్ను తీసుకుని వెళ్ళి మా నాన్నగారికి అప్పగించారు. సరే, మా నాన్నగారు నన్ను చూసి చాలా బాధపడి ఇంత చేర్చుకున్నారు. మరి నేను ఒకటే చెప్పానా, నేను స్కూల్కి వెళ్ళను, అట్లాగని ఏ పని నేను చేయను, నాకు నచ్చినట్లుగా నేను ఉంటాను, నన్ను ఇట్లాగ వదిలేయండి, ఇంకొకసారి స్కూల్కి వెళ్ళమని కానీ లేకపోతే వేరే ఏదైనా చేయమని కానీ నన్ను ఇబ్బంది పెట్టి కొట్టినా నేను ఏదైనా చేసుకొని చనిపోతానా అని మా నాన్నగారు నేను బెదిరించడం జరిగింది. మా నాన్నగారికి నా మీద ఉన్న ఆ ప్రేమను బట్టి ఇంకా మా నాన్నగారు సరే నాయన, బాగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకో, నువ్వు నీకోసం మేము చాలా కష్టపడుతున్నాము, నేను చదువుకోలేకపోయాను, నా బిడ్డలైన మీరు చదువుకొని ప్రయోజకులు అవ్వాలని మీకోసం మేము చాలా కష్టపడుతున్నాము అని మా నాన్న చెప్పారు. సరే అన్నాను, కానీ నాకు చదువుకోవాలనే ధ్యాస లేదు. నా ఆలోచనలు నా తలంపులన్నీ ఎట్లాగుండేవంటే, బాల్యంలో 97-98 సంవత్సరాల్లో మా సంజీవ్ నగర్ ప్రాంతం అంతా కూడా బహు చీకటితో నింపబడి ఉన్న ప్రాంతము. ఆ ప్రాంతంలో రౌడీలు, ఆ ప్రాంతంలో హత్యలు జరిగేవి, ఆ ప్రాంతము వ్యభిచారముతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతము త్రాగుడు సారా ప్యాకెట్లతో నింపబడి ఉండేది, ఆ ప్రాంతం అంతా కూడా బహు భయంకరమైన పరిస్థితుల మధ్య నడిపించబడుతూ ఉండేది. గుంటూరు బస్టాండ్కి వచ్చి రిక్షా వాళ్ళను కానీ ఆటో వాళ్ళను కానివ్వండి, సాయంత్రం 7 దాటిన తర్వాత సంజీవ్ నగర్ రమ్మంటే ఆటో వాళ్ళు రిక్షా వాళ్ళు వచ్చేవారు కాదు. అంత భయంకరంగా మా ప్రాంతము ఉండేది. అక్కడ కొట్లాట్లు, గొడవలు, దొమ్మీలు, రౌడీయిజము ఎక్కువగా ఉండటం వలన నా మనసు ఆ రౌడీయిజం వైపు ఆకర్షించబడింది, పాపం వైపు ఆకర్షించబడింది. ఆదికాండములు అనుకుంటా పరిశుద్ధ గ్రంథంలో ప్రభు ఒక మాట రాయించారు, బాలుడి మనిషి స్వభావము బాల్యము నుంచే చెడ్డది అని రాయించారు. మనిషి మంచి కన్నా ఎక్కువగా చెడ్డదానికి ఆకర్షించబడతాడు. అలానే నేను కూడా చదువుకోవాలి, గొప్ప ప్రయోజకుడు అవ్వాలని చెప్పి మా నాన్న ఎంతో ఆశ కలిగి నా మీద ఎన్నో కోరికలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. కానీ నేను చెడుకే ఎక్కువ ఆకర్షించబడ్డాను. ఇంకోటి చెప్పాలంటే మా నాన్నగారికి నన్ను పెద్ద ఇమామం చేయాలని ఆశ. అయితే ఇలాగా నా బాల్యం కొనసాగించబడతా ఉన్నప్పుడు ఈ వ్యసనాలకు నేను బానిసనయ్యానన్న విషయాన్ని తెలుసుకున్న మా నాన్న ఏం చేశారంటే డబ్బులు కొద్దిగా దూరం పెట్టారు. డబ్బులు ఉండటం వల్లే వీడు పాడైపోతున్నాడు, స్కూల్ మాని తిరుగుతున్నాడు. కొద్దిగా డబ్బు దూరంగా ఉంటే ఏదైనా బిడ్డ చేతికి వస్తాడేమో అన్నట్టుగా డబ్బు దూరం పెట్టారు. ఆ డబ్బులు దూరం పెట్టిన తర్వాత నాకు ఇంకా డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బుల కోసం ఏదన్నా చెయ్యాలి. మా నాన్నేమో డబ్బులు ఇవ్వట్లేదు. అప్పటికే నేను పూర్తిగా సిగరెట్కి బానిసనైపోయాను, మందుకు బానిసనైపోయాను. మందంటే అడపా దడపా తాగేవాడిని, కానీ సిగరెట్ మాత్రం రెగ్యులర్గా
1: బాగా తాగేవా,
0: బాగా
1: చైన్ స్మోకర్.
0: గంటకి కనీసం ఒక 3 సిగరెట్లు, గంటలో 3 సిగరెట్లు అన్నా తాగాలి, తాగాలి. ఎప్పుడు గుట్కా నోట్లో ఉండాలి నాకు. మరి వాటికి నాకు డబ్బు అవసరము. ఇంచుమించు అప్పుడు నాకు 2000 సంవత్సరం అనుకుంటా, ఇప్పుడు నేను చెప్పేది ఈ 2000 సంవత్సరము ఆ సమయంలో 2000 లో ఏం జరిగిందంటే కొంతమంది యవనస్తులతో నాకు పరిచయం ఏర్పడింది. ఆ యవనస్తులు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం, రే మనకందరికి డబ్బు కావాలి, మనందరికి అలవాట్లు ఉన్నాయి, ఇంట్లో వాళ్ళు చూస్తేనేమో డబ్బుకు దూరం పెట్టారు, మరి డబ్బు సంపాదించడానికి కష్టపడి పనిచేయాలా, చేయలేము కాబట్టి ఈజీ మనీ ఎలా సంపాదించాలి అని మేము ఆలోచన చేసుకొని మేము ఒక ఇంచుమించు 9 మంది యవనస్తులను కలిసి రాత్రులు దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. పగలము ఆ ప్రాంతాలు చూసుకునే వాళ్ళము, రాత్రులు ఏం చేసేవాళ్ళం అంటే ఏ ప్రాంతాలను అయితే మేము చూసుకున్నామో ఆ ప్రాంతాల్లో దొంగతనాలకు వెళ్ళటం ప్రారంభించాము. అట్లా ఇంచుమించు ఒక 4-5 నెలలు దొంగతనాలు చేస్తే కొంత డబ్బు వచ్చేది. కొన్ని చోట్ల దొంగతనాలకు వెళ్ళి విఫలమై వచ్చేవాళ్ళము. అట్లా వచ్చే డబ్బు మాకు చాలకపోవటం వలన మాకు ఒక వ్యక్తితో పరిచయం ఏర్పడి ఆ వ్యక్తి కొత్త మార్గాన్ని చూపించారు. ఏంటి ఆ మార్గం అంటే డకాయిట్లు. లారీ డ్రైవర్లు ఏం చేస్తారంటే అప్పట్లో లారీలో ఉన్న లోడు వేరే ప్రాంతాల్లో దింపి అమౌంట్ లారీలో పెట్టుకొని తిరిగి మన ఆంధ్రాకు వస్తూ ఉండేవారు. ఇప్పుడంటే పేటిఎం అని, ఇప్పుడంటే గూగుల్ పే అని, ఫోన్ పే అని, ఇప్పుడు అన్ని వసతులు ఉన్నాయి. అప్పుడు అట్లా కాదు, లోడ్ దించిన తర్వాత నేరుగా అమౌంట్ ఈ డ్రైవర్ చేతికి ఇస్తారు. ఈ డ్రైవర్ క్లీనర్ ఆ డబ్బు తీసుకుని వచ్చి యజమాని చేతికి ఇవ్వాలి. మాకు వచ్చిన ఆలోచన ఏంటంటే రాత్రులు బైపాస్ల మీద నుంచుంటే వచ్చే వాహనాన్ని పోయే వాహనాన్ని ఆపి లిఫ్ట్ అని ఎక్కి కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళను కొట్టి బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు లాక్కుంటే చాలా పెద్ద మొత్తం వస్తుందని మేము ప్లాన్ చేసి ఈ లారీలు ఆటో డ్రైవర్లని ఇట్లాగా టార్గెట్ చేసుకొని ఏం చేసామంటే మిడ్ నైట్ బైపాస్ల మీదకి వెళ్ళి వచ్చేపోయే లారీలు ఎక్కి వాళ్ళను కొట్టి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకోవటము. ఆటో డ్రైవర్లను కూడా పాపము, వాళ్ళు ఉదయం అంతా కష్టపడి సాయంత్రానికి కొంత డబ్బు సంపాదించుకొని తిరిగి ఇంటికి వెళ్తూ ఉంటే వాళ్ళని ఆపి వాళ్ళను కొట్టి మా దగ్గర ఉన్న కత్తులు తీసుకొని వాళ్ళను బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దోచుకునే వాళ్ళము.
1: ఇది ఏ వయసులో జరిగింది సుమారు?
0: ఇది 2000 సంవత్సరం అండి. అప్పుడు నాకు ఇంచుమించు టీనేజ్ అన్నమాట, 16 సంవత్సరాలు నాకు అప్పుడు ఉంటాయి, 16-17 సంవత్సరాలు నాకు అప్పుడు ఉండొచ్చు.
1: బాగా చిన్న వయసు,
0: చాలా లేత వయసు, ప్రారంభం అన్నమాట నా జీవిత ప్రారంభం. అయితే అలాగా దొంగతనాలు చేసిన డబ్బు, ఈ డకాయిట్లు చేసిన డబ్బుతో ఇంకా విచ్చలవిడిగా తిరగటము, విచ్చలవిడిగా తాగటము నా ఇష్టానుసారంగా, బాగా డబ్బులు వచ్చేవి, బాగా డబ్బులు వచ్చేవి. అయితే పోలీసులకు మేము దొరకలేదు, ప్రారంభం దొరకలేదు. అట్లాగే వచ్చిన డబ్బుతో బాగా విలాసాలు చేస్తా ఉన్నాను. సరే నేను మంచి డాన్సర్నండి, ఆ దొంగతనాలు చేసే టైంలో డాన్స్ అంటే నాకు బాగా ఇష్టము. నేను ఒక డాన్స్ స్కూల్లో కూడా జాయిన్ అవ్వటం జరిగింది. 2001 ఆ టైంలో జెమిని టీవీలో డాన్స్ బేబీ డాన్స్ అనే ప్రోగ్రాం వచ్చేది, ఇంకా ఈటీవీలో ప్రోగ్రాలు వచ్చేవి. మరి ఆ ప్రోగ్రాంలకు వెళ్ళడానికి కూడా మరి నాకు అప్పుడు అవకాశాలు వచ్చి నేను ఆ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను, టీవీ ప్రోగ్రాంలకు కూడా వెళ్ళొచ్చాను. ఒక పక్క డాన్స్ క్లాసులకు వెళ్తానే ఆ డాన్స్ ప్రోగ్రాంలు చేస్తానే, మరొక పక్కన ఈ దొంగతనాలు డకాయిట్లు, ఆ డబ్బుతో మంచి బట్టలు కొనుక్కోవటము, మంచి షూ కొనుక్కోవటము, మంచిగా అలంకరించుకోవటము, ఆ టీవీ ప్రోగ్రాంలకి ఆ ప్రోగ్రాంలకు అవసరమైన వాటికి కావాల్సిన వస్తువులు ఆ డబ్బుతో నేను కొనుక్కోవటము. ఇంకా ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా నేను ఇట్లాగా అక్రమమైన మార్గాన్ని ఎంచుకొని వచ్చి నా డబ్బుతో విలాసాలు చేయటం నేను ప్రారంభించాను. అలా కొనసాగుతూ ఉన్న సమయంలో ఒకరోజు నా స్నేహితులు చేసిన చిన్న పొరపాటు వల్ల పోలీసులకు మేము దొరికిపోయాము. మా తల్లిదండ్రులు అందరూ వచ్చి మా వల్ల నష్టపోయిన వాళ్ళ కాళ్ళాయాళ్ళ పడి చూసేనేమో, చిన్న వయసు అందరిది 16 సంవత్సరాలు 15 సంవత్సరాలు, మా బిడ్డల వల్ల మీరు ఎంత నష్టపోయారు అంత మేము తిరిగి మీకు చెల్లిస్తామండి, బిడ్డల భవిష్యత్తు పాడైపోద్ది పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ అయితే, దయతో మా బిడ్డలను క్షమించి వదిలిపెట్టండి అని మా తల్లిదండ్రులు బరితిల్లాడటం వలన మాట్లాడి మా వల్ల నష్టపోయిన వాళ్ళకి తిరిగి కొంత డబ్బును చెల్లించి మమ్మల్ని విడిచిపెట్టడం జరిగింది. బయటకు వచ్చిన తర్వాత మాలో మార్పు వచ్చిందని మా తల్లిదండ్రులు పోలీసు వారు అనుకున్నారు. అని బయటకు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే, వాస్తవానికి బయటకు వచ్చిన తర్వాత మారాలి అని చెప్పేసి మేము అనుకున్నా, బయట సమాజం మాకు ఇచ్చే రెస్పెక్ట్, మమ్మల్ని చూసి వాళ్ళు భయపడటము, అరే బాజన్ వచ్చాడు, అరే బాజన్ వచ్చాడు అని చెప్పి చుట్టుపక్కల పిల్లలందరూ మా దగ్గరకు వచ్చి చేరటము, రే బాజన్ వచ్చాడు ఒక టీ తీసుకొచ్చివ్వండి, రే సిగరెట్ తీసుకొచ్చివ్వండి, ఇంకా ఇట్లాగా పిల్లలందరూ నా చుట్టూ పోగొట్టము, ఇట్లాగా ఒక గ్యాంగ్ ఒక బ్యాచ్ మేన్నెస్ ప్రారంభమైపోయింది. నాకు ఇంచుమించు ఒక 40-50 మంది పిల్లలు
1: చేరారు.
0: ఒక మాట నేను అట్ట చెబితే వచ్చేసే స్థాయికి వచ్చేసాను నేను. సరే ఆ టైంలో ఒక పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే గారి తమ్ముడి దృష్టిలో నేను పడ్డాను. చిన్న ర్యాలీ ఉంది, ర్యాలీ పెట్టాలి అని నన్ను పిలిచి కోరి కొంత డబ్బు చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు 150 మందిని తీసుకొని వస్తే చాలన్నారు. 600 మందిని నేను తీసుకొని వెళ్ళాను. ఈసారి నేరుగా ఎమ్మెల్యే దృష్టిలోనే పడ్డాను నేను. అప్పుడు ఎమ్మెల్యే గారు నన్ను కౌగిలించుకొని అప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గర ఉండు, నీకు మంచి చెడ్డ ఏదైనా నేను చూసుకుంటాను అన్నారు. మరి ఒక ఎమ్మెల్యే ఆ ధైర్యాన్ని ఆ సపోర్ట్ని ఇచ్చినప్పుడు మరి నేను ఇంక ఎట్లాగుంటుందో ఒకసారి ఆలోచన చేయండి. సరే ఇంక నాకే మా నాన్న ఉన్నాడు, డబ్బు సంపాదిస్తాడు, ఒక పక్కన ఎమ్మెల్యే గారు నాకు సపోర్ట్గా ఉన్నారు, మరొక పక్కన నేను పిలిస్తే అప్పటికప్పుడు ఒక 50 మంది యవనస్తులు పోగవుతారు, ఇంకొక పక్కన నాకు గుండె బలం ఉన్నది, ధైర్యం ఉన్నది, నేను ఏదైనా చేయగలనని ఒకలాంటి గర్వము అహంకారంతో ఆ దినం నుంచి ఎవరిని లెక్క చేసేవాళ్ళని కాదు, పెద్ద చిన్న చూసేవాడిని కాదు, మంచి మర్యాద ఉండేది కాదు, ఎట్లా పడితే అట్లా మాట్లాడటము, మర్యాద లేకుండా నడుచుకోవటము, మర్యాద లేకుండా ప్రవర్తించటము, ఎదుటి వాళ్ళు ఎంత వాళ్ళైనప్పటికీ కూడా వాళ్ళని అఘోరపరిచి మాట్లాడటము, మాటకు ముందు ఎదుటి వ్యక్తిని చేయి చేసుకోవటము, ఇట్లాగ గొడవలు, కొట్లాట్లు, సెటిల్మెంట్లు, నా జీవితం ఇంకా తెలియకుండా నేను ఏ రౌడీజానికి ఆకర్షించబడ్డానో ఆ రౌడీజంలో ఒక రౌడీలాగా నేను మారిపోయానండి. నాకు తెలియకుండా ఇవన్నీ స్టెప్ బై స్టెప్ జరుగుతూ వెళ్ళిపోతా ఉన్నాయి. ఇంకా ఏదైనా అవనసులకి సినిమా టికెట్లు కావాలంటే ఒక మాట నాకు చెప్తే చాలు, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళానంటే నాకు సినిమా టికెట్లు కావాల్సిన ఇచ్చేవాళ్ళు, ఏదైనా గొడవ జరిగింది పోలీస్ స్టేషన్లో పడ్డామంటే ఎమ్మెల్యే గారు ఒక మనిషిని పంపించి మా పిల్లల్ని బయటికి తీసుకుని వచ్చేవాళ్ళు, ఏదన్నా మంచి మర్యాద ఏదైనా చేయాలంటే ఒక మాట, ఇట్లాగ నేను ఆయనకు ఉపయోగపడుతున్నాను, ఆయన నాకు కావాల్సిన చిన్న చిన్న వాటికి ఉపయోగపడటము, ఆయన ర్యాలీలు పెట్టమంటే ర్యాలీలు పెట్టడము, ఆయన ధర్నాలు చేయమంటే ధర్నాలు చేయటము, ఆయన ఏది చెబితే అది చేయటము. అట్లా చేసినప్పుడు ఆయన కొంత డబ్బు ఇచ్చేవారు, మందు ఇచ్చేవారు, కావలసినటువంటి బిర్యానీ ఇట్లాగా నాకు జరుగుతూ ఉంది. నన్ను బట్టి మా నాన్న చాలా దుఃఖపడుతున్నారు. మా ప్రాంతంలో మా నాన్నగారికి మంచి పేరుంది, మంచి సాక్ష్యం ఉంది. ముస్లిం అయినప్పటికీ కూడా కులమత భేదాలు లేకుండా మా ప్రాంతంలో అందరితో మా నాన్నగారు కలిసి ఒక అన్నదమ్ములు అక్క చెల్లెల్లాగా ఉండేవారు. మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఏమనుకున్నారంటే హుసేన్ అన్నకి ఇట్లాంటోడు పుట్టాడు ఏంటి, హుసేన్ అన్న చూస్తేనేమో ఇంత మంచోడు, వీడేమో ఇట్లాగ పుట్టి ఆయన పేరుని పాడు చేస్తూ ఉన్నాడని మా ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మా నాన్నగారి దగ్గరికి వచ్చి నా మీద కంప్లైంట్ చేసేవాళ్ళు. నా నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను పట్టుకుని ఇట్లా పుట్టాడు, నేను వెళ్తా ఉంటే మీ వాడు నన్ను ఇట్లా పట్టుకొని మాట్లాడాడు అని నా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటే మా నాన్నగారు చాలా బాధపడేవాళ్ళు. వాస్తవానికి వాళ్ళు తిరిగి నన్ను కొట్టొచ్చు, కానీ ఎక్కడ మా నాన్నగారు బాధపడతారోనని మా నాన్నగారి మీద గౌరవాన్ని బట్టి వాళ్ళు నన్ను క్షమిస్తూ వచ్చేవాళ్ళు. క్షమిస్తూ వచ్చేవారు. అదే నేను అట్లాంటి పనులు చేసేవానంటే మిడ్ నైట్ సెకండ్ షో సినిమాలకి వెళ్ళి వస్తా ఫుల్గా తాగి సిగరెట్ కాల్చుకుంటూ వెళ్తా. సమ్మర్లో ఎండాకాలం బయట పడుకొని ఉంటారు కదండి, మా ప్రాంతంలో ఎండాకాలం బయట పడుకుంటారు మంచాలు వేసుకొని. ఇప్పుడు కంటే లేదులేండి, అందరికి ఏసీలు వచ్చినాయి అప్పుడు. ఆ టైంలో 2001-2002 ఆ టైంలో బయట మంచాలు వేసుకొని పడుకుంటూ ఉండేవాళ్ళు. ఆ సిగరెట్ తాగుతూ వెళ్తా బయట పడుకొని ఉన్న వారి మీద ఆరిపేవాన్ని ఆ సిగరెట్ని, వారి ముఖాల మీద, వారి చేతుల మీద ఆ సిగరెట్ని ఆర్పితే వాళ్ళు కేకలు పెడుతూ లేచేవాళ్ళు. ఏందని అడిగితే తిరిగి వాళ్ళని నేను కొట్టేవాడిని, అసభ్యకరంగా స్త్రీల దగ్గర ప్రవర్తించేవాడిని. ఒకరోజు జరిగిన సన్నివేశం నా జీవితాన్ని మర్చిపోలేని సంఘటన ఏంటంటే, ఒక ఇంట్లో జామ చెట్టుకి జామకాయ కాస్తే అది జామకాయ కోసా, ఫస్ట్ టైం అయ్యా కొయ్యబాకి, ఇప్పుడు కోసా ఇంకోసారి కొయ్యొద్దు అన్నారు. మా ప్రాంతం కాదు, అది వేరే ప్రాంతము. సరే ఆమె కొయ్యొద్దు అన్నారని చెప్పేసి రెండోసారి నేను నా స్నేహితులు మరలా అదే మార్గం గుండా వస్తాం, మరలా కోసాం. అప్పటికే ఫుల్గా తాగున్నాము. ఆమె రెండోసారి మమ్మల్ని దుర్భాషలాడారు. ఆమె మమ్మల్ని దుర్భాషలాడారని ఆమె జుట్టు పట్టుకొని బయటికి ఈడ్చుకొని వచ్చి ఆమెను కాళ్ళతో కొట్టాము. తీరా చూస్తే ఆమె గర్భవతి. ఆమె గర్భవతి అని చెప్పి చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చెబుతా ఉన్నారు, అయ్యా ఆమె ప్రెగ్నెంట్ లేడీ, అయ్యా ఆమె గర్భవతి, అట్లా కొట్టొద్దు, ఆమె చచ్చిపోద్ది, గర్భంలో ఉన్న పిండం చచ్చిపోద్ది, కొట్టొద్దన్న కనికరం లేకుండా తాగిన మత్తులో కషాయ వాళ్ళగా ప్రవర్తించి గర్భంతో అహంకారంతో కడుపుతో ఉన్న స్త్రీని కొట్టిన దుర్మార్గుని నేను. మరి అట్లాగా నా జీవితం కొనసాగించబడుతున్న సమయంలో నా గురించి ఆలోచన చేసి మా నాన్నగారికి కొద్దిగా వ్యాపారంలో నష్టాలు వచ్చి ఆర్థికంగా వెనకబడి మా నాన్నగారు మంచాన బడి మరణపడకపోయి ఉన్నారు. మా నాన్నగారు అంటే నాకు చాలా ఇష్టం అండి. సరే మా నాన్నగారు హాస్పిటల్లో ఉండటం వలన చివరి దినాల్లో దేవుని మహాకృపను బట్టి తాగుతూనే మా నాన్నగారికి సేవ చేసుకోవటానికి ప్రభు కృపను ఇచ్చారు. ఆఖరి దినాల్లో మా నాన్నగారికి నేను, మా అమ్మగారు ఇద్దరం చాలా సేవ చేసుకోవడానికి ప్రభు కృపను ఇచ్చారు. ఇంకా మా నాన్నగారు ఏమన్నారంటే, నేను చనిపోయిన తర్వాత మన ప్రాంతంలో నువ్వు ఎంతమందిని బాధ పెట్టావో వాళ్ళందరూ కూడా నీ మీద తిరగబడతారు, వాళ్ళ వల్ల నీకు అపాయం, ప్రమాదం ఉంటుంది, నేనుండగానే నువ్వు మార్పు చెందు, నా తర్వాత ఇంటికి పెద్ద దిక్కు నువ్వే, మీ అమ్మ ఇల్లు దాటి ఈరోజు వరకు బయటికి వెళ్ళలేదు, మీ తమ్ముళ్ళు ఈరోజు వరకు ఇల్లు దాటి బయటికి వెళ్ళలేదు, నేను చనిపోయిన తర్వాత కుటుంబ పోషణ, తమ్ముళ్ళ బాధ్యత, తల్లి బాధ్యత అంతా నీ మీదే ఉంటుంది నాన్న, నేనుండగానే నువ్వు మార్పు చెంది, అమ్మని తమ్ముళ్ళని నేను చూసుకుంటాను, ఒక ధైర్యాన్ని నువ్వు ఇస్తే నేను మనశ్శాంతిగా కళ్ళు మూస్తాను, నిన్ను బట్టే నాకు దిగులు, నిన్ను బట్టే నాకు బాధ. మరణ పడకపోయిన ఉన్నాడు మా నాన్న, ఇంకొద్ది దినాలు చనిపోతావని డాక్టర్లు చెప్పారు. ఆయన చనిపోతాననే బాధ కన్నా ఎక్కువగా ఆయన చనిపోయిన తర్వాత నేనేమవుతానోనని నా గురించే ఎక్కువగా ఆలోచించాడండి. దానినే అంటారు తండ్రి ప్రేమ అని. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు బాధ కలిగేది, మారాలని ఆశ ఉండేది, కానీ మారలేని స్థాయికి నేను వెళ్ళిపోయాను. ఎట్లాంటి స్థితికి వెళ్ళిపోయానంటే, తాగకపోతే నా చేతులు వణికిపోయాయి, నా చేతులు షివరింగ్ వచ్చేసేది, మందు కనుక తాకపోతే నేను కుప్పకూలిపోయేవాడిని, ఒళ్ళంతా చెమట్లు పట్టేవి, అందుకని నాకు ఖచ్చితంగా మందు ఉండాల్సిందే, ప్రతిరోజు మందు ఉండాల్సిందే. అవసరమైతే అప్పు చేసి తాగేవాడిని, అవసరమైతే బెదిరించి తాగేవాడిని, అవసరమైతే వాళ్ళను కొట్టి వీళ్ళను కొట్టి డబ్బులు లాక్కొని తాగేవాడిని. 1 కోట్ల మందు కోసము ఎంత నీచానికైనా దిగజారినటువంటి భయంకరమైనటువంటి స్థితి నా స్థితి అండి. మా నాన్న అట్లా చెబుతా ఉన్నప్పుడు మారాలి, నేను మనిషిగా బ్రతకాలి, దేనికి నా తండ్రిని బాధ పెట్టి నేను ఏం సంపాదించాను అని బాధ ఉండేది, మారాలని ఉండేది. కానీ మారలేకపోయేవాడిని, నేను మారలేకపోయేవాడిని. ఆ టైంలో మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయిన తర్వాత నేను చాలా బాధపడ్డాను, చాలా దిగులేసుకొని ఆ షాక్లో నుంచి నేను బయటికి రావటానికి బాగా విపరీతంగా తాగటం మొదలుపెట్టాను. ఒక మందు తాగితే సరిపోవట్లేదండి, ఇంకా అంటే మందు నా నరాలకు పనిచేయనంత బానిసైపోయాను నేను మందుకి. ఆ మందు తాగితే సరిపోవట్లేదని చెప్పి గంజాయికి నేను అలవాటు పడి గంజాయి బానిసను అయిపోయాను. ఆ గంజాయి కూడా నేను ఎలా తాగేవానంటే గంజాయి సిగరెట్ తాగి ఆ బూడిద పొట్లం కట్టుకొని మందు కొట్టుకెళ్ళి మందులు ఆ బూడిదను కలుపుకొని తాగేవాడిని. మందులో ఆ బూడిద కలుపుకొని తాగితే నాకు అప్పుడు తలకెక్కినట్టుండేది. ఆ టైంలో నా కళ్ళ ముందు ఎవరన్నా ఉంటే వాళ్ళతో గొడవపడి వాళ్ళని గాయపరిచేవాడిని. ఒకవేళ నా కళ్ళ ముందు ఎవరు గనక లేకపోతే, ఇదిగోండి నా చేతులకి గాయాలు, ఇవంతా బ్లేడ్ కోతలే, ఇంకా షర్ట్ పైకి రావట్లేదు ఇలాగా. ఇదిగో ఈ లోపలంతా ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పదునైన బ్లేడ్ తీసుకొని కోసేసుకుంటా కూర్చునేవాడిని. కోసుకొని ఆ బ్లడ్ అలా కారుతా ఉంటే చొక్కా మొత్తం ఇప్పేసి ఆ బ్లడ్ నాలుకతో నాకి ఒంటికి పూసుకొని ఇంతలా ఒక కర్ర కూడా తీసుకొని మా ప్రాంతంలో కేకలు పెట్టుకుంటూ పిచ్చివాళ్ళలాగా తిరిగేవాడిని. సేన అనే దయాలు పట్టిన యవనస్తుడి జీవితం ఎలాగుండేదో మా ప్రాంతంలో నా జీవితం అలాగే ఉండేది. మా సంజీవ్ నగర్ ప్రాంతానికి రైల్వే ట్రాక్ దగ్గర రైలు వస్తా ఉంటే రైల్వే ట్రాక్ మీద రైలుకి ఎదురుగు పరిగెత్తేవాడిని నేను. ఆ తాగిన తిక్కులో ఆ తాగిన ఆ మత్తులో ట్రైన్కి ఎదురుగా పరిగెత్తి ట్రైన్ కింద పడి చనిపోవాలి, ఈ బ్రతుకు వ్యర్థము అని ట్రైన్కి ఎదురుగా పరిగెత్తితే ఆ ప్రాంతంలో ఆ దగ్గర ఉన్న వాళ్ళు చాలా మంది చూసి నన్ను పట్టుకొని పక్కకు లాక్కొచ్చి వదిలిపెట్టేవాళ్ళు. అట్లాగా నేను మత్తు పదార్థానికి పూర్తిగా బానిసనైపోయాను. రోజు గంజాయి తాగాలి, రోజు మందు తాగాలి, అది తప్ప వేరొక ప్రపంచం నాకు లేదు. తండ్రి విడిచిన గృహాన్ని మర్చిపోయాను, నా తల్లిని మర్చిపోయాను, నా తమ్ములను మర్చిపోయాను. ఇంట్లో పోషణ లేక, ఇంట్లో జరుగుబాటు లేక మా అమ్మ పాచి పనికి వెళ్ళటం ప్రారంభించింది. మహాకృప, మా ఇంట్లో మా నాన్నగారి దగ్గర 10 మంది బతికారు. అట్లాంటిది ఒక స్థాయి వచ్చేసరికి మా స్థితి ఎలాగ మారిపోయిందంటే మా అమ్మ పాచి పనికి వెళ్ళి డబ్బులు సంపాదించి మమ్మలను పోషిస్తే మేము బతికే స్థాయికి మేము దిగజారిపోయాము. అట్లాగా ఆ ఇంట్లో ఈ ఇంట్లో పనిచేసి కొంత డబ్బు తీసుకొని వచ్చి ఇంట్లో మా అమ్మగారు దాచిపెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఎత్తుకెళ్ళిపోయి తాగేవాడిని. అడిగితే మా అమ్మగారి మీద తిరగబడేవాడిని, మా అమ్మగారిని కొట్టడానికి వెళ్ళేవాడిని, మా అమ్మగారి మీద దుర్భాషలాడేవాడిని. ఇట్లాగ ఒక బాధ్యత లేకుండా ఆ విపరీతమైన మత్తు పదార్థాలకు బానిసనై నేను ఒక పిచ్చివాళ్ళలాగా రోడ్డు మీద తిరుగుతూ ఉన్న ఆ సమయంలో దేవుని యొక్క మహాకృపలో నాకు ఒక ప్రార్థనకి వెళ్ళేటువంటి స్త్రీతో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వివాహం చేసుకోవటానికి ఒకరికొకరు మేము ఇష్టపడ్డాము. ఆమె వాస్తవానికి ప్రార్థనకి వెళ్ళామె, నేనేమో లోకానుసారంగా ఉండేవాడిని. మరి అది దేవుని చిత్తము, దేవుని కృప అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉన్నది. వాస్తవానికి నాలాంటి వ్యసన పొరుడుతో మరి అట్లాంటి ప్రార్థనకి వెళ్ళేటువంటి వ్యక్తికి పరిచయం అవటము, మరి ఆ పరిచయము ప్రేమగా మారి మరి నన్ను ఒక మనిషిగా చేయాలని, నన్ను దేవుని వైపు తిరపాలని, మరి నా చేత దేవుని సేవ జరిగించాలని, మరి ఆమె నా మీద ఒక మంచి అభిప్రాయంతో మరి నా మీద ఒక ప్రేమతో నన్ను సేవ చేయాలి, అంటే నువ్వు సేవ చేయాలి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను కాకపోతే నువ్వు సేవ చేయాలి. వాస్తవానికి సేవ అంటే ఏంటో నాకు తెలీదు. ఆమె అంటే ప్రేమ ఉండేది, అయితే ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె మీద ఉన్న ప్రేమ కన్నా ఆమె దగ్గర ఉన్న కొద్దిగా డబ్బు బంగారం మీద ప్రేమ ఎక్కువ నాకు. అంటే ఆమె దగ్గర కొద్ది డబ్బులు బంగారం ఉండేది, అడిగినప్పుడు కొద్దిగా డబ్బులు ఇవ్వటము, అడిగినప్పుడు ఏదన్నా సహాయం చేయటము. అయితే నాకు సువార్త చెప్తా ఉండేది, నాకు దేవుడి గురించి చెప్తా ఉండేది. నాకు చక్కటి ఆ రోజుల్లోనే మరి 1800 రూపాయలు పెట్టి ఒక పెద్ద బైబుల్ నా బర్త్డేకి గిఫ్ట్గా ఆమె ఇచ్చారు. అప్పుడు దాని విలువ నాకు తెలియదు. ఆ బైబుల్ తీసుకొని ఇంట్లో ఎక్కడో ఒక చోట పడేశాను, నాకు గుర్తుకోలేదు. సరే ఆ బైబుల్ చదవటం వల్ల నేను మారతానని ఆమె ప్రయత్నం. సరే మరి పెళ్లి చేసుకోమని అడిగితే సేవ అన్నారు. సేవ అంటే ఏంటో నాకు తెలియదు. అయితే మా పాస్టర్ గారేమో నన్ను వివాహం చేసుకుని సేవ చేయాలన్నారు. మేమేమో ఇట్లాంటి కట్టుబాట్ల నుంచి వచ్చిన వాళ్ళము. సరే
1: ఒప్పుకున్నారా?
0: ఎవరు?
1: మీరు సేవ చేస్తేనే పెళ్లి చేసుకుంటాను అన్నారు కదా.
0: అవును.
1: మరి ఇప్పుడు మీరు సేవ చేస్తానని అమ్మగారికి చెప్పారా?
0: ఆ అదే అదే చెప్తున్నాను. అయితే మేము ఇట్లాంటి కట్టుబాటు నుంచి వచ్చిన వాళ్ళము, ఆమెమో సేవ అంటున్నారు. సరే ఏదేమైనా కొద్ది డబ్బు ఉంది, బంగారం ఉంది, అవి తీసుకొని రేపు రోడ్డు మీద వదిలేద్దాము, అప్పుడు మళ్ళీ అడిగే వాళ్ళు ఎవరు ఉంటారు అని నేనేం చేశానంటే కపటమైన ఆలోచనతో సరే సేవ చేస్తానని వివాహం చేసుకోవటం జరిగింది. మా ఇద్దరికి వివాహం జరిగిన తర్వాత మొదట 3 నెలలు మా జీవితం అందంగానే కొనసాగింది. మా ఇంట మా అమ్మ మా తమ్ముళ్ళు మా వాళ్ళు ఎవరు మమ్మల్ని చేర్చుకోలేదు. అయితే మా పెద్దమ్మ మరి ఆమెకు పిల్లలు ఉన్నారు కానీ సుదూర ప్రాంతాల్లో ఉండటం వలన మా పెద్దమ్మకి ఎవరు లేకపోవటం వలన మా పెద్దమ్మ వాళ్ళ కుమారుడు మా అన్నయ్య గారు మా పెద్దమ్మకు ఫోన్ చేసి సరే మంచిగా చూడడం జరిగింది, మరి వాడిని ఇంట చేర్చుకో, వాడు నీకు తోడుగా ఉంటాడు, అమ్మాయి కూడా నీకు తోడుగా ఉంటుందని మా పెద్దమ్మతో చెప్తే మా పెద్దమ్మ మమ్మలను చేర్చుకొని వాళ్ళ ఇంట్లో ఉండటానికి అవకాశము ఇచ్చారు. 3 నెలలు బాగున్నాము. ఇంక 3 నెలల తర్వాత నుంచి ఇంక మా పాస్టర్ గారు నన్ను ప్రార్థన చేసుకో, వాక్యం చదువు, మందిరానికి వెళ్దాం పద, ఇట్లాగా తొందర పెడతా ఉండేది. ఏదో ఒకటి చెప్పుకుంటూ 3 నెలలు దాటి వచ్చాను. 3 నెలల తర్వాత ఒత్తిడి బాగా పెరిగిపోయింది. ఆమె ఒక పక్క ప్రార్థన చేసుకుంటా ఉండేది, నేను ఫుల్గా తాగొచ్చి సినిమా పాటలు పెట్టేవాడిని. ఆమె ఒక పక్క బైబుల్ చదువుకుంటా ఉండేది, నేను ఇంటికి వచ్చి భర్త ఇంటికి వస్తే కూర్చొని బైబుల్ చదువుకుంటా ఉన్నాము, భర్తకు మంచి చెడ్డ చూడవా అని చెప్పేసి మా పాస్టర్ గారి మీద గొడవ పడి నేను విపరీతమైన కోపం పెంచుకొని కొట్టడం ప్రారంభించాను. ప్రార్థన చేసుకోమన్నందుకు మా పాస్టర్ గారిని కొట్టేవాడిని. బైబుల్ చదువుకుంటున్న వ్యక్తిని కాలుతో ఒకరోజు తంతే మరి ఆ గోడకు కొట్టుకొని ముందుకొచ్చి పడ్డారు మా పాస్టర్ గారు. ఆ బైబుల్ ఎగిరి ఎక్కడో పడిపోయింది. అలానే లేచి ఆ బైబుల్ని గట్టిగా మళ్ళా హత్తుకొని ఆ ఏడ్చుకుంటూ మరి నాకు చేయాల్సిన సేవలన్నీ చేస్తూ అట్లాగా మా పాస్టర్ గారిని చాలా కష్టపెట్టాను. కరెంటు వైర్లతో కొట్టేవాడిని, ఛార్జింగ్ వైర్లతో కొట్టేవాడిని, కర్రలతో కొట్టేవాడిని. ప్రార్థన చేసుకోమని అడిగినా, దేవుని నమ్ముకోమని అడిగినా, ఆమె ఒకవేళ ప్రార్థన చేసుకుంటున్నా, చాలా కష్టపెట్టాను, చాలా బాధ పెట్టాను, చాలా ఇబ్బందులు పెట్టాను. ఈ ముఖమంతా వాసిపోయేది, రక్తాలు గారిపోయాయి, అయినా ఆమె దేవుని వదిలిపెట్టకుండా మరి నా నిమిత్తం ప్రార్థన చేస్తా ఉండేవాళ్ళు. అయితే దేవుని మహాకృపను బట్టి మరి నాకు నాకు దొరికిన ఆ ప్రార్థనా పురాలను బట్టి నేను ప్రభువుని స్తుతించాలని తప్పదు. నేను ఫుల్గా తాగి ఇంటికి వచ్చి పడిపోతే నా తల మీద చేయిబెట్టి మధ్యరాత్రి వేళ లేచి నా కోసం ప్రార్థించేది. అయితే నాలో కొన్ని దురాత్మలు ప్రవేశించి ఆమె ఎంత బలంగా ప్రార్థన చేసేదో నేనంత బలంగా కుటుంబంలో ఇంట్లో గందరగోళాన్ని సృష్టించేవాడిని. ఫ్యాన్కి ఉరేసుకోవటానికి ఉరికి సిద్ధపడితే మా పాస్టర్ గారు ఏం చేయలేక చుట్టుపక్కల మా అమ్మ వాళ్ళని మా చుట్టుపక్కల వాళ్ళని మా పెద్దమ్మ వాళ్ళని కేకలు పెట్టి అరిస్తే వాళ్ళందరూ వచ్చి నన్ను దింపటము, నిద్ర ట్యాబ్లెట్లు వేసుకోవటము, చాలా రకాలుగా నేను చావటానికి ప్రయత్నాలు చేశాను. అపవాది నన్ను మరణానికి ఈడ్చుకుని వెళ్తా ఉన్నాడు. దేవుడు నా పట్ల కలిగి ఉన్న ఆ సంకల్పము నెరవేర్చబడకుండా అపవాది ఎన్నోసార్లు నా మీద మరి మరణ ప్రయోగాన్ని చేశాడు కానీ నా ప్రభు కృప నన్ను తప్పించింది. అయితే మా పాస్టమ్ గారు మరి సజ్జా బర్నబాస్ గారు ఇక్తుస్ బైబుల్ కాలేజ్లో మరి సజ్జా బర్నబాస్ గారి దగ్గర బైబుల్ ట్రైనింగ్ చేశారు. దేవుడి సేవ చేయాలనే కాంక్ష కలిగిన వ్యక్తి. అటువంటి మరి వ్యక్తి చేత నేను మందు తాగి ఆ గ్లాసులు గడిగించేవాడిని, కొట్ల దగ్గరికి పంపించి సిగరెట్లు తెప్పించేవాడిని, గుట్కా ప్యాకెట్లు తెప్పించేవాడిని. అయ్యా, బైబుల్ పట్టుకొని దేవుడి సువార్త ప్రకటించాల్సినటువంటి నేను సిగరెట్లు తాగకూడదు, అట్లా గుట్కా ప్యాకెట్లు తాగకూడదు, అది నాకు పాపం అంటే కొట్టి గాయపరిస్తే ఆ గాయాలకు ఆ దెబ్బలకు తట్టుకోలేక భయపడి మరి ఆ సేవకురాల చేత నేను సిగరెట్లు తెప్పించుకోవటము, గుట్కా ప్యాకెట్లు తెప్పించుకోవటము, అవి చేత తాగిన మందు గ్లాసులు కడిగించటము, దుర్భాషలు ఆడటము, చాలా ఇబ్బంది పెట్టానండి మా పాస్టమ్మ గారిని. ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ అన్నారు, అమ్మా వాడి దగ్గర ఉంటే నువ్వు పాడైపోతావు, నువ్వు మంచి ప్రార్థనా పరులాగున్నావు, వాడి దగ్గర ఉంటే నువ్వు నష్టపోతావమ్మా, వాడిని చంపేస్తాడు ఏదో ఒక రోజు కొట్టి కొట్టి వెళ్ళిపోమని మా అమ్మగారు కూడా చెప్పారు. మా సొంత నా కన్న తల్లి కూడా ఆమెకు వచ్చి చెప్పారు, వాడి వల్ల నువ్వు చచ్చిపోతావమ్మా, లేనిపోయింది మేమందరం పోలీస్ స్టేషన్లో పడాల్సి వస్తుంది. కొద్దిగా స్థితి కలిగినటువంటి కుటుంబం మా అత్తగారు వాళ్ళది, మరి వెళ్ళిపోమని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళు కూడా సలహా ఇస్తే మరి మా ఇంట్లో వాళ్ళందరిని ఎదిరించి నేను పెళ్లి చేసుకున్నానండి, వాస్తవానికి నేను దేవుని బిడ్డలను చేసుకోవాల్సిన దాన్ని మరి అట్లాంటి అబ్బాయిని చేసుకున్నాను, తప్పో గొప్ప జరిగింది, ఇప్పుడు కనుక నేను ఇంటికి వెళ్ళానంటే అటు దేవుడికి అవమానం, నా ఇంటి వారికి అవమానం, తప్పు చేశాను ఒప్పు చేశాను, మరి ఎందుకు ఇంటికి, ఇతని దగ్గరికి దేవుడిని నడిపించాడో నాకు తెలీదు, మారితే ప్రార్థనలో నేను మార్చుకుంటాను, లేకపోతే అబ్బాయి చేతులను చచ్చిపోతాను, ఇంక నేను చేయగలిగింది ఏం లేదని దేవుడి మీద ఆధారపడి నా దగ్గర ఉండేది నేను కొడతా తిడతా ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళ అమ్మవాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తా ఉండేవాళ్ళు, కానీ వెళ్ళి ఒక 10 రోజులు 20 రోజులుండి మరలా భర్త మీద నా మీద ఉన్న ప్రేమతో వచ్చేసేది. సరే, ఆమె ప్రార్థన ద్వారా తెలియని ఒక ఆశీర్వాదం మా కుటుంబంలో మేము అనుభవించడం మొదలు పెట్టాము. సరే, ఇలాగా జరుగుతున్న క్రమంలో ఏం జరిగిందంటే నా 2 ఊపిరితిత్తులు తాగి తాగి తాగి తాగి బలహీనపడి పాడైపోయినవి, బాగా దగ్గు వస్తుంది, జ్వరం వచ్చేది, ఎక్కువ దూరం నడవలేకపోతున్నాను. మరి ఆ టైంలో డాక్టర్ గారి దగ్గరికి నన్ను తీసుకుని వెళ్ళారు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుని వెళ్ళారు. అబ్బాయికి ఏం లేదు, మెడిసిన్ వాడితే తగ్గిపోద్ది అని నాకు మెడిసిన్ ఇచ్చి పంపించారు. ఆ మెడిసిన్ వాడుతున్నాను కానీ నాకు తగ్గడం లేదు, రోజు రోజుకి బలహీనం అయిపోతున్నాను, ఆకలి పడిపోయింది, నిద్ర పడిపోయింది, బలం లేదు, నిలబడలేకపోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. సరే, గవర్నమెంట్ హాస్పిటల్ కాదు ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకొని వెళ్దామని మా అమ్మగారు నన్ను చేర్చుకొని ఇంకా స్థితిలో గవర్నమెంట్ హాస్పిటల్ కాకుండా గుంటూరులో పశువుల హాస్పిటల్ ఎదురు బాబురావు గారని టీబీ స్పెషలిస్ట్ ఒక ఆయన ఉన్నారు, ఆయన ఎద్దుకు నన్ను తీసుకొని వెళ్తే ఆయన టెస్టులు చేసి ఆయన ఎక్స్రే తీసి ఆయన నాకు రక్త పరీక్షలు అవన్నీ చేసి ఏం చెప్పారంటే, ఈ అబ్బాయికి 2 ఊపిరితిత్తులు పాడైపోయినాయండి, ఈ అబ్బాయికి టీబీ అటాక్ అయింది, ఈ అబ్బాయి ప్రారంభ స్థితిలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చి ఉంటే మందుల ద్వారా ఏదైనా నయమయ్యేది, మరి అబ్బాయి ముదిరిపోయింది, టీబీ ముదిరిపోయింది, ఈ అబ్బాయికి అంటే మెడిసిన్ ద్వారా కూడా తగ్గే స్థితిలో ఈ అబ్బాయి లేడు, ఐడి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి అని అమరావతి రోడ్లో ఐడి హాస్పిటల్కి రాశారు. వాస్తవానికి ఐడి హాస్పిటల్కు ఒక వ్యక్తిని రాశారంటే అంటే అక్కడికి జాయిన్ చేశారంటే ఇంకా చివరి క్షణాలు, అక్కడికి చివరి క్షణాల్లో ఉన్న పేషెంట్ని అక్కడికి పంపిస్తారు, నాకు అర్థమైంది ఇంకా నేను మరణిస్తున్నాను చనిపోతున్నాను అర్థమైంది, ఎందుకంటే నా శరీరమే నాకు అర్థమైపోతుంది, నేను 2 ఇడ్లీలు కూడా తినలేని స్థితికి వచ్చేసాను, ఇక్కడి నుంచి 4 అడుగులు వేస్తే కుప్పకూలిపోతున్నాను, ఒక మనిషిని ఆధారం చేసుకొని నేను నడవాల్సిన పరిస్థితి వస్తుంది, దగ్గితే విపరీతమైన కళ్ళు పడేది, రక్తం పడేది, మరి అసలు భయంకరమైన బలహీనమైన స్థితికి నేను వెళ్ళిపోయాను, నాకు అర్థమైపోయింది నేను చనిపోతున్నానని. సరే, ఐడియా హాస్పిటల్ తీసుకుని వెళ్ళొద్దు, అక్కడికి ఎలా నేను చనిపోతాను, ఇంట్లో ఉన్నా నేను చనిపోతాను, ఉన్నంతకాలం నేను ఇంట్లోనే ఉంటాను, నన్ను ఇంట్లో పడేయని అన్నాను. నన్ను తీసుకొని వచ్చి ఇంట్లో పడేసారు. చాలామంది చుట్టాలు బంధువులు ఇంకా బాజీ పని అయిపోయింది అని వచ్చి నన్ను చూసి వెళ్తూ ఉన్నారు. నా స్నేహితులు నాతో పాటు అప్పటి వరకు తిరిగిన వాళ్ళు, నువ్వే నా ప్రాణంరా, రే నీకోసం మేము ఏదైనా చేస్తామరా అన్న నా ప్రాణ స్నేహితులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు నా దగ్గరికి రావటం మానేశారు, స్నేహితులు దూరం అయిపోయారు. సరే, ఎమ్మెల్యే అప్పటి వరకు నన్ను మరి వాడుకున్నటువంటి ఆ ఎమ్మెల్యే గారు కూడా, సువానికి ఎమ్మెల్యే గారు నేను తప్పు పడటానికి లేదు, ఆయన నాకు చాలా అవకాశాలు ఇచ్చారు కానీ నేను సద్వినియోగం చేసుకోలేదు, మందుకి కకృతి పడి మందు మీదే నా దృష్టి పెట్టేవాడిని కానీ ఆయన చాలా పథకాలు నాకు అవకాశాలు ఇప్పించినప్పటికి కూడా నేను అవి తీసుకోలేదు. నేను ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఇంకా నా తల్లి చేసేది ఏం లేక విడిచిపెట్టారు. అప్పటి వరకు ప్రార్థించిన నా భార్య కూడా ఇంకా దేవుని మీద భారం వేసి దేవుని వైపు చూస్తూ ఉన్నది. ఆలోచన చేసి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఇంకా బ్రతుకు భారం అయిపోయింది. వెనక్కి తిరిగి చూసుకుంటే జీవితం అంతా శూన్యమైపోయింది. మా నాన్న గుర్తు వస్తున్నాడు, నా బాల్యం గుర్తు వస్తూ ఉంది, ఒకప్పుడు నేను బ్రతికిన బ్రతుకు గుర్తు వస్తూ ఉంది. ఇప్పుడు ఎందుకు ఇలాగ అయిపోయాను? ఇదంతా ఆలోచన చేసుకున్నప్పుడు మా నాన్న మరణపడకపోయినప్పుడు నాకు చెప్పిన మాటలన్నీ గుర్తొచ్చినాయి. నేనున్నంత కాలము నీకు అన్ని బాగా జరుగుతాయి నాయన, నేను చనిపోతే నేను ఎవ్వరు పట్టించుకోర్రా, నిన్నెవ్వరు చూడర్రా, చెట్టుకొక్కలు పట్టుకొక్కలు అయిపోతారయ్యా అని నా తండ్రి చెప్పిన మాటలు నాకు అప్పుడు గుర్తొచ్చినాయండి. అప్పుడు గుర్తొచ్చి చాలా ఏడ్చుకున్నాను, మా నాన్నను చాలా బాధ పెట్టానే, చాలా కష్టపెట్టానే, చాలా దుఃఖ పెట్టానని చాలా ఏడ్చుకున్నాను. జీవితం మీద విరక్తి పుట్టా రాత్రి ఉరిపోసుకొని చనిపోదాము, ఈ బ్రతుకు వ్యర్థము అని నేను నిర్ణయం తీసుకొని రాత్రి 9:30 ఉరికి నేను సిద్ధపడ్డాను. 10 నిమిషాలు ఉరిపోసుకొని ఇంకా చచ్చిపోవడానికి నేను మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఇంకా అలా కూర్చొని ఇక నేను ఎలా చనిపోవాలి అని ఆలోచన చేసుకుంటూ చచ్చిపోవటానికి ధైర్యాన్ని నేను సిద్ధపరచుకుంటూ ఉన్నాను, ధైర్యాన్ని నేను కూడగొట్టుకుంటూ ఉన్నాను. లోపు వాక్యం వినపడతా ఉంది, ఒక సేవకులు వాక్యం చెప్తా ఉన్నారు
1: ఆ టైంలో.
0: ఆ టైంలో
1: నిజంగానే
0: వాక్యం ప్రకటించబడతా. ఆ పాస్టర్ గారు ఏదో చెప్తున్నారు, నేను ఇంట్లో ఉన్నాను, ఆ పాస్టర్ గారు ఏదో చెప్తా ఉన్నారు. ఆ పాస్టర్ గారు చెప్పిన ఏ మాట మీద నా దృష్టి నిలవలేదు కానీ వాక్యం చెబుతా చెబుతా ఆ పాస్టర్ గారు గంభీరంగా ఒక మాట అన్నారండి. ఏంటంటే ఆ మాట, నా కుమారుడా, 2000 సంవత్సరముల క్రితము నీ కోసము యేసు అని నేను మరణించాను. నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు? నువ్వెందుకు చావాలనుకుంటున్నావు? నీ అపరాధాలు, నీ అతిక్రమాలు నా దృష్టికి బహుఘోరమైనందున ఈ స్థితికి నేను నిన్ను అప్పగించాను. నువ్వు మార్పు చెంది పశ్చాత్తాపడి నీ పాపములు ఒప్పుకొని నా సన్నిధిలో నువ్వు నిలిచినట్లయితే నా రక్తంతో కడిగి నిన్ను శుద్ధీకరించి పరిశుద్ధపరిచి నా సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాను. ఆ మాట ఎప్పుడైతే నా హృదయానికి తాకిందో ఒక్కసారిగా నేను స్టన్ అయిపోయాను. నాకేం అర్థం కాలేదు, ఇదేంటి, నేను చనిపోవాలనుకుంటున్న విషయం నా భార్యకి తెలీదు, పక్క గదిలో ఉన్న నా తల్లికి తెలీదు, ఈ పాస్టర్ గారికి ఎడ తెలిసింది, నా కుమారుడా నువ్వెందుకు మరణించాలనుకుంటున్నావు, నీ కోసం యేసు మరణించాడని చెబుతా ఉన్నాడని నేను అప్పుడు ఆయన మాటల మీద దృష్టి నిలిపానండి. అప్పుడు ఆయన నాకు ఆయన ద్వారా దేవుడు నాకు స్వార్థను వినిపించారు, దేవుడి ప్రేమను వినిపించారు, దేవుని కృపను గురించి నేను విన్నాను. లోకమంతా నన్ను విడిచిపెట్టిన, విడిచిపెట్టని మరువని దేవుడు నాకున్నాడని చెప్పి నేను అప్పుడు దేవుని వైపు తిరిగి ప్రార్థన చేయటం మొదలుపెట్టాను. అయితే ఆ రోజు రాత్రి సువార్త విన్న తర్వాత సరే పొద్దున్నీ ప్రార్థన చేశాను, పొద్దున్నీ దేవుని పిలిచాను, అల్లాహ్ని పిలిచాను, నా దగ్గరికి ఎవరు రాలేదు,
1: సమాధానం రాలేదు
0: కదా. యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, మా పాస్టర్ అమ్మ యేసుక్రీస్తు నమ్ముకోమంటుంది, ఈ పాస్టర్ గారు కూడా యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, నేను చచ్చిపోతున్న విషయం కూడా నేను చెబుతున్నాడు, అసలు యేసుక్రీస్తు నిజమైన దేవుడా చూద్దాం అని నేను ఆ రాత్రి ఒక 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన, దేవా నా పాపాలు క్షమించయ్యా, నువ్వు దేవుని వైతే నన్ను ముట్టి స్వస్థపరిచి బాగు చేయి, యేసుప్రభా నువ్వు దేవుడు అని అందరూ చెప్తా ఉన్నారు, నీవే దేవుడు అయితే నేనున్న స్థితి నుంచి నన్ను విడిపించయ్యా, బ్రతకాలని ఆశన్నదయ్యా, బ్రతకాలని కోరుకున్నదయ్యా, నన్ను బాగు చేయి ప్రభువా, యేసుప్రభా నన్ను ముట్టి స్వస్థపరిచయ్యా అని ఆ రాత్రి నేను ఒక 5 నిమిషాలు వచ్చిరాని ప్రార్థన చేసి నేను పడిపోయానండి. ఆ రాత్రి 2-3 అవుతా ఉన్నది సమయము, నేను ప్రార్థన చేసింది 10:00-10:30 ఆ ప్రాంతంలో, రాత్రి ఇంచుమించు 2-3 గంటల ఆ ప్రాంతంలో నా గదంతా చిమ్మ చీకటిగా ఉండేది. ఆ కటిక చీకటిగా ఉన్న గదిలో మధ్యాహ్న కాల సమయంలో సూర్యుడు ఏ విధముగా ప్రకాశిస్తాడో అంతా తేజోమయమైన వెలుగు చేత నాగది నింపబడి ఉన్నది. ఆ వెలుగు అలాగ నా దగ్గరికి వచ్చి నాలోనికి వచ్చిందండి. ఆ వెలుగు ఎప్పుడైతే నాలోనికి వచ్చిందో నాలో ఉన్నటువంటి కొన్ని చీకటి దురాత్మ అంధకార శక్తులు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవటం నేను చూశాను. ఆ వెలుగు నేను అడుగుతున్నాను, ఎవరు మీరు? ఎవరు మీరు? వణికిపోతున్నాను, భయపడుతున్నాను, కేకలు పెడతా ఉన్నాను. అప్పుడు ఆ వెలుగులో నుంచి ఒక స్వరము నాతో మాట్లాడుతూ ఉన్నది, నువ్వు ఏ యేసుకైతే ప్రార్థన చేసావో ఆ యేసును నేను. నా కుమారుడా, అనేక సంవత్సరములుగా నీ హృదయపు వాకిటి దగ్గర నిలబడి నేను తలుపు తడుచు ఉన్నాను. నా స్వరము విని నువ్వు తలుపు తీస్తావేమోనని. ఈ రాత్రి నా స్వరము విని నువ్వు తలుపు తీసావు, ఇక నుంచి నేను నీతో ఉంటాను, నువ్వు నాతో ఉంటావని ప్రభువారు స్పష్టంగా నాతో మాట్లాడటం ఆ స్వరాన్ని నేను విన్నాను. ఆ దర్శనము ఎప్పుడైతే నేను చూశానో విలిక్కుపడి లేచాను. చూస్తే నా గదంతా నార్మల్గా ఉంది. నా భార్యను లేపాను, అమ్మ నాకు ఇలాగా మరి దర్శనం వచ్చింది, ఇలాగ ప్రార్థన చేసుకుంటే ఇలాగ నాకు కనపడిందని చెప్పి అన్నాను. అప్పుడు బైబుల్ తెరిచి నేనే లోకమునకు వెలుగయ్యున్నానన్న వాక్యాన్ని నా భార్య నాకు చూపించి, నేను దర్శించింది ఎవరో కాదయ్యా యేసుక్రీస్తు వారి అని చెప్పినప్పుడు నేను సంతోషించాను. అయినా ఒక పక్క నాకు సందేహము, అనుమానము. ఆశ్చర్యమైన కృప, ఆశ్చర్యకరమైన సహాయము, ఆశ్చర్యకరమైన కార్యం ఏంటంటే ఒక వ్యక్తి నన్ను పట్టుకొని నడిపించాలండి. అట్లాంటిది ఆ మరుసటి రోజు ఉదయాన్నే తెలియని బలాన్ని నేను పొందుకున్నాను, తెలియని నూతనత్వం నేను పొందుకున్నాను, ఒక తెలియని సమాధానము, ప్రశాంతత. నా మనసంతా కూడా ఎంతో ఆనందంతో నింపబడి ఉన్నది. అది నేను అనుభవిస్తున్నాను, అది నేను గమనిస్తున్నాను. ఆ టైంలో నాకు తెలియకుండానే బైబుల్ చదువుకోవాలనిపిస్తుంది, నాకు తెలియకుండానే ప్రార్థన చేసుకోవాలనిపించేది. అట్లాగా దేవుడు దర్శించిన ఆ ప్రారంభంలో నాకు తెలియకుండా బైబుల్ అధ్యాయాలు చదివేవాడిని. తలుపు గడిపెట్టుకొని ఇంట్లో మోకరించి గంటల తరబడి ప్రార్థన చేసేవాడిని. 3 నెలల తర్వాత నా జీవితం పూర్తిగా మారిపోయింది. అయితే మా ప్రాంతంలో నేను మారానంటే ఎవరు నమ్మడం లేదు. ఆ సమయంలో నాకు తెలిసిన ఒక వ్యక్తి కంతేరులో శ్యాంసనయ్య గారిని సేవ చేస్తూ ఉంటే ఆయన వద్దకు తీసుకుని వెళ్ళి నన్ను పరిచయం చేస్తే, శ్యాంసనయ్య గారు, వారి పిల్లలు సురేష్ అయ్య గారు, పౌలయ్య గారు నాకు ఆశ్రయం ఇచ్చి, నాకు అన్నం పెట్టి, ప్రార్థన చేసుకోవటం నేర్పించి, వాక్యాన్ని చదువుకోవటం నేర్పించి నన్ను ప్రోత్సహించారండి. ఇంచుమించు వారి దగ్గర ఒక 6 నెలలు నేను ఉన్నాను. ఆ తర్వాత తిరిగి గుంటూరు వచ్చాను. నేను దగ్గరలో ఉన్నటువంటి గోరంట్ల మరి హొసన్న మందిరికి ఒక దర్శనాన్ని బట్టి నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. ప్రభా గుంటూరు వచ్చాను. మరి నన్ను ఎక్కడికి వెళ్ళమంటారు చర్చ్కి, నేను ఏ చర్చ్కి వెళ్ళాలి అని నేను ప్రార్థన చేసుకున్నప్పుడు నాకు గోరంట్ల మందిరాన్ని ప్రభు చూపిస్తే నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి దైవ సేవకుల ఉపదేశాల మీద, అక్కడ దైవ సేవకులు చెబుతున్న వాక్కుల మీద నా జీవితాన్ని నేను కట్టుకుంటూ వచ్చాను. 2013 అక్టోబర్ 28వ తారీఖు రాత్రి ప్రభు నన్ను దర్శించారు. 2014 ఆగస్టు నెలలో గోరంట్ల మందిరంలో బైబుల్ సెమినార్ జరుగుతూ ఉంటే బైబుల్ సెమినార్ నేను చేశాను. ఆ బైబుల్ సెమినార్లోనే మా ఆత్మీయ తండ్రి దైవ సేవకుల దగ్గర బాప్తీసం పొందటానికి ప్రభు కృప చూపించారు. ఆ బైబుల్ సెమినార్ అయిపోయి ఆగస్టు తర్వాత నేను ఇంటికి వచ్చాను. అక్టోబర్లో దేవుని మహాకృపను బట్టి సువార్తికునిగా నేను దేవుని చేతిలో వాడబడ్డాను. అక్కడక్కడ సాక్ష్యాలు చెప్పటాను, అక్కడక్కడ దేవుడి మాటలు ప్రకటించటం, నా స్నేహితుల దగ్గరికి వెళ్ళి దేవుడు నా పట్ల చేసినటువంటి కార్యాలు చెప్పటము, సినిమా హాల్ దగ్గర దేవుని సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపారండి, టీ కొట్ల దగ్గర సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు, బార్ షాపుల దగ్గర దేవుడు సువార్త చెప్పడానికి ప్రభు కృప చూపించారు, వ్యభిచారులకు నేను సువార్త చెప్పాను. నేను హిజ్రాలతో పాపం చేశానండి. నా యవన జీవితంలో నేను హిజ్రాలతో కూడా నేను పాపం చేశానన్నంత దుర్మార్గుని నేను. నేను ఏ హిజ్రాలతో పాపం చేశానో ఆ హిజ్రాలకు కూడా దేవుడు సువార్త చెప్పడానికి, నా సాక్ష్యాన్ని పంచుకోవటానికి ప్రభు కృపను ఇచ్చారు. నేను మారి మనుషులాగా బ్రతుకుతా ఉన్నప్పుడు మా ముస్లిం మత పెద్దలు మా యొద్దకు వచ్చి నన్ను ఆటంకపరిచారు, నన్ను కొట్టే ప్రయత్నం చేశారు, మాకు ఖబరస్థాన్లో చోటు ఇవ్వమన్నారు, ఖబరస్థానికి మరి డెడ్ బాడీని తీసుకుని వెళ్ళటానికి ఖాట్ మంచం పంపిస్తారు మసీదు నుంచి, ఆ మసీదు నుంచి ఆ మంచం పంపించనన్నారు, పెళ్ళిళ్ళకి రాము మంచి చెడ్డలకు రామన్నారు, ఇట్లాగా వాళ్ళు బెదిరించి నన్ను కొట్టబోయి మరి ఇబ్బంది పెడితే నేను ఒక మాట అడిగాను, అయా నేను తాగి తిరిగి నా తండ్రిని బాధ పెట్టినప్పుడు మీరు తప్పని చెప్పలేదు, నా తల్లిని ఇబ్బంది పెట్టినప్పుడు నువ్వు చేస్తాను తప్పని చెప్పలేదు, దొంగతనాలు చేశాను, విచారం చేశాను, రౌడీజం చేశాను, ఇది పాపం అని చెప్పలేదు, కట్టుకున్న నా భార్యని హింసలు పెట్టాను, ఇది తప్పని మీరు చెప్పలేదు, కానీ ఈరోజున ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని దేవుని నమ్ముకొని పశువులాంటి నేను మనిషిగా మారి బ్రతుకుతా ఉన్నాను, ఇది తప్పని అంటా ఉన్నారు, ఎంతవరకు న్యాయము ఆలోచించండి అని చెప్పి నేను చేతులెత్తి దండం పెట్టినప్పుడు వాళ్ళు 2 నిమిషాలు ఆలోచించి బ్రతికింతే పానివ్వండిరా వీడితో మనకెందుకని చెప్పేసి వెళ్ళిపోయారండి. దేవుని మహాకృప, ఇంచుమించు ఒక 13 మంది అట్లాగే నన్ను కొట్టడానికి వచ్చిన వారిలో సంవత్సరం తిరగక ముందే

0: పట్టుకుంటే ఎంత మార్పు చెందుతారా, ఎంత దీవించబడతారా, యేసుక్రీస్తు వారు ఎంత గొప్ప దేవుడా అని వాళ్ళకు కూడా ఆలోచన వచ్చి మరి ప్రార్థన చేయించుకోవటానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఒక ప్రతి సంవత్సరం జనవరి నెలలో సభలు జరుగుతూ ఉంటాయండి. మా ప్రాంతంలో అనేక మంది యవన బిడ్డలు నశించిపోతూ ఉంటే మరి వారి మీద భారం కలిగించి ప్రభు ఒక దర్శనాన్ని ఇచ్చి మా ప్రాంతంలో సువార్త సభలు ఏర్పాటు చేయమని నాకు దర్శనంలో ప్రభు మాట్లాడినప్పుడు మరి దైవ సేవకులను ప్రతి ఏటా పిలిపించి జనవరిలో సభలు ఏర్పాటు చేయటము, మా ప్రాంతంలో సువార్తను ప్రకటించడానికి ప్రభు కృపనిస్తూ ఉన్నారు. మరి ఎవరైతే దూషించారో, ఎవరైతే వద్దన్నారో, మరి మా ముస్లిం యవనస్తులు అందరూ కూడా ఇప్పుడు ఆ సభలకు వచ్చి పరిచర్య చేస్తారు, సహకారంగా ఉంటున్నారు.
1: మా ప్రాంతంలో మారేరా మీతో పాటు,
0: మాతో పాటు తిరిగినటువంటి ముస్లిం పిల్లలు ఎవరు మారలేదు, కానీ క్రైస్తవులు నాతో పాటు తిరిగి రౌడీజం చేసిన వాళ్ళు ఇద్దరు ముగ్గురు మారి ఇప్పుడు వాళ్ళు దేవుని పనిలో సేవకులుగా కాదులే కానివ్వండి, ఒక సేవకుల దగ్గర పరిచారకులుగా కొనసాగుతూ ఉన్నారు. మా స్నేహితులు అట్లాగా మారి కొద్దిగా బాగున్న వాళ్ళు ఉన్నారండి. దేవుడి మహాకృపను బట్టి మరి 2 ఏళ్ళు సువార్త పని నేను చేసిన తర్వాత కాపరిగా దేవుడు పిలుచుకున్నారు, కాపరి పని నేను చేస్తా ఉన్నాను.
1: పాస్టర్ గారు, మీ యొక్క సాక్ష్యం చాలా సుదీర్ఘంగా, చాలా బలమైనటువంటిదిగా, చాలా అసలు ఒక వ్యక్తి మారటానికి సాధ్యపడేటువంటి ఏ విషయాలు మీ యొక్క జీవితంలో జరగలేదు, కానీ నిజంగా ఆ మార్పు అనేటువంటిది దేవునికి మహిమకరంగా ఉండటం అనేటువంటిది ఎంతో గొప్ప విషయం అండి. అందుని బట్టి దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక. ఈ యొక్క జీవితం, మీ యొక్క జీవితం మారే విషయంలో పాస్టర్మ్మ గారు ఊరి పోసుకోవాలనుకునేటువంటి టైంలో మీరు విన్నటువంటి ఆ 2 మాటలు, ఆ పాస్టర్ గారు చెప్పినటువంటి 2 మాటలు మిమ్మల్ని కదిలించటం, అంతకుముందు మీరు అలాగే ప్రార్థన చేసినప్పుడు సమాధానం రాకపోవటం, నిజంగా దేవుడు జీవం కలిగినటువంటి వ్యక్తి, మిగిలిన ఏ దేవుడికి అది సాధ్యం కాదు, దేవుళ్ళని చెప్పబడేటువంటి ఏ వ్యక్తికి అది సాధ్యపడదు అని చెప్పినటువంటి మీ యొక్క సాక్ష్యం అమూల్యం, అద్వితీయం, దేవునికి ఎంతో మహిమ కలిగినటువంటి ఈ యొక్క సాక్ష్యమును దేవుడు దీవించాలని కోరుకుంటూ ఉన్నాం. అయితే కొనసాగింపులో మరొక ప్రశ్న, మీరు ఉరి పోసుకునే టైంలో ఏ పాస్టర్ గారు అయితే మీతో మాట్లాడారో ఆ పాస్టర్ గారు మాట్లాడిన తర్వాత కూడా అమ్మగారు మీతో పాటు కొనసాగారా?
0: దేవుని కృపండి, పాస్టర్ గారు వివాహం చేసుకున్న దగ్గర నుండి మరి వాళ్ళ అమ్మగారులో వచ్చి తీసుకుని వెళ్తూ ఉండేవాళ్ళు, మరలా వస్తూ ఉండేది. అయితే నేను ఉరి పోసుకొని చనిపోవాలనుకుంటున్నటువంటి ఆ టైంలో ప్రార్థన చేసిన తర్వాత దేవుని దర్శించినప్పుడు పాస్టర్ గారు నాతో ఉన్నారు. ఆ రోజు నుంచి ఈరోజు వరకు సేవలో పరిచర్యలు నాకు సహకారిగా మా పాస్టర్ గారు నాకు సహకరిస్తూనే ఉన్నారు. మరి దేవుడి మహాకృపండి, మరి నా భార్య నా జీవితంలోనికి రాకపోతే వాస్తవానికి నేను నశించిపోయేవాడిని. దేవుడి మహాకృప మరి ఆమెను నా జీవితంలోనికి ప్రభు నడిపించటము, ఆమె నా నిమిత్తము కన్నీటి ప్రార్థన చేసేది. మంచు పడుతున్న కాలంలో కూడా వేకువని 3 గంటలకు లేచి నా తల మీద చేయిబెట్టి నా భార్య కన్నీరు గార్చి ప్రార్థన చేస్తూ ఉంటే, ఆ కన్నీటి చుక్కలు నా ముఖం మీద పడతా ఉంటే ఆ స్పర్శ నాకు అర్థమవుతూ ఉండేది. మరి మారాలనే ఆశ ఉండేది నాకు, కానీ నాకున్న అలవాట్ల వల్ల నేను మారలేకపోయాను. మరి సెయింట్ అగస్టిన్ ఒక మాట చెప్తారు, నేను మార్పు చెంది దేవుని పాదాల దగ్గరకు రావటానికి కారణం ఏంటంటే నా తల్లి కార్చిన కన్నీటి ప్రవాహములో పడి నేను కొట్టుకుంటూ దేవుని పాదాల చెంతకు వచ్చానని. మరి నన్ను అడిగితే నేను చెప్పగలిగిన మాట ఏంటంటే, మరి నా కోసం నా భార్య కార్చిన ఆ కన్నీటి ప్రవాహంలో పడి కొట్టుకుంటే నేను దేవుని పాదాల దగ్గరికి రాగలిగాను. పట్టుదలతో ప్రార్థన చేశారు మా పాస్టర్ గారు. చాలా మరి ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నప్పటికి కూడా విశ్వాసాన్ని అక్కడ విడిచిపెట్టకుండా దేవుని వైపు చూస్తూ ప్రయాసపడ్డారు. ఆమె ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలాన్ని ఇప్పుడు ఆమె చూస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మా పాస్టర్ గారి కన్నా ఎక్కువగా ఇప్పుడు నేనే ప్రార్థన చేస్తున్నాను, మా పాస్టర్ గారి కన్నా ఎక్కువగా నేనే భక్తి జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే, బైబిల్లో చెప్పబడిన మాట, ప్రసవ వేదన పడిన తల్లి బిడ్డను చూచిన తర్వాత తన పురుటి నొప్పులను మర్చిపోయిన విధంగా ఇప్పుడు నా ఆధ్యాత్మిక స్థితిని చూస్తున్నటువంటి నా భార్య తను పడిన కష్టాలన్నీ మర్చిపోయి ప్రభువును
1: ఆనందిస్తున్నాను.
0: ఇప్పటికీ నాతోనే నా భార్య కొనసాగుతూ ఉన్నారండి, దేవుని యొక్క కృప.
1: పాస్టర్ గారు,

0: అమ్మగారు ఇంత వ్యసనం పారడని తెలిసినప్పటికీ మీ యొక్క జీవితంలోకి వచ్చి మీరు మారటానికి పూర్తి స్థాయిలో తన వంతు కృషిని అందించినటువంటి ఆ విధానం మీరు చెప్పిన మాటల్లో చాలా చాలా అద్భుతంగా దేవుని మహిమపరిచేటువంటిదిగా ఉంది. పాస్టర్ గారు, మరొక ప్రశ్న ఆఖరిగా, మరి ఇంత సాక్ష్యం చెప్పినటువంటి మీరు మీ యొక్క సాక్ష్యం ద్వారా మా యొక్క వీక్షకులకి ఏ సందేశాన్ని, ఏ మాట చెప్పాలనుకుంటున్నారు ముగింపుగా?
1: మంచిది, మంచి మాట అడిగారండి. నా సాక్ష్యం ద్వారా నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, నేను లోకానుసారమైన మార్గంలో ఉన్నప్పుడు ఏ దేవుని అయితే ఆరాధించానో ఆ రోజు ఇంచుమించు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నేను ఆరాధించిన దేవుళ్ళందరి పేర్లు పెట్టి పిలిచాను. నాకు ఎక్కడి నుండి జవాబు రాలేదు. కానీ రాత్రి దేవుని వాక్యం విన్న తర్వాత ఒక 5 నిమిషాలు నేను యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేశాను. మరి ఒక 5 నిమిషాలు ప్రార్థన ఆలకించినటువంటి నా దేవుడు మహిమని విడిచిపెట్టి, సింహాసనాన్ని విడిచిపెట్టి నన్ను బాగు చేయటానికి నా దగ్గరికి వచ్చాడండి. మరి నేను ఇంచుమించు 8 గంటలు ప్రార్థించినా నాకు ఏ దేవుని దగ్గర నుండి సహాయం రాలేదు. కానీ ఒక 5 నిమిషాలు ప్రార్థించిన వెంటనే నాకు సమాధానం ఇచ్చిన ఏకైక దేవుడు నజరుడైన యేసుక్రీస్తు ప్రభు వారండి. అలాంటి దేవుడి లోకాన ఎవరు లేరు. ఆయన లాంటి ప్రేమ కలిగిన దేవుడు, కనికరమ కలిగిన దేవుడి లోకాన ఎవరు లేరు. నేను యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న ఆ ప్రారంభంలో, అయ్యా నా నోటితో నేను ఒప్పుకోలేని పాపాలు చేశాను అని దేవుణ్ణి నేను బ్రతిమలాడితే ప్రభువారు అన్నారు, నీ నోటితో ఒప్పుకోలేని పాపాలు ఏమైనా ఉన్నాయేమో కానీ యేసు రక్తము కడగలేని పాపము ఏదీ లేదని నన్ను ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి దేవుడి గుమ్మము దగ్గర నిలబట్టడానికి కూడా యోగ్యత లేని నన్ను ఆయన బలిపీఠం యొద్ద పరిచర్య చేసే కృపనిచ్చిన గొప్ప దేవుడండి యేసుక్రీస్తు ప్రభువారు. ఒక మాట నేను చెబుతా ఉన్నాను, నా తల్లి కన్నీరు నన్ను మార్చలేదు, నా తండ్రి కన్నీరు నన్ను మార్చలేదు, నా భార్య కన్నీరు నన్ను మార్చలేదు, పోలీసు వాళ్ళ దెబ్బలు నన్ను మార్చలేకపోయినవి. కానీ జీవము కలిగిన ఈ దేవుని వాక్యము నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చిందండి.
0: దేవుని స్తోత్రం.
1: ఇప్పుడు నా మతము కాదు మారింది, నా మనసు మారిందండి, నా హృదయం మారింది,
0: ఆమేన్,
1: నా జీవితం మారిందని నేను వీక్షకులకు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఇదొక కులం కాదు, ఇదొక మతం కాదండి. యేసుక్రీస్తు ప్రభువారు అనేది పరలోకానికి ఒక మార్గము. మీరు ఏ స్థితిలో ఉన్నా, ఈ రాత్రి ఎట్లాంటి స్థితిలో ఉండి ఈ సాక్ష్యాన్ని వింటూ ఉన్నా, మీరున్న స్థితిలోనే, మీరున్న స్థలములని మోకరించి దేవునికి మీరు మొరపెట్టగలిగితే మీరున్న బంధకాల నుంచి విడిపించి
0: ఆమేన్
1: ఆయన సాక్షిగా నా ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను నిలబెట్టుకుంటారని నా సాక్ష్యం ద్వారా తెలియజేస్తూ, నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాతి దేవుణ్ణి స్తుతిస్తూ, మరొకసారి ఏపీ క్రిస్టియన్స్ ఈవెంట్ వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.
0: వందనాలు పాస్టర్ గారు. చక్కని సందేశంతో మీ యొక్క సాక్ష్యం మా యొక్క ప్రేక్షకులతో పంచుకున్నారు పాస్టర్ గారు. మరి మనం కార్యక్రమం ముగింపులోకి వచ్చాం, చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమం ముగిస్తారా?
1: మంచిదండి, ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ర ప్రేమాస్వరూపి, మీ పాదాలకు వందనాలు నాయన. ఈ రాత్రి ఏపీ క్రిస్టియన్ ఈవెంట్ వారి ఛానల్ ద్వారా అనేకులకు సాక్ష్యాన్ని పంచుకోవడానికి మీరు కృప చూపించారు. అయ్యా నా జన్మ, నా నడవడిక, నా యవ్వన జీవితము, అయ్యా పాడైపోయిన నా బ్రతుకుని మీరు ఎలాగ బాగు చేశారో, మీ సాక్షిగా ఎలా నిలవబెట్టుకున్నారో అయ్యా కొద్ది మాటలు నేను పంచుకొని ఉండగా దేవా, ఎక్కడైనా నేను తప్పిపోయి ఏదన్నా మీకు దుఃఖం కలిగించే విధంగా మాట్లాడి ఉంటే క్షమించండి, నా జ్ఞానాన్ని ఇవ్వండి. ఈ సాక్ష్యము ఎక్కడి వరకు విన్నారో వారందరి జీవితాల్లో మీ కృప కలిగిన రక్షణ కార్యాన్ని జరిగించి దేవా వారి కుటుంబాలను మీ రాజ్యానికి ఆయత్తుపరచమని నన్ను, ప్రభా నైనా, మరి ఈవెంట్ వారిని, ఈ సాక్ష్యం విన వాళ్ళందరినీ కూడా దీవించి ఆశీర్వదించి కృపతో నింపమని యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థన చేసి అడిగి పొందుకుని నాము పరమ తండ్రి,
0: ఆమేన్.
1: ఆమేన్. అందరికీ వందనాలు అండి.
2: అడిగితే ఇస్తానని, తడితే తీస్తానని, వెతికితే దొరుకుతానన్న ప్రభు నిన్ను సర్వవేళలా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. జరిగిపోయిన కాలాన్ని నెమరు వేసుకో, జరగనున్న కాలాన్ని క్రీస్తులో చూసుకో. చూసుకుంటూ ఆయనకు స్తోత్రాలు అర్పించు.

మీరు సర్వసృష్టికి వెళ్లి సర్వలోకమునకు సువార్తను ప్రకటించుది. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీకు తోడుగా ఉన్నానని యేసు చెప్పెను.

కానికై తండ్రి ప్రేమను నీవు తెంపుకున్నా. నీ దిగజారుడు జీవితం ద్వారా యేసుని మరలా సిలువ వేసిన మరువలేనిది, మార్పులేనిది యేసు దివ్య ప్రేమ.

0: క్రీస్తునందు ప్రియమైన ప్రేమధార టీవీ వీక్షకులకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామంలో శుభములు తెలియజేస్తున్నాం. నేటి మన ధ్యాన భాగంగా న్యాయాధిపతుల గ్రంథము 17-18 అధ్యాయాలను ధ్యానించుకుంటాం. ఈ భాగానికి ముందు న్యాయాధిపతులు తీర్పు ఇచ్చిన సమయాన్ని గ్రంథకర్త వివరించాడు. ఇందులోని కథ బహుశా ఆ సమయం ప్రారంభంలో జరిగి ఉండవచ్చు. ఇది ఆ సమయంలో మతం యొక్క పతనావస్థను చూపుతుంది. ఇక్కడ మీకా అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. మీకా అనే పేరుకు ప్రభువు వంటివారు ఎవరూ లేరు అని అర్థం. దేవుడు మోషేకు ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఏ రూపాన్ని చెక్కకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. అది 2వ ఆజ్ఞ. కాబట్టి ఈ వ్యక్తులు ఒక ప్రతిమను రూపొందించినప్పుడు వారు ఆ ఆజ్ఞను పాటించలేదు. మీకా తన ఇంటిలో దేవుణ్ణి స్తుతించే స్థలాన్ని ఏర్పాటు చేశాడు. అక్కడ అతడు ఒక ప్రతిమను, ఏఫోదును, కొన్ని గృహ దేవతలను కూడా ఉంచాడు. మీకాకు కుమారులు ఉన్నారు, మరియు అతడు ఒక యాజకునిగా ఉండడానికి ఎన్నుకున్నాడు. లేవి గోత్రం నుండి ఎవరు లేనందున బహుశా అతడు ఇలా చేసి ఉండవచ్చు. యాజకులందరూ లేవి గోత్రం నుండి రావాలనేది నియమం. బహుశా అతడు దీనిపై దృష్టి పెట్టలేదు. మీకా లేవి గోత్రానికి చెందిన వ్యక్తికి ఉద్యోగం ఇచ్చి దేవుడు తనను ఆశీర్వదిస్తాడు అని భావించాడు. ఇక ఈ వృత్తాంతంలో ఇమిడి ఉన్న కొన్ని ఆధ్యాత్మిక సత్యాలను నేటి పాఠంలో మనము తెలుసుకుందామా?
1: ప్రియ శ్రోతలారా, ఈ రోజున మనము న్యాయాధిపతుల గ్రంథం 17వ అధ్యాయం వినబోతున్నాము. 17 నుండి 21వ అధ్యాయం వరకు ఇశ్రాయేలు చరిత్ర రేఖలో నిమ్నోన్నతాలు మనం గమనించగలం. ప్రారంభంలో ఆశీర్వాదం. వారు దేవుణ్ణి ఆరాధించారు. ఆ తరువాత దేవుని నుండి తొలగిపోయారు, దారితప్పారు, చెడుగు చేశారు, తమ స్వంత ఇష్టప్రకారం జీవించారు. ఫలితంగా బానిసత్వానికి అమ్ముడుపోయారు. కష్టదశలో దేవునికి మొర్రపెట్టారు. అప్పుడు దేవుని వైపునకు తిరిగారు, పశ్చాత్తప్తులయ్యారు. దేవుడు న్యాయాధిపతులను లేపాడు. వారు ఇశ్రాయేలుకు విడుదల తెచ్చారు. తిరిగి ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధించారు, ఒక జాతిగా రూపొందారు. అంతా బాగానే ఉన్నప్పుడు తిరిగి పాపంలో పడిపోయారు, దేవునికి దూరమయ్యారు. ఈ విధంగా 7 సార్లు జరిగింది. దీన్ని బట్టి చరిత్ర పరిణతిని నేర్చుకోగలం. వరుస క్రమం గమనించండి. 1, మత విషయిక భ్రష్టత్వం. 2, నైతిక పతనం. 3, అరాచకం. ఇశ్రాయేలు జాతి దేవాలయంలో ఆవిర్భవించింది. అక్కడ నుండి గృహాలకు ప్రసరించింది. రాజ్యానికి, సింహాసనానికి పొడిగించబడింది. ఒక జాతి పతనం కూడా ఈ విధంగానే అంచెల వారీగా కొనసాగుతుంది. మొట్టమొదట ఇశ్రాయేలు జాతి పతనం దానుగోత్రంతో మొదలైంది. వీరు ఇంకా విస్తరించాలని ప్రయత్నం చేశారు. విగ్రహారాధనలో పడిపోయారు. మీకా అనే వ్యక్తి ఇక్కడ కనపడుతున్నాడు. అతని గృహం, అక్కడి వ్యవహారం ఇదంతా చూస్తూ ఉంటే కుటుంబ జీవితం దేవుని దృష్టిలో ఎంత ముఖ్యమైనదో కనపడుతుంది. అతణ్ణి అతని తల్లే పాడుచేసింది. మీకా అనే ఈ వ్యక్తి తన విగ్రహాలను పూజించడానికి ఒక కిరాయి యాజకుణ్ణి పెట్టుకున్నాడు. దానుగోత్రాన్ని పెడత్రోవ పట్టించాడు. కిరాయి యాజకుని మాటలు ఎలా ధ్వనిస్తాయో మీరు వినబోతున్నారు. న్యాయాధిపతులు 17వ అధ్యాయం 1వచనం నుండి. మీకా అనే ఒకడు ఎఫ్రాయిమీయుల మన్యదేశంలో ఉన్నాడు. అతడు తన తల్లిని చూచి, నీ వద్ద నుండి తీసుకొనిన రూకలు, అనగా నీవు ప్రమాణము చేసి నా వినికిడిలో మాటలాడిన 1100 వెండి రూకలు నా వద్ద ఉన్నవి, నేను వాటిని తీసుకున్నాను. అతని తల్లి అన్నది, నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక. అతడు 1100 రూకలు తన తల్లికి మరల ఇయ్యగా, పోత విగ్రహము చేయించడానికి నా కుమారుని చేత తీసుకున్న ఈ రూకలను నేను యెహోవాకు ప్రతిష్ఠిస్తున్నాను, నీకు మరల అది ఇస్తాను అన్నది. గమనించారా? ఈ తల్లి తన కుమారుణ్ణి చేజేతులా చెడగొడుతున్నది. ఆ పిల్లవాడు తన తల్లి దాచిపెట్టుకున్న డబ్బును దొంగిలించాలని చూచాడు. తన డబ్బును ఎవరు దొంగిలించారో తెలియక ఆమె ఆ నేరస్తుడు శపించబడునుగాక అన్నది. ఈమె శాపనార్థాలకు కొడుకు భయపడ్డాడు. నేనే దొంగిలించానని ఒప్పుకున్నాడు. అప్పుడామె ఏమి చెయ్యాలి? పిల్లవాణ్ణి గద్దించాలి. అలాంటి పని మళ్లీ ఎప్పుడూ చెయ్యకుండా లెంపలు వాయించాలి. కాని ఈమె కొడుకును దీవిస్తున్నది. నా కుమారుడు యెహోవా చేత ఆశీర్వదించబడునుగాక అంటున్నది. తల్లికి కొడుకంటే ఎంత గారాభమో. మీకా తాను దొంగిలించిన సొమ్ము తిరిగి ఇచ్చినప్పుడు ఆమె అన్నది, ఈ డబ్బుతో నేను విగ్రహాలు చేయిస్తానని మొక్కుకున్నాను. చూచారా, ఆమె విగ్రహారాధికురాలు. పైగా ఆ డబ్బును తిరిగి కొడుక్కే ఇచ్చివేస్తున్నది. ఈ రోజున కూడా కొందరు తల్లులు తమ పిల్లలను అతిగారాభం చేసి పాడు చేస్తున్నారు. ఈ డబ్బు దేవునికిస్తాను అంటున్నది, ఆ డబ్బుతో విగ్రహాలు చేయిస్తాను అని కూడా అంటున్నది. కొందరు దేవుని కోసమై కానుకలు సేకరిస్తారు. ఆ డబ్బుతో విందులు వినోదాలు చేస్తుంటారు. దేవునికి ఇచ్చిన కానుకలను మరి దేనికి వాడకూడదు. అతడు ఆ రూకలను తన తల్లికి ఇయ్యగా ఆమె వాటిలో 200 పట్టుకుని స్వర్ణకారునికి అప్పగించింది. అతడు వాటితో చెక్కబడిన ప్రతిమా స్వరూపమైన పోత విగ్రహమును చేయగా అది మీకా ఇంట ఉంచబడింది. మీకా అనే ఆ మనుష్యునికి దేవమందిరము ఒకటి ఉన్నది. అతడు ఎఫోదును గృహదేవతలను చేయించి తన కుమారులలో ఒకణ్ణి ప్రతిష్ఠింపగా ఇతడు అతనికి యాజకుడయ్యాడు. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజులేడు. ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తూ వచ్చాడు. మీకా ఇంటిలో చాలా విగ్రహాలున్నాయి. అతని తల్లి కావలసినంత వెండి ఇచ్చింది. దానితో విగ్రహాలు చేయించి మీకా తన ఇంటిని విగ్రహ మందిరంగా మార్చివేశాడు. కిరాయి యాజకుణ్ణి పెట్టుకున్నాడు. ఎవరూ దేవుని మాట వినటం లేదు. తన కుమారుల్లో ఒకణ్ణి యాజకునిగా పెట్టుకోవడం అది దేవుని ఏర్పాటు కాదు. గృహదేవతలకు అతని ఇల్లు ఆలయమైపోయింది. న్యాయాధిపతులు 17:7 నుండి యూదా బెత్లహేములో నుండి వచ్చిన యూదా వంశస్థుడైన ఒక యువకుడున్నాడు. అతడు లేవీయుడు. అతడు అక్కడ నివసించాడు. ఆ మనుష్యుడు తనకు స్థలము దొరికిన చోట నివసించాలని యూదా బెత్లహేము నుండి బయలుదేరి ప్రయాణం చేస్తూ ఎఫ్రాయిమీయుల మన్యదేశమున ఉన్న మీకా ఇంటికి వచ్చాడు. మీకా అతన్ని అడిగాడు, నీవు ఎక్కడ నుండి వస్తున్నావు? అతడన్నాడు, నేను యూదా బెత్లహేము నుండి వచ్చిన లేవీయుణ్ణి. నాకు దొరకగల చోట నివసించడానికి వెళ్తున్నాను. మీకా అన్నాడు, నా వద్ద నివసించి నాకు తండ్రివిగా యాజకుడివిగా ఉండిపో. నేను 10 నీకు 10 దుస్తులు ఆహారము ఇస్తాను. ఆ లేవీయుడు అందుకు ఒప్పుకున్నాడు. ఆ మనుష్యుని వద్ద నివసించడానికి సమ్మతించాడు. ఆ యువకుడు అతని కుమారులలో ఒకని వలె ఉన్నాడు. మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్ఠించాడు. అతడు మీకాకు యాజకుడై అతని ఇంట ఉన్నాడు. అంతటా మీకా అనుకున్నాడు, లేవీయుడు నాకు యాజకుడైనందున యెహోవా నాకు మేలు చేస్తాడు. మీకా తన స్వంత కుమారుణ్ణి యాజకునిగా చేసినందుకు బాధపడ్డాడు, భయపడ్డాడు. అంతలోకే నిరుద్యోగి అయిన ఒక బోధకుడు దొరికాడు. మీకా అతణ్ణి కిరాయికి పెట్టుకున్నాడు. బెత్లహేము నుండి వచ్చిన ఈ లేవీయుడు మీకా ఇంటికి యాజకుడయ్యాడు. కిరాయి బోధకుడు ఉద్యోగం చేస్తున్నాడు. అతని యజమాని మీకా. అతడు ఎంత చెబితే ఇతడు అంతే. ఈ రోజుల్లో కూడా ఇలాంటి కిరాయి బోధకులు ఉంటారంటే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ యాజకుడు ఆ ఇంటిలోని విగ్రహాలన్నిటినీ ఆరాధిస్తున్నాడు. ఎందుకు? డబ్బు కోసం. అసలు ధనాపేక్షే విగ్రహారాధనతో సమానమని దేవుని వాక్యం చెబుతోంది. అలాంటప్పుడు డబ్బు కోసం ఒక లేవీయుడు అక్షరాల విగ్రహారాధన చేయడం ఎంత గొప్ప నేరమో చూడండి. 11 ఆ మనుష్యుని వద్ద నివసించడానికి లేవీయుడు ఒప్పుకున్నాడు. మీకా ఆ లేవీయుణ్ణి ప్రతిష్ఠించాడు. ఎంత సాహసం! ఇశ్రాయేలు జాతి ఎంత హీనస్థితికి దిగజారింది. లేవీయుణ్ణి పెట్టుకున్నాము గనక దేవుడు ఆమోదిస్తాడని మీకా అనుకున్నాడు. దేవుడు అలాంటి చర్యను ఎన్నడూ ఆమోదించడు. వేదాంత పట్టభద్రుడని నియమిస్తే అతనికి ఆధ్యాత్మిక యోగ్యతలు ఉండవద్దా? ఆధ్యాత్మిక విలువలు లేని వ్యక్తిని యాజకుడుగాను బోధకుడుగాను నియమించవచ్చునా? అది అసాధ్యం, అనుచితం. అది గొప్ప నేరం కూడా.

0: ఇప్పుడు మనం 18వ అధ్యాయంలోకి వస్తున్నాము. మళ్లీ అదే నినాదం, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ఇశ్రాయేలీయుల గోత్రములలో ఆ దినము వరకు దానీయులు స్వాస్థ్యం పొంది ఉండలేదు, గనుక తమకు స్వాస్థ్యం కావాలని వెతకటానికి బయలుదేరారు. దేశ సంచారం చేసి పరిశోధించడానికి దానీయులు తమ వంశస్థులందరిలో నుండి పరాక్రమవంతులైన 5 మనుష్యులను పంపారు. దానీయులు పొందిన స్వాస్థ్యం ఫిలిష్తీయుల వశంలో ఉన్నది, వారికి ఉండడానికి స్థలం లేదు, ఇశ్రాయేలుకు రాజు లేడు, నాయకత్వమూ లేదు, అంతా అరాచకం. యెహోషువా గ్రంథంలో మనం విన్నాము గదా, గోత్రాలు వాగ్దత్త భూమినంతా ఆక్రమించుకొని ఉండలేదు. దాను పరిస్థితి కూడా అలాగే ఉంది. దానీయులు ఉత్తర దేశంలో ఉన్నారు, వీరికి ఒక సమస్య ఎదురైంది. అందుచేత ఉండడానికి స్థలం ఎక్కడ ఉన్నదా అని వెతుక్కుంటూ కొండల్లో తిరుగుతున్నారు. ఈ విధంగా తిరుగుతూ తిరుగుతూ మీకా ఇంటికి వచ్చారు. ఎఫ్రాయిమీయుల మన్యంలో మీకా ఇల్లు ఉన్నది, వారు మీకా ఇంటిలో బస చేశారు. లేవీయుడైన ఆ యువకుని స్వరాన్ని పోల్చి అతని వైపునకు తిరిగి అతనితో అన్నారు, ఎవడు నిన్ను ఇక్కడికి రప్పించాడు? ఈ చోటున నీవేమి చేస్తున్నావు? ఇక్కడ నీకేమి కలిగి ఉన్నది? అతడు మీకా తనకు చేసినదంతా చెప్పి అన్నాడు, మీకా నాకు జీతమిస్తున్నాడు, నేను అతనికి యాజకుణ్ణై ఉన్నాను. అప్పుడు వారన్నారు, మేము చెయ్యబోయే పని శుభమో కాదో మేము తెలుసుకునేటట్లు దయచేసి దేవుని వద్ద విచారించు. అప్పుడా యాజకుడన్నాడు, క్షేమంగా వెళ్ళండి, మీరు చెయ్యబోయే పని యెహోవా దృష్టికి అనుకూలమే. గమనించారా, ఇతడు కిరాయి బోధకుడు. ఇలాంటివారు ఎక్కడైనా ఉంటే దేవుడు అలాంటి వారిని, వారిని కిరాయికి పెట్టుకున్న వారిని క్షమించునుగాక. ఈ లేవీయుడు సిగ్గుమాలిన పనివాడు, లోకంతో రాజీ పడ్డాడు. ఈ రోజున చాలామందిలో రాజీ మనస్తత్వం ఉన్నది, లంచగొండితనం ప్రబలుతున్నది, ప్రజలు కలవరపడుతున్నారు, నైతిక భ్రష్టత్వం రానురాను ఎక్కువవుతున్నది. దేవుని సంఘం మెలకువగా ఉండాలి, వాక్యాన్ని అధికారంతో బోధించాలి, వాక్యములోని క్రీస్తును ప్రజలకు చూపాలి. ఈ కిరాయి బోధకులు ప్రజలకు ఏది ఇష్టమో అదే చెప్తారు, అందరినీ ఆశీర్వదిస్తారు. దేవుడు మిమ్మను దీవించునుగాక అని కనబడిన ప్రతి ఒక్కరికి శుభవచనం చెప్తారు, అందరికీ అనుకూలమైన తీయని మాటలు పలుకుతారు. దానీయులతో అలాగే మాట్లాడుతున్నారు. 5 దానీయులు ఈ యాజకుని మాటలు విని సంతోషంగా తిరిగి వెళ్లారు. 9 5 మనుష్యులు వెళ్లారు, లాయుషుకు వచ్చారు. అక్కడి ప్రజలు సుఖంగా నిర్భయంగా ఉన్నారు. అధికారులెవరూ లేరు, ఎదురు తిరిగేవారు లేరు, వారికి ఎవరితో ఎట్టి సంబంధమూ లేదు. ఈ 5 జొరియా, ఎష్తాయోలు అనే చోట్ల తమ స్వజనుల వద్దకు వచ్చారు. వారినడిగారు, లెండి వారి మీద పడదాము, ఆ దేశాన్ని మేము చూచాము, అది బహుమంచిది, మీరు ఊరికి ఉన్నారేమిటి? ఆలస్యము చేయక బయలుదేరి ప్రవేశించి ఆ దేశాన్ని స్వాధీనపరచుకోండి, జనులు నిర్భయంగా ఉన్నారు, మీరు పోయి వారి మీద పడవచ్చు. ఆ దేశం నలుదిక్కులా విశాలమైనది, దేవుడు మీ చేతికి వారిని అప్పగిస్తాడు. భూమిలో ఉన్న పదార్థములలో ఏదీ అక్కడ కొదవలేదు. అప్పుడు జొర్యాలోనూ ఎష్తాయోలులోనూ ఉన్న దానీయులైన 600 యుద్ధాయుధములు కట్టుకొని అక్కడ నుండి బయలుదేరి యూదాదేశమందలి కిర్యత్యారీములో దిగారు. గమనించారా, వేగులవారు తెచ్చిన నివేదిక అనుకూలంగా ఉన్నది. దానీయులు లాయుషును పట్టుకోవచ్చు. 600 యోధులు బయలుదేరారు, తమ కుటుంబాలతో ఆస్తిపాస్తులతో వచ్చారు. లాయుషుకు వెళుతూ మీకా ఇంటిలో బస చేశారు, విగ్రహాలు దొంగిలించారు, వారి యాజకుణ్ణి బంధించి తీసుకుపోయారు. దానీయులు లాయుషును పట్టుకున్నారు, పట్టణాన్ని కాల్చివేశారు, దాన్ని పునర్నిర్మించారు, అందులో నివసించారు. ఆ పట్టణానికి దాను అనే పేరు పెట్టారు. చూచారా ఏమి జరిగిందో? ఈ వృత్తాంతమంతా 29వ వరకు వివరంగా చెప్పబడింది. మీకా బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్లిపోయాడు. దానీయులు అతనికి తగిన శాస్తి చేశారు. ఇప్పుడు లాయుషు అనే పేరు పోయి దానికి దాను అనే పేరు వచ్చింది. 30వ వచనం, దానీయులు చెక్కబడిన ఆ ప్రతిమను నిలుపుకున్నారు. మీకా వద్ద నుండి తెచ్చిన ప్రతిమను వారు పెట్టుకోవడం సిగ్గుచేటు. మోషే మనమడు, గెర్షోను కుమారుడు అయిన యోనాతాను, అతని కుమారులు ఆ దేశము చెరపట్టబడే వరకు దానీయుల గోత్రానికి యాజకులు. దేవుని మందిరము షిలోహులో ఉన్న దినములన్నిటా వారు మీకా చేయించుకున్న ప్రతిమను నిలుపుకొని ఉన్నారు. గమనించండి, ఈ అధ్యాయంలో మనం నేర్చుకోవలసిన కొన్ని సత్యాలున్నాయి. వీరికెవరికీ నిజమైన దేవుని ఆరాధించాలి అనే కోరిక లేదు. దేవుణ్ణి తమ స్వార్థం కోసం వినియోగించుకునే మనస్సు ఉన్నది. ఈరోజున కూడా అనేక మంది దేవుణ్ణి వాడుకుంటున్నారు గాని దేవుడు వారిని వాడుకోవటం లేదు. మీకా విగ్రహాలు చేశాడు, అయితే ఆ విగ్రహాలను దానీయులు దొంగిలించారు. మీకా విగ్రహాలు పోయాయి, విగ్రహమంటే ఏమిటి? నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించినది ఏదైనా విగ్రహమే. డబ్బు, వస్తువాహనాలు, పేరు, కీర్తి, వృత్తి ఇవన్నీ తొలగిస్తే కొందరి జీవితం శూన్యమైపోతుంది. విగ్రహాలతో కాదు, దేవునితో నీ జీవితాన్ని నింపుకోవాలి. దానీయులు లాయుషు వారిని హతం చేశారు, అది తప్పు. దేవుడు అలా చేయమని చెప్పలేదు. పైగా అది దానీయులకు కేటాయించబడిన ప్రాంతం కాదు, అక్కడి ప్రజలు మంచివారు. అయితే ఈ దానీయులకు దేవుడంటే లెక్కలేదు. విగ్రహారాధన ఉన్న ప్రాంతాలను వీరు బాగుచేయాలి, విగ్రహాలను తొలగించాలి. అయితే వీరు తామే విగ్రహాలు పెట్టుకున్నారు, పైగా మంచివారిని పట్టుకుని హతం చేశారు. దానీయులు గెలిచారు, అంతమాత్రాన దేవుడు వారి పక్షాన ఉన్నట్టు కాదు. దేవుడు వారిని నడిపించలేదు. విగ్రహాలు వారి వద్ద ఉన్నవి గనుక అది దేవుడు చేయించిన యుద్ధం కాదు. 10వ వచనంలో వీరేమన్నారు? దేవుడు మీ చేతికి దానిని అప్పగిస్తాడు, అది నిజం కాదు. దౌర్జన్యపరులు కూడా తాత్కాలికంగా జయం సాధించవచ్చు. దేవుడు నడిపిస్తే, జయం కలిగితే అది వేరే సంగతి. దానీయులు మీకా విగ్రహాలను దొంగిలించి తెచ్చారు, వాటిని లాయుషులో ప్రతిష్ఠించుకున్నారు. అనగా వీరి ఆరాధన యెహోవా దేవునికి చెందినది కాదు. దేవుణ్ణి ఏ ప్రతిమారూపానికి మార్చకూడదు. విగ్రహాన్ని ఆరాధిస్తూ ఆత్మారాధనను అనుకరించడం కుదరదు. కలగలుపు ఆరాధన దేవునికిష్టం లేదు. భక్తి అనేది ప్రదర్శన కాదు, వాక్యానుసారమైన ప్రవర్తన. షిలోహులో దేవుని గుడారమున్నది. పండగలకు అందరూ షిలోహుకు వెళ్లేవారు. అయితే దానీయులు ఏమి చేశారు? షిలోహుకు వెళ్లకుండా లాయుషులోనే విగ్రహాలు పెట్టుకున్నారు. దేవుడంటే వీరికి ఎంత భక్తి ఉన్నదో దీన్ని బట్టే తెలిసిపోతున్నది. సోదరీ సోదరులారా, దేవుణ్ణి సత్యముతోనూ ఆత్మతోనూ ఆరాధించాలి. దేవుని ఆత్మ సత్యాత్మ, వాక్యాత్మ. దేవుడు ఆరాధనకు పాత్రుడు. దేవుని ఆరాధనలో దేవునికి మహిమ కలుగుతుంది, విశ్వాసికి ఆశీర్వాదాలు ప్రాప్తిస్తాయి. ఆరాధించే విశ్వాసి హృదయం ఆనందముతో సమాధానముతో నిండి ఉంటుంది. విశ్వాసి హృదయంలో నుండి ఆరాధన పెల్లుబికి రావాలి. దాని ద్వారా దేవునికి మహిమ. తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడైన యేసుక్రీస్తును ఆరాధించడానికి పరిశుద్ధాత్మ మనల్ను లోతైన అనుభవములోనికి నడిపించునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము.
1: ఈ సందేశంలో ఏ గోత్రపు వారు ఇంకను స్వాస్థ్యము పొంది ఉండలేదని చెప్పబడింది. ఈ సందేశంలో ఏ గోత్రపు వారు ఇంకను స్వాస్థ్యము పొందలేదని చెప్పబడింది. 1 లేవీ, 2 దాను, 3 నఫ్తాలి. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబరుకు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570.
2: ప్రిలారా, ఇంతవరకు విన్న సందేశం నుండి కొన్ని శ్రేష్టమైన విషయాలను గ్రహించి ఉన్నాం. ఇందులోని కథ మతం యొక్క పతనావస్థను చూపుతుంది. ఇక్కడ మీకా అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉన్నాడు. మీకా అనే పేరుకు ప్రభువు వంటివారు ఎవరూ లేరు అనే అర్థాన్ని మనం చూశాం. దేవుడు మోషేకి ఇచ్చిన 10 ఆజ్ఞల్లో ఏ రూపాన్ని చెక్కకూడదని ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి ఈ వ్యక్తులు ఒక ప్రతిమను రూపొందించినప్పుడు వారు ఆ ఆజ్ఞను పాటించలేదు. వారికి రాజు లేనందునే ఇవన్నీ జరిగాయి. అందరూ తమ దృష్టికి తోచిన దాన్ని చేశారు. ఇస్రాయేలు ప్రజల ఆధ్యాత్మిక స్థితి ఎంతో హీన స్థితికి దిగజారింది. కిరాయి బోధకులను గురించి కూడా విన్నాం. వీరు వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా బోధించక ప్రజలు మెచ్చే బోధను మాత్రమే బోధిస్తారు, అందరినీ ఆశీర్వదిస్తారు. ఇది ఎంతో బాధాకరం. ఇటువంటిది దేవునికి ఎంత మాత్రము ఇష్టం లేదు. ఇటువంటి వారు నేటి దినాల్లో కోకొల్లలుగా ఉంటున్నారు. దేవుణ్ణి తమ స్వార్థం కోసం వాడుకునే మనసు వారికి ఉంటున్నది. నేడు కూడా అనేకులు దేవుణ్ణి వాడుకుంటున్నారు, కానీ దేవుడు వారిని వాడుకోవడం లేదు. ప్రియ సహోదరా, సహోదరి, నీ జీవితంలో దేవుని స్థానాన్ని ఆక్రమించింది ఏదైనా కూడా అది విగ్రహమే అవుతుందని గ్రహించాం. కాబట్టి మన జీవితాలను విగ్రహాలతో కాకుండా దేవునితోనే నింపుకోవాలి. అటు కృపాదేవుడు మీకు దయచేయనుగాక. దైవాశీస్సులు.
1: ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.

0: ప్రేమధార
1: ప్రేమధార
0: బైబిల్ అధ్యయన పాఠశాల
1: శ్రోతలకు స్వాగతం.
0: తెలుగు ప్రజలకు పరలోక వరంగా దేవుడు ప్రసాదించిన అపూర్వ కానుక ప్రేమధార. సమస్యలతో సతమతమవుతున్న వారికి సమాధానం,
1: అశాంతితో అలమటిస్తోన్న వారికి ప్రశాంతి.
0: ఆలకించండి ప్రేమధార.

ప్రియశ్రోతలు బాగున్నారా? మనం మానసికంగా మాటల్లో క్రియల్లో పరిశుద్ధంగా ఉండాలని మన దేవుని చిత్తం. దేవుని బిడ్డలము గనుక మన శీలము ప్రవర్తన పరిశుద్ధంగా ఉండి తీరాలి. మనల్ను నీతిమంతులు అని దేవుడు అంటున్నాడు. పరిశుద్ధాత్మ మనల్ను పరిశుద్ధంగా ఉంచటానికే మనలో ఉన్నాడు. ప్రభువును అంగీకరించింది మొదలుకొని ఈ ప్రక్రియ మనలో కొనసాగుతూనే ఉంటోంది. పరిశుద్ధత అంటే పాపానికి దూరంగా ఉండడము, దేవునికి చెందినవారమై అంకితభావంతో జీవించటము. మనం లోకంలో ఉన్నాము కాని లోక సంబంధులము కాము. పాపము మనల్ను దేవునికి దూరం చేస్తుంది. అయితే పరిశుద్ధాత్మ మనల్ను పాపము నుండి దూరంగా ఉంచుతాడు. మత్తయి సువార్త 25:32 యేసు మన కాపరి, ఆయన మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన తన వారిని వేరుపరచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెడతాడు. ఇది తీర్పులోని వేర్పాటు. రండి ప్రార్థన చేసుకుందాము. కృపామయ దేవా, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. ఈ రోజున నీవు మమ్మలను నీ వాక్యము ద్వారా సంధించబోతున్నావు. నీ వాక్య సత్యాలను మా హృదయాలపై ముద్రించు స్వామి. క్రైస్తవ కుటుంబాలను ఆశీర్వదించండి. కుటుంబాలలో నీ యొక్క చిత్తము నెరవేరునట్లు నీ కృప సమృద్ధిగా అనుగ్రహించుమని మా దేశమును దేశ ప్రజలను ప్రత్యేకముగా ఆశీర్వదించి వారికి అవసరమైన ఆధ్యాత్మిక సహాయమును మీ వాక్యము ద్వారా అనుగ్రహించుమని వేడుకుంటున్నాం. ఈరోజు ఈ సందేశము ద్వారా మాకందరికీ మీ వాక్యము పట్ల అధిక శ్రద్ధాసక్తులు కలుగునట్లు మమ్మలను దీవించి మహిమ పొందమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మనం దేవుని వాక్యమును గురించి, వాక్యమును మనం ఏ విధంగా జీవితాలకు అన్వయించుకోవాలో, దానికి అవసరమైన హెచ్చరికలేవో అవి వింటాము. 2 రాజులు 19:32 యెషయా ప్రవచించాడు, అష్షూరు రాజు ఈ పట్టణములోనికి రాడు, దానిమీద ఒక్క బాణమైనా ప్రయోగించడు, ఒక్క కీడెమునైనా దానికి కనపరచడు, దాని ఎదుట ముట్టడి దిబ్బ కట్టడు, మికాయా అహాబు రాజు యుద్ధంలో చనిపోతాడు అని ప్రవచించాడు. ఎవరో అనుకోకుండా బాణం విడిచాడు, అది తగిలి రాజు అక్కడికక్కడే మరణించాడు. యెషయా ప్రవచనం, మీకాయా ప్రవచనం రెండూ నెరవేరాయి. ప్రవచనాల నెరవేర్పు బైబిలులోని ప్రత్యేకత. కన్యక గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది అని యెషయా ప్రవచించాడు. అది 700 సంవత్సరాల తరువాత మరియ యేసును కన్నప్పుడు నెరవేరింది. యేసు మొదటి రాకడను గురించి బైబిలులో 300 ప్రవచనాలున్నాయి. అవన్నీ క్రీస్తు జన్మలో పూర్తిగా నెరవేరాయి. యేసు శిలువ మీద చనిపోతూ ఉండగా 69:21 నెరవేరవలసి ఉంది. వారు చేదును నాకు ఆహారముగా పెట్టారు, నాకు దప్పి అయినప్పుడు చిరకను తాగడానికిచ్చారు. యోహాను సువార్త 19:28-30 ఆ ప్రవచనం నెరవేరింది. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనది అని యేసు ఎరిగినవాడై లేఖనము నెరవేరునట్లు నేను దప్పిగొంటున్నాను అన్నాడు. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడే ఉంది. వారు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనది అని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాడు. చూచారా, బైబిలు దేవుని గ్రంథమే అనడానికి ప్రవచనాల నెరవేర్పు ప్రబలమైన రుజువు. ఒక ప్రవక్త ప్రవచనం పలికాడు అంటే అది తప్పక నెరవేరుతుంది. అలా నెరవేరకపోతే అతడు అబద్ధ ప్రవక్త అవుతాడు. అలాంటి ప్రవక్తలను ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపుతారు. ఎవరు నిజమైన ప్రవక్త, ఎవరు దొంగ ప్రవక్త అని ప్రజలు గుర్తుపట్టగలరు. అప్పటికప్పుడే కొన్ని ప్రవచనాలు నెరవేరితే
ప్రజలు అతణ్ణి నమ్ముతారు, అతడు భవిష్యత్తును గురించి పలికిన ప్రవచనాలను అంగీకరిస్తారు. ప్రవచనాలు గతంలో ఎలా నెరవేరాయో పరిశోధించి చూస్తే బైబిలు దేవుని గ్రంథమని మనకు ఇట్టే తెలిసిపోతుంది. బైబిలులో ఎన్నెన్నో ప్రవచనాలున్నాయి. 2500 సంవత్సరాలకు ముందుగా తూరు సీదోనులను గురించిన ప్రవచనాలు చెప్పబడినవి, అవన్నీ అక్షరాలా నెరవేరాయి. ఈజిప్టు ఏమవుతుందో ప్రవచనాలు ముందుగా చెప్పాయి. ఆ ప్రవచనాలన్నీ సరైన కాలంలో నెరవేరాయి. ప్రవచనాలు మానవుల ఊహపోహలను బట్టి కలిగినవి కావు. గ్రుడ్డివాని చేతిలో రాయిలాగా ఏదో ఒకటి గురికి తగిలితే అది ప్రవచనమెలావుతుంది? బైబిలు ప్రవచనాలు దేవుడు పలికిస్తే ప్రవక్తలు పలికారు. అవి తూచా తప్పకుండా నెరవేరాయి. ఇప్పుడు నెరవేరవలసిన ప్రవచనాలున్నాయి. అవన్నీ భవిష్యత్తులో నెరవేరుతాయి. శ్రోతలు, బైబిలు దేవుని గ్రంథమే అనడానికి మరొక బలవత్తరమైన రుజువు ఉంది. ఈ బైబిలు గ్రంథం అనేక మంది జీవితాలలో పరివర్తన తెచ్చింది. వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి. చెడ్డ మనుషులు మంచి మనుషులయ్యారు. బైబిలు పరివర్తనశీలమైన గొప్ప గ్రంథం. హంతకులు మారిపోయి సాత్వికులయ్యారు. గర్విష్ఠులు పరివర్తన చెంది దీన మనస్కులయ్యారు. యువకులు వయోవృద్ధులు బైబిలు సందేశం విని తమ జీవిత గమ్యమేదో కనుగొన్నారు. వారి జీవితాలు సార్థకమైనవని సాక్ష్యమిస్తున్నారు. విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు తిరిగి ఒకటయ్యాయి. తాగుబోతులు తమ దుర్వ్యసనాలను మానేసి స్వస్థచిత్తులయ్యారు. యేసుక్రీస్తును స్వకీయ రక్షకుడుగా అంగీకరించి ఎందరెందరో ధన్యులై దేవుణ్ణి మహిమపరచిన వారున్నారు. బైబిలు దేవుని గ్రంథమని ఒప్పించడానికి వాదోపవాదాలు అనవసరం. బైబిలుకు బైబిలే సమర్థన. బైబిలు దేవుని గ్రంథమని నమ్మి నీవు అందరికీ అర్థమయ్యేలా బోధించు. అప్పుడు బైబిలే దేవుని చిత్తాన్ని ఆయా వ్యక్తుల జీవితాలలో నెరవేరుస్తుంది. బైబిలు మనుష్యుల జీవితాలలో ప్రవేశించి వారిని దేవుని వైపునకు ఆకర్షిస్తుంది. బైబిలు పాపిని పరిశుద్ధుణ్ణిగా మార్చగలదు. దేవుని ఆత్మ బైబిలును సత్యగ్రంథమని రుజువుపరుస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని వాక్యము ఎప్పుడూ ఏకీభవించి ఉండడం గొప్ప విశేషం. పరిశుద్ధాత్మ దేవుని వాక్యాత్మ. వాక్యముతో అనగా సత్యముతో పరిశుద్ధాత్మతో మనము ఆరాధిస్తాము. దేవుని ఆత్మ మనలో ఉండి దేవుని వాక్యాన్ని మనకు వాస్తవం చేస్తాడు. ఆత్మ సహాయంతో మనము దేవుని వాక్యాన్ని వ్యక్తిగత జీవితాలకు అన్వయించుకుంటాము. కొలసీ పత్రికలో పౌలు విశ్వాసుల కొరకై ప్రార్థన చేశాడు. ఏమని? వారు సంపూర్ణ జ్ఞానము ఆత్మ సంబంధమైన వివేకము గలవారై ఉండాలని, ఆయన చిత్తమును వారు పూర్ణముగా గ్రహించాలని, వారు ప్రతి సద్వాక్యమందు సఫలులు కావాలని ప్రార్థించాడు. దేవుని ఆత్మలేనిదే దేవుని వాక్యమును గ్రహించలేము, దానిని జీవితాలకు అన్వయించుకోలేము. వాక్యమును గ్రహించడమే కాదు, దానిని జీవితాలకు అన్వయించుకోవటం కూడా పరిశుద్ధాత్మ వల్లనే జరుగుతుంది. దేవుని ఆత్మ మనలో ఉండి సాక్ష్యమిస్తాడు, ఇది దేవుని గ్రంథం, ఈ గ్రంథ రచయిత దేవుడే. పరలోకము నుండి దేవుని మాట వినపడుతోంది, రాత రూపంలో కనపడుతోంది. వాక్యము సత్యము అన్నప్పుడు వాక్యమునకు భిన్నమైనదంతా అసత్యం అని అర్థం. ఈ వాక్య సత్యము కోసమై ధైర్యంగా నిలవబడి ఎందరో హతసాక్షులైన భక్తులున్నారు. ప్రత్యక్షం, ప్రేరణ, వెలుగు, అన్వయం అన్నీ పరిశుద్ధాత్మే నిర్వహిస్తాడు. దేవుడు మాట్లాడాడు, అది దేవుని వాక్ప్రత్యక్షం. దేవుడు మానవునితో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. హెబ్రీ పత్రిక 1:1-2 పూర్వకాలమున నానా సమయములలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తమునకు వారసునిగా నియమించాడు. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాడు.
శ్రోతలు ఆలోచించండి, ఇద్దరు వ్యక్తుల మధ్య సన్నిహిత సహవాసముంటే వారు ఒకరితో ఒకరు ఆప్యాయంగా మాట్లాడుకుంటారు. ఇద్దరి మనసులు ఒకటైనప్పుడు సహవాసము, సంభాషణ ఇంకా గాఢతరమవుతుంది. స్నేహితులు పరస్పరం పలకరించుకుంటారు, క్షేమ సమాచారాలు తెలుసుకుంటారు. దూరాన ఉన్నప్పుడు తమ భార్యలకు భర్తలకు ఉత్తరాలు రాసుకుంటారు. పిల్లలు తల్లిదండ్రులకు ఉత్తరాలు రాస్తారు. సమాచార ప్రకటన సాధనాలెన్నో ఉన్నాయి. టెలిఫోనులు, టెలిగ్రాములు, ఉత్తర ప్రత్యుత్తరాలు, వీటన్నిటినీ మనము తరచుగా వినియోగించుకుంటూనే ఉన్నాము. హృదయంలో ఉన్న భావాన్ని అవతలి వ్యక్తికి తెలియచేయాలనే మనుషుల తాపత్రయం. సముద్రంలో అలలు ఒకదానితో ఒకటి ఎలా సంప్రదించుకుంటూ ఉవ్వెత్తుగా లేస్తాయో చూడండి. సముద్ర ఘోష దాని భాష. గుడ్డి చెవిటి వాళ్లకు స్పర్శ ద్వారా, సంకేతాల ద్వారా, సంజ్ఞల ద్వారా సమాచార ప్రకటన జరుగుతూనే ఉందిగదా. పాత నిబంధన ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడాడు, ఇప్పుడైతే క్రీస్తు ద్వారా మాట్లాడుతున్నాడు. పాత నిబంధన ప్రవక్తల ప్రవచనాలు, యేసుక్రీస్తు ప్రబోధాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. ఇది దేవుని ఏకైక గ్రంథం. ఈ బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాలున్నాయి. ఈ గ్రంథంలో దేవుని మనస్సు ఎలాంటిదో మనకు తెలిసిపోతుంది. మానవుని నిజస్వరూపానికి బైబిలు అద్దం పట్టినట్లు అంతా చూపుతుంది. బైబిలు దేవుని సమగ్ర ప్రత్యక్షం. పాపుల చర్మస్థితి ఎంత ఘోరమో బైబిలు కన్నులకు కట్టినట్లు చూపుతుంది. విశ్వాసులకు పరలోకమందు ఎలాంటి ఆనందం కలుగుతుందో బైబిలు చెబుతుంది, చూపుతుంది. బైబిలు సత్య సిద్ధాంతాలు పవిత్రమైనవి. అందలి ఆజ్ఞలు అందరూ పాటించి తీరాల్సిందే. అందలి చరిత్ర వాస్తవం. బైబిలులోని వ్యక్తులకు చరిత్ర ఉంది. వారి మాటలు నిత్య సత్యాలు, మారని నిజాలు. బైబిలు పఠన వల్ల జ్ఞానులమవుతాము. నమ్మిన వారికి క్షేమము, భద్రత. ఆచరించేవారు పరిశుద్ధులవుతారు. బైబిలు వెలుగు, మనకు దారి చూపుతుంది. బైబిలు వాక్యమే భోజనమై మనల్ని పోషిస్తుంది, బలపరుస్తుంది, సంతోషపరుస్తుంది. ఇహలోకయాత్రలో బైబిలు మనకు మ్యాపు లాంటిది. బాటసారి చేతికర్ర, నావికుని చుక్కాని, వైమానికుని దిక్సూచి, సైనికుని ఖడ్గం. బైబిలు క్రైస్తవుని సౌశీల్య సంపద, పరదైసుకు సోపానం. పాతాళాన్ని మూసేస్తుంది, పరలోకపు తలుపులు తెరుస్తుంది. ఇది యేసు గ్రంథం. క్రీస్తు ఈ గ్రంథమందలి ప్రధానాంశం. బైబిలు మనకు శ్రేయోదాయకం. బైబిలంతా దేవుని మహిమదర్శనమే. మన జ్ఞాపకాలను బైబిలు నింపుతుంది, హృదయాన్ని ఏలుతుంది, మన పాదాలను నడిపిస్తుంది. ప్రార్థనాపూర్వకంగా బైబిల్ను చదవండి. బైబిలు మిమ్మల్ని రక్షిస్తుంది, సంరక్షిస్తుంది. మాట వినకపోతే శిక్షిస్తుంది. అందుకే కవి గానం చేస్తూ అన్నాడు, మదావళము బోలు నా మదిన్ తన ప్రదీప్త వాక్యాంకుశాహతిన్. అనగా మదించిన నా మనసు అనే ఏనుగుకు ప్రకాశమానమైన దేవుని వాక్యం అంకుశం లాంటిది. దేవుని వాక్యమంతా దేవుని నోటి నుండి వెలువడిన వాక్కు. అందుకే అది ప్రామాణిక గ్రంథం. ఇది దేవుని వాంగ్మూలం. దేవుడు మనకు చెప్పిన మాట, మనకోసమై పలకబడిన వాక్కు. ఈరోజున దేవుడు నీతో నాతో మాట్లాడదలుచుకున్న మాట దేవుని వాక్యం. దైవ ప్రేరితం, దైవాత్మ ప్రేరితం, దేవుని ప్రత్యక్షం. పౌలు తిమోతికి రాస్తూ అన్నమాటే పేతురు తన పత్రికలో కూడా పేర్కొన్నాడు. 2 తిమోతి 3:16. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వల్ల కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దటానికి, నీతియందు శిక్ష గరపటానికి ప్రయోజనకరమై ఉన్నది. లేఖనమంతా దేవుని ఆత్మ ప్రేరణ వల్ల కలిగినదే. ప్రేరణ అంటే దేవుని నోటి ఊపిరి.
తన భక్తుల ద్వారా దేవుడు చెప్పదలుచుకున్నది చెప్పేశాడు. పౌలు ద్వారా చెప్పాడు, పేతురు ద్వారా చెప్పాడు. దేవుడు ఇంకా అదనంగా చెప్పేదేమీ లేదు. 2 పేతురు 1:21 ప్రవచనము ఎల్లప్పుడూ మనుష్యుని ఇచ్ఛను బట్టి కలుగలేదు కాని మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికారు. ఈ గ్రంథాలు రాయటంలో దేవునికి సాధనములుగా వాడబడిన వారందరూ ప్రేరేపించబడినవారు, అనగా దేవుడే వారిని నడిపించాడు. పరిశుద్ధాత్మ వారిని సర్వసత్యములోనికి నడిపించాడు. వారు నడిచారు. ఇందలి భావాలు మాటలు పెనవేసుకపోయాయి. శరీరాత్మలలాగా మాటాభావము ఒకటైపోయాయి. స్వరం లేనిది సంగీతం లేదు, అంకెలు లేనిది లెక్కలు లేవు, అలాగే భావము లేక మాటలు కూడా లేవు. మాటలు ప్రేరేపించబడినవి, భావములు కాదు. సైతాను అబద్ధం చెప్పడానికి ప్రేరేపించబడలేదు, అతడు అబద్ధం చెప్పాడు. మాటల్లో అబద్ధం చెప్పాడు. సైతాను బైబిలులోని మాటే తీసుకుని అదే చెప్పాడు, కాని దానికి తప్పుడు అర్థం చెప్పాడు. భక్తులు రాశారు అంటే దేవుడు చెప్పింది చెప్పినట్లే వారు రాశారు. మోషే రాశాడు, మాట్లాడింది దేవుడు, రాసింది మోషే. నిర్గమకాండం 20:1 దేవుడు ఆజ్ఞలన్నీ వివరించి చెప్పాడు, మోషే రాశాడు. మొట్టమొదట దేవుడు పలికిన మాటలు దైవ ప్రేరితమైనవి. ఆ మాటలను రాశారంటే ఆ మాటలు దైవ ప్రేరితములు అని మనం గ్రహించాలి. రచయితలు కాదు, వారు రాసిన మాటలు దైవ ప్రేరితములు. అచ్చం దేవుడు చెప్పిన మాటలే రాయబడినవి. ఈ మాటలు దైవ ప్రేరితమైనవి. ఐరేనియస్ అనే సంఘ పితరుడు అన్నాడు, లేఖనములు లోపరహితమైనవి, సమగ్రమైనవి, సంపూర్ణమైనవి. ఎందుకనగా అవి దేవుడు మాట్లాడిన మాటలు, దేవుడు తన ఆత్మ ద్వారా మాట్లాడిన మాటలు. 5వ శతాబ్దంలో జీవించిన భక్త అగస్టీన్ అన్నాడు, ఈ గ్రంథాన్ని రచించిన దేవునికి, ఈ మహాగ్రంథకర్తకు తలలు వంచి నమస్కరించాలి. పవిత్ర లేఖనాలు అధికారపూర్వకమైనవి. అందులో మోసం లేదు, అబద్ధమనేది కానరాదు. అలాగే స్పర్జను బైబిలును గురించి చెప్పిన మాట, బైబిలులోని ప్రతి మాట దైవాత్మ ప్రేరితమని నేను రూఢిగా నమ్ముతాను. దేవుడు చెప్పిన మాటలు, దేవుడు వాడిన మాటలు మన ఆత్మలకెంతో ఆశీర్వాదకరమైనవి. దేవుని మాటలు మన హృదయాలతో మాట్లాడతాయి, మన జీవితాలతో సంభాషిస్తాయి, మనకు బోధిస్తాయి, ఆజ్ఞాపిస్తాయి. దేవుని ఆత్మ వెలుగై మనల్ను వెలిగిస్తే ఈ మాటలు అర్థమవుతాయి, లేకపోతే ఇవి మనకు అసలు బోధపడవు. బైబిల్లోని విషయాలను స్థూలంగా మనం గ్రహించాలంటే గ్రహించగలము గాని అందలి ఆత్మ సంబంధమైన భావమును గ్రహించాలంటే దేవుని ఆత్మే మనకు బోధించాలి. మన మనస్సులను హృదయాలను దేవుని ఆత్మే వెలిగించాలి. 1 కొరింథీ 2:7-9 వరకు పౌలు అన్నాడు,

కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కంటి ద్వారా మనం చూచింది, చెవి ద్వారా విన్నది, హేతుబుద్ధితో వివేచించగలిగింది మాత్రమే మనము గ్రహించగలం. అయితే కొన్ని అతీతమైన సంగతులున్నాయి. అవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, మనసుకు హృదయానికి గోచరములు కావు. అయితే వీటిని మనము గ్రహించగలగాలంటే ఎలా? 1 కొరింథీ 2:10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచాడు. ఈ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధిస్తున్నాడు. ఈ వాక్య భాగంలో 9వ వచనాన్ని కొందరు మరో విధంగా అర్థం చేసుకుంటారు. ఒక విశ్వాసి చనిపోయాడనుకోండి, అతడు బ్రతికి ఉండగా ఇక్కడ కొన్ని సంగతులు మరుగై ఉండిపోయాయి. ఇప్పుడు పరలోకంలోకి వెళ్లి ఎన్నో గూఢమైన సంగతులు తెలుసుకోగలడు అని వ్యాఖ్యానం చేస్తారు. నిజమే, మనకు పరలోకంలో ఎన్నెన్నో సంగతులు తెలుస్తాయి, అది కాదనము. కాని ఈ వచనమందలి భావం అది కాదు. ఇక్కడ మనము ఉండగానే మన ప్రియ పరిశుద్ధాత్మ మనకు ఎన్నో మార్మిక విషయాలు బయలుపరుస్తాడు. పరిశుద్ధాత్మే మనకు మహామహోపాధ్యాయుడు. మత్తయి సువార్త 16:15-17 యేసు ప్రభువు శిష్యులను అడిగిన ప్రశ్న, మనుష్య కుమారుడు ఎవరని జనులు చెప్పుకుంటున్నారు? వారు ప్రజలలో ఉన్న భిన్నాభిప్రాయాలను ప్రభువుకు నివేదించారు. అప్పుడాయన అడిగాడు, మీరైతే నేనెవర్నని చెప్పుకుంటున్నారు? అందుకు సీమోను పేతురు అన్నాడు, నీవు సజీవుడైన దేవుని కుమారుడవైన క్రీస్తువు. అందుకు యేసు అన్నాడు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచాడేగాని నరులు నీకు బయలుపరచలేదు. సీమోను పేతురుకు ఈ సత్యాన్ని బయలుపరిచింది దేవుడే, మరెవరూ కాదు. దేవుని వాక్యాన్ని మన హృదయానికి, మన హృదయాన్ని వాక్యానికి తెరువగలవాడు దేవుడే. యేసుక్రీస్తు పునరుత్థానుడైన రోజున ఆయన యమ్మాయు మార్గమున నడుస్తున్నాడు. అప్పుడు 2 వ్యక్తులు ఆయనతో కూడా నడిచారు. సంభాషణ మధ్యలో యేసు జోక్యం కలిగించుకొని అడిగాడు. లూకాసువార్త 24:17-20 మీరు నడుస్తూ ఒకరితో ఒకరు చెప్పుకుంటున్న ఈ మాటలేమిటి? వారు దుఃఖముఖులై నిలిచారు. వారిలో క్లెయోపా అనేవాడు ఆయననడిగాడు, యెరూషలేములో బస చేస్తూ ఉండి అక్కడ జరిగిన సంగతులను నీ ఒక్కడివే ఎరుగవా అని ఆయననడిగాడు. అవి ఏవి అని ఆయన వారినడిగినప్పుడు వారన్నారు, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోనూ వాక్యములోనూ శక్తిగల ప్రవక్త అయి ఉన్నాడు. మన ప్రధాన యాజకులు అధికారులు ఆయనను ఏలాగు మరణశిక్షకు అప్పగించి శిలువ వేయించారో నీకు తెలియదా? ఇదంతా యేసు ప్రభు అంతకు ముందు చెప్పిందే. రాయబడిన ప్రవచనాలు చెప్పిన సంగతులే. వారు అన్నారు, ఇశ్రాయేలును విమోచించబోయేవాడు ఈయనే అని మేము నిరీక్షించాము. ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములైంది. అప్పుడు యేసు ప్రభు లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావమును వారికి తెలిపాడు. శ్రోతలు, వచ్చే పాఠంలో లేఖనములను గురించిన మరికొన్ని విశేషాలను విందాము. అందాక సెలవు. యేసుక్రీస్తు వారి కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్.

0: ప్రేమధార బైబిల్ అధ్యయన పాఠశాలలో ఇంతవరకు ఎన్నెన్నో వినూత్న సత్యాలను మీరు విన్నారు. మీరు విన్న విషయాలను గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలని ఆశిస్తే ఈరోజే మాకు వ్రాయండి లేదా ఫోన్ చేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలను, సలహాలను, సందేహాలను వెంటనే మాకు తెలియపరచగలరు. మా అడ్రస్: ప్రేమధార, TWR, తపాలా సంచి 4, సికింద్రాబాద్ 500017. మా మొబైల్ నంబర్లు 9399952570. మరొక నంబర్ 9399952580. మా ఇమెయిల్ ఐడి telugu.ttb@radio882.com.
1: నీ దుఃఖ దినములు సమాప్తములగును. యెషయా 60:20.

ఆనాడు దేవుని మాట వినని యోనా దేశానికి ఒకడే అయితే, ఈనాడు దేవుని చిత్తాన్ని ఎదురించి యేసయ్య మాట వినని యోనాలు ఎందరెందరో.

ఈరోజు ధ్యానాంశం నిమిత్తము సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం దగ్గరికి వస్తే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న విషయాలు మీతో మాట్లాడాలని నేను కూడా కోరుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 12వచనం. అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దాన్ని నిలిపి ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసినని చెప్పి దానికి ఎబెనెజరు అనే పేరు పెట్టెను. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈరోజున నా ప్రసంగం యొక్క టైటిల్ ఏంటి అంటే, నేను చెప్పాలనుకున్న ప్రసంగానికి ఒక మంచి టైటిల్ పెట్టాలని ఆశపడుతున్నాను. వైఫల్యం చెందిన చోటే విజయాన్నిచ్చే దేవుడు మన దేవుడు. ఎక్కడైతే పరాజయాన్ని రుచి చూచామో అక్కడే జయాన్ని ఇచ్చేవాడు మన దేవుడు అనే విషయాన్ని ఇప్పుడు మనం చదువుకునే ఈ వాక్య భాగం రుజువు చేస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో చాలా చారిత్రక అంశాలు రాయబడ్డాయి. బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదువుతూ ఉంటే చరిత్రలో దేవుడు తన ప్రజల పట్ల చేసిన గొప్ప గొప్ప కార్యాలు, వీరోచిత కార్యాలు, వారికి ఇచ్చిన జయ జీవితాల గురించిన వివరాలు బైబిల్లో రాయబడ్డాయి. వాటిని ఈరోజు మనం చదవడం ద్వారా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన కోసం మనం ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆయన ఎలాంటి కార్యాలు జరిగిస్తారో ఈ సంఘటనలు చదవడం ద్వారా మనం కూడా స్ఫూర్తిని, ప్రేరణ పొందుకోవచ్చు. సమూయేలు గ్రంథం ప్రియులరా, బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన గ్రంథాల్లో సమూయేలు గ్రంథాన్ని మనం ఉంచవచ్చు. వాస్తవానికి హిబ్రూ బైబిల్లో సమూయేలు మొదటి రెండు గ్రంథాలను కలిపి సమూయేలు మొదటి గ్రంథం అని, రాజుల మొదటి రెండు గ్రంథాలు కలిపి సమూయేలు రెండవ గ్రంథం అని పిలుస్తూ ఉంటారు. అయితే మన సౌలభ్యం కోసం వాటిని 4 గ్రంథాలుగా విభజించి దేవుని సువార్తను మనకు చాలామంది దేవుని బిడ్డలు అందించారు. అయితే సమూయేలు చరిత్ర మనందరికీ కూడా ఒక మాటలో చెప్పాలంటే ఒక మాదిరిని ఇస్తుంది. హన్న దేవుని సన్నిధిలో ప్రార్థన చేసింది, దేవుని సన్నిధిలో కనిపెట్టింది, ఒక చక్కని కుమారుడి కోసం అడిగింది. కానీ అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే దేవుడు అత్యధికంగా చేస్తాడని బైబిల్లో రాయబడింది. దేవుడు ఆ వాగ్దానాన్ని రుజువుపరుచుకుని సమూయేలును ఒక ప్రవక్తగా దేవుడు నియమించాడు. అతని చేతుల మీదుగా కొంతమంది రాజులు అభిషేకించబడ్డారు. గొప్ప గొప్ప కార్యాలు బైబిల్లో జరిగాయి. అందరం బట్టే సమూయేలు ఆ చరిత్ర అంతట్లో కూడా కీ పర్సన్గా ఉన్నాడు. కనుక ఈ గ్రంథానికి సమూయేలు పేరు పెట్టడం జరిగింది అనే వాస్తవాన్ని మీరు గుర్తించాలి. సరే, ఇక్కడ సమూయేలు ఇశ్రాయేలందరినీ పిలుస్తూ ఉన్నాడు, ఒక ప్రాంతానికి రమ్మన్నాడు. ఆ ప్రాంతం పేరు మిస్పా. అందరూ చెప్పండి, ఈ ప్రాంతం పేరేంటి? మిస్పా. ఇదేదో కొత్త రకం స్పా అనుకోకండి. ఎందుకోసం ఈ రోజుల్లో ప్రపంచంలో చాలా స్పాలు పెరిగిపోతూ ఉన్నాయి. తలకి స్పా అంటున్నాడు, ఒంటికి స్పా అని రకరకాల స్పాలు పెరుగుతూ ఉన్నాయి. ఆ స్పా కాదు ఇది, ఇది మిస్పా. మిస్పా అనేది ఒక ప్రాంతం, ఒక ప్లేస్ ఇది. ఈ ప్రాంతానికి ఇస్రాయేల్ ప్రజలందరినీ పిలిచారు. వాస్తవానికి ఈ ప్రాంతంలో ఏం జరిగింది, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అని ఆలోచన చేస్తే, ఎగ్జాక్ట్లీ ఈ సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయంలో సమూయేలు ఒక రాతి నిలబెట్టి దీనికి ఎబెనెజర్ అని పేరు పెడతాను అని, ఆ మిస్పా అనే ప్రాంతంలో ఎబెనెజర్ అనే రాతి నిలబెట్టిన ఆ ప్రాంతంలోనే ఒక 20 సంవత్సరాల క్రితం చరిత్ర వెనకకు లాగితే ఒక ఘోర ప్రభావం ఇస్రాయేల్కు సంభవించింది. ఒక మాటలో చెప్పాలంటే వారు ఎన్నడూ కోలుకోలేని దెబ్బ మిస్పాలో తగిలింది ఇస్రాయేల్ ప్రజలకి. ఏం జరిగింది అని ఆలోచన చేస్తే, మనం సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం దగ్గరికి వస్తే, 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు 20 సంవత్సరాల చరిత్ర ఉంటుంది. అయితే 4వ అధ్యాయం దగ్గరికి వస్తే అక్కడ ఇస్రాయేల్ ప్రజలకు జరిగిన ప్రభావాన్ని గురించి బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. చూద్దాం, చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం చదువుతున్నాను. ఫిలిస్తీయులు ఇస్రాయేల్ మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకునగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇస్రాయేలీలు ఫిలిస్తీల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలోనే ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైరి. చెప్పండి.

0: ఎంతమంది చనిపోయారంటే ఇస్రాయేలీలు? ఫిలిస్తీన్ అనబడే వారు ఇస్రాయేలీ దండెత్తి వచ్చారు. ఎగ్జాక్ట్లీ ఈ ప్లేసే, మిస్పా అనే స్థలంలోనే. ఈ ప్రాంతంలోనే ఘోర పరాభవం ఇస్రాయేల్కి వచ్చింది. ఓడిపోయారు, ఏడ్చారు, దుఃఖపడ్డారు, పరుగులెత్తారు, ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టేస్తే ఫిలిస్తీన్లు వారి మీద దాడి చేసినప్పుడు 4,000 మంది హతులైపోయారని బైబిల్లో రాయబడి. ఒకే ప్రాంతంలో 4,000 మంది చచ్చిపోవడం అంటే చిన్న విషయం కాదు. ఫిలిస్తీన్లు కూడా ఒక మాటలో చెప్పాలంటే ఉగ్రవాదులు లాంటి వాళ్లే. వారి టార్గెట్ ఎప్పుడు కూడా ఇస్రాయేల్ ప్రజల మీద ఉంటూ ఉండే. ఆనాడు అబ్రహాము కాలము నుండే ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలతో దెబ్బలాటలు పెట్టుకున్నట్టుగా కాన్ఫ్లిక్ట్ వారికి ఉన్నట్టుగా బైబిల్లో ఆధారాలు ఉన్నాయి. వాస్తవానికి ఈ ఫిలిస్తీన్లు వీరి ఆరంభాన్ని ఆది కాండం 10వ అధ్యాయంలో మనం చూడగలం. షేము, హాము, యాపెతు అనబడే నోవహు కుమారుల ముగ్గురికి 70 మంది జాతులు వారి గర్భాల్లోంచి వచ్చారు. 70 దేశాలు అంటే దాదాపుగా ఆది కాండం 10వ అధ్యాయం ప్రారంభంలోనే 70 జనాంగాలు నోవహు కడుపు నుండి పుట్టినట్టుగా బైబిల్ ఆధారాలు ఉన్నాయి. వాటిలో వారిలో ఫిలిస్తీన్లు కూడా ఒకరు. అయితే వీరు దేవుణ్ణి ఆరాధించాల్సింది పోయి, నిజమైన దేవుణ్ణి గుర్తించాల్సింది పోయి, దేవుణ్ణి స్తుతించాల్సింది పోయి, వ్యర్థమైన వాటిని తమ చేతులతో కల్పించుకుని దేవునికి దూరం అయిపోయారు. వచ్చిన వారందరూ ఒకే గర్భము నుండి, ఒకే ప్రాంతము నుండి, దైవికమైన విలువల్లోంచి వచ్చిన వారే. కానీ ఆ తర్వాత దినాలు గడిచేసరికి వారు దేవునికి దూరమై భయంకర వ్యక్తులుగా మారిపోవడం మాత్రం కాకుండా దేవుని సేవించే వారికి శత్రువులుగా కూడా వారు మార్చబడ్డారు. వాస్తవానికి బైబిల్ గమనిస్తే సమూయేలు కాలంలో, అంటే న్యాయాధిపతుల కాలంలోనే, సంసోను, సమూయేలు ఇలాంటి వారి కాలంలోనే ఫిలిస్తీన్లు మరి ఎక్కువగా ఇస్రాయేలు ప్రజల మీదకి దాడి చేస్తుండేవారు. అందును బట్టే సంసోను దేవుడు ఏర్పాటు చేసుకున్న ఉద్దేశం కూడా అదే. ఫిలిస్తీన్ల నుండి ఇస్రాయేలు ప్రజలను కాపాడాలని బలిష్ఠుడైన సంసోను దేవుడు ఏర్పాటు చేసుకుని ఆయా సందర్భాల్లో దేవుడు సంసోను వాడుకున్నాడు. ఈ ఫిలిస్తీన్లు అనబడేవారు ప్రియులరా సీ పీపుల్ అని పిలుస్తారు. అంటే సముద్ర తీరంలో నివసించేవారు వాళ్ళందరూ కూడా. సముద్ర తీరాన నివసిస్తూ వారు ఏం చేశారంటే వారి టెరిటరీస్, వారి బౌండరీస్ అన్ని కూడా వ్యాప్తి చేయడానికి అలా లోపలికి ఒక్కొక్క ప్రాంతం మీదకి వస్తూ ఉండేవారు. ఇస్రాయేల్ దేశంలో చాలా ప్రాంతాలు వారి చేతుల్లో పెట్టుకోవాలని ఆశపడ్డారు. ఫిలిస్తీన్లు మొత్తం 5 ప్రాంతాల్లో తమ యొక్క నివాసాలు ఏర్పాటు చేసుకుని అక్కడ నివసించేవారు. బైబిల్లో ఆ పేర్లన్నీ రాయబడ్డాయి. న్యాయాధిపతుల గ్రంథం మీరు చదివితే ఫిలిస్తీన్లు 5 పట్టణాల్లో నివసించేవారని బైబిల్లో ఉంది. గాజా, ఆష్కలోన్, అష్టోదు, గాదు, ఎక్రోను, మొత్తం 5 ప్రాంతాల్లో ఫిలిస్తీన్లు నివాసం చేసుకుని 3 దేవతలను వారు ఆరాధన చేసేవారు. ఫిలిస్తీన్లు ఆరాధించే దేవతలు 3. వారి యొక్క విధానాలన్నీ కూడా బైబిల్లో మనం చూడగలం. అష్టారోతు, దాగోను, బయల్జిబూబు అనే 3 దేవతల్ని వారు ఆరాధన చేస్తూ దేవుని ప్రజలకు విరుద్ధంగా వారు ముందుకు సాగిపోతుండేవారు. బైబిల్ గ్రంథం వారిని విగ్రహారాధికులని, దేవుణ్ణి కాక తమ చేతులతో చేసుకున్న వాటిని ఆరాధించేవారని. అంతమాత్రం కాకుండా ఫిలిస్తీన్లు బహుభయంకరమైన త్రాగుబోతులు, మద్యపానాసక్తులు, దేవర్ డ్రంకర్స్. ఎంత భయంకరంగా త్రాగేవారంటే వారు ఏదైనా విందు చేస్తే 7 రోజులు చేసేవారట. ఆ 7 రోజులు కూడా తాగడమే. సంసోను కాలంలో కూడా 7 రోజులు విందు జరిగినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. ఆ 7 రోజులు త్రాగేవాడు త్రాగడం, తినేవాడు తినడం, భయంకర పాపాలు చేసేవాడు చేయడం. ఇలాంటి దైవిక విలువలు లేని జనాంగం, దేవుణ్ణి ఆరాధించిన జనాంగం. ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేలు ప్రజలకు అడుగడుగున ఇబ్బందిని, కష్టాన్ని కలుగు చేసిన ఫిలిస్తీన్లు సమూయేలు కాలంలో మరలా ఇస్రాయేల్ మీదకి వచ్చారు. నేను ఒక మాట చెబుతాను, జీవితం అనేది పోరాటం. ప్రతిరోజు ఏదో ఒక పోరాటాన్ని ఎదుర్కొంటూనే ఉంటాను. లైఫ్ ఈజ్ అ బ్యాటిల్, వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. మనందరం కూడా యుద్ధ భూమిలోనే ఉన్నాం. ప్రతిరోజు ఏదో ఒక పోరాటం విశ్వాసీ జీవితంలో జరుగుతూ ఉంది. అన్యులైన వారు, దేవుని ఎరుగిన వారు, దేవుని ఎరుగని అవిశ్వాసులు వారి సాంప్రదాయాల్లో, వారి వ్యవహారాల్లో, వారి కార్యకలాపాలలో మనల్ని పాలు పంచుకోవాలని ఆహ్వానించిన ప్రతిసారి మనం యుద్ధ భూమిలోనే ఉన్నాం. పోరాటం జరుగుతూ ఉంది. కొన్నిసార్లు మోమాటానికి గురై చాలామంది ఓటమి పాలవుతున్నారు, శత్రువుల చేతికి దొరికేస్తున్నారు. అపవాది, దురాత్మ శక్తులు, లోకము మనల్ని చాలా భయంకరంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న సందర్భంలో ఇస్రాయేలీలు ఫిలిస్తీన్ల చేతికి చిక్కితే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, వరుసగా 4,000 మందిని హతమార్చారట ఫిలిస్తీన్లు. దెర్ వాజ్ ఎ టెరిబుల్ సిచ్యువేషన్ అట్ మిస్పా. మిస్పా అనే ప్రాంతంలో కన్నీటి లోయలు ఉన్నాయి. మిస్పా అనే ప్రాంతంలో దేవుని ప్రజల సమాధులు కట్టబడ్డాయి. మిస్పా అనే ప్రాంతంలో దుఃఖం ఉంది, వేదన ఉంది. ప్రాభావంతో, అవమానంతో ఇస్రాయేల్ తలదించుకుని పరుగులెత్తి పారిపోయారు మిస్పా అనే ప్రాంతంలో. ఒక మాటలో చెప్పాలంటే ఇస్రాయేల్కి ఇష్టం కాని ప్రాంతం అంటే ఏదైనా ఉంటే, ఇస్రాయేల్లో ఇష్టపడని ప్రాంతం అంటూ ఉంటే అది మిస్పానే. కారణం 4,000 మంది ప్రజలు అక్కడ శత్రువుల చేతికి దొరికేశారు. ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలందరూ ఒక చోటకు వచ్చారు. ఎందుకు మన ఓటమి పాలయ్యాం, ఎందుకు మనలో ఓటమి వచ్చింది ఆలోచించేద్దామని అందరూ ఆలోచన చేసి, దేవుని మందసం మన దగ్గర లేదు కదా, అందరూ బట్టే మనకు ఓటమి వచ్చిందని చెప్పి వారందరూ దేవుని మందసాన్ని తెప్పించారు. తెప్పించి వాళ్ళ పాలనలో బిగ్గరగా కేకలు వేశారు, అరిచారు. దేవుని మందసం వచ్చేసింది, ఇక విజయం మందే, దేవుని మందసం వచ్చేసింది, ఇక విజయం మనదే అని వారు గట్టిగా కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు ఫిలిస్తీన్ల పాలెం వరకు వినబడ్డాయట, ఫిలిస్తీన్ దేశం వరకు వినబడ్డాయట. ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా ఈ కేకలన్నీ వింటే ఏంటి రా వాళ్ళందరూ అరుస్తున్నారు, ఇస్రాయేల్ అందరూ చావు దెబ్బ తీసాం కదా వాళ్ళని, అయినా ఇంకా అరుస్తున్నారేంటి, ఆర్భాటం చేస్తున్నారు ఏంటి సంగతి అని చూశారు. చూస్తూ ఉంటే దేవుని మందసం వారు పట్టుకెళ్లారట. అందును బట్టి ఆ మందసాన్ని వా బట్టి వారు ఆనందిస్తున్నారు, సంతోషిస్తున్నారు, కేకలేస్తున్నారు, విజయం వచ్చేసింది అనుకుంటున్నారు అనగానే మరలా ఫిలిస్తీన్ ఇస్రాయేల్ మీద దాడి చేశారు. ఈ ఆర్భాటం ఎక్కువ కాలం ఉండడానికి వీల్లేదు, ఈ ఆర్భాటం ఎక్కువ కాలం వారిలో ఉండడానికి వీల్లేదని ఫిలిస్తీన్లు దాడి చేసి ఈసారి ఎంతమందిని చంపారంటే చాలా విచారకరం ప్రియులరా, ఆ తర్వాత జరిగిన యుద్ధంలో సుమారుగా 30,000 మంది ఇస్రాయేల్ నెలకొల్చారు. దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంది ఇస్రాయేల్కి. ఒక ప్రక్క 4,000 మంది హతులైపోయారు. ఆ తర్వాత మరలా మందసం వచ్చింది బాగుందనుకునే సమయానికి మళ్ళీ ఫిలిస్తీన్లు రావడం, 30,000 మందిని హతం చేస్తే మీరు గమనించండి ప్రియులరా, మిస్పా అనే ప్రాంతంలో 34,000 సమాధులు, దుఃఖభరిత వాతావరణం ప్రాంతంలో ఉంది. నేను ఆలోచన చేయడం ప్రారంభించాను, దేవుని మందసం ఉంటే విజయం రావాలి కానీ ఎందుకు మరలా ఓటమి వచ్చింది? వీళ్ళు ముందు ఓటమి వస్తే కారణం ఏంటి, దేవుని మందసం లేకపోవడం బట్టే కదా మనకు అపజయం వచ్చింది, దాన్ని తీసుకురండి పెట్టుకున్న తర్వాత కూడా ఎందుకు వారికి అపజయం వచ్చింది? చాలా జాగ్రత్త గమనించండి ప్రియులరా, వాస్తవాన్ని గమనిస్తే వారు దేవుని మందసానికి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వలా, దేవుని మందసానికి ఇచ్చినంత విలువ దేవునికి ఇవ్వలా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆచారంగా సాంప్రదాయబద్ధంగా దేవుని మందసాన్ని తీసుకొచ్చి వారితో పెట్టుకున్నారు, కానీ దేవుని మందసమైనా కానీ మరి ఏ వస్తువైనా కానీ దేవుని మహిమ దానిలో లేకపోతే, దేవుని ప్రసన్నత దానిలో లేకపోతే అది కేవలం వస్తువు మాత్రమే తప్ప అది విజయాన్ని ఇచ్చే పరిస్థితి కాదనే వాస్తవాన్ని గుర్తించారు. Glory departed from Israel. వాస్తవానికి ఇస్రాయేల్ గుర్తించాల్సింది దేవుని మహిమ మన నుండి విడిచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అని తమ జీవితాలు పరిశీలించుకోవాల్సింది. పోయి ఏదో ఒక వస్తువును పెట్టేసుకుంటే చాలు మనకు విజయం వస్తుందని వారు పొరపాటు పడ్డారు. They were misled. వారందరూ కూడా పొరపాటులో ముందుకు సాగిపోయి మందసం ఉంటే చాలు విజయం సాగించవచ్చని వారు చాలా ఆశపడ్డారు. అయితే వాస్తవాలు ఏంటో, మిస్పాలో ఎందుకు దేవుని ప్రజలు ఓడిపోయారో సమూయేలు గుర్తించాడు. సమూయేలు ఆత్మలో గ్రహించాడు. ఆత్మలో గుర్తించిన సమూయేలు ప్రజలందరూ పిలుస్తున్నాడు, ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్ టు కమ్ టు మిస్పా, కమ్ అగైన్, మరలా మీరందరూ మిస్పాకి రావాలనుకుంటే రండి, నేను మీకు విజయ సూత్రాలను ప్రకటిస్తాను. ఏ ప్రాంతంలో మీరు ఓడిపోయారో అదే ప్రాంతంలో దేవుడు మిమ్మల్ని హెచ్చించబోతున్నాడు. ఏ ప్రాంతంలో వైఫల్యం మిమ్మల్ని అణగద్రొక్కిందో అదే ప్రాంతంలో దేవుడు విజయాన్ని దయచేయబోతున్నాడు. ఏ ప్రాంతంలో పరాభవంతో తలదించుకున్నారో అదే ప్రాంతంలో దేవుడు మీ తలెత్తబోతున్నాడు. గట్టిగా చెప్పులు కొట్టి యేసును మహిమపరచండి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క గొప్పతనం, ఆయన సౌందర్యం అదే. మిస్పా అనే ప్రాంతాన్ని మీరు చూసి ఏడుస్తున్నారేమో, భయపడతారేమో, అదే ప్రాంతంలో దేవుడు మీకు విజయం ఇస్తాడు రండి అన్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా మనం సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం చదివితే మిస్పాలో వారికి విజయం ఎందుకు వచ్చింది, వైఫల్యం జరిగిన చోటే విజయాన్ని ఎందుకు వారు పొందుకున్నారు? ఒకవేళ ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా పరాభవంతో ఉన్నావా, అపజయంతో ఉన్నావా, ఓటముతో కృంగిపోతున్నావా, అయ్యా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ గెలవలేకపోతున్నాను, చాలా ప్రయాసపడుతున్నాను కానీ ఎందుకో గెలవలేకపోతున్నాను, ఒక ప్రక్క జీవితంలో ఓడిపోయాను, ఏదైతే మంచి చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏదైతే చేయకూడదు అనుకుంటున్నానో అదే చేయడానికి నా దేహం మరలా మరలా పరుగులు తీస్తూ ఉంది, ఆ వదిలిపెట్టేసిన పాపాన్నే మరలా మరలా చేయడానికి వెళ్తున్నాను, నా శరీరంలో నాకు విజయం లేదు, నా వ్యక్తిగత జీవితంలో విజయం లేదు, పోనీ కుటుంబం దగ్గరికి వస్తే కుటుంబంలో కూడా విజయం లేదు, పరాభవాన్ని పొందుకున్నాను, ఆ తర్వాత సంఘములో సహవాసంలో నాకు విజయం కనబట్టలేదయ్యా, అకాడమిక్గా విజయం సాధించలేకపోతున్నాను, ఏ రంగంలో కూడా విజయాన్ని సాధించలేక ఏడుస్తున్నావా? ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు, ఆయన వైపు నువ్వు తిరగలిగితే, దేవుని గొప్పతనాన్ని ఆయన ఔన్నత్యాన్ని నువ్వు అర్థం చేసుకోగలిగితే, ఎక్కడైతే నువ్వు ఓడిపోయావో ఎక్కడైతే తలదించుకున్నావో, ఎక్కడైతే శత్రువు నిన్ను తరిమి నీ మెడ మీద తన కాలు పెట్టాడో, అక్కడే దేవుడు శత్రువును చితకుతొక్కగలిగే శక్తి నీకు ప్రసాదించడానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజున యేసుక్రీస్తు ప్రభువారు ఆకాశంలోండి ప్రజలందరికీ విజయం కలుగునుగా కంటే కలగదా? మీరందరూ రక్షణ పొందండి అంటే పొందరా? యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చి కల్వరి శిలలో మరణించాలి? వై జీసస్ హ్యాడ్ టు డై ఆన్ ది క్రాస్ ఆఫ్ కాల్వరి? మనందరి కోసం కల్వరి శిలువ వరకు దిగొచ్చి ఎందుకు చనిపోవాలి? ఏ భూమి మీదైతే మానవుడు ఓడిపోయాడో, ఏ భూమి మీద నాటబడిన ఏదేనో తోటలో మానవుడు అపవాది చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయాడో, ఏదేనో తోటలో అయితే మానవుడు పరాభవం చెందాడో, అదే భూమి మీద మానవుడు నిలబెట్టాలనే యేసు ప్రభు ఈ లోకాన్ని దిగి వచ్చారు. హల్లెలూయా. వైఫల్యం చెందిన చోటే విజయం, ప్రభావంతో ఉన్న చోటే జయ జీవితాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఇష్టపడుతున్నాడు. నేను ఈ సమయంలో మొదటి గ్రంథం ఆ భాగం అంతా కూడా ధ్యానం చేస్తున్నాను. గత రాత్రి అంతా ఈ విషయం మీద ధ్యానం చేస్తూ ఉంటే దేవదేవుడు మాట్లాడిన కొన్ని విషయాలు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడిన విషయాలు, ఎందుకు ఇస్రాయేల్ ప్రజలకు విజయం వచ్చింది, మిస్పా అనే ప్రాంతంలో ఒక రోజున చాలా భయంకరంగా ఓడిపోయి 34,000 మంది ప్రజలు చచ్చిపోతే భయంకరమైన క్షోభ, వ్యధ, దుఃఖము ఆ ప్రాంతంలో ఉన్నప్పుడు మరి అదే ప్రాంతంలో దేవుడు ఎందుకు విజయాన్ని ఇచ్చాడు అంటే, ఇస్రాయేల్ చేసిన 3 పనులు అక్కడ ఉన్నాయి, వాటిని మీతో త్వరగా చెప్పిన అంశాన్ని ముగిస్తాను. నువ్వు ఏ రంగంలో విజయం సాధించాలనే ఉదయకాల సమయంలో ఏ విషయంలో విజయం సాధించాలన్నా, అది ఒకవేళ నాకు చెప్పలేకపోవచ్చు, ఒకవేళ దేవుని సేవకుల మాతో నువ్వు పంచుకోలేకపోవచ్చు, కానీ నీ హృదయంలో ఉన్న సంఘర్షణ ఇవదే కాల్సిన జయించాలంటే ఏం చేయాలి? వాట్ షుడ్ వీ డూ? సిన్స్ ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గా, ఇది దేవుని మాట గనుక, ఇది దేవుని వాక్యము గనుక, ఇది దేవుడు మనకిచ్చిన వాక్కు గనుక, దీనిలో రాయబడిన విషయాలు మనం గమనించి అలా నిర్ణయాలు తీసుకోగలిగితే ఈ రోజున మనం కూడా విజయం ఇవ్వడానికి మన దేవుడు నేటికి సజీవుడు ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభుని అవమయపరుదాం. యేసు క్రీస్తు నిన్న నేడు నిరంతరం ఎలా ఉన్నాడు? ఆయన సజీవుడుగా ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇస్రాయేలీలు మిష్పాలో ఘోరమైన అపజయాన్ని పొందినప్పటికీ కూడా వారు మరలా ఇక్కడ విజయం సాధించిన కారణం ఏంటంటే, మొదటి అంశం దగ్గరికి వద్దాం. చూడండి, సమయదులు మొదటి గ్రంథం 7వ అధ్యాయం 6వ వచనాన్ని మనం చదువుదాం. వారు మిస్పాలో కూడుకొని
1: నీళ్లు చేది
0: యెహోవా సన్నిధిని కుమ్మరించి
1: ఆ దినము ఉపవాసముండి యెహోవా దృష్టికి
0: మేము పాపాత్ములమని ఏం చేశారు? అది వారు విజయం సాధించడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, దే కన్ఫెస్ దే సిన్, వారి పాపాన్ని దేవుని సన్నిధిలో ఒప్పుకున్నారట. అంతకుముందు ఒప్పుకోలే. 4,000 మంది చచ్చిపోతే మందసాన్ని పెట్టుకుంటే విజయం వచ్చేస్తా అనుకున్నారు తప్ప, వారు హృదయములో దేవునికి చోటు లేనప్పుడు, వారి మనసుల్లో దేవునికి చోటు లేనప్పుడు విజయాన్ని ఎలా ఆకంగ్రందించారు? అందును బట్టే ఫిలిస్తీన్లు ఇస్రాయేల్ ఓడించడానికి ముందే వారి సొంత పాపాలే వారిని ఓడించాయి అనే విషయాన్ని ఇవదే కాలసం మరి గమనించాలి. నీకు తెలుసా, శత్రువు నిన్ను ఓడించక ముందే నిన్ను ఓడించేది ఏంటో తెలుసా? నీ హృదయంలో ఉన్న పాపమే. నీ జీవితంలో అవిధేయతే, దేవునికి అవిధేయంగా నువ్వు తలస్తున్న తలంపులే, ఆయన వాక్యానికి చోటు ఇవ్వని మనసే శత్రువుని మీద విజయం సాధించడానికి ముందే నిన్ను ఓటములో తీసుకెళ్ళిపోయాను, నిన్ను కృంగదీసేసింది. అందును బట్టే ఇస్రాయేల్ గుర్తించా, దేవుడు మనకు విజయాన్ని ఇవ్వాలంటే, పరాభవం చెందిన చోట విజయాన్ని పొందాలంటే, వైఫల్యం చెందిన చోట విజయాన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే, వారు గుర్తించారు, అయ్యా నీ దృష్టికి మేము పాపం చేశాం, మా జీవితాలు బాలదయ్యా, మా పరిస్థితి బాల. ఆనాడు సమూయేల కాలంలో ఇస్రాయేల్ ప్రజలందరూ చెదిరిపోయి దేవునికి ఇష్టానుసారంగా జీవించకుండా భయంకరంగా బ్రతుకుతున్నారు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మనసం పట్టబడిందని బైబిల్లో రాయబడి, గ్లోరీ డిపార్టర్. ఏలీకి 2 కుమారులు ఉన్నారు, హొప్ని, ఫినెహాసు. ఫినెహాసు భార్య గర్భవతి. ఎప్పుడైతే యుద్ధంలో మందసం పట్టబడింది, తన భర్త చచ్చిపోయాడు, ఆ తర్వాత హోఫ్ని కూడా చనిపోయాడని ఎప్పుడైతే ఆమె గుర్తించిందో, నిండు చూలాలు గర్భవతి, అలా మోకాళ్ళ మీద కృంగి బిడ్డను జన్మనిస్తే ఆ బిడ్డనులా ఎత్తుకుని ఏకాబోధ అనే పేరు పెట్టి చచ్చిపోయింది ఆమె. ఏకాబోధ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మహిమ వెళ్ళిపోయాను. ఇస్రాయేల్లో మందసం ఉంది, ఇస్రాయేల్ దగ్గర మందస్సు ఉంది, ఇస్రాయేల్ దగ్గర అన్నీ ఉన్నాయి, ఇస్రాయేల్ దగ్గర తోరా ఉంది, పవిత్ర గ్రంథం ఉంది, అయినా దేవుడు వారి మధ్య లేడు. చాలాసార్లు మన జీవితంలో మా ఇంట్లో సిలువ ఉంది కదండి, దేవుని సన్నిధి ఉంది అనుకుంటాం, మా ఇంట్లో 4 బైబిళ్ళు ఉన్నాయండి, దేవుని సన్నిధి మా ఇంట్లో ఉండుంటుంది అనుకుంటా, మా ఇంటి మీద సిలువ ఉందండి, ఖచ్చితంగా మా ఇంట్లో దేవుని సన్నిధి ఉంటుంది అనుకుంటా, మా ఇంటి ముందు దేవదూతలు బొమ్మలు పెట్టుకున్నామండి, మా ఇంటి ముందు యేసుప్రభు ఫోటో పెట్టుకున్నామండి, మా ఇంటి లోపల యేసుప్రభుకి దండేసి అగరబత్తులతో ఏం చేస్తున్నాము, ధూపం వేస్తున్నామండి, ఆ ఫోటోకి ప్రతిరోజు పూలు మారుస్తుంటానండి. ఏదన్నా చేయి నీ జీవితంలో, నీ హృదయంలో పాపం ఉన్నంత కాలం యూ కాంట్ ఎక్స్పెక్ట్ ద ప్రెయిన్స్ ఆఫ్ గాడ్. జీవితంలో దేవుని సన్నిధిని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. ఇస్రాయేల్ అదే పొరపాటు పడ్డా. మనసు ఉంది కదా, ఇంట్లో సిలువ ఉంది కదా, ఇంట్లో బైబిల్ ఉంది కదా, ఇంక విజయం అంది అనుకున్నారు. ఇంట్లో బైబిల్ ఉంటే కుదరదు, నీ గుండెల్లో బైబిల్ ఉండాలా. ఇంట్లో సిలువ ఉంటే కుదరదు, నీ హృదయంలో ఆ సిలువను చేర్చుకున్నావా. బైబిల్ చదువుతున్న సందర్భం ఇదే. ఇస్రాయేల్ గుర్తించారు, మా ఓటమికి కారణం మేము చేసిన పాపమే, మా ఓటమికి కారణం మా అవిధేయతే. దేవుణ్ణి విడిచి అన్య దేవతలను పూజించే అనుభవం ఏదైతే ఉందో అదే మాకు ఓటమిని తీసుకొచ్చింది. ప్రే తమ్ముడో ఒకసారి ఆలోచించాయి, ప్రే చెల్లెమ్మ ఒక్కసారి ఆలోచించాయి, ఎందుకు మాటిమాటికి ఓడిపోతున్నావు జీవితంలో, ఎందుకు మాటిమాటికి నిరాశ నిస్పృహ నిన్ను కమ్మేస్తుంది, ఎందుకు మాటిమాటికి అపవాది నీ మెడ మీద కాలు పెట్టి నిలబడుతున్నాడంటే బహుశా ఎక్కడో తప్పిపోయావేమో, దేవుని మాటకు విధేయత లేదేమో, ఆయన మాటను అనుసరించట్లేమో. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నావు, దట్స్ గుడ్. ప్రతిరోజు వాక్యాన్ని చదువుతున్నా మంచిదే, ప్రార్థన చేస్తున్నావు మంచిదే, కానీ నీ హృదయాన్ని మాత్రం ఇంకా దేవునికి ఇవ్వలా. మందసం ఉన్నంత మాత్రం విజయం వస్తుంది అనుకోవడం పొరపాటే. ఎందుకోసం? ఆ మందసం మీద దేవుని మహిమ తొలగిపోయింది కాబట్టి. బైబిల్ ఉండడం తప్పేం కాదు, అయితే బైబిల్లో ఉన్న దేవుని మహిమను గుర్తించావా? అలా గుర్తించలేనప్పుడు ఈ పుస్తకానికి లోకంలో ఉన్న పుస్తకాలకి పెద్ద తేడా లేదంటాను నేను. ఈ గ్రంథం జీవ గ్రంథం, దీనిలో దేవుడు ఉన్నాడు. దీన్ని చదువుతున్నప్పుడల్లా దేవుడు నాతో మాట్లాడతాడు. ఆయన స్వరాన్ని నేను వింటాను అన్న భావన లేకుండా ఏదో ఆఫీస్కి వెళ్ళే ముందో లేదా బయటకు వెళ్ళే ముందో ఏది చిన్నది చూడు ఒకసారి బైబిల్లో 117 అలాంటిది మనకు కావాలా అని ఆ రెండు వచనాలు చదివేసి నేను రోజు బైబిల్ చదివేస్తున్నాను అనుకుంటే పొరపాటే. నువ్వు కేవలం బైబిల్ చదువుతున్నావు అంతే, కానీ దేవుని మహిమ నీ మీద లేదు. గ్లోరీ డిపార్టెడ్. ఇప్పుడు మార్చి చెబుతాను ప్రియులారా, మందసం పట్టబడిందని దేవుని మహిమ పోలా? దేవుని మహిమ పోయింది కాబట్టే మందసం పట్టబడింది. అక్కడ తీసుకెళ్ళిపోయారు శత్రువుల మందసాన్ని. ఈరోజు నీ జీవితంలో దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా? ఎప్పుడైనా నీ దౌర్భాగ్యస్థితను ఒప్పుకున్నావా? ఓటమికి కారణం వాళ్ళంటావు, వీళ్ళంటావు, నా తల్లి అంటావు, నా తండ్రి అంటావు, నా భార్య అంటావు, నా పిల్లలు అంటావు, కానీ నేనే ప్రభు అని ఎప్పుడైనా ఒప్పుకున్నావా దేవుని సన్నిధిలో? దిస్ ఈస్ ద టైం, ఇది సమయం. ఈరోజు నా ప్రపంచ ప్రార్థనా దినోత్సవం జరుగుతా ఉంది. ప్రజలందరూ మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. అయ్యా మా దేశాన్ని కనికరించు, మా దేశాన్ని ఉజ్జీవపరచుని. మంచిదే, మన దేశం ఉజ్జీవపడాలంటే ఉజ్జీవం మొదటిగా నా నుండి ప్రారంభించబడాలి, ఉజ్జీవం మొదటిగా నీ నుండి ప్రారంభించబడాలి. వెన్ వీ కన్ఫెస్ అవర్ సిన్, మన పాపములను మనం ఒప్పుకున్నప్పుడు దేవుడు నమ్మదగిన వాడని బైబిల్లో ఉంది. ఒప్పుకున్నావని జీవితాన్ని, నీ జీవితంలో నీవు చేస్తున్న పాపమే, నీ అవిధేయతే, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్న మనస్తత్వమే కొన్నిసార్లు నీ ఓటమికి కారణం అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. గ్రీక్లో కన్ఫెషన్ అనే మాటకు హోమోలోజియో అనే పదం వాడారు. హోమోలోజియో అనే పదం, దాని అర్థం ఏంటంటే ఎక్నాలెడ్జ్మెంట్, ఎక్నాలెడ్జింగ్, దేవుని సందుకు వచ్చి ఒప్పుకోవడం అట. ఏంటి ఒప్పుకోవాలి? అయ్యా నేను నిస్సహాయుణ్ణి, నేను ఎందుకు పనికిరాని వాడిని అయ్యా, విజయం నీ ద్వారానే తప్ప మా సొంత ప్రయత్నాల ద్వారా కాదు. దానికి సూచనగా వాళ్ళు ఏం చేశారో తెలుసా? ఇశ్రాయేలు నీళ్లు చేది మిస్పాలో నీటిని ఒలకపోశారట. ఏ ఎందుకు? ఆ నీళ్ళు ఎక్కువైపోయినాయి వాళ్ళకి. మనం కూడా ఇంటికెళ్ళి బావిలో బకెట్ నీళ్ళు దోసి నీళ్ళ పోసేస్తే ఏంటి దాని అర్థం ఏంటి? మిస్పాకు రండి అని సమూహాలు పిలవగానే ఇశ్రాయేల్ ప్రజలందరూ వచ్చి మిస్పాలో నీటిని తోడి నేల మీద వేశారట. ఏంటి దాని మర్మం? ఎందుకు ఆ పని చేశారట? చాలా జాగ్రత్తగా గమనించండి. ఒక్కసారి నీళ్లు బకెట్ నుండి నేల మీద పోసిన తర్వాత మరలా ఎలా ఎత్తలేమో, ఆ నీటిని మరలా ఎలా పైకి తీయలేమో, మా జీవితాలు కూడా అలాంటియే ప్రభువ. నేల మీద ఒలికిన మీదట తిరిగి ఎత్తలేని నీటి వంటి వారం. వీఆర్ సంథింగ్ వర్త్లెస్, వీఆర్ నథింగ్. మేము ఎందుకు పనికిరాని వారం? మా వల్లేది కాదు, మా బలంతో, మా జ్ఞానంతో, మా శక్తితో, మాకున్న చదువుతో, మాకున్న డబ్బుతో, మాకున్న బంగ్లాలతో, మాకున్న భూములు పొలాలతో జీవితాన్ని ఏలేద్దాం అనుకున్నాం, కానీ మా వల్ల కాలేదయ్యా. 34,000 మంది హతులైపోయారు మా ప్రాంతంలో. మేము నేలను ఒలికిన మీదట తిరిగి ఎత్తలేని నీటి వంటి అభాగ్యులం మేము. తమను తాము దేవుని సన్నిధిలో జీరో చేసుకున్నారు కాబట్టి దేవుడు వారికి విజయాన్ని ఇచ్చాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేసాను మైపడ. హల్లెలూయా. ఏదై కాల్సిన ప్రేక్షలమా, ఓటమి నుండి గట్టెక్కాలనుకున్నావా? ప్రతిరోజు నేను కబళిస్తున్నా నిరాశ ఏదైతే ఉందో, ఎందుకు నువ్వు బ్రతకడం, చచ్చిపో అని అపవాది ప్రేరేపిస్తున్న ప్రేరేపణ నువ్వు జయించాలంటే కన్ఫెస్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టేశాయి, ఒప్పుకో దేవుని సన్నిధిలో. ఇక దానిలో మామాట ఉండడానికి వీల్లే. కొంతమంది దేవుడి దగ్గర కూడా తమ జీవితాలు చెప్పుకోవాలంటే ఎంత మొహమాటమో తెలియదు. దేవుడు ఏమనుకుంటాడు, ఏమనుకుంటాడు ఆయన, ఆయనకి ఏం తెలీదా? నీ జీవితం ఆయనకి తెలీదా? నీ బ్రతుకు ఆయన తెలీదా? ఆయన ఏమనుకుంటాడు చెప్పు. నీ బ్రతుకంతా ఆయనకి చెప్పు. నీ పరిస్థితి అంతా ఆయనకి చెప్పు. అయ్యా, నేను ఈ బలహీనతతో బాధపడుతున్నానయ్యా, నేను ఎందుకు ఈ పాపం ఇరుక్కుపోయిన స్వామి, బయటకు రాలేకపోతున్నానయ్యా, నా అపజయానికి కారణం ఈ పాపం అని గుర్తిస్తున్నా. అది ఒకవేళ కోపం కావచ్చు, అసూయి కావచ్చు, మరొకటి కావచ్చు, నో మ్యాటర్, సిన్ ఈజ్ సబ్జెక్టివ్. ఒక్కొక్కరికి ఒక్కొక్క పాపం చాలా మందిని పట్టి పీడిస్తూ ఉంది. ఒప్పుకో దేవుని సన్నిధిలో, అయ్యా మేము పాపాత్మలను ఒప్పుకుంటున్నాం ప్రభువా అని ఎప్పుడైతే వారు తమ్మును తాము దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డారో విజయానికి తొలిమెట్టదే. కన్ఫెషన్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ యువర్ విక్టరీ. నీ జీవితంలో విజయం సాధించాలంటే నీ జీవితంలో మొట్టమొదటిగా ఒప్పుకుదల నీలో ఉందా? ఒప్పుకుంటున్నావా? కొంతమంది ఒప్పుకోరు, కప్పుకుంటారు. చెప్పండి ఏం చేస్తారు? కప్పుకుంటారు. అతిక్రమాలు దాచిపెట్టివాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెడితే ఏం పొందుతారట? కనికరం పొందుతారని బైబిల్లో ఉంది. దేవుని కనికరం, ఆయన కృపగలవాడు, ఆయన కృపని మీద దిగి రావాలంటే అతిక్రమాలు దాచిపెట్టద్దు, ఒప్పుకో అని బైబిల్ సెలవిస్తూ ఉంది. బై

0: ప్రియులరా, ఉద్యానవనము సంఘానికి పోల్చబడినప్పుడు ఈరోజున నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఆ బైబిల్లో రాయబడిన మూడు రకాలైన తోటల గురించి మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఐ వుడ్ లైక్ టు గివ్ యూ ఇన్సైట్స్ ఫ్రమ్ త్రీ గార్డెన్స్ రిటన్ ఇన్ ద బైబుల్. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మూడు ఉద్యానవనాల గురించి, మూడు తోటల గురించి, వాటిలో జరిగిన సంభవాల గురించి మీతో మాట్లాడిన సందేశాన్ని ముగింపులో తీసుకొస్తాను. మొదటి గార్డెన్ ఈడెన్ గార్డెన్, ఏదెను తోట. రెండవ తోటను మీకు పరిచయం చేయాలని కోరుతున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం దగ్గరికి రండి. లెట్స్ కమ్ టు ద గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 18. అందులో ఏముంది? యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను, అక్కడ ఒక తోట ఉండెను. ఆ మాట అండర్లైన్ చేసుకోండి, అక్కడ ఒక తోట ఉంది, ఎ గార్డెన్ ఇస్ దేర్. దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళెను అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా. అక్కడ ఒక తోట ఉంది. ఇక్కడ రాయబడిన తోట పేరు ఏంటంటే గెత్సెమనే. అందరూ చెప్పండి, ఏంటి ఆ తోట పేరు? గెత్సెమనే. గెత్సెమన తోటకు, ఏదేని తోటకు కొన్ని వ్యత్యాసాలు చెప్తాను, జాగ్రత్త వినండి. ఏదేని తోటలో ఉంచబడిన ఆదాము అవలు తమ ఇష్టం నెరవేర్చబడాలని కోరుకున్నారు. గెత్సెమన తోటలో మన ప్రభు అని యేసయ్య దేవుని ఇష్టం జరగాలని కోరుకున్నాడు. హల్లెలూయా. ఆ మాట చదువుదాం చూడండి. లూకాసు వార్త 22:42 చదువుతున్నా.
1: తండ్రి,
0: ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు,
1: నీ చిత్తమే సిద్ధించును గాదు.
0: ఏదేను తోటలో ఆదామవ్వులు తమ ఇష్ట ప్రకారం జీవించారు, తమ ఇష్ట ప్రకారం నిర్ణయాలు తీసుకున్నారు, తమ ఇష్ట ప్రకారం చేసిన కార్యాలు చేశారు. అపవాది శోధించాడు, సరే వాడు శోధిస్తే నీ విచక్షణ ఏమైపోయింది, నీవు అనుకున్న నిర్ణయాలు ఏమైపోయినాయి, దేవుని బాధ్యతలు విస్మరించి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు ఆదామవ్వలు. కానీ గెత్సెమన తోటలో యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ఎంత గొప్పగా ఉందో చూడండి. అయ్యా నా ఇష్టం కాదు, ఏం జరగాలి, నీ చిత్తమే సిద్ధించును గాక. ఎందుకోసం? ప్రతి మనిషి జీవితం పట్ల దేవునికి చిత్తము చాలా గొప్పది, ఆయన ఉద్దేశాలు చాలా గొప్పవి. మీ తలంపులు నా తలంపులు వంటివి కాదని దేవుని వాక్యంలో రాయబడింది. ఆకాశానికి భూమికి ఎంత వ్యత్యాసం ఉందో దేవుడిని పట్ల కలిగిన ప్రణాళికలు కూడా అంత గొప్పగా ఉంటే మనం ఏమంటున్నాం తెలుసా? అయ్యా నీ ఇష్టాన్ని పక్కన పెట్టాయా, నీ చిత్తం పక్కన పెట్టు, ముందు నా ఇష్టం జరగని. ఎంతమంది ఈ రోజున తమ ఇష్టం జరగాలనే ప్రయాస, తమ ఇష్టం జరగాలనే కోరిక. ఒకవేళ ఏ సందర్భంలోనైనా తన ఇష్టం జరగకపోతే, వారి ఇష్టం జరగకపోతే ఎన్ని పర్యవసానాలు ప్రపంచంలో ఉన్నాయి చూడండి. చిన్న చిన్న పిల్లలు కూడా వారి ఇష్టం జరగకపోతే ఏంటి పరిస్థితి? అంటే చిన్న చిన్న పిల్లలు కూడా తమ ఇష్టం జరగకపోతే ఏదో విధంగా వారిలో ఉన్న అసహనాన్ని వెల్లడి చేస్తున్నారు, ఏదో విధంగా మనల్ని భయపెట్టాలని. ప్రపంచం అంతా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అంతా జరగాలని. కొంతమంది యవనస్తులు ఉంటారు, తమ వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని తెలుసుకోరు, పెద్దల ఆ చిత్తాన్ని లేదంటే పెద్దల అంగీకారాన్ని వారు కొంతమంది తీసుకోకుండా నా ఇష్టమే జరగాలనుకుంటారు. ప్రియులారా, కొన్నిసార్లు వారు ఎదుర్కొన్న పర్యవస్థానాలను చూస్తూ ఉంటే కొంతమంది రిగ్రెట్ అవుతున్నారేమో అనిపిస్తూ ఉంటుంది. అయ్యో అనవసరంగా నా ఇష్ట ప్రకారం నిర్ణయం తీసుకున్నాను, ఈరోజు బాధపడుతున్నాను. ఈ మాట ఎందుకు చెబుతున్నాను? ఇంకా పెళ్ళికైన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ, మీరన్నా జాగ్రత్తగా ఉండండి. కొన్ని విషయాల్లో తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా, హ్యాస్టీ డిసిషన్ తీసుకోకుండా, ఎందుకంటే వివాహం అనేది జీవితానికి ఒక్కటే, One in a lifetime. One man, one woman for the whole life. జీవితం అంతా ఒక పురుషుడు ఒక స్త్రీయే. షట్లు మార్చినట్టు మార్చడానికి లేదు. అందరు బట్టి ఆ నిర్ణయం తీసుకునేటప్పుడే జాగ్రత్తగా దేవుని చిత్తాన్ని వెతికి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసి ఆయన చిత్తానుసారంగా మీరు నిర్ణయం తీసుకుంటే ఆ తర్వాత రిగ్రెట్స్ అనేవి లేవు, ఆ తర్వాత బాధలు అనేవి లేవు. ఒకవేళ చిన్న చిన్న మనస్పర్ధలు భార్యాభర్తల మధ్య రావచ్చేమో, అవి తర్వాత విషయం. కానీ అయ్యో నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానేమో అన్న భావన నీకు ఎప్పుడు రాదో. బైబిల్ సెలవిస్తూ ఉంది, దేవుని ఇష్టము దేవుని చిత్తం నెరవేర్చడానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది ఆ కార్యాలు జరిగిస్తున్నారు. దావీదు భక్తుడు అంటాడయ్యా నీ చిత్తము నెరవేర్చితే నాకు సంతోషం అన్నాడు. దావీదు భక్తునికి సంతోషం ఏంటేట? తన ఇష్టం జరగకపోయినా, తన అనుకున్నది జరగకపోయినా దేవుని ఇష్టం జరిగితే చాలు, ఆయన చిత్తం నెరవేరిస్తే చాలు, అది నాకు సంతోషం అన్నాడు. సొలొమోన్ దేవుని మందిరం కట్టడానికి ముందుకొచ్చాడు, దావీదు మొత్తం అంతా సిద్ధపరిచాడు, అన్ని సిద్ధపరిచి దావీదు ప్లాన్ చేసుకున్నాడు. దేవుని మందిరం అలా కట్టాలి, ఎలా కట్టాలి, అలా కట్టాలంటే దేవుడు అన్నాడు, దావీదు క్షమించిన ఆయన నీ వల్ల దేవాలయం కట్టబడదు, నీ కుమారుడు కడతాడు సొలొమోన్ అంటే, కుదరదు నేనే కదా ఇవన్నీ చేశాను, మా కుమారుడు కట్టడం ఏంటి అని దావీదు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళలేదు. అయ్యా నీ చిత్తమే జరుగునుగాక. సొలొమోను కట్టాడు, సొలొమోను కట్టాడు, సొలొమోను కట్టాడని ప్రపంచవ్యాప్తంగా రానున్న తరాలన్నీ చెప్పుకున్నా నాకు బాధేమీ లేదు. కారణం అంటే సొలొమోను కూడా నా కొడుకే కదా, అయ్యా పర్వాలేదు నీ చిత్తమే జరగాలి. ఎస్, అలా దేవుని చిత్తం జరగడానికి మనల్ని మనం అప్పగించుకుంటున్నామా? ఆయన ఇష్టం జరగడానికి మన జీవితాలు సమర్పించుకున్నామా? చాలామంది యవనస్తులు ఈ రోజున నా ఇష్టం అని చెడు నిర్ణయాలు తీసుకుని భయంకరంగా బ్రతుకుతున్నారు. పిల్లరా, మనకు యవనస్తుని చూస్తూ ఉంటే రోడ్డు మీద సిగరెట్ దాక్కుంటూ వెళ్తూ ఉన్నాడు. ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు క్రైస్తవులే, తల్లిదండ్రులు ఇద్దరు దేవుని బిడ్డలే, నడి రోడ్డు మీద ఎంతమంది చూస్తారని ఇలాంటి ఏమీ లేదు. తను ఏదో గొప్ప కార్యం చేస్తున్నట్టుగా నడి రోడ్డు మీద సిగరెట్ తీసుకుని వెళ్తూ ఉన్నాడు. కారులో వెళ్తున్నాను అలా చూసేసరికి ఇలా వెనకలు పెట్టేస్తున్నాడు దాన్ని తీసుకెళ్ళి. చెట్ట కాలిపోతుంది తమ్ముడు, ముందు తీసి. జీవితం కాలిపోతుంది అక్కడ, తెలియట్లే నీకు చాలా సందర్భాలు నా ఇష్టం నా ఇష్టం. యవన కాలంలోకి వచ్చిందాడు చాలామంది యవనస్తుల యొక్క, ఆ కొంతమంది చెడు స్నేహితుల యొక్క దారిని బట్టి ఎంతమంది తప్పుదోవ పడుతున్నారండి, ఎంతమంది చెడిపోతున్నారు. తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, ఇక నేను ఆపే. గెచ్చిమిన తోటలో మన ప్రభు రక్షకుడు తను తాను తగ్గించుకుని, అయ్యా నా చిత్తం కాదయ్యా, జీవితంలో నా ఇష్టం కాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధను తొలగించే. ఎందుకు ఆ ప్రార్థన చేశాడు దేవుడు? ఆ గిన్నె ఏం గిన్నెది? ఎస్, ఉగ్రత, దేవుని ఉగ్రత అనే గిన్నె, పాపముతో మిళితమైన గిన్నె. ఒక మాటలో చెప్పాలంటే విషపూరితమైన గిన్నె పాపాన్ని, లేదంటే ఆ పాపపు గిన్నె ఇప్పుడు యేసు ప్రభు స్వీకరించారు. సర్వ మానవాళికి దేవుడు రక్షణ ప్రసాదించాలంటే, మనిషి మీద పాపం కొట్టివేయబడాలంటే, ఆ పాప భారాన్ని దేవుడు తన మీద వేసుకోవాలి. ఆ పాప భారాన్ని ఆయన భరించాలి పుట్టిన దగ్గర నుండి అప్పటి వరకు. లేదా ఆయన ప్రియులరా స్వయంభవుడు కనుక ఆయన జీవిత కాలం అంతా పాపము లేనివాడిగా బ్రతికాడు. అయితే ఇప్పుడు ఆ పాపాన్ని తన మీద వేసుకోవాలంటే అది సహించట్లేదు ఆయనకి. అయ్యా ఇది చాలా కష్టమైన కార్యమే, ఆయన నీ చిత్తం ప్రకారం నీ చిత్తం కోసం ఆ కార్యం జరిగిస్తున్నాను. ప్రభునందు ప్రదేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన చిత్తాన్ని కాకుండా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆ యొక్క గెత్సెమనేలో యేసు ప్రభు వారు ఒక మంచి ప్రణాళికను ఆయన సిద్ధం చేశారు. రోమీయులకు రాసిన పత్రిక 5:19 వచ్చిన మనం చదివితే బైబిల్ సెలవిస్తా ఉంది, ఏలేనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడదురు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, హల్లెలూయా. ఒకని పాపం వలన అనేక మంది ఏ విధంగా నీతిమంతులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దబడ్డారో, లేదా ఒక వ్యక్తి ద్వారా పాపం ఎలా సంక్రమించిందో, అయితే దేవుడి ద్వారా అనేకులు నీతిమంతులుగా తీర్చబడాలని ఆయన విధేయత వలన అన్నాడు. సబ్మిషన్ అనే మాట అక్కడ రాయబడింది. యేసుక్రీస్తు ప్రభులో విధేయత కనబడింది. సబ్మిటింగ్ టు ద విల్ ఆఫ్ గాడ్, సబ్మిషన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి ఆయన విధేయత కలిగి ఉన్నారు. ప్రభును దేవుని బిడ్డలారా, ఆత్మదేవుడినితో మాట్లాడుతున్నప్పుడు, ఆయన తన సందేశాన్ని ఇస్తున్నప్పుడు, కొన్ని విషయాలు సరి చేసుకోవాలని దేవునితో మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ వెలుగులో విధేయత కలిగి దేవుని కృపలను వర్ధిల్లితే నీ ద్వారా అనేక మందికి ఆశీర్వాదం దీవన. యేసుక్రీస్తు ప్రభు విధేయత వలన నీతిమంతులుగా తీర్చాడని బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది. సబ్మిషన్ టు ద విల్ ఆఫ్ గాడ్. ఓ ప్రాంతంలో ప్రియులరా, ఒక తండ్రి రైల్వే స్టేషన్లో అక్కడ క్యాబిన్ మాస్టర్గా పనిచేస్తున్నాడు. క్యాబిన్లో ఆయన పనిచేస్తున్నాడు. ఇప్పుడంటే అంతా కూడా కంప్యూటరైజ్డ్ అయిపోయింది కాబట్టి క్యాబిన్స్ అనేవి లేవు. పూర్వదినాల్లో ట్రైన్ వస్తూ ఉంటుందంటే స్టేషన్కి నార్త్ క్యాబిన్ సౌత్ క్యాబిన్స్ ఉండేవి. వాటిలో కొంతమంది వ్యక్తులు ఆ పట్టాల దిశను మారుస్తుండేవారు. ట్రైన్ ఒకవేళ స్టేషన్లోనికి రావాలి అంటే, ప్లాట్ఫామ్ మీదకి రావాలి అంటే వారు ఆపరేట్ చేయాలి, అక్కడ ఆ లింక్ మార్చాలి, అప్పుడు ట్రైన్ ఆ స్టేషన్లోకి వస్తుంది. అలా కాని పక్షంలో ట్రైన్ దాటుకుంటూ వెళ్ళిపోవాలంటే దాని మార్గంలో అది వెళ్ళిపోతూ ఉంటుంది. వాళ్ళు గ్రీన్ ఆ ఫ్లాగ్ పట్టుకుని చూపిస్తూ ఉంటారు. ఇవన్నీ జరిగి కొంతమంది వ్యక్తులు అక్కడ ఉంటూ ఉండేవారు. ఒకసారి అలాగే ఒక వ్యక్తి అక్కడ పనిచేస్తున్నప్పుడు తనకున్న 5 సంవత్సరాల కుమారుణ్ణి ఒక రోజున తనతో పాటు తీసుకెళ్ళాడు. హాలిడే వచ్చిందని కుమారుడికి స్కూల్ లేదని చెప్పి తండ్రితో వస్తానంటే తీసుకువెళ్ళాడు. తీసుకువెళ్ళి తనతో ప్రక్కన పెట్టుకున్నాడు. ఇతను వర్క్ అంతా చేసుకున్నాడు. కాసేపటికి పురిలరా వర్క్ అంతా అవుతుంది, ఇతను అలా జరుగుతుండగానే ట్రైన్ వస్తుందని సూచన వచ్చింది. అయితే ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాదు, చాలా వేగంతో ఆ స్టేషన్ నుండి వెళ్ళిపోద్ది, అది ఆగదు కనుక మీరు సిగ్నల్ ఇవ్వండి అని చెప్పి ఎప్పుడైతే అతనికి మెసేజ్ వచ్చిందో ఆ గ్రీన్ ఫ్లాగ్ పట్టుకొని కిటికీ దగ్గరికి వచ్చి ఇలా ఫ్లాగ్ పట్టుకుని ఉన్నాడు. ఈ లోపల ఒక దృశ్యాన్ని చూశాడు ప్రియులరా. ఆ దృశ్యం అతనికి కళ్ళ నీళ్లు తెప్పించేస్తా ఉంది. ఆ దృశ్యం ఏంటో తెలుసా, తనకున్న ఒక్కడే కుమారుడు, 5 సంవత్సరాల పిల్లవాడు. ఏ ట్రైన్ అయితే ఏ పట్టాల మీద కాసేపట్లో వెళ్ళిపోబోతుందో ఆ పట్టాల మధ్యలో ఆడుకుంటున్నాడు వాడు వెళ్ళి. మరి ఎప్పుడు దిగిపోయాడో తెలియదు, క్యాబిన్ అంతా దిగేసి వెళ్ళిపోయి పట్టాలలో మధ్యన పట్టాల మధ్యలో ఉన్నాడు. ఈ తండ్రి ఇక్కడి నుంచి పరిగెత్తుకుని వెళ్ళి అతను కాపాడేంత టైం కూడా లేదు, ఎందుకంటే అతి వేగంతో ట్రైన్ వచ్చేస్తా ఉంది. చాలా స్పీడ్ వస్తూ ఉంది ట్రైన్. అంత పెద్ద ట్రైన్ అంత స్పీడ్లో వస్తుందంటే ఇంకా ఈ కుమారుడు మిగలడం అసాధ్యం అనమాట, బ్రతకడం అసాధ్యం. ఆ టైంలో తండ్రి చూశాడు, పైనుండి ఒకటే కేక, ఒకటే అరుపు, రే కుమారుడా నీవున్న స్థలంలో పట్టాల మీద పడుకో మధ్యలో అన్నాడు, అంతే ఒకటే మాట. ఆ టైంలో ఇప్పుడున్న కనుక పిల్లలు కనుక ఉంటే, ఆ టైంలో ఈ 21వ శతాబ్దం పిల్లలు లేదంటే మీ పిల్లలే కనుక ఉంటే ఏమంటారు, డాడీ ఏం డాడీ పడుకోలే ఇక్కడే, నేను ఆడుకుంటున్నాను కదా, మీరెంత ఎప్పుడు పెద్దవాళ్ళు ఇంతే మా పిల్లల్ని అర్థం చేసుకోరు మీరు అని చెప్పి ఆడు ఆ పట్టాల మీద నిలబడి తండ్రి తల్లి అన్నాడు అనుకోండి, ఏమై ఉంటుంది పరిస్థితి? ఇప్పుడున్న పిల్లలకి ఎన్ని రీజనింగ్లు కావాలి, రే అక్కడ పడుకోరంటే ఏ ఇక్కడే పడుకోవాలి, రోజు మంచం మీద కదా పడుకుంటాను నేను అంటే, నువ్వు కనుక పడుకోలేదనుకో రేపు ఇంకో చోట పడుకోబెట్టాలి నేను తీసుకెళ్ళి. వెంటనే ఆ పిల్లవాడు తండ్రి చెప్పిన మాటకు లోబడి, మా నాన్న ఏది చెప్పినా నా మంచి కోసం చెబుతాడు, ఆయన సరదాకో లేకపోతే టైంపాస్కో ఎప్పుడు నాకేం చెప్పడు, ఆయన ఏది చెప్పినా నా శ్రేయస్ కోసం చెబుతాడని ఆ చిన్న పిల్లవాడు గుర్తించి టక్మని పడుకున్నాడు ఆ పట్టాల మధ్యలో. వెంటనే రైలు వెళ్ళిపోయింది. కాసేపటికి పిల్లవాడు పైకి లేచి చూశాడు, ఎంత ఉపద్రవం తప్పింది, మా డాడీ ఇందుకోసమని చెప్పాడు. విశ్వాసం అంటే అర్థం ఏంటో తెలుసా, దేవుడు ఏదైనా ఒక మాట చెప్పాడంటే వెంటనే లోబడి దానికి, నాకు కొంచెం టైం కావాలి లేదా నాకు 6 నెలలు టైం ఇయ్యి వచ్చే సంవత్సరం చూద్దాం అంటే, దేవుడు ఏ విధమైన కీడు తప్పించాలని ఆ మాట చెప్పాడో బహుశా నీకు కొన్నిసార్లు తెలీదు, కానీ విశ్వాసతను లోబడితే చాలు ఆ కీడు దేవుడు తప్పిస్తాడు. గట్టిగా చెప్పలు కొట్టి వేసినాడు అయిపోద్దాం. హల్లెలూయా. విశ్వాసంతో నువ్వు చేసే ప్రతి కార్యము దేవునికి నిన్ను నువ్వు సంపూర్తిగా సబ్మిట్ చేసుకునే విధానము దేవుడు మెచ్చితే భయంకర ఉపద్రవాలు భయంకర కీడులు నీ కుటుంబంలో దేవుడు తప్పించి నేను సురక్షితంగా ఉంచుతాడని బైబిల్ మాట్లాడుతూ ఉంది. అయ్యా నా ఇష్టం కాదు నీ చిత్తమే, రాసుకోండి మీ ఇంట్లో ఓ పెద్ద కాగితం మీద స్కెచ్ పెన్ కొనుక్కొని రాయండి, దేవా నా ఇష్టము కాదు నీ చిత్తమే జరుగును గాక అని ఒక కాగితం మీద రాసి మీ ఇంట్లో గోడ మీద పెట్టండి. ప్రతిరోజు చదవండి దాన్ని, మీ జీవితానికి ప్రేరణ స్ఫూర్తి వస్తుంది. ఏ సందర్భంలో నీ శరీరము వ్యర్థమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రోత్సహించినా అపవాని నిన్ను వెనుకొక లాగల ప్రయత్నం చేసిన ఆ మాట మిమ్మల్ని కాపాడుతుంది, మిమ్మల్ని భద్రపరుస్తుంది. అయ్యా ఏదైనా తోటలో దేవుని రూపాన్ని పోగొట్టేసుకున్న ఆదాము అవ్వలు, దేవుని చిత్తాన్ని నెరవేర్చక తమ ఇష్టాన్ని నెరవేర్చి శాపాన్ని కొని తెచ్చుకున్న ఆ ప్రజలు, అయితే గెత్సెమన తోటలో నీ చిత్తమే జరుగును గాకనే ఆ కేక వినబడుతున్నప్పుడు గెత్సెమన తోట ద్వారా దేవుని నామం అత్యధికంగా మహింపరచబడింది. మరొక గార్డెన్ గురించి నేను చెప్పి నా సందేశాన్ని ముగిస్తాను. పరమ గీతల గ్రంథం 4వ అధ్యాయం 16వ వచనం, 3వ ఉద్యానవనం గురించి అక్కడ మనం చూస్తున్నాం.
2: ఉత్తర వాయువు ఏతెంచుము,
0: దక్షిణ వాయువు వేంచేయుము,
2: నా ఉద్యానవనము మీద
0: విసరుడి,
2: దాని పరిమళములు
0: వ్యాపింపచేయండి,
2: నా ప్రియుడు
0: తన ఉద్యానమునకు వేంచేయునుగాక. అతడు తనకిష్టమైన ఫలములను
2: అతడు
0: భుజించునుగాక. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. సంఘము అంటే ఆ మాటకు చక్క నిర్వచనం ఈ ఒక్క వచనంలో మనం చూసాము. సంఘము యొక్క విధి నిర్వహణ, సంఘము దేనికోసం సిద్ధపడాలి, ఎలాంటి పరిస్థితుల్లో ఉండాలి అనేది ఈ ఒక్క వచనంలోనే పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. ఉత్తర వాయువు వేంచేయము. ఉత్తర వాయువు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆత్మదేవుడు సంఘం మీద విసురుతున్నప్పుడు, ఆత్మదేవుడు సంఘం మీద ఆయన ఊదబడుతున్నప్పుడు లేదంటే వేంచేస్తున్నప్పుడు జరిగే విషయం ఏంటో తెలుసా, సంఘములో ఉన్న పరిమళము ఏం చేస్తుందట, వ్యాప్తి చెందుతుంది. సంఘములో ఉన్న పరిమళము నలుదిశలా వ్యాప్తి చెందుతూ ఉంది పరిశుద్ధాత్మదేవుడు ఆ సంఘం మీద విసిరినప్పుడు. ఎంత అద్భుతమైన అంశం ఇది. ఉత్తర వాయువు వేంచేయము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యానవనం మీద అవి విసిరినప్పుడు దాని పరిమళములు వ్యాపింపచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం యొక్క పరిమళాన్ని దేశంలో అనేక చోట్ల ఆయన వ్యాపింపచేస్తున్నాడు. ఆయన యొక్క చోట్ల సంఘం యొక్క పరిమళాలను తీసుకెళ్తూ ఉన్నాడు. ఆయన ఉద్యానవనంకు వేంచేస్తున్నాడు అనగా ఈ మాట మన ప్రభువుని యేసుక్రీస్తు వారి రెండవ రాకడకు సాదృశ్యంగా ఉంది. నేడు రేపో ప్రభువుని యేసు రాబోతున్నాడు. ప్రపంచంలో జరుగుతున్న ప్రతి పరిస్థితులు ఆయన రాకడకు సూచనగా కనబడుతున్నాయి. ఎన్నో కార్యాలు భూమి మీద జరుగుతున్నాయి. ప్రతి ఒక్క కార్యము ప్రియులరా మనం ఆలోచన చేస్తుంటే యేసు ప్రభు రెండో రాకడకు సుగమం చేస్తూ ఉన్నాయి. ఆయన రాకడ అత్యంత సమీపంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాయి. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నేడో రేపో మన వరుడు మన ప్రియుడైన యేసు ఉద్యానవనానికి రాబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి యేసునామమైపరచండి. తన ప్రియ సంఘాన్ని తీసుకెళ్ళడానికి, తన కోసం నమ్మిక కలిగిన సంఘాన్ని, కష్టాల్లో ఇబ్బందుల్లో సైతాన్ని వెంబడించిన సంఘం, కన్నీటిలో కూడా ఆయన వదిలిపెట్టక గట్టిగా పట్టుకున్న సంఘాన్ని తీసుకెళ్ళడానికి నా ప్రభు అని యేసు వరుడని యేసు రాబోతున్నాడు. ఆయన నా ఉద్యానవనముకు ఆయన వేయించబోతున్నాడు. అందును బట్టి మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆయన వచ్చినప్పుడు తనకిష్టమైన ఫలములు ఏం చేస్తారంటే ఆయన భుజిస్తాడు. సంఘం యొక్క ఆలోచన ఏంటో తెలుసా? సంఘం ఉద్దేశం ఏంటో తెలుసా? యేసయ్యకు ఇష్టమైన ఫలములను ప్రొడ్యూస్ చేయడమే, ఆయనకి ఇష్టమైన ఫలములను మనం సిద్ధపరచడమే మన మీద ఉన్న బాధ్యత. ఆయనకి ఇష్టమైన ఫలములను ఆయన భుజించే విధంగా మనము సిద్ధపడగలిగితే ఆ సంఘం మీద పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ప్రియుల పరిమళము, లేదంటే ఆయన గాలి విసురుతున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహకారంతో మనము ఫలములు ఫలించాలి, ఆత్మ ఫలములు ఫలించాలి, మారుమనసగిన ఫలములు ఫలించాలి, ఆ తర్వాత వెలుగు ఫలం ఫలించాలని బైబిల్లో చాలా చోట్ల రాయబడ్డాయి. సిద్ధంగా ఉన్నావా? నేడు రేపు ఏసై వస్తే ఆత్మలో సిద్ధపడ్డావా? ఈ భక్తి, ఈ ప్రార్థన, ఈ విశ్వాసం, దేవుని పట్ల మనకున్న ఈ ప్రేమ, ఇవన్నీ దేనికోసం? మనందరూ నిత్యరాజ్యంలో సదాకాలం ఆయనతో ఉండాలని, ఎత్తబడే సంఘంలో మనందరం ఉండాలనే దేవుని కోరిక. ఎంత భక్తి చేసినా, నువ్వు ఎన్నిసార్లు ఆదివారం దేవుని మందిరానికి వచ్చినా, నువ్వు మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, దేవుని కృపలను వర్ధిలకపోతే, దేవునికి ఇష్టమైన ఫలములు నువ్వు ఫలించకపోతే, ఒకనాడు నువ్వు ఎత్తబడని గుంపులో కనుకుంటే నీ అంత దౌర్భాగ్యులు, నీ అంత దురదృష్టవంతులు మరొకరు భూమి మీద ఉండరు. అందును బట్టి అపొస్తలుడైన పౌలు అంటాడు, ఈ జీవిత కాలం మట్టుకే మనం క్రైస్తవులమైన ఎడల ఈ లోకంలో ఉన్న వారందరికంటే మనం దౌర్భాగ్యులం అన్నాడు. ఈ జీవిత కాలం మట్టుకే కేవలం ఈ భూమి మీద భౌతిక అవసరాలు తీర్చుకోవడానికో, ఈ భూమి మీద ఉండే చిన్న చిన్న అవసరాలు తీర్చుకోవడానికి నువ్వు దేవుని దగ్గరికి వస్తూ ఉంటే, ఓ మాట చెబుతున్నాడు పరిశుద్ధాత్మ దగ్గర నిర్మోహమాటంగా పోసిన పౌలు ద్వారా రాయించాడు, ఈ భూమి మీద ఎంతమంది అయితే ఉన్నారో అందరికంటే నువ్వు దౌర్భాగ్యుడు, అందరికంటే నువ్వు భయంకర వ్యక్తి. కారణం ఏంటో తెలుసా? యేసు క్రీస్తు ప్రవక ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క కోరికను నువ్వు గుర్తించలేదు కనుక. ప్రభు మనందరినీ ఎందుకు ప్రేమించాడు? ఆయన కలువరి శిలువలో మన కోసం ఎందుకు మరణించాడు? దారదారులుగా తన రక్తాన్ని ఎందుకు కార్చాడు? నీవు నేను పాపమును విడిపించబడి దేవుని బిడ్డలుగా బ్రతికి ఒకనాడు తన మహిమగల సంఘంలో మనందరం ఉండాలని, మచ్చైనా ముడతైనా అట్టిది మరేది లేకుండా ప్రభు ఎదుట నిర్దోషులుగా మనం నిలబడాలనే యేసు ప్రభు అంత గొప్ప త్యాగాన్ని మన కోసం చేస్తే, ఆ త్యాగాన్ని గుర్తుపెట్టుకుంటున్నావా? ఆ త్యాగాన్ని ఆలోచన చేస్తున్నావా? కొంతమంది సిలువ కొనుక్కొని మెడలో వేసుకుంటారు, మంచిదే, కానీ ఆ సిలువ వెనకాల ఉన్న త్యాగం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సిలువ భరించాడంటే నీవు నేను మెడలో వేసుకున్న సిలువ కాదది. ఆయన నీ పాపాన్ని నా పాపాన్ని భరించాడు. ఆయన మన స్థానాన్ని ఆయన కోరుకున్నాడు. మన మీద పడాల్సిన శిక్ష ఆయన భరించి నలుగుకొట్టబడ్డాడని బైబిల్లో రాయబడింది. అంత గొప్ప త్యాగం యేసు ప్రభు చేయడానికి కారణమేంటో తెలుసా? నీవు నేను శాశ్వత కాలం ఆయనతో ఉండాలనే, ఆ మహిమగల రాజ్యంలో మనందరం తిరగాలనే, ఆ మహిమగల రాజ్యంలో మనందరం విహరించాలనే యేసు ప్రభు మనస్థానాన్ని కోరుకుని కలవరిసలో చనిపోతే చాలామంది సిలువను అర్థం చేసుకోవట్లేదు. అందును బట్టే బైబిల్ సెలవిస్తూ ఉంది, యేసు క్రీస్తు ప్రభు ఆయన సిలువ నశించిపోతున్న వారికి వెర్రితనం, కానీ రక్షించబడుతున్న మనందరికీ ఏంటది? దేవుని శక్తి. ద మెసేజ్ ఆఫ్ క్రైస్ట్ ఈజ్ ద పవర్. దేవుని యొక్క వార్త, సిలువను గురించిన వార్త నశించిపోతున్న వారికి ఏంటది? వెర్రితనమే. కొంతమందికి అర్థం కాకపోవచ్చు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎందుకు వెళ్తున్నారు, యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు. చిన్న చిన్న కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారు ఎందుకు ఆయన్నే పట్టుకుని వేలాడుతున్నారంటే, మేము నమ్ముకున్నది యేసు ప్రభుని కష్టాలు పోతాయని కాదు, ఆయన మా పాపాన్ని భారాన్ని తొలగించాడని, ఆయన మా పాపపు శిక్షను తీసుకుని రక్షణ ఇచ్చాడని చెప్పగలుగుతున్నావా మాట? యేసు ప్రభు నేడో రేపు రాబోతున్నాడని ఎన్నో నిదర్శనాలు జరుగుతూ ఉన్నాయి. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేస్తూ ఉన్నాయి. ఎక్కడ చూడండి శాంతి సమాధానం లేదు, పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారిపోతున్నాయి. ఆకాశంలో చిహ్నాలు అగుపడుతున్నాయి. మన ఇస్రాయేల్ దేశంలో ఓ పెద్ద రింగ్ ఆకాశంలో ఏర్పడితే అందరూ ఆశ్చర్యపడ్డారు. సృష్టిలో జరిగిన మహత్యం మొన్న మొన్నే. ఎందుకు ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే యేసు ప్రభు తాను వస్తున్నాడని సూచనలు ప్రకటిస్తూ ఉంటాయి. ఇన్ని సూచనలు, ఇన్ని వర్తమానాలు, ఇన్ని ప్రార్థనలు విని కూడా నువ్వు రక్షణ పొందకపోతే, మరో మనసు పొందకపోతే, దేవుని బిడగా జీవించిన నిర్ణయం తీసుకోకపోతే, నేను అంటాను ఒకవేళ ఈ రాత్రే కనుక ప్రభు వచ్చేస్తే, ఒకవేళ ఈ రాత్రే యేసు ప్రభు చాలు ఇంతవరకు అవకాశం ఇచ్చాను వెళ్తాను అనుకుంటే గుండె మీద చేసుకుని చెప్పగలవు నువ్వు ఎత్తబడతావా లేదంటే విడవబడతావో. చాలామంది ఇంకా రహస్య పాపాలు మెయింటైన్ చేస్తున్నారు హృదయాల్లో, హృదయాల్లో పాపాన్ని పెంచి పోషిస్తూ ఎవరు చూడలేదు కదా, ఎవరు నన్ను గమనించట్లేదు కదా అని ఆ పాపంలో ఉంటే వాళ్ళు ఈ రాత్రి కొట్టుకుని నీ గుండె ఆగిపోతే, లేదా ప్రభు రెండోసారి వచ్చేస్తే ఎత్తబడిన గుంపులో ఉంటావా విడువబడిన గుంపులో ఉంటావా? ఆలోచన చేయ. ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు విసురుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని ఆత్మకార్యాలు చాలా స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఉద్యమం రగులుతూ ఉంది. ఇది కూడా ఒక నిదర్శనమే. పరిమళాలు వ్యాపిస్తున్నాయి దేవుని సువార్త పరిమళాలు. ఆ దేశం ఈ దేశం అని కాదు, ప్రతి ఖండము ప్రతి దేశము వినబడుతూనే ఉంది. ఇక జరగాల్సింది ఒక్కటే, నా ప్రియుడు తన ఉద్యానవనానికి వేయించేయబోతున్నాడు. గాడ్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. ఆయన రాబోతున్న ఈ తరుణంలో నీవు నేను సిద్ధపడగలుగుతున్నావా? ప్రియుల బైబిల్ సెలవిస్తూ ఉంది, 10 మంది కన్యకలు దేవుని ఎదుర్కోవడానికి బయలుదేరారట. అయితే 5 దగ్గర పుష్కలంగా నూనె ఉంది, 5 దగ్గర ఏం లేదు. అందరూ కన్యకలే, అందరూ కన్యకలని బైబిల్ సెలవిచ్చింది. అందరూ వరుణ్ ఎదుర్కోవాలనే వచ్చారు. అందరి దగ్గర దీపాలు ఉన్నాయి, అందరి దగ్గర నూనె ఉంది, అందరి దగ్గర ఒత్తి ఉంది, అందరూ నిద్రపోయారు, అందరికీ స్వరం వినబడింది. అక్కడ దాకా అన్ని కామన్గానే ఉన్నాయి. కానీ ఎక్కడ తేడా తెలిసిందంటే కొంతమంది దగ్గర ఎక్కువ నూనె ఉంది. గట్టిగా చెప్పలు కొట్టి వేసారని మైపరచండి. హల్లెలూయా. ద మోర్ యు గ్యాదర్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్, నువ్వు ఎంత ఎక్కువగా దేవుని సల గ్యాదర్ చేసుకుంటావో, దేవుని యొక్క ఆత్మశక్తి బలము నువ్వు పొందుకుంటావో, ఒకవేళ వరుడు ఆలస్యం చేసినా నువ్వు నిలబడ్డానికి ఆస్కారం ఉంది అనే వాస్తవాన్ని గుర్తించా. నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చే ప్రతిసారి, దేవుని సన్నిధిలో మోకాళ్ళేసే ప్రతి సమయము, నీ ఆధ్యాత్మిక ఆ బుడ్డిలో నూనె నింపుకుంటూనే ఉన్నావు. హల్లెలూయా. కొంతమంది దగ్గర ఆ నూనె ఎలా లేదట, సమృద్ధిగా లేదు. ఎందుకోసం తెలుసా? వాళ్ళు సంవత్సరానికి ఒకసారి వస్తున్నారు. ఎక్కడికి? దేవుని మందిరాన్ని. సంవత్సరానికి ఒకసారి వచ్చి స్పూన్ వేసుకుంటే ఆ డబ్బా నిండుతుందా? ప్రతి ఆదివారం, ప్రతి శుక్రవారం అవకాశం ఉన్న ప్రతిసారి దేవుని సన్నిధిలో కనబడుతున్నప్పుడు నీ బుడ్డెలో నూనె సమృద్ధిగా ఉంది. యేసుక్రీస్తు పర్వం ఎదుర్కోవడానికి అదే నీకు నాకు కావాల్సింది. అక్కడ దాకా అన్నీ ఒకటే ఉన్నాయి, అన్నీ సమానమే వాళ్ళకి వీళ్ళకి. బట్ దే హ్యావ్ అన్ ఎక్స్ట్రా ఆయిల్, వారి దగ్గర నూనె కాస్త ఎక్కువగా ఉంది. నీ నా జీవితంలో ద మోర్ లవ్, ద మోర్ పవర్, మోర్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. ఆ దినము సమీపించకొలది ఒకరినొకరు సమాజంగా కూడుకున్నట్టు మానక. ఆ దినం సమీపించకూడదు ఒకరినొకరు పురుకొల్పుకోండి, ఒకరినొకరు ప్రోత్సహించుకోండి, ఒకరికొకరు ప్రార్థన చేసుకోండి. ఏటెళ్ల కాలం నీ భౌతిక సంబంధమైన విషయాల కోసం ఆలోచన, ఏటెళ్ల కాలం వాటికే గొడవలు, ఏటెళ్ల కాలం నీ జీవితం అంతా నీ భర్తతో అదే దెబ్బలాట, అది లేదు ఇది లేదనే ఆ దెబ్బలాటే. ఏ ప్రతి సందర్భంలో నీ భార్యకు నీకు ఈ ఇది లేదు భౌతికంగా అది లేదనే ఆ దెబ్బలాట్లే తప్ప దేవుడి గురించి ఆలోచన ఒకటైనా ఉందా? దేవుని రాజ్య విస్తరణ పొందాలి. ఆయన తిరిగి రాబోతున్నాడు, మనం సిద్ధపడాలండి. రెండు మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం, రెండు ఇద్దరం కలిసి దేవుని మందిరానికి వెళ్దామని ఆ తోడ్పాటు, ఆ పురుకొల్పుతనం ప్రతి కుటుంబంలో ఉంటే ప్రతి కుటుంబం పరలోకంగా మార్చబడతాయి. గట్టిగా చెప్పలు కొట్టి వేసాను మైంపడతాం. హల్లెలూయా. నీ ఇబ్బందులు కష్టాలు దేవుడు తీరుస్తాడు. నూతన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగించి తన మహిమ రాజ్యం కొరకు నేను సిద్ధపడతాడు. ఏ గార్డెన్ వాజ్ స్పాయిల్డ్ బై సిన్, పాపం ద్వారా మలినమైపోయిన ఏదను తోట. ఏ గార్డెన్ శాంక్టిఫైడ్ బై ది సబ్మిషన్ ప్రేయర్ ఆఫ్ జీసస్, యేసు క్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా పరిశుద్ధపరచబడిన తోట. ఏ గార్డెన్ ఈజ్ అవైటింగ్ ఫర్ గాడ్స్ సెకండ్ కమింగ్, యేసు క్రీస్తు ప్రభు రెండో రాకడ కోసం తన్ను తాను సిద్ధపరుచుకుని ఆ పరిమళ వాసన వెదజల్లుతూ తనకిష్టమైన ఫలములన్నీ రెడీగా పెట్టుకుని చూస్తున్న సంఘము దేవుని తోట. ఈ 3 విషయాలు మనం ఆలోచన చేసి మన హృదయాలు ప్రభు కోసం సిద్ధపరుద్దాం. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం.
3: ఇంతవరకు దేవుని వాక్యాన్ని మీరు విన్నారు, దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థించాలని కోరుతున్నాను. మీరు ఎక్కడున్నప్పటికీ కూడా విశ్వాసంతో ఈ ప్రార్థనలు ఏకీభవించండి, భక్తి శ్రద్ధలతో ఈ ప్రార్థనలో పాల్గొనండి. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తారు. ఎందుకోసమంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన గొప్పవాడు, నమ్మదగిన వాడు, కనుక మీ జీవితాలు అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తాను. ప్రేమగల మా తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు, నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరిచావు, అందరి బట్టి నీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరి జీవితాల్లో నీకున్న ప్రణాళికలను బట్టి నీకు స్తోత్రాలు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో మా పట్ల నీకున్న ప్రణాళికలు కూడా అంతే ఉన్నతమైనవని నీ వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభువా ఉన్నతమైన నీ ప్రణాళికలు ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. అపవాదిక ప్రతి తంత్రాన్ని, దురాత్మిక ప్రతి కార్యాన్ని యేసు నామములో బంధిస్తున్నాను ప్రభువా. నూతన కార్యములు మా ప్రియులు చూచినట్లు నీవే గొప్ప కార్యాలు జరిగించండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో స్వస్థతనివ్వండి. విడుదల లేని వారికి విడుదల ప్రసాదించండి. నిరాశ నిస్పృహలో శాంతి సమాధానం లేక ఎవరైతే ఉన్నారో ఇప్పుడే నీ సమాధానపు ఆత్మ వారి మీద కృమరించమని వేడుకుంటున్నాను. శాపగ్రస్తమైన అనుభవాల్లో నరకప్రాయంగా మారిపోయిన కుటుంబాలను ఎవరైతే కలిగి ఉన్నారో యేసు నామంలో వారిని ఆశీర్వాద పదను నడిపించమని కోరుతున్నాం ప్రభు. ఎవరైతే నీ సన్నిధి నుండి ఒక అద్భుతమైన మేలు కోసం ప్రార్థన చేస్తున్నారో, ఒక కార్యం జరగాలని పట్టుదలగా ప్రార్థన చేస్తున్నారో, యేసు నామంలో వారి గొప్ప విజయాన్ని మీరు చేకూర్చండి. అన్ని విషయాల్లో మీరు తోడుకుండండి. నీ ప్రజల పక్షాన నీకున్న ప్రతి మంచి ఆలోచన బట్టి నీకు స్తోత్రాలు. ఘనత మహిమ నీకే చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన మా ప్రియులను ప్రత్యేకి మీరు ఆశీర్వదించండి. కోట్లాది మంది నీ వాక్యాన్ని వినడానికి వారి ఇచ్చిన సహకారాన్ని మీరు గుర్తించి నూరంతల ప్రతిఫలం వరకు దయచేసి నామను మహిమపరచుకునండి. మేము ఎక్కడున్నా నీ మహిమార్థం వాడబడినట్లు మీరే సహాయం చేయండి. కుటుంబాలను ఆశీర్వాదకరంగా మీరు మార్చండి. యవనస్తులు మీరే మార్చి నూతనమైన విధానంలో వారిని మీరే స్థిరపరచమని కోరుతున్నాను. ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి, ఆమేన్.
4: మీ ప్రార్థన అవసరాలకు మరియు కానుకలు పంపుటకు మా చిరునామా జాన్ వెస్లీ అంతర్జాతీయ పరిచర్యలు 57-2-11 మల్లికార్జున నగర్ రాజమండ్రి 533105. మా ఫోన్ నంబర్లు 900-333-555 మరియు 9618-1188. మా వెబ్సైట్ www.johnwesley.com.

సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయము.

ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు సర్వమానవాళి పాపపరిహారం కోసం అభిషిక్తుడై వచ్చిన దైవమానవుడు యేసుప్రభువు. ఈ గీతాలను గానం చేసినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ, దినేష్ మరియు సి రమణ. ఈ గీతాలను రచించినవారు శ్రీ బొనిగల బాబూరావు. స్వరకల్పన, సంగీతం, సువార్త సంగీత దర్శకులు గుంటూరు రాజా. నిర్మాత ఎం శ్యామలరావు. కృపాజ్యోతి ఆడియోస్ వారి ప్రప్రథమ కానుక అభిషిక్తుడు.

ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. గనుక నేను ఆయన మహిమ కొరకే బ్రతికెదను.

ప్రార్థన. ఆశ్చర్యకరుడు అయిన దేవా, నీ నామస్మరణలో నాకు ఆనందాన్ని కలుగజేసి నా ఆవేదనలన్నింటినీ నాట్యముగా మార్చావు. ఈ నాలుగవ కేసెట్ వింటున్న వారిని కూడా వారి సమస్యలను తీర్చి, వారిని ఆశీర్వదించి, రోగాలలో నుంచి విడిపించి ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికమైన శక్తితో నీవు ఆశీర్వదించమని కోరుకుంటున్నాను తండ్రి. ఆమేన్.

ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేసెదను. నా యొద్దకు వచ్చువానని నేనెంత మాత్రము త్రోసివేయనని యేసు చెప్పెను.

0: కల్వరి కిరణాలు కల్వరి ఇవాంజలికల్ ఫెలోషిప్ సమర్పించు కల్వరి కిరణాలు ఆంధ్ర క్రైస్తవ లోకాన్ని ఉవ్విళ్ళూరించి అనేక హృదయాలను స్పందించిన ఈ కీర్తనలను మరలా సిద్ధపరిచి ప్రార్థనాపూర్వకంగా మీకందిస్తున్నాము. ఈ పాటలను గానం చేసిన వారు సహోదరి హేమజాన్. ప్రార్థన. ప్రభువా, ఈ పాటలను వినిచుండగా మేమే స్థితిలో నుండి పడిపోతుమో జ్ఞాపకము చేసుకుని ఆ మొదటి ప్రేమను పొందునట్లుగా సహాయము చేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.
1: దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను.

స్థాపించు. ఎన్ దాసుబాబు గారి సారథ్యంలో మీకు అందిస్తున్న క్రిస్మస్ బహుమానం అను క్రిస్మస్ గీతాలు. గాయనీ గాయకులు బ్రదర్ బాలరాజ్, దేవకుమారి, రాధా, సువర్ణలత, మేరీ, ఎస్ ప్రసాద్. నిర్వహణ ఎన్ రాజ్కుమార్. నిర్మాత శ్రీమతి ఎన్ కోటేశ్వరమ్మ. సంగీతం ఎం బాబురావు. రచన స్వరకల్పన ఎన్ దాసుబాబు.

కన్నీరే కానరాని, కనికరమే కలకాలమైనా ఆ పరలోకమే మన దేశమైతే మనం ధన్యులమే.

అడిగితే ఇస్తానని, తడితే తీస్తానని, వెతికితే దొరుకుతానన్న ఆ ప్రభు నిన్న సర్వవేళలా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు. జరిగిపోయిన కాలాన్ని నెమరవేసుకో, జరగనున్న కాలాన్ని క్రీస్తులో చూసుకో. చూసుకుంటూ ఆయనకు స్తోత్రాలు అర్పించు.

వివాహ దినాన వధూవరులను ఒకరి ముందు ఒకరిని నిలువబెట్టడానికి ముందుగా నలుగు వేసి సిద్ధపరచడం ఎంతో ఉత్సాహభరిత కార్యక్రమం. యేసుని ఎదుర్కోవడానికి సంఘం అనే వధువు సిద్ధపడడాన్ని మనసులో ఉంచుకొని సంతోషంతో ఈ కార్యం జరిగించాలి.

యువదంపతులపై నీ దీవెనలను ధారాళంగా కుమ్మరించు. ఈ జంటను ఈ లోకంలో ఆనందమయులనుగా చెయ్యి. ఆపదలు వీరి జోలికి రాకుండా అరికట్టు. వీరిద్దరూ పరిశుద్ధులై నీ సేవ చేస్తారు. సర్వేశ్వర, నీ కుమారుడైన యేసు పేరట వీరికి కాపుదల అనుగ్రహించు. ఆమేన్. ఇది అల్లాడి పెదవీరస్వామి రచన.

0: మరువలేనయ్యా పాటలను మీకు అందించటానికి ప్రభు చూపిన కృపను బట్టి స్తుతి స్తోత్రములు ఆయనకే కలుగునుగాక. యేసు ప్రార్థనా సహవాసం వారి తరపున బ్రదర్ విజయకుమార్ గారు, బ్రదర్ వడ్లపల్లి గారు రచనలో, బ్రదర్ సురేష్ గారి సంగీత సారథ్యంలో, బ్రదర్ ఎల్ టోనీ ప్రకాష్ గారు ఆలపించిన ఈ పాటలను రెవరెండ్ డాక్టర్ కె డేవిడ్ రాజు గారి ప్రార్థన ద్వారా మీకు అందిస్తున్నాం.
1: పరిశుద్ధుడైన మా ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తి కలిగిన మీ నామానికి స్తుతులు చెల్లిస్తున్నాం. మీ మహాకృపను బట్టి యేసు ప్రార్థన సహవాసం 4వ వార్షికోత్సవ శుభ సందర్భాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఇన్ని సంవత్సరాలు నీ బిడ్డలకు మీరు కృప చూపినందుకు స్తోత్రం. ఈ శుభ సందర్భంలో యేసు ప్రార్థన సహవాసం వారి ద్వారా మరువలేనయ్యా సీడీని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. కొనసాగించి ఈ పరిచర్యని అద్భుతంగా మీరు జరిగించండి. ఈ యొక్క సీడీ ద్వారా అనేక మంది గృహాలను మీరు ఆశీర్వదించబోతున్నందుకు స్తోత్రం. ఇందులో పాటలు పాడిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. సంగీతాన్ని సమకూర్చిన దైవ బిడ్డలను ఆశీర్వదించండి. ఈ సహవాసం యొక్క గౌరవ దైవజనులు అబ్రహాం గారిని బట్టి, కుటుంబాన్ని బట్టి స్తుతిస్తున్నాం. వారు పరిచర్యను మీరు ఆశీర్వదించి అభివృద్ధిపరచమని యేసు నామములు అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.

మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. ఒకే ఇంట్లో మేము ఉన్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము. ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండుగలు. ఎలా రెండు నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమన్నా అనిపించిందా అంటే నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు, అది అనేటువంటి అనమాట. సరేలేరా, నా అనుభవం ఆయన ఏమన్నాడంటే, నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే, ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు. నేను నా అనుభవంలో ఇలా చూశాను కాబట్టి, నీ దగ్గర డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే, నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలువు, వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలువు. నీకు సహాయం అందితే నమ్ముకో, తప్పేముంది అందులో. నేనేం బలవంతం చేయలేదు, బలవంతం చేయట్లేదు, ఇప్పుడు బలవంతం చేయట్లేదు, ఎప్పటికీ బలవంతం చేయను. కరోనా నాకు పాజిటివ్ వచ్చింది, ఇంటి దగ్గర ఉన్న మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది, ఇంకొక 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకో 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే సెకండ్ వేవ్ లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. అంబులెన్స్ లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన అప్పటికి

0: ఇంకా 8000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు, కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్ లోనే ఉన్నాను.
1: అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్. నా పేరు ప్రమోద్ పాల్. యేసుక్రీస్తు సాక్షులు అనే ఈ ప్రోగ్రామ్ కి మరొకసారి మీకు ఆహ్వానం తెలుపుతున్నాను. ఈ రోజు మన మధ్యలో ఉన్నారు జగన్నాథరావు గారు. ఆయన హిందూ కుటుంబంలో పుట్టి విగ్రహారాధన చేస్తూ కాపుల కులంలో పుట్టి సురారం శివుని గుడికి వెళ్ళి అక్కడ మరి ఆయన పూజలు చేస్తూ అలాగే వారి గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లిని పూజిస్తూ మరి వారి కుటుంబంలో వాళ్ళ తండ్రి గారు కానీ అందరూ ఒకప్పుడు విగ్రహారాధన చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో వారి కుటుంబం అంతా విగ్రహారాధనలోనే ఉండేది. అటువంటి బ్రదర్ జీవితంలోకి యేసుక్రీస్తు ప్రభు ఎలా వచ్చారు, వారి తండ్రి గారి జీవితంలోకి, వాళ్ళ తల్లి గారి జీవితంలోకి, వాళ్ళ కుటుంబంలోకి, హైందవ కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే నిజమైన దేవుడు అని ఎలా తెలుసుకున్నారు, వారి కుటుంబంలోకి యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వాళ్ళని దర్శించి ఎలా వాళ్ళని రక్షణలోకి నడిపించారు అనే ఈ అద్భుత సాక్ష్యాన్ని ఈ రోజు మనం విందాం. అలాగే బ్రదర్ జీవితంలో యేసుక్రీస్తు ప్రభుని విగ్రహారాధన విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువే నిజదేవుడు అని తెలుసుకున్న తర్వాత కూడా ఎన్నో శోధనలు కష్టాలు మరి ఆయన జీవితంలో వచ్చినప్పుడు ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయనకి సహాయం చేశారు, మరి ఆయనకి డెంగ్యూ వచ్చి మరణకరమైన ఆల్మోస్ట్ మరణానికి చేరువైపోయి మరి 4-5 లక్షలు ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8000 అంటే ఇంకా ఆల్మోస్ట్ జీరోకి వచ్చేసి ఆల్మోస్ట్ ఇంకా మరణానికి చేరువైపోయిన ఆ బ్రదర్ ని యేసుక్రీస్తు ప్రభు ఎలా రక్షించారు, అలాగే సిస్టర్ జీవితంలో కూడా తనకి 9th మంత్ బేబీ అబార్షన్ అయినప్పుడు మరి తన ప్రాణానికి ఏం అవ్వకుండా సిస్టర్ బ్రదర్ వైఫ్ కి ఎలా కాపాడారు, అలాగే 2021 లో కరోనా సెకండ్ వేవ్ లో బ్రదర్ కి కరోనా చాలా సివియర్ గా అటాక్ అయినప్పుడు రెండు లంగ్స్ 50% డ్యామేజ్ అయిపోయి మరి డాక్టర్స్ కూడా హోప్లెస్ అని చెప్పిన సమయంలో, బ్రీతింగ్ కూడా అందని సమయంలో మరి ఆక్సిజన్ పెట్టాల్సిన క్రిటికల్ పొజిషన్స్ కి స్ట్రాంగ్ స్టెరాయిడ్స్ ఇచ్చే పొజిషన్ లో ఉన్నప్పుడు మరి ఆ మరణానికి చేరువై రెండవసారి మరి ఎలా యేసుక్రీస్తు ప్రభు ఆయన్ని మరణం నుంచి ఆయన జీవంలోకి నడిపించారు, మరి ఎలా బ్రదర్ని 2 సార్లు మరణానికి చేరువైపోయిన తాను ఎలా యేసుక్రీస్తు ప్రభు గొప్ప అద్భుతం చేసి మరణం నుంచి జీవంలోకి ఆయన్ని ఎలా నడిపించారు, తన కుటుంబాన్ని ఎలా రక్షణలోకి నడిపించారు, ఈ గొప్ప అద్భుత సాక్ష్యాన్ని స్వయంగా మనము బ్రదర్ నోటితోనే, జగన్నాథరావు గారి నోటితోనే విని మనందరము ఆత్మీయంగా బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరుస్తూ యేసుక్రీస్తు నామాన్ని మహింపరుద్దాం. రండి. ప్రైజ్ లార్డ్ బ్రదర్.
0: ప్రైజ్ లార్డ్. అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. క్రైస్తవ సహోదరులకు అలాగే ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి వారందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా అక్షాన్ని ప్రభు నా జీవితంలో రక్షణలోనికి నడిపించినటువంటి సాక్ష్యాన్ని పంచుకోవడానికి ప్రమోద్ పాల్ బ్రదర్ ద్వారా దేవుడు తన కృపను అనుగ్రహించినందుకు మొదట దేవునికి, తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో చూసినటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. నా యొక్క సాక్ష్యం ఏంటంటే, మొదటిగా మాది విశాఖ జిల్లాలో ఒక చిన్న కుగ్రామం, చిన్న గ్రామం. మా గ్రామం పేరు కొంతలం గ్రామం. నేను, మా చెల్లి, అమ్మ, నాన్న, మా అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళము. మొదట మేము విగ్రహారాధనకి సంబంధించినటువంటి వారము. ఒక రకంగా క్యాస్ట్ పరంగా కూడా చూస్తే కాపు తెగకు చెందినటువంటి కుటుంబంగా మా కుటుంబం ఉండేది. మా ఫ్యామిలీస్లో ఎవరు కూడా యేసుక్రీస్తుని మొదట అంగీకరించిన వారు ఎవరు కూడా ఉండేవాళ్ళు కాదు. కానీ మొట్టమొదట మా నాన్న యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారిని రక్షకుడిగా అంగీకరించడం జరిగింది. కారణము, ఉద్దేశం ఏంటంటే, ప్రారంభం యొక్క ఉద్దేశం, మా చెల్లి డెఫ్ అండ్ డమ్గా పుట్టింది, చెవిటి మూగగా పుట్టింది. అయితే ఎవరో చెప్పారంట బయట, యేసుక్రీస్తు ప్రభువారిని నమ్ముకోండి, మీ కుమార్తెకి మాటలు వస్తాయి, మాట్లాడుతుంది, చెవులు కూడా వినపడతాయి అని చెప్పినప్పుడు మా నాన్న మొట్టమొదటిగా చర్చికి వెళ్ళడం జరిగింది. చర్చికి వెళ్ళిన తర్వాత కొన్ని రోజులు ప్రార్థన చేశాడు. వెంటనే ఆ అద్భుతం ఏమీ జరగలేదు. కానీ కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత, ఒక పక్క చర్చికి వెళ్తూ ఉన్నాడు, కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత మెల్లమెల్లగా కొన్ని మాటలు అమ్మ నాన్న అనడము, తర్వాత అన్న

అన్నయ్య అనడము, తర్వాత ఇట్లాంటి మాటలు మాట్లాడడం ప్రారంభించింది. ఆ యొక్క విశ్వాసంతో మా నాన్న మొదటిగా ఆ ఉద్దేశం చొప్పున నడిపించబడ్డాడు. తర్వాత అమ్మ కూడా కొంతకాలానికి, నాన్న నమ్ముకున్న కొంతకాలానికి అమ్మ కూడా నమ్ముకోవడం జరిగింది. కానీ వారు ప్రారంభంలో ఉద్దేశము చెల్లి మాట్లాడుతుంది అనే ఉద్దేశం చొప్పున నమ్ముకున్నారు. కానీ తర్వాత మళ్ళా వెనక్కి రాలేదు వాళ్ళు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, మళ్ళా దేవుని విడిచిపెట్టి వెనక్కి రాలేదు. కారణం ఏంటంటే వారు చెల్లి మాట్లాడితే చాలు అని అనుకున్నారు. కొంతవరకు మాట్లాడింది, ఎందుకంటే పుట్టుకతోనే అసలు మాటలేమీ సరిగ్గా రాకపోయినప్పటికీ కూడా కొంతవరకు అమ్మ నాన్న అనడం, కొన్ని కూరగాయల పేర్లు చెప్పడము, చిన్న చిన్నగా మాట్లాడింది. వారు దాన్ని నిజంగా ప్రభు ఆ సమయంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వారు వెళ్ళినటువంటి ఆ ఉద్దేశం నెరవేరిన తర్వాత కొంతవరకు కొంత మాట్లాడింది, కొంత మాట్లాడకపోయినప్పటికీ కూడా వెనక్కి వాళ్ళు మరలా రాలేదు. కానీ వాక్యాన్ని అంగీకరించి ఈయనే నిజమైన దేవుడు అని, అంతకు ముందేమో ఊర్లో ఉండే వినాయక చవితి చేసేవారు, తర్వాత దుర్గమ్మ తల్లి, మా ఊర్లో కొంతలం గ్రామంలో దుర్గమ్మ తల్లిని ప్రతి కుటుంబం ఎక్కువ శాతం ఆరాధన చేసేది దుర్గమ్మ తల్లిని ఆరాధన చేసేవారు. తర్వాత నూకాలమ్మ తల్లి అని ఉంటుంది, నూకాలమ్మ తల్లి పూజ చేసేవారు. ఈ రీతిగా చేస్తూ ఉండేవారు. అది ఎప్పుడైతే యేసుక్రీస్తు గురించి నాన్నకు తెలిసిందో, నాన్న ఎప్పుడైతే ప్రభువుని స్వస్థత కోసం వెళ్ళాడు, కానీ వాక్యం చేత వాక్యం అతన్ని దర్శించింది. దేవుడి కృపలో బహుశా నాన్న ఉన్నాడు కాబట్టి, దేవుని కృపలో రక్షింపబడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రక్షించబడి నాన్న వెళ్తూ ఉండేవాడు. నాన్న వెళ్ళిన కొన్ని సంవత్సరాలకి అమ్మ కూడా ఫస్ట్ ప్రారంభంలో ఒక పక్క నాన్నేమో యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధన చేసేవాడు, ఒక పక్క అమ్మ ఒకే ఇంట్లో, మేమున్నది తాటాకుల ఇంట్లో ఉండేవాళ్ళము, ఒకే ఇంట్లో ఒక పక్కేమో నాన్నేమో యేసుక్రీస్తుని ఆరాధించేవాడు, ఒక పక్కేమో అమ్మ ప్రతి పండగ, అది నూకాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత దుర్గాలమ్మ తల్లి పండగ అయితే చేసేది, తర్వాత సంక్రాంతి పండగ చేసేది, తర్వాత ఇవన్నీ కూడా పండగలన్నీ కూడా చేసేది. కానీ నాన్న ప్రార్థన, దేవుని కృప అమ్మని కూడా కొంతకాలాన్ని రక్షణలోనికి నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా ప్రారంభంలో ఇద్దరు కూడా, అమ్మ నాన్న చెల్లి కూడా, చెల్లికంత అవగాహన లేకపోయినప్పటికీ కూడా చెల్లి కూడా, వాళ్ళు ముగ్గురు కలిసి కొంతకాలానికి వాళ్ళు ముగ్గురు కలిసి చర్చికి వెళ్ళేవారు. కానీ నాన్న ఇప్పుడు అనేవాడు, నన్ను అనేవాడు అనమాట, ఏమనంటే నువ్వు కూడా చర్చికి రావాలి, సండే స్కూల్కి వెళ్ళాలి, ఈ నిజమైన దేవుడు, చెల్లికి దేవుడు ఎంతో కొంచెం మాటలు వచ్చినాయి, ఎంతో కొంచెం ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువారే ఇచ్చాడు, మనం ఇంతకుముందు మనము నమ్ముకున్నటువంటి వాటన్నింటినీ కూడా నేను విడిచిపెట్ట, అమ్మ విడిచిపెట్టింది, ఒక రకంగా మన కుటుంబీకులందరూ కూడా నన్ను ఎదిరిస్తున్నా సరే, ఎందుకంటే ఈయనే నిజమైన దేవుడు, ఈయనలోనే శక్తి ఉన్నదని నమ్మి మేము ఎలా వచ్చామో, నువ్వు రావాలి రా, నువ్వు నమ్ముకోవాలి, ఎందుకంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది, మనం చాలా పేదవాళ్ళుగా ఉన్నాము, నీకు ఆ భవిష్యత్తులో చదువుకోవడానికి కానీ దేవుడు అన్ని సహాయం చేస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడని చెప్పేవాడు. కానీ నేను ఏ రోజు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించటం కాదు, ఎందుకంటే మనం వచ్చినటువంటి మన కులంలో ఉన్న వాళ్ళందరూ కూడా అదే విగ్రహారాధన చేస్తూ ఉన్నారు, తర్వాత అందరూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, అన్ని పండుగలకి తిరణాలకు తిరుగుతున్నాం, తర్వాత అన్ని పండుగలకి తిరిగేటోళ్ళం, ఇవన్నీ విడిచిపెట్టి వెళ్ళడము సహజం, అదంతా మామూలు విషయం కాదు. మీరైతే నమ్ముకున్నారు కదా, నమ్ముకోండి, నన్ను అయితే బలవంతం చేయొద్దు అని నేను అంటూనే ఉండేవాడిని అనమాట. ఇలాగా నాన్న ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు చెప్తూ ఉండేవాడు చర్చికి రావాలని. ప్రతి సండే నాకు ఒక టెన్షన్ ఉండేది, ప్రతి సండే పొద్దున్నే లేస్తే నువ్వు రావాలి ఎట్లయినా అనేటోడు, కానీ నన్ను బలవంతం చేయొద్దు, నన్ను ఎప్పుడైనా వస్తా తర్వాత వస్తా, అయినా జరగదు, నా ఇష్టము, నాకు తెలిసి బైబిల్ పట్టుకునే సమయం రాదు అని నేను అనుకుంటున్నాను దాడితో చెప్పేటోడు, ఎందుకంటే నేను అవన్నీ ఏం నమ్ముతలేదు. ఇప్పుడు నేను తిరణాలకు వెళ్ళా సరే, వాటిని కూడా సాధారణంగా పూజిస్తున్నా, కానీ ఇవన్నీ నేను నమ్ముతలేదు, అసలు దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి ఆలోచన నాకు ఇంకా అంత కలగట్లేదు అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి అనమాట. ఆ రీతిగానే ఒక పక్క ఎంజాయ్మెంట్ కోసమే ఈ ఈ తిరణాలకు వెళ్ళినా లేకపోతే పూజలు జరిగినా ఎంజాయ్మెంట్ కోసమే వెళ్ళేటువంటి తప్ప ఏదో నిజంగానే వాటిలో ఏదో ఉంది అనేటువంటి రీతికి వెళ్ళేటువంటి కాదనమాట. అలా నా జీవితం నడిపించబడేది. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా ఊళ్ళో 7th class వరకు చదువుకున్నాను. 7th తర్వాత 8th class కి వచ్చి మా ఊరు నుంచి
వేరే ఊరు ఒక 6 కిలోమీటర్స్ ఊర్లో హై స్కూల్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఉండేది. కాబట్టి 8th, 9th, 10th అక్కడికే వెళ్ళవాన్ని. 9th, 10th వచ్చేసరికి యాక్చువల్గా 9th క్లాస్లో నా 9th క్లాస్లో నాన్నకి సడన్గా జాండీస్ వచ్చి చాలా సివియర్గా హెల్త్ ప్రాబ్లం వచ్చింది. మంచాన్ని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ టైంలో కూడా అనేటోడు అనమాట, నాన్న నా చేతులు పట్టుకొని, లేదురా నువ్వు చర్చికి రావాలి, నమ్ముకోవాలి, దేవుడు నన్ను స్వస్థపరిస్తూ లేపుతాడు, ఎందుకంటే నీ చదువు ఆగిపోతుందని అనిపిస్తుంది నాకు ఎందుకో, కాబట్టి నువ్వు దేవుని నమ్ముకోవాలన్నప్పుడు నీ ఆరోగ్యానికి, యేసుక్రీస్తుకి, నా చదువుకి అసలు ఏ సంబంధం లేదు, ఎందుకు ఈ రీతిగా నన్ను బలవంతం చేస్తున్నారు, కరెక్ట్ కాదు నాన్న, చెయ్యొద్దు నన్ను, నాకు ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తా, ఏదైనా సరదాగా వస్తా, సరదాగా రమ్మంటే వస్తా, కానీ దేవుని నమ్ముకో, యేసుక్రీస్తు నమ్ముకో, ఇటురా అటురా అంటే మాత్రం నేను రాలేనని చెప్పి ఆ టైంలో కూడా నాన్న ఒక రకంగా చూస్తే ఒక రకంగా మరణ పడక మీద ఉండి కూడా నా కోసం ప్రార్థన చేసేవాడు, రావాలరా వెళ్ళాలరా అని అనేటోడు. కానీ ఆ సమయంలో కూడా నేను వెళ్ళేవాడిని కాదు. ఇంకా అదే 9th క్లాస్లో ఒక రకంగా ఊర్లో, మా ఊర్లో ప్రతి సంవత్సరం కూడా దుర్గమ్మ తల్లి గుడికి, దుర్గమ్మ తల్ల ఆ పండగ జరుగుతుంది. ఆ పండగలో నేను ఒక రకంగా ఊరు వాతావరణంలో ఈ సాంఘిక నాటకాలు, డ్రామాలు అయ్యేస్తూ ఉంటారు అన్నమాట. ఆ సమయంలో ఆ పండగలో ఒక వ్యక్తి ద్వారా నేను ప్రేరేపించబడి ఆ డ్రామా కూడా వేయడం జరిగింది. ఒక రకంగా 9th క్లాస్లో అమ్మాయితో స్టేజ్ మీద డాన్సులు వేయడము, అమ్మాయిలతో ఆ రీతిగా అసభ్యకరంగా డైలాగ్స్ చెప్తూ ఒక సైడ్ హీరోగా ఉండి ఆ డ్రామా కూడా చేయడం జరిగింది. ఎందుకంటే అంత అవగాహన అసంగు లేదు. ఆ రీతిగా 9th, 10th మధ్యలో ఆ రీతిగా నాటకం కూడా వేయడం జరిగింది, డ్రామా వేయడం జరిగింది. ఆ టైంలో నాన్న చాలా ఏడ్చిండు. ఒక రకంగా ఊళ్ళో వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేశారు. ఎందుకంటే నైట్ 7 o'clock స్టార్ట్ అయితే మార్నింగ్ 4 o'clock వరకు డ్రామా ఉంటుంది. 5 రంగాలు అంటారు ఊర్లో, ఊరు వాతావరణం ఉన్న వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. టైగర్ గణేష్ అనేటువంటి నాటకంలో గణేష్ అనేటువంటి క్యారెక్టర్ నాకు ఇచ్చారు, సైడ్ హీరోగా చేయడం జరిగింది. ఆ టైంలో నాన్న నన్ను తర్వాత రోజు మార్నింగ్ చాలా బాధపడ్డాడు. ఎందుకంటే నేను అప్పట్లో ఊర్లో వాళ్ళకి ఎక్కువ పరిచయం ఉండేటోడిని కాదు, ఏదో స్కూల్కి వెళ్ళేటోడిని వచ్చేటోడిని. అలాంటిది సడన్ గా జనమంతా కూడా చూడడం జరిగింది, అది స్టేజ్ మీద, అది సైడ్ హీరోగా, మళ్ళీ అమ్మాయిలతో డాన్స్ వేయడం, సినిమా పాటలకి డాన్స్ వేయడం, మీరు చూసి అందరూ చాలా బాగా చేసేవారు, చాలా బాగా డైలాగ్స్ చెప్పావు, అసలు నోట్లో నుంచి మాట రాని నువ్వు చాలా బాగా చేసావు అది అని అనేటోళ్ళు అనమాట. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ నాన్నకి చాలా దుఃఖం అనిపించింది. తర్వాత పాస్టర్ గారిని పిలిపించాడు, ఊర్లో పాస్టర్ గారిని పిలిపించి మాట్లాడాడు. నాన్న నువ్వు ఈ రీతిగా చేయడం కరెక్ట్ కాదు, అమ్మ దేవుని నమ్ముకున్నారు, నాన్న దేవుని నమ్ముకున్నారు, చెల్లి కూడా చర్చకు వస్తుంది, నువ్వు ఒక్కడవే రావట్లేదు, పైగా ఈ లోక సంబంధమైన వ్యవహారాలతో నీకెందుకు, నీకు మంచి భవిష్యత్తు ఉంది, దేవుడు ఏ రీతిగా చేస్తారన్నప్పటికీ కూడా ఆ సమయంలో కూడా నాకు అంత చర్చకి వెళ్ళాలి, దేవుని నమ్ముకోవాలి, యేసుక్రీస్తుని రక్షకుడు, యేసుక్రీస్తు ఇది అది అనేటువంటి ఆలోచన నాకు ఆ సమయంలో ఉండేది కాదు. మొత్తానికి 10th క్లాస్ అయిపోయింది. నాన్న ఇంకా వీక్గానే ఉన్నాడు, బయట పని చేస్తే కానీ ఇల్లు గడిచేది కాదు. అలాంటి సమయంలో పదే పదే చెప్పేటోడు అనమాట ఏమనంటే, చర్చికి రా, దేవుని నమ్ముకో అని. ఈ మాట నన్ను వెంటాడుతూ ఉండేది. తర్వాత ఇంటర్ 1st ఇయర్ అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఇంటర్ 10th అయిపోయిన తర్వాత 10th పాస్ అయినాక ఇంటర్ 1st ఇయర్ చదవడం జరిగింది. 1st ఇయర్లో యాక్చువల్గా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినా కానీ మళ్ళీ రాద్దాము అనే టైంలో ఇంట్లో పరిస్థితి బాగోక అమ్మ నాన్న ఒక మాట అనేసారు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజ్ అయ్యి ఉండొచ్చు కానీ ఇంట్లో పరిస్థితి కూడా బాగలేదు, నాన్నకు కూడా బాగలేదు కాబట్టి నువ్వు పనికి వెళ్ళాలి అని అన్నప్పుడు ఫస్ట్ నన్ను ఇంట్లో నుంచి అదే అసలు నాన్నని విడిచి నేను ఒక్క గంట కూడా ఉండలేనమాట. అలాంటిది ఊరు విడిచిపెట్టి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నన్ను అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే ఈ వయసులో నేను ఊరిడిచి పనికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన నాకు ఉండేది కాదు. అలాంటిది సడన్గా అమ్మ చెప్పేసరికి నాన్న కూడా, నాన్న నన్ను పని విషయంలో ముందుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు చెప్పేది కాదు, కానీ ఇంట్లో సమస్య ఎక్కువైపోతుంది కాబట్టి తప్పదు అని చెప్పినప్పుడు పనికి వెళ్ళడానికి ఫస్ట్ అమ్మ నాన్నలు
ఖచ్చితంగా నువ్వు పనికి వెళ్లాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు చదువుకునేటట్టయితే ఇల్లు గడిచేటట్టు లేదు కాబట్టి అని చెప్పి, ఊర్లో ఒక ఆయన గుంటూరులో వర్క్ చేసేటోడు, గుంటూరులో ఆయన కోల్డ్ స్టోరేజ్ లో సూపర్వైజర్ గా చేసేటోడు. ఆయన త్రూ నేను ఫస్ట్ గుంటూరు వెళ్ళడం జరిగింది. గుంటూరులో కొన్ని నెలలు కోల్డ్ స్టోరేజ్ లో చేసా, సర్టిఫికేట్స్ 10th క్లాస్ సర్టిఫికేట్స్ పెట్టి కోల్డ్ స్టోరేజ్ లో సూపర్వైజర్ గా చేసాం. తర్వాత మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో నుంచి మళ్ళీ కాటన్ మిల్ లో కూడా కొన్ని రోజులు వర్క్ చేసినాం. ఎక్కడున్నా నిలకడ ఉండేది కాదు, ఎందుకంటే మనకి సడన్ గా ఊరు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి ఉండడం కష్టమేది. ఆలోచనతో ఏమయ్యేదంటే ఉండలేకపోయాను. ఇందులో ఒక నెల చేసేటోని ఇది కాదు, ఇంకో దాంట్లో చేస్తాను. అందులో కాటన్ మిల్ లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్ లో చేసినాం, తర్వాత పెట్రోల్ బంక్ లో చేస్తుంది. కానీ ఎక్కడెళ్ళినా నాకు ఒక ఆలోచన అయితే, ఒక ఆలోచన చెప్పేటోళ్ళు ఒక ఆలోచన వినబడుతూ ఉండేదన్నమాట. ఏంటి ఆలోచన ఏంటంటే, ఎవరో ఒకరు ఫ్రెండ్స్ ద్వారా వేరే ఫ్యామిలీస్ ద్వారాను చర్చికెళ్తే బాగుంటుంది కదా అని. కానీ చిన్నప్పటి నుంచి నాన్న చెప్పేది కూడా అదే. కానీ నాకు ఆ మాట అంత ఇష్టం ఉండేది కాదు. వెళ్ళడానికి ఓకే నార్మల్గా, అంతేగాని దేవుని నమ్ముకో అంటే మాత్రం అది నాకు ఇష్టం ఉండేది కాదనమాట. అక్కడ గుంటూరులో కొన్ని నెలలు వర్క్ చేయడం జరిగింది. ఆ కంపెనీ కంపెనీ అని కాటన్ మిల్ అని కోల్డ్ స్టోరేజ్ అని, తర్వాత పెట్రోల్ బంక్లో కూడా చేయడం జరిగింది. ఈ రీతిగా మళ్ళా గుంటూరు నుంచి నేను మళ్ళా ఊరు వెళ్ళడం జరిగింది. ఊరు వెళ్ళిన తర్వాత నాకు మళ్ళా గుంటూరు వెళ్ళాలనేటువంటి ఆలోచన ఉండేది కాదన్నమాట. ఎందుకంటే పని చేయడం అసలు ఇంట్రెస్ట్ ఉండేది కదా, చదువుకోవాలి, కనీసం డిగ్రీ కూడా చేయకపోతే ఎట్లా అనేటువంటి ఆలోచన ఉండేది. నా అమ్మాలతో చెప్పినప్పుడు లేదు లేదు అని ఎట్లయినా సరే నువ్వు పని చేయాల్సిందే అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఒక 1-2 మంత్స్ ఇంట్లోనే ఉండిపోయిన తర్వాత అప్పుడు మా మండలి నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి విలేజెస్ నుంచి హైదరాబాద్లో కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తారంట సత్యం కంప్యూటర్స్ వాళ్ళది అని చెప్పినప్పుడు, ఇంకా అమ్మాళ్ళు విని సరే అని చెప్పి పంపించారు, బస్సు ఎక్కించారు. బస్సు బయలుదేరేటప్పుడు మళ్ళీ ఆలోచన, చదువుకునే అసలు ఈ చదువుకునే వయసులో ఈ పని ఏంది అని బాధపడుతూ ఉండేటాన్ని. మా ఊరి నుంచి అయితే నేను ఒక్కనే అప్పుడు బయలుదేరినా, మిగతా వేరే ఊరే చుట్టుపక్కల ఉండేటువంటి ఊర్ల నుంచి కూడా చాలా మంది, సుమారుగా నాకు తెలిసి ఒక 40 మంది మేము బయలుదేరాం. 40 మంది బయలుదేరి ఇది 2007 ఎండింగ్ లో జరిగినటువంటి సంఘటన. బయలుదేరి వచ్చాము. హైదరాబాద్ లో బాచిపల్లిలో దించారు వాళ్ళు. బాచిపల్లిలో దించిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాట ఏంటంటే, సత్యం కంప్యూటర్ త్రూ ట్రైనింగ్ కంప్యూటర్ ట్రైనింగ్ నేర్పిస్తారు అని చెప్పి. కానీ వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, సత్యం కంప్యూటర్స్ వాళ్ళది మైటాస్ కన్స్ట్రక్షన్ అనేటువంటి అది ఉండేది, మైటాస్ కన్స్ట్రక్షన్స్ ఉండేది. అందులో మేస్త్రి పని, బార్ బెండింగ్, సెంటరింగ్ వర్క్ ఇవి నేర్పించి పంపిస్తారు, ఇవి నేర్పించి ఇందులో ఈ పని ఇప్పిస్తారని తెలిసినప్పుడు ఏడ్చిన నేనే, మీరు నన్ను మోసం చేశారు, ఇట్లా చేశారు, అట్లా చేశారని చెప్పి చెప్పడం జరిగింది. ఆ అమ్మాయికి కూడా ఫోన్ చేయడం జరిగింది అప్పుడు. కాయిన్ బాక్స్ ద్వారా ఫోన్ చేసి, ఇట్లా కంప్యూటర్ ట్రైనింగ్ కాదు, ఏం కాదు, ఇది మేస్త్రి పని చేయాలంట, నాతో కాదు, నేను వచ్చేస్తా అంటే, ఇంకా అమ్మాయిలు ఏమన్నారు, ఏదో పని అయితే ప్రస్తుతానికి చేయాలి తప్పదు, ఎందుకంటే మన కుటుంబ పరిస్థితి బాగోలేదు అన్నప్పుడు సర్లే అని చెప్పి అక్కడ 40 డేస్ 40 రోజులు ట్రైనింగ్ ఏమో బాచిపల్లి ఇచ్చారు. బాచిపల్లి ఇచ్చిన తర్వాత మహారాష్ట్ర పూణే రోడ్లో బార్సీ దగ్గర చిన్న విలేజ్ దగ్గర రిలయన్స్ వాళ్ళకి కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అక్కడికి పంపించారు, మహారాష్ట్ర పంపించారు. అరే నాకు ఊరి నుంచి బయటకు రావడమే కష్టం, అట్లాంటి హైదరాబాద్లో 40 రోజులు ఉన్నా మళ్ళీ ఇక్కడి నుంచి మహారాష్ట్ర అసలు నాతో ఇది సాధ్యం కాదు అని అనుకున్నా, కానీ ఇంకా అమ్మాళ్ళు చెప్పేది ఏదో ఒక పని అయితే చేయాలని సరే అని చెప్పి మహారాష్ట్ర వెళ్ళా. మహారాష్ట్రలో ఒక 7-8 మంత్స్ అక్కడ వర్క్ చేయడం జరిగింది. అక్కడ కూడా 40 మందిలో ఒక 2-3 క్రిస్టియన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు అనేటోళ్ళు, మనము ఇక్కడ వర్క్ చేస్తున్నాం కరెక్టే కానీ దేవుని కాపుదలు కావాలి, ఈ ఎండలో ఈ పని చేయడము అన్ని ఇబ్బంది అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, నేను ఒక రకంగా మీరు క్రిస్టియన్ అని అడిగేటోళ్ళు, నేను క్రిస్టియన్ కాదు మా అమ్మ నాన్నలు క్రిస్టియన్ అని చెప్పేటోని. మా అమ్మ నాన్నలు వెళ్తారు కానీ నేను నాకు చర్చికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు, వెళ్ళినా జరో ఒకటి 2 సందర్భాలు వెళ్ళా కానీ అంత ఇష్టం ఉండేది కాదు, నేనైతే యేసుక్రీస్తు దేవుడిగా ఇంకేం నమ్ముకుంటలేదని చెప్పేటోని. కానీ వాళ్ళు అనేటోళ్ళు అనమాట, మీ అమ్మ నాన్నలు చర్చికి వెళ్ళినప్పుడు నీకు వెళ్ళడానికి ఏమైంది, దేవుడు నమ్ముకో, మంచి భవిష్యత్తు ఇస్తాడు దేవుడు
అది ఏదైనా వాళ్ళు చెప్పేటోళ్ళు. కానీ ఇక్కడ గుంటూరులో కావచ్చు, గుంటూరులో ఉన్నప్పుడు వాతావరణంలో కావచ్చు, లేదంటే హైదరాబాద్ బాజ్పేయిలో పనిచేసినప్పుడు అక్కడ కావచ్చు, ఎక్కడో దగ్గర ఒక మాట ఇట్లా ఎవరొకరు చెప్పేటోళ్ళు ఉండే చెప్పేవాళ్ళు అనమాట. ఏమనంటే యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పండి. కానీ చిన్నప్పటి నుంచి కూడా ఇది వింటూ ఉండేటోని, కానీ నమ్ముకోవాలనేటువంటి ఆలోచన ఉండేది కాదు. గుంటూరులో వర్క్ చేస్తున్నప్పుడు ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడేటోడు, ఎందుకంటే ఆయన కృప పిలుస్తుంది అట్లా. అప్పుడు నేను రిజెక్ట్ చేస్తా. తర్వాత హైదరాబాద్ బాజ్పేయిలో కన్స్ట్రక్షన్ వర్క్ నేర్పించడానికి 40 డేస్, నా 40 డేస్లో కూడా లంచ్ చేసేటప్పుడు డిన్నర్ చేసేటప్పుడు ఎవరొకరి ద్వారా వస్తే బాగుంటుంది కదా, మనం సండే రోజు అట్లా చర్చికి వెళ్తే బాగుంటుంది కదా అన్నప్పుడు నాకు ఇష్టం ఉండేది కదా, అక్కడ కూడా ఇష్టం ఉండేది కాదు. సరే అక్కడి నుంచి మహారాష్ట్ర బార్సిల్లకు కూడా అక్కడ ఉన్న కమ్యూనిటీలో మేము వెళ్ళినటువంటి ఒక 20-30 మందిలో 14 మంది అనుకుంటాం, 14 మందిలో అక్కడ ఇద్దరు ముగ్గురు వాళ్ళు కూడా యేసుక్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అనేటోళ్ళు అనమాట, చర్చికి వెళ్ళే పరిస్థితులు లేవు కానీ కనీసం బైబిల్ చదువుకుందాం అంటే నా దగ్గర బైబిల్ లేదు, నేను చదవను, మీకు కావాలంటే చదువుకోండి అనేటువంటి. అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తర్వాత ఒక ఫ్రెండ్ ద్వారా మళ్ళీ ఏమైందంటే ఆ పని హార్డ్ అయిపోతుంది, ఎందుకంటే బాడీ సహకరించేది కాదు, హార్డ్ వర్క్ చేయాలి అని ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు మాట్లాడుకొని మేము బయలుదేరి ఏం చేసామంటే, అందులో ఉన్న ముగ్గురు ఫ్రెండ్స్లో ఒక ఆయన ఏమన్నాడంటే మనం హైదరాబాద్ వెళ్ళిపోదాము, హైదరాబాద్లో ఏదో ఒక పని ఉంటుంది, ఈ హార్డ్ వర్క్ కాకుండా కొంచెం ఈజీగా ఉండేటువంటి వర్క్, ఎంత కొంచెం చదువుకున్నాం కదా, కనీసం 10th క్లాస్ అయినా చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక వర్క్ దొరుకుతుంది అని చెప్పడం జరిగింది. అట్లా ఇద్దరము బయలుదేరి వచ్చినాము. నా దగ్గర 1000 రూపాయలు ఉంటే 1000 రూపాయలు నాకు డబ్బులు నా దగ్గర పెట్టుకోవడం భయం, 1000 రూపాయలు ఆ అబ్బాయి పాకెట్లో పెట్టేసి మేము సికింద్రాబాద్కి టికెట్ తీసుకున్నాము. సికింద్రాబాద్కి టికెట్ ఆయనే తీసుకున్నాడు. మహారాష్ట్రలో మేము ఎక్కి సోలాపూర్లో ఎక్కి సికింద్రాబాద్కి టికెట్స్ తీసుకున్నాడు. వచ్చినాము సికింద్రాబాద్లో, మార్నింగ్ లేచేసరికి అబ్బాయి లేడు. మార్నింగ్ లేచేసరికి ఆ అబ్బాయి ఎక్కడ దిగిండో నేను చూడలేదు, పడుకున్నాము. మార్నింగ్ లేచేసరికి తను లేడు. బయలుదేరేటప్పుడు ఇద్దరు బయలుదేరినాం, నా దగ్గర ఉండే చేంజ్ అంతా కూడా అబ్బాయికి ఇచ్చేసిన, ఒక 100 రూపీస్ ఏమో ఉంచుకున్నా. లేచేసరికి అబ్బాయి లేడు, అసలు సడన్ గా ఏమీ అర్థం కాలేదు. రైల్వే స్టేషన్లో నైట్ ఇక ఆ రోజంతా అక్కడనే ఉండి, రైల్వే స్టేషన్లో ఉండి ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట. ఇంటికి వెళ్దామంటే డబ్బులు, కానీ అబ్బాయి చెప్పింది హైదరాబాద్లో మనం వర్క్ చేద్దాము అని చెప్పి వచ్చాడు. తర్వాత ఇంకా నాకు ఏమీ అర్థం కాక ఈనాడు పేపర్ తీసుకొని, ఎందుకో ఆలోచన వచ్చింది, ఈనాడు పేపర్ చూసి ఈనాడులో ఒక యాడ్ చూసినాను అనమాట, ఏంటంటే కెమికల్ కంపెనీలో జాబ్ ఉంది అని చెప్పి, కెమికల్ కంపెనీలో హెల్పర్స్ కావాలన్నట్లుగా ఒక యాడ్ చూసి కాల్ చేసి కృష్ణానగర్ వెళ్ళడం జరిగింది. కృష్ణానగర్లో వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళు ఒక 200 అడిగారు, 200 అడిగి అక్కడి నుంచి సురారం కాలనీకి పంపించారు. సురారం కాలనీలో రూమ్ ఉంటుంది, ఒకే రూమ్లో 5-6 ఉండాల్సి వస్తుంది, అదే రూమ్లో ఉండాలి, మీకు పనికి అక్కడి నుంచి వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు అక్కడి నుంచి వాళ్ళు సురారం పంపించారు. సురారంలో రూము, ఒక రూమ్లో 6 అన్నారు కానీ 7 మంది ఉండాల్సి వచ్చింది. ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత నాకు ప్రతిసారి బాధ అనమాట, నా లైఫ్ ఏంది ఇట్లుంది, నేను చదువుకుంటా అనుకున్నా మంచిగా కానీ ఇట్లా వెళ్తుంది ఏంది అని అనుకున్నాను. సరేలేని చెప్పి ఫస్ట్ ఒక 1 వీక్ నైట్ డ్యూటీ లేశారు. నైట్ డ్యూటీ చాలా ఇబ్బందికరంగా ఉండేది, హార్డ్ వర్క్ చేయాలి, డ్రమ్ములు లేపాలి, అది కెమికల్ ప్రొడక్షన్, ఫార్మాస్యూటికల్ కంపెనీ, అందులో అవి లేపాలి అంటే నాకు అయ్యేది కాదనమాట. ఇంకా టైంలో మళ్ళీ నైట్ డ్యూటీ అయితే నాకు నిద్రకి ఇబ్బంది అవుతుందని చెప్పి మళ్ళీ కాంట్రాక్ట్ బేసిక్ మీద కాబట్టి కాంట్రాక్ట్ని అడిగిన అనమాట, ఏమనంటే నైట్ నాకు అవ్వట్లేదు, మార్నింగ్ వేయండి అన్నప్పుడు మార్నింగ్ వేశారు. మార్నింగ్ వెళ్ళేటోని ఒక 1-2 నెలలు అయింది, మార్నింగ్ చేసేది కూడా హార్డ్ వర్కే, వాటర్ ప్లాంట్లో ఆర్ఓ వాటర్ ప్లాంట్లో వర్క్ చేసేటోని హెల్పర్గా, అది క్లీనింగ్ చేయడము, ఆ వాటర్ అన్ని చూసుకోవడం, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. ఆ తర్వాత ప్రొడక్షన్లో చేసేటోని, ఆర్ఓ వాటర్ ప్లాంట్లో కూడా చేసేటోని, అది కూడా హార్డ్ వర్క్ ఉండేది. నాకు ఒక ఆలోచన
ఉండేదన్నమాట. ఇందులో ఇదే కంపెనీలో ఏదైనా సింపుల్ వర్క్ రాసేటిది కానీ ల్యాబ్లో కానీ ఉంటే బాగుంది కదా అని అనే ఆలోచన నాకు వచ్చేదన్నమాట. ఆ టైంలో అందులో ఉండే కంపెనీలో ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్ అని ఉండేది. ఆర్ట్స్ ఫార్మా ల్యాబ్స్లో మైక్రోబయాలజీ క్వాలిటీ కంట్రోల్ మైక్రోబయాలజీ ల్యాబ్స్ ఉండేవి. అందులో మైక్రోబయాలజీలో ఒక అబ్బాయి ప్రతిరోజు మార్నింగ్ సుధార నుంచి ఎక్కేటోడు నాతో పాటు, ఈవినింగ్ మళ్ళా నాతో పాటు దిగేటోడు అనమాట బస్సులో. అయితే ఒకరోజు చెప్పాడు అనమాట ఏమనంటే, ఇట్లా ల్యాబ్లో వర్క్ ఉంటుంది, నీకు అక్కడ హార్డ్ వర్క్ ఉంది కదా, మైక్రోబయాలజీ ల్యాబ్లో నేను మానేస్తున్నా, నేను మా ఊరు వెళ్ళిపోతున్నా, నువ్వు చేస్తావా అంటే చేస్తా అని అన్నాను అనమాట. మంచిదే కదా, నాకు కూడా నేను అట్లా ఆలోచిస్తాను, ఎందుకంటే వర్క్ చేయలేకపోతున్నా ప్రొడక్షన్లో కానీ ఆరో వాటర్ ప్లాంట్లో కానీ హెవీగా ఉంది వర్క్, అది చేయలేకపోతున్నా అని చెప్పి. సరే ఆయన ఏమన్నాడంటే, అక్కడ వర్క్ ఏమి ఉండదు కానీ ఒక ఆయన ఉంటాడు, ఆయన ఊరికే బైబిల్ గురించి వాటి గురించి చెప్తా ఉంటాడు, అదొక్కటి నువ్వు ఓపు పట్టగలిగితే మిగతాదంత వర్క్ ఏమి అంతేమీ బర్డెన్ వర్క్ ఉండదు, హెవీ వర్క్ ఏమీ ఉండదు అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పి నేను ఆ నైట్ ఆలోచన, ఒక నెక్స్ట్ 2 డేస్లో అతను నెక్స్ట్ వీక్లో అతను మానేస్తాడు, నేను మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళాలి. ఒకటేమో ఇక్కడ హార్డ్ వర్క్ చేయలేకపోతాడు, అక్కడ వర్క్ ఈజీగా ఉంటుంది కానీ మెంటల్ ప్రెజర్ ఏంటంటే ఊరికే బైబిల్ గురించి వాటి గురించి వీటి గురించి చెప్తా ఉంటాడు, అది వినాలి వినే ఓపిక మనకి చిన్నప్పటి నుంచి నాన్న చెప్పాడు వెళ్ళలేదు, ఫ్రెండ్స్ అక్కడక్కడ ఫ్రెండ్స్ చెప్పారు వెళ్ళలేదు, మళ్ళీ సోది మళ్ళీ ఇక్కడ కూడా వినాల్సి వస్తుందా ఏంది అని అనుకున్నా. ఒక 2-3 రోజులు ఆలోచించుకున్నా, కానీ ఇక్కడ హెవీ వర్క్ చేయలేను కాబట్టి సరేలే వెళ్దాం ఆయనతో చెప్పినా అనమాట. ఆయన ఏమని చెప్పుకొని, నేను మారే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మ నాన్నలు కూడా చెప్పారు నేను మారను కాబట్టి, ఆయన చెప్పేది ఏదా అని చెప్పుకుంటాడులే అనుకున్నాను. చెప్పాను అనమాట, నేను మైక్రోబయాలజీలో నువ్వు మానేసినాక నేను ఆ ల్యాబ్లోకి వెళ్తాను చెప్పి చెప్పడం జరిగింది. ఆయన మానేసే ముందు ఇంకా ఆ సార్కి పరిచయం చేశాడు, కాంట్రాక్టర్ కూడా చెప్పాడు అనమాట ఏమనంటే, ఇంకా ఈయన రేపటి నుంచి నెక్స్ట్ నేను మానేసినాక నా ప్లేస్లో ఈయన మైక్రోబయాలజీలో ల్యాబ్లో చేస్తాడు, హెల్పర్గా చేస్తాడు అన్నప్పుడు సరే అని ఒక మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వెళ్ళా. ఫస్ట్ రోజు అయింది, సెకండ్ రోజు అయింది, 6 మంత్స్ అయింది. మేనేజర్ సార్ ఉంటాడు, తర్వాత ఆయన కింద ఒక సార్ ఉంటాడు, ఇద్దరు కూడా పని చెప్తున్నారు తప్ప ఏ రోజు కూడా ఆయన నన్ను యేసుక్రీస్తు గురించి కానీ బైబిల్ గురించి కానీ ఆయన చెప్పట్లేదు. ఆయన చదువుకుంటుండే బైబిల్ కానీ నన్ను ఎప్పుడు కూడా కలలేదన్నమాట. కానీ నాకు ఆ ల్యాబ్లోంచి వెళ్ళే పర్సన్, నాకు ముందు ఆ ల్యాబ్లో పనిచేసినటువంటి ఆయన ఏమని చెప్పాడంటే, ఆయన యేసుక్రీస్తు గురించి ఊరికే బైబిల్ చదవమని, బైబిల్ ఇది చేయి అది చేయని, లేదా వాక్యం వినమని వాక్యం చెప్తా ఉంటాడు, లేకపోతే యేసుక్రీస్తు గురించి ఏదో ఒకటి ప్రసంగం చేస్తూ ఉంటాడు, మనం వినాలి ఓపుగా, మన పని మనం చేస్తా అని చెప్పి చెప్పాడు. కానీ వాస్తవానికి 6 మంత్స్ అయిపోయింది, నాతో ఆయన పని గురించి తప్ప రాయాల్సినవి రాయడము, క్లీన్ చేయాల్సినవి క్లీన్ చేయడము, ఆ విషయాలు తప్ప ఏ విషయం కూడా మాట్లాడట్లేదనమాట. ఇంకా నాకే ఇంకా లోపల అరే 6 మంత్స్ అయింది, ఆయన ఏమి ఇట్లా చెప్పండి, ఈయనేమి అసలు పని విషయంలో తప్ప ఏం మాట్లాడతలేదు అనిపించినప్పుడు, నాకు మామూలుగా మాట ఆగక నేనే అన్నాను అనమాట ఏమనంటే, సార్ మీ దగ్గర ఇంతకుముందు పనిచేసిన అబ్బాయి ఏమని చెప్పిండంటే, మీరు బాగా వాకింగ్ చెప్తారంట, బాగా మాట్లాడతారంట దేవుని గురించి యేసుక్రీస్తు గురించి, నేను వచ్చి 6 నెలలు అయింది కానీ మీరేమి నాకైతే పని చెప్పారో తప్ప ఇట్లాంటివి ఏం చెప్పలేదు, కావాలంటే చెప్పొచ్చు సార్, నాకేం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఖాళీగా ఉండి ఏం చేస్తాము, ఇంత నేను వినే టైపే తప్ప ఆలోచించే టైపు కాదు, ఎందుకంటే మా అమ్మాళ్ళు చర్చికెళ్తారు, నా అమ్మ నాన్న ఇద్దరు చర్చికెళ్తారు, చెల్లి కూడా వెళ్తుంది, అది అని అంటే సరేలే సరేలేరా, మరి నువ్వు నీ అంతా నువ్వే అడుగుతున్నావు కాబట్టి చెప్తా అని చెప్పి ఆయన బైబిల్ గురించి స్టార్ట్ చేసిండు. కానీ నేను వెళ్ళేది ఆయన ఆల్మోస్ట్ 1 మంత్ చెప్పిండు, అస్సలు ఆయన చెప్తున్నాడు కానీ అసలు వినడం అంటే విని వెంటనే అక్కడనే వదిలేస్తుంది అనమాట, ఎందుకంటే ఇది మనకి ఎట్లా ఇది వర్కౌట్ అయ్యే విషయం కాదు, మనం చిన్నప్పటి నుంచి విన్న విషయాలే కాబట్టి అది వర్కౌట్ అయ్యే కాదు అని చెప్పి నేను వినలేదనమాట, ఏమీ ఎక్కించుకోలేదు. ఆ 2-3 సార్లు అడిగేటోడు విన్నది ఏమైనా అర్థమైందని, అసలు వింటే కదా అర్థమయ్యేది, వినలేదనమాట. అలాగే 2 రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, నీకు 2 నెలలు వాక్యం విన్నావు కదరా, ఏమైనా అనిపించిందా అంటే, నాకేమీ అనిపించదు సార్, ఎందుకంటే
అనిపించడానికి నేను మామూలు టైప్ కాదు అది నేను అనేటాను అనమాట. సరేలేరా నా అనుభవం. ఆయన ఏమన్నాడంటే నా అనుభవం ఏంటంటే యేసుక్రీస్తుని చాలా సందర్భాల్లో అన్యజనులు హిందూస్ ఏ సందర్భాల్లో నమ్ముకున్నారంటే ఒకటి జబ్బు వచ్చినప్పుడు లేదా డబ్బు పోయినప్పుడు నేను నా అనుభవంలో ఇలా చూశాను. కాబట్టి ఇలా డబ్బు అయితే లేదు కానీ జబ్బు వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే నువ్వు ఇంతకుముందు విగ్రహారాధన చేసేటోడు అన్నావు కాబట్టి వేరే దేవుళ్ళు పిలు వాళ్ళ ఎవరి ద్వారా సహాయము అందలేనప్పుడు యేసుక్రీస్తుని కూడా పిలు నీకు సహాయం అందితే నమ్ముకో తప్పేముంది అందులో నేను నేనేం బలవంతం చేయలేదు బలవంతం చేయట్లేదు ఇప్పుడు బలవంతం చేయట్లేదు ఎప్పటికీ బలవంతం చేయను కాబట్టి మీ నాన్న చెప్పాడన్నో వెళ్ళలేదు మీ అమ్మ చెప్పింది అన్నో వెళ్ళలేదు ఫ్రెండ్స్ అక్కడక్కడ చెప్పారన్నో వెళ్ళలేదు నేను కూడా నేను నమ్ముకం అని ఏం చెప్పట్లేదు కానీ ఎప్పుడైనా సరే అట్లాంటి సందర్భం నిస్సహాయ స్థితి సందర్భం నాకెవరు హెల్ప్ చేయట్లేదు ఇది యేసుక్రీస్తు మాత్రమే చేస్తాడు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చినప్పుడు లాస్ట్ అండ్ లీస్ట్గా ఈ పిలు పలికితే ఏమైనా స్పందన వస్తే అప్పుడు నాకు మరలా ఫోన్ చేయి అని చెప్పి చెప్పాడు అనమాట. చెప్పిన తర్వాత నాకు ఒక 10 డేస్కి మైక్రోబయాలజీ ల్యాబ్లో కాబట్టి చేసేది అది మైక్రోబయాలజీ ల్యాబ్ వల్ల లేకపోతే దోమల వల్ల తెలియదు కానీ ఫస్ట్ మలేరియా అటాక్ అయింది మలేరియా ఫీవర్ అటాక్ అయింది. మలేరియా అటాక్ అయినప్పుడు ఇంకా నేను అన్నాను అనమాట నేను సార్ నేను ఇంటికి వెళ్ళిపోతా అన్నప్పుడు సరే లేరా ఒక 1 వీక్ 10 డేస్ రెస్ట్ తీసుకు ఇంటికి వెళ్ళిపో ఇక్కడ చూసుకునే వాళ్ళు కూడా సరిగ్గా ఎవరు కదా అన్నప్పుడు సరే అని చెప్పి ఇంకా నేను సెలవు పెట్టి ఇంకా ఇంటికి వెళ్ళిపోయా. మలేరియా తగ్గుతలేదు మలేరియా తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత టైఫాయిడ్ కూడా డాక్టర్ చెక్ చేస్తే ఏమన్నారంటే మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి మలేరియా టైఫాయిడ్ 2 అటాక్ అయినాయి అన్నారు. మెడిసిన్ వాడుతున్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతుంది మెడిసిన్ వేసుకుంటూ ఉన్నా కానీ రోజు రోజుకి వీక్ అయిపోతున్నా. అలాగే ఆల్మోస్ట్ 1 మంత్ పైన ఇంటి దగ్గర ఉండిపోయినాం. ఒకరోజు అనిపించింది అరే మెడిసిన్ వేసుకుంటున్నా తర్వాత ఇంజెక్షన్ తీసుకుంటున్నా నాకేమీ తగ్గట్లేదేంది నేను బ్రతికే సిచ్యువేషన్ ఉందా లేకపోతే ఏమైపోతుంది ఇట్లా చాలా వీక్ అయిపోయినాం అని ఆలోచిస్తున్నాను అనమాట. అప్పటికి చాలా రోజులు బట్టి తినట్లేదు నేను చాలా రోజులు బట్టి అన్నం తినట్లేదు ఇంకా నాన్నలు కూడా తినాలి ఏదో ఒకటి తినాలి అదే అని చెప్తున్నారు కానీ ఆకలి ఇవ్వట్లేదు అనమాట తినట్లేదు అనమాట. ఇంకొక రోజు నైట్ అనిపించింది నాకు ఏమో అయిపోతుంది లోపల బాడీలో వీక్నెస్ కనుకుంటే ఏమైపోతుంది అనే ఆలోచన వస్తుంది. ఒక పక్కన అప్పుడు వరకు సడన్ గా నాకు ఒక వాయిస్ వినిపిస్తూ ఉంది అనమాట ఒక ఆలోచనలోంచి వాయిస్ అనమాట. ఏంటో మాట ఏంటంటే డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి అనే ఆ మాట వినిపిస్తుంది. ఆ మాట వినిపిస్తున్నప్పుడు అరే ఈ మాట వినిపిస్తుంది ఏంది ఇది ఎవరు చెప్పారంటే నేను ల్యాబ్లో పనిచేసే సార్ చెప్పారు కదా అని అనుకున్నప్పుడు అని చెప్పింది గుర్తు సడన్ గా గుర్తుకొచ్చింది అనమాట. నిజంగా నాకు ఆ సమయంలో నిస్సహాయ స్థితి అనిపిస్తుంది హెల్త్ పరంగా వీక్ ఉన్నా. ఆ టైంలో నాకు ఒక ఆలోచన అనమాట సాధారణ ఒక ఆలోచన వచ్చింది మనసులో ప్రభు నాకు ప్రార్థన అనేది కూడా కాదు ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చాలాసార్లు ప్రేయర్ జరిగింది కానీ ఇప్పుడు ప్రేయర్లో కూర్చోలేదు నేను నిన్ను నమ్ముకోలేదు కానీ నాకు ఇప్పుడు అవసరత నా అవసరత ఏంటంటే ఆరోగ్యం బాగాలేదు నా హెల్త్ బాగాలేదు నీవు ఇప్పుడు సహాయం చేస్తే నేను నిన్ను నమ్ముకుంటా అనే ఆలోచన వచ్చింది. ప్రేయర్ కూడా ఏం చేయలేదు మనసులో అట్లా ఆలోచిస్తున్నానమాట. ఆలోచిస్తుండగానే ఏదో ఒక స్పర్శనని తగిలట్టు అనిపించింది. వెంటనే నాకు ఒక నార్మల్గా అయిపోయినా నార్మల్గా ఒక ఈ మలేరియా టైఫాయిడ్ రాకముందు బాడీ ఎట్లుండదో సడన్గా ఆ రాత్రి అట్లా అనిపించింది. వెంటనే అనిపించి ఇక నైట్ పడుకుని పోయినా మార్నింగ్ లేచినా మార్నింగ్ ఊర్లో సర్జానం తెలియ అలవాటు ఉంటుంది కాబట్టి నేను చాలా రోజులు అన్నం తెలియదు కానీ సర్జానంది ఏంటంటే ఇంకా అమ్మాళ్ళు ఇంక ఏమైందో అనుకున్నారు ఫస్ట్. తర్వాత నేను నాన్నతో మెల్లగా చెప్పా రాత్రి ఇట్లా నాకు ప్రార్థన చేసుకోవాలనిపించింది ఎందుకో గుణం మీద చేసుకొని ప్రార్థన చేసుకున్నా నాకు నేను పనిచేస్తున్న సార్ చెప్పారనమాట ఇట్లా చెప్పారు నమ్ముకుంటా నేను కూడా నమ్ముకుంటా దేవుడు నన్ను తాకాడు స్వస్థపరిచాడు అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇంకా నాన్న కూడా నిజంగా చాలా సంతోషించాడు నాన్న కూడా నాన్నకు ఆనందం అనిపించింది అనమాట ఎందుకంటే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నా కానీ రాలేదని చెప్పి అలాంటిది ఆ సమయంలో దేవుని సన్నిధి
దేవుని స్పర్శ, దేవుని శక్తి నన్ను తాకింది. అనారోగ్యంలో దేవుడు కృప ఆ రీతిగా నన్ను ఆకర్షించి తన దగ్గరకు వచ్చేటట్లుగా చేసింది. ఇంకా అప్పుడు నేను మనసులో అనుకున్నా నేను యేసుక్రీస్తు నమ్ముకుంటా అని చెప్పి ఆలోచన కలిగి మరలా హైదరాబాద్ వచ్చినాం. సార్ని కలిసాను మాకు ఇట్లా నాకు ఆ రోజు దేవుడు స్పర్శ నాకు తాకింది, దేవుడు కృప నన్ను తాకింది, దేవుని సన్నిధి నన్ను తాకింది, దేవుడు నన్ను స్వస్థపరిచాడు. నిజంగానే మీరు చెప్పారు డబ్బైనా పోవాలి జబ్బైనా రావాలి అని. అన్యజనులు ఇలాంటి సందర్భంలో యేసుక్రీస్తు దగ్గరికి రావడం చూశానని మీరు అన్నారు కదా. నిజంగానే జబ్బు వచ్చినప్పుడు దేవుడు సహాయం చేశాడు అని అన్నప్పుడు ఆయన అన్నాడు అనమాట, వాస్తవమే సంఘటన దేవుడు స్వస్థపరిచాడు కానీ నువ్వు నేర్చుకోవాల్సింది చాలా ఉందని చెప్పి ఆ తర్వాత నుంచి కూడా వాకింగ్ ఎలా చదవాలో నేర్పించాడు, తర్వాత ప్రార్థన ఎలా చేయాలో నేర్పించాడు, తర్వాత ఏ రీతిగా వాక్యంలో ఎదగాలో ఉద్దేశం, మా నాన్న వచ్చిన ఉద్దేశం కానీ లేదా నేను దేవుని నమ్ముకున్న ఉద్దేశం కానీ మొదట స్వస్థత కోసమే మేము నమ్ముకున్నాం. మళ్ళీ స్వస్థపరచబడిన తర్వాత వెనక్కి వెళ్ళిపోలేదు. ఎందుకంటే వాక్యము దేవుని కృప ఎంతగా మమ్మల్ని ఆకర్షించిందంటే ఇది కాదు, స్వస్థతే కాదు, ఓన్లీ ఆశ్చర్యకార్యాలే కాదు, అద్భుతాలే కాదు, వాక్యం ద్వారా జీవితాలు మార్చబడాలని సారు నేర్పించిన తర్వాత నిజంగా వాక్యం నేర్చుకోవడం జరిగింది. ఒక సంఘానికి, స్థానిక సంఘానికి, హైదరాబాద్లో ఒక సంఘానికి అంటుకట్టబడడం జరిగింది. ఆ రీతిగా 2009, 10, 11, 12 ఆయన ఒక పక్క నేను ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నానో ఒక పక్క ఆయన ఉద్యోగం చేస్తూనే సువార్థకుడిగా ఆయన ఉండడం అనమాట. అప్పుడు నాలాంటి వారిని అనేక మందిని ఆయన రక్షణలోనికి నడిపించడం జరిగింది. ఆయన ద్వారా ముస్లిం కుటుంబాలు కూడా ప్రభువును అంగీకరించడం జరిగింది. ఇంకా నేను ఆయన దగ్గరే ఉండి ఆయన ద్వారా నాకు రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు ఆయన ద్వారా పరిచయం అయ్యాడు కాబట్టి ఆయన ఎలా ప్రార్థన చేయాలో ఇవన్నీ విషయాలు నేర్పించిన తర్వాత 2009లో, ఇది 2008 టైంలో జరిగినటువంటి సంఘటన, 2009లో ఆయన మరలా నన్ను నిజంగా దేవుని ఆయనలో చూసినటువంటి గుణాలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను అప్పుడు ఊర్లో 10th వరకు చదువుకున్న, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఆపేసిన కదా, మళ్ళీ ఆయన ఏమన్నాడంటే ఇంటర్ చదువుకోరా నేను హెల్ప్ చేస్తా అని చెప్పి ఆయన హెల్ప్ చేయడం జరిగింది. ఒక కాలేజీలో జాయిన్ చేయడము, 4 డేస్ ఏమో ఆఫీస్ వర్క్కి వెళ్ళాలి, 2 డేస్ ఏమో కాలేజీకి వెళ్ళాలి, అట్లా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫీజు ఆయనే కట్టి ఆ రీతిగా ఒక పక్క ఆత్మీయంగా నడిపించాడు, ఒక పక్క ఫిజికల్గా కూడా ఆయన హెల్ప్ చేస్తూ 2009 నుంచి 2011 వరకు ఇంటర్మీడియట్ హైదరాబాద్ మదీనగూడలో ఇంటర్మీడియట్ చదువుకోవడం జరిగింది. చదువుకున్న తర్వాత ఒక పక్క వాక్యలో కూడా ఆయన ఎదిగింపజేస్తూ ఉన్నాడు. ప్రార్థనలో ఎలా ప్రార్థన చేసుకోవాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా దేవునితో నడవాలి, ఎలా దేవుడు మన జీవితాన్ని గైడ్ చేస్తాడు, నిజమైన రక్షకుడు ఈయనే, నువ్వు ఇంతకుముందు ఆ దేవుళ్ళు ఈ దేవుళ్ళు నమ్ముకున్నా అన్న నిజానికి వాస్తవంగా వాళ్ళు దేవుళ్ళు కాదు, దేవుడు అనేవాడు ఒక్కడే ఉంటాడు, ఒక్కడే యేసుక్రీస్తు ప్రభువని చెప్పినప్పుడు మెల్లమెల్లగా ఆయన నాకు స్టెప్ బై స్టెప్ వాక్యాన్ని నేర్పించినప్పుడు నిజంగా వాక్యం నన్ను ఆకర్షించింది. ఈయనే నిజమైనటువంటి దేవుడని నేను పూర్తిగా అంగీకరించడం జరిగింది. బాప్తీసం తీసుకోవడం జరిగింది. బాప్తీసం తీసుకొని వాక్యంలో ఎదగడం జరిగింది. ప్రభు ఆ రీతిగా నన్ను రక్షణ విషయంలో నిజంగా నేను నాకు ఆశ్చర్యం అనిపించింది. అందరి జీవితంలో ఎక్కువ శాతం దేవుడు మనము పుట్టినప్పటి నుంచి కూడా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచన నిజంగా ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందంటే దేవుడు కృప రక్షణ ప్రణాళిక, ఆయన రక్షణ ప్రణాళిక ఏదో ఎవరో ఒక ఆ సమయాన్ని చెప్పారు కాబట్టి మనము ప్రభువుని అంగీకరించామని మనం చాలాసార్లు అనుకుంటాం. కానీ మన బాల్యం నుంచి కూడా దేవుని కృప ఏదో కోణంలో ఎంటాడుతూ ఉంటుంది. హల్లెలూయా. బాల్యం నుంచి కూడా మన ఎందుకంటే జగత్ పునాది వేయబడినప్పుడే క్రీస్తులో తండ్రి మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి ఏదో పలానా వయసు వచ్చినాక మనకి వాక్యం అర్థమైంది మనం రక్షించబడ్డాం అనుకుంటాం. కానీ ఆయన ప్రణాళిక చూస్తే ఇంట్లో నుంచి నేను అసలు ఊరు విడిచి రాను, ఇంటి విడిచి రాను, అట్లాంటిది బయటికి రావడం, గుంటూరు వెళ్ళడం, గుంటూరు నుంచి మరలా ఊరు వెళ్ళడం, ఊరు నుంచి హైదరాబాదు వెళ్ళడం, హైదరాబాద్ నుంచి మహారాష్ట్ర పూణే రోడ్లో బార్షి పట్టణం దగ్గర వర్క్ చేయడం, మళ్ళా అక్కడ కూడా ఒక కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడడం, అయినా తృణీకరిస్తున్నప్పటికీ కూడా ఆయన కృప పదే పదే ఎందుకు బలవంతం చేస్తుందంటే ఆయన ప్రణాళికలో మనం ఉన్నాం. ఈరోజు ఈ యొక్క వీడియో చూస్తున్నటువంటి హిందూ సోదరులు కావచ్చు, క్రైస్తవ సహోదరులు కావచ్చు, అంటే
క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండి ఇంకా రక్షణలోనికి రాకుండా ఉన్నటువంటి వారు కావచ్చు. ఒకటి, దేవుడి కృప ఎప్పుడైనా ఈ కోణాల్లో మనల్ని ఎప్పుడైనా చేస్తుందంటే దేవుడు మనల్ని పిలుస్తున్నాడు అన్నమాట. సాల్వేషన్ కాలింగ్ అనేది మన దగ్గరకు వస్తుంది. దేవుడు కృపలోంచి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనం. ఎందుకంటే ఆయన కృప ద్వారా మనం రక్షించబడాలి అని, నిత్యత్వంలోనికి, నిత్యరాజ్యంలో జీవించడానికి అర్హత కలిగించడానికి దేవుడు ఈ రీతిగా మనల్ని పిలుస్తూ ఉన్నాడనే. మనం ఎన్నిసార్లు తృణీకరించినా సరే, నేను ఊర్లో అమ్మ నాన్నల దగ్గర తృణీకరించాం, గుంటూరులో స్నేహితుల దగ్గర తృణీకరించాం, హైదరాబాద్లో ఫ్రెండ్స్ దగ్గర, ప్రారంభంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మైటాస్ హిల్ కౌంటీలో ట్రైనింగ్ సెంటర్లో ఉన్నప్పుడు తృణీకరించాం, మహారాష్ట్రలో ఎవరొకరి ద్వారా దేవుడు మాట్లాడుతున్నప్పుడు తృణీకరించాం. కానీ ఫైనల్గా చూస్తే దేవుడు ఎంత కృప చూపించాడంటే, మరలా హైదరాబాద్ వచ్చినప్పుడు ఆ సేవకుల ద్వారా, ఆ సువార్తికుని ద్వారా పనిచేస్తున్నటువంటి ఆ సువార్తికుని ద్వారా మాట్లాడినప్పుడు మాత్రం ఇక తృణీకరించలేకపోయినా దేవుడు అది బహుశా ఆ రక్షింపబడడానికి బహుశా ఆ సమయం ఆసన్నమైంది, సమయం వచ్చేసింది. కాబట్టి ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారిని నేను అంగీకరించడం జరిగింది. నిజమైన దేవుడు ఈయనని నమ్మడం జరిగింది. వాక్యం చదువుతున్నప్పుడు, ఆయన వాక్యం వివరిస్తున్నప్పుడు నాకు అనిపించింది, నిజంగా నేను ఇన్ని రోజులు ఇది కోల్పోయా, బాల్యంలో ఇది కోల్పోయా. బాల్యంలోనే తెలుసుకుని ఉంటే ఇంకెప్పటికే మంచి భవిష్యత్తుని నేను ఇహలోకంలో పరలోకంలో కూడా పొందుకుని ఉండేవాడిని నాకు ఆ సమయాన్ని అనిపించింది. ఈ రీతిగా నేను 2012 వరకు కూడా, 2008 నుంచి 12 వరకు కూడా ఆ సేవకుల దగ్గర ఆయన శుభార్థికుడిగా ఉండేవాడు. ఉద్యోగం చేసేవాడు ఆ సేవకుల దగ్గరే టచ్లో ఉంటూ ప్రార్థన చే మేము కలిసి ప్రార్థన చేసుకోవడానికి ప్రార్థనలో నడిపించాడు. వాక్యంలో వాక్యం ఎలా చదవాలని నేర్పించాడు. ఈ రీతిగా నేను కొనసాగుతున్న ఒక పక్క ఇంటర్మీడియట్ చదివించాడు. 2012లో నేను మరలా అక్కడ ఆ కంపెనీలో మానేసి ఈనాడులో జాబ్ చేసేటువంటి ఈనాడులో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా, అప్పటికి విశ్వాసిగా, ఒక క్రీస్తుని అంగీకరించిన విశ్వాసిగా నేను కొనసాగుతూ ఉండేవాడిని. అయితే 2012లో నాకు పదే పదే ఒక ప్రేరేపణ వచ్చేది అన్నమాట. ఏమనంటే, నాన్న కూడా వస్తానికి చాలాసార్లు నేను చిన్నప్పటి నుంచి చర్చికి రావట్లేదు కాబట్టి వీడు వస్తే డైరెక్ట్ సేవకునిగానే రావాలి అనేటువంటి ఆలోచన ఉండేదంట. అది ఆయన మనసులో ఆయన అలా ప్రార్థన చేసుకునేటోడు అంట నాన్న. అయితే నాకు 2012లో వాక్యం చదువుతున్నప్పుడు లేదా వాక్యం వింటున్నప్పుడు ప్రార్థనలో నాకు పదే పదే ఒక ప్రేరేపణ కలిగేది అనమాట. ఏమనంటే, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నాడు అని అనిపించేది. తిమోతికి రాసిన పత్రికలు కావచ్చు, అవి చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు పదే పదే ప్రేరేపణ వచ్చేది అనమాట. నువ్వు సేవ చేయాలి, సేవలోకి రావాలి అనేటువంటి ఆలోచన. కానీ నాకు ఏమనిపించదు అంటే, ఇప్పుడు సరైనటువంటి ఆలోచన కాదు, కుటుంబాన్ని చూసుకోవాలి, లేదంటే అన్నీ సెట్ చేసుకున్న తర్వాత, కొంతకాలం అయిన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత చేస్తే బాగుంటుంది, ఇప్పుడు బాగుండదు అని అనిపించింది. ఆ రకంగా నాకు 2012లో అక్టోబర్ నవంబర్ డిసెంబర్ టైంలో పదే పదే ఆ ప్రేరేపణ, ప్రేర్ చేసుకున్నప్పుడల్లా ఆలోచన కలిగేది. సువార్తకి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు, సువార్త ప్రకటించడానికి దేవుడు ఎంకరేజ్ చేస్తున్నాడు అని అనిపించేది. కానీ దాన్ని రిజెక్ట్ చేసేటోడు నేను. ఇప్పుడు సరైన ఈ టైం కరెక్ట్ కాదు, ఇప్పుడు నేను చేయలేను అన్నట్లుగా రిజెక్ట్ చేసేటోని. అట్లా 2012లో జాబ్ చేసేటోని, తర్వాత ఆ జాబ్ కూడా మానేసి మళ్ళీ వేరే పార్ట్ టైం జాబ్ చేయడం జరిగింది. తర్వాత 2013లో ఎవరైతే నన్ను రక్షణలోనికి నడిపించారో, ప్రభువే రక్షణలోకి నడిపించాడు. కానీ ఆయన ద్వారా నేను ప్రభువుని ఎరగడం జరిగింది. కాబట్టి ఆయన పేరు ఐజక్ రాజు గారు. ఆయన 2013లో ఆయనకి మినిస్ట్రీ కాలింగ్ వచ్చిందనమాట. ఫుల్ డే మినిస్ట్రీకి ప్రభు నన్ను ప్రేరేపిస్తున్నాడు అన్నప్పుడు ఆయన బయటకు రావడం జరిగింది. ఆ టైంలో నేను కూడా అప్పటికే నేను ఈనాడులో కూడా జాబ్ మానేసి ఉన్నా. కాబట్టి ఆయన ఏమన్నాడంటే, మినిస్ట్రీలోనే వర్క్ చేయరా, దేవుడు నిన్ను నీకు కూడా సేవా పిలుపు ఉందా అనిపిస్తుంది అని అన్నావు కాబట్టి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి నేను 2013 ఆయన 2013 మార్చిలో ఆయన మినిస్ట్రీ ప్రారంభించాడు, పరిచర్య ప్రారంభించాడు. ఫుల్ టైం మినిస్ట్రీకి ఆయన వచ్చాడు. 2013 ఆయన దగ్గర నేను మినిస్ట్రీలో వర్క్ చేయడం జరిగింది. మినిస్ట్రీలో ప్రతి చిన్న పని ప్రారంభ పరిచర్య కాబట్టి 2013లో ఆయన దగ్గర ఉన్నా, 2014-15లో ఉన్నా. 15 తర్వాత మాత్రము నాకు మరలా పదే పదే ప్రేరేపణ
పదే పదే ప్రేరేపణ వచ్చేది. అప్పటికే నేను ఒక పక్క 2014లో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయడం జరిగింది అన్నమాట. ఒక ఫ్యామిలీలో ఫ్రైడే సర్వీస్ స్టార్ట్ చేయాలి, ఫుల్ టైం మినిస్టర్ అయితే చేయలేం కానీ ఇట్లాగా అప్పటికే వాక్యంలో ఎదుగున్నాం కాబట్టి ఒక సాక్షిగా ఉండడానికి, సువార్త ప్రకటించడానికి ఉపయోగకరంగా ఒక చోట ఆరాధన ప్రారంభించాలని ఉద్దేశం చెప్పిన ఓన్లీ ఫ్రైడే సర్వీస్ మాత్రము. ఓల్డ్ బోయిన్పల్లిలో ఒక ఫ్యామిలీ ఉండేవాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీ మధ్యలో నేను ఇంకొక బ్రదరు విశ్వనాథ్ అనేటువంటి బ్రదరు కలిసి 2014లో అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రైడే అక్కడ నడిపించేటోళ్ళము. తర్వాత 2016లో మాత్రం బయటకు వచ్చి నాకు ఒక నేను ప్రాబ్లం చేసుకున్నప్పుడు ఒక చిన్న అవకాశం, అంటే అప్పటికి ఇంకా వాకింగ్ చెప్పే విషయంలో అంత అవగాహన లేదు కానీ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు, పరిశుద్ధాత్మ సహాయంతో నడిపిస్తూ ఉన్నాడు. 2016లో జనవరిలో బయటకు రావడం జరిగింది. మినిస్ట్రీ నుంచి బయటకు రావడం చెప్పేసి నేను బయటకు రావడం జరిగింది. తర్వాత సురారలో ఒక చర్చిలో 2016లో పాస్టర్గా ఒక చిన్న సహవాసంలో పాస్టర్గా చేయడానికి దేవుడు ద్వారం తెరిచాడు. అందులో 2016 వర్క్ చేయడం 2016, 2017, 2018 కూడా వర్క్ చేయడం జరిగింది. 2018లో అక్కడి నుంచి కూడా నేను బయటకు వచ్చి దేవుడు ఫోన్గా నడిపించమని ఆలోచన వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీతో మరలా ఓల్డ్ బెయిన్పల్లిలో వేరే ఏరియాలో ఒక బ్రదర్ ద్వారా ఫ్రైడే అప్పుడప్పుడు వెళ్తూ వస్తూ ఉండేవాడిని. ఆ రీతిగా జరిగేది. తర్వాత వేరే చోట్ల పల్లెటూరులో కూడా సువార్త ప్రకటించడానికి వెళ్ళడం జరిగేది. అటు ఆంధ్రాలో ఒక విలేజెస్ కావచ్చు, తర్వాత ఇక్కడ చేయగుంట సైడ్ విలేజెస్ కావచ్చు, వీరికి వెళ్ళడానికి దేవుడు ద్వారం తెరిచిన దారి గుండా వెళ్తూ సువార్త అటు సువార్త ప్రకటిస్తూ ఏదైనా హైదరాబాద్లో ఉండే ఫ్యామిలీస్, తెలిసిన ఫ్యామిలీస్ బలపరచడానికి దేవుని యొక్క వాక్యంలో బలపరచడానికి వెళ్తూ ఉండడం జరిగేది. ఈ రీతిగా ఫ్రైడే సర్వీస్ నడిపిస్తూ ఉండేవాడిని. తర్వాత 2019లో నాకు మ్యారేజ్ అవ్వడం జరిగింది. 2019లో మే 24న దేవుడు తన కృపను బట్టి హైదరాబాదులో ప్రాంతంలో బోయిన్పల్లిలో ఉంటున్నటువంటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. 2019 మే 24 మ్యారేజ్ జరిగింది. మ్యారేజ్కి ముందు ఒక 2 డేస్ ముందు నాకు ఫీవర్ రావడం జరిగింది. దాన్ని నేను నార్మల్ ఫీవరే కదా అని చెప్పి మెడిసిన్ వేసుకోవడం, ఇంకా 2 డేస్లో మ్యారేజ్ ఉంటుంది కాబట్టి అని చెప్పి నిర్లక్ష్యం చేస్తూ ఇంజెక్షన్ తీసుకొని మ్యారేజ్కి వెళ్ళిపోయాం. మ్యారేజ్లో ఒక రకంగా చూస్తే ఒక చిన్న శోధనగా మ్యారేజ్లో నాకు చాలా వీక్ అయిపోయినా. మ్యారేజ్ అయిన సాయంత్రము హాస్పిటల్లో బోయిన్పల్లిలో మ్యారేజ్ అయింది. రాఘవేంద్ర హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, తెలంగాణ ఎక్కుతూ ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేశారు, రిపోర్ట్స్ అప్పుడే రావన్నారు. ఒక 2-3 అవర్స్ ఉంచుకొని డిశ్చార్జ్ చేశారు. ఒక రకంగా మ్యారేజ్లో రెండు ఫ్యామిలీ సైడ్ కూడా ఒక రకమైనటువంటి డిస్టర్బెన్స్ జరుగుతూ ఉన్నది కానీ దేవుడు కృపగలిగినటువంటి దేవుడు. తర్వాత రోజు ఇంటికి వెళ్ళిపోయాము. ఆ రోజు నైటు సురారం, మేము ఉండే సురారం కాబట్టి అమ్మాయిని తీసుకొని సురారం వెళ్ళడం జరిగింది. నైట్ ఇంకా చాలా హెవీగా బాడీ పెయిన్స్ వస్తూ ఉన్నది, బాడీలు ఎవడానికి అసలు ఇబ్బంది అయిపోతుంది. మార్నింగ్ రిపోర్ట్ నైటు మిడ్ నైట్లో రిపోర్ట్స్ వచ్చినాయి. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత విషయం ఏంటంటే ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి అని తెలిసిందనమాట. ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి, అర్జెంటుగా హాస్పిటల్లో అడ్మిట్ చేయాలన్నప్పుడు ఆ సురారలో మల్లారెడ్డి హాస్పిటల్లో ఫ్రెండ్స్ హెల్ప్ చేశారు. అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ అడ్మిట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎమర్జెన్సీ వార్డులో అడ్మిట్ చేయడం జరిగింది. 75,000 అడ్మిట్ చేసినప్పుడు 75,000 ఉండే, 75,000 అడ్మిట్ అయిన తర్వాత మెల్లమెల్లగా అవి పడిపోతూ నెక్స్ట్ డే కి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కానీ అవి ఇంక్రీజ్ అవ్వలేదు. ఎంతవరకు అంటే 8,000 వరకు పడిపోయినాయి. డాక్టర్స్ అన్నారు 15,000, 10,000 ఉన్నప్పుడే అన్నారన్నమాట. ఏమంటే మీ దగ్గర ఎక్కువ మనీ లేదన్నారు కదా, గాంధీకి తీసుకెళ్ళిపోండి అని అన్నప్పుడు ఫ్రెండ్ మాట్లాడాడు అనమాట. డాక్టర్స్తో సహకరినటువంటి ఫ్రెండ్ మాట్లాడండి ఏమని అంటే, లేదు సార్ ఉంచండి ఇక్కడనే ఉంచండి, మళ్ళీ అటు ఇటు వద్దురండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. అక్కడనే ఉంచారు.
10,000 కి తర్వాత ఏమన్నారంటే బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది, ఎక్కడైనా బ్లీడింగ్ అయితే మాత్రం చెప్పాలి అదే అని చెప్పారు. కానీ 10,000 కాదు 8,000 కి పడిపోయింది. ప్లేట్లెట్స్ దొరకట్లేదు, బి నెగిటివ్ బ్లడ్ దొరకట్లేదు. ఫ్రెండ్స్ చాలా ఎఫర్ట్స్ పెట్టి వెతుకుతా ఉన్నారనమాట. చివరికి ఎవరో ఒక పర్సన్ తీసుకొని వచ్చారు, ఫ్రెండ్స్ తీసుకొని వచ్చారు, సాహక్ బ్రదరు, వాళ్ళు కష్టపడి ఆ రీతిగా చేశారు. అప్పటికి చాలా గంటలైపోయింది, ఇంక 8,000 పడిపోయిన తర్వాత నాకు బాడీ సహకరించట్లేదు. కానీ నేను కోమాలోకి వెళ్ళిపోయే సిచ్యువేషన్ అయితే లేదనమాట. ఆ కాన్షియస్లోనే ఉన్నాను, స్పృహలోనే ఉన్నానమాట. ఆ టైంలో ప్రే చేసుకుంటూ ఉన్నాను, చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, ఫ్రెండ్స్ ప్రార్థన చేస్తున్నారు. ఎందుకంటే మ్యారేజ్లో ఇట్లా జరిగిందని చెప్పి రకరకాల మనస్పర్ధలు వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా దేవుడు కృప చూపించి నడిపిస్తూ ఉన్నాడు. 8,000 పడిపోయిన చాలా గంటల తర్వాత ప్లేట్లెట్స్ ఎక్కేయడం స్టార్ట్ చేశారనమాట. వాళ్ళు ఏమన్నారంటే ఒక ప్యాకెట్తో ఇంక్రీజ్ కావు, మేబీ చాలా ప్యాకెట్స్ ఎక్కియాల్సి వస్తుంది అది అని అన్నారు. కానీ ఒక ప్యాకెట్ ఎక్కించి చూశారు. ఈ గ్యాప్ చూస్తే 8,000 పడిపోయిన తర్వాత చాలా గంటలైంది. ఆ టైం అంతా కూడా నిజంగా దేవుడు ఎంత కృప ద్వారా కాపాడాడంటే ఆ గంటలన్నీ ఏమైంటే ఆ గంటల్లో బాడీ అంతా ఏమీ ఎఫెక్ట్ కాకుండా, ఇటు బ్లీడింగ్ కాకుండా, అటు కోమాలోకి వెళ్లకుండా, అటువంటి సిచ్యువేషన్లోకి ఏం రాకుండా ఉన్నది. ఐసీయూలోనే అయినప్పటికీ కూడా ప్రాణాలు దేవుడు ఆ టైంలో దేవుడు కాపాడాడు. ప్రైజ్ అలాడు, హల్లెలూయా. ఆ సమయం అంతా నిజంగా నేను తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆలోచిస్తే నిజంగా ఆ కొన్ని గంటలు మెడిసిన్ కాపాడిందంటే మెడిసిన్ కాపాడలేదు, ఏం కాపాడిందంటే దేవుని కృప, దేవుని సన్నిధి కాపాడిందని నాకు నిజంగా ఆ విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాల్సిన అద్భుతమైనటువంటి కార్యం అనమాట. వాళ్ళు అన్నారు, డాక్టర్స్ ఏమన్నారంటే ఇంకా ఒక ప్యాకెట్తో కాదు, ఇది మేబీ 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 5 అవ్వచ్చు, ఎంత అవ్వచ్చు చెప్పలేము. ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయితేనే అది ఆపాల్సి వస్తుంది, తప్ప ఎక్కించాల్సి వస్తుంది ప్లేట్లెట్స్ అని. ఒక్క ప్యాకెట్కే ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డారు. ఇక అన్ని ప్యాకెట్స్ అంటే అవుతుంది అవ్వకపోతుంది అని అనుకున్నాం. కానీ దేవుడు సహాయం చేశాడు నిజంగా. ఒక ప్యాకెట్ ఎక్కించిన తర్వాత మార్నింగ్ కల్లా 18,000 స్టార్ట్ అయినాయి. 8,000 దగ్గర నుంచి 10,000, 18,000, అట్లా నెక్స్ట్ డే కల్లా మళ్ళీ 75,000 1 లాక్ వచ్చినాయి. నిజంగా దేవుడు అద్భుత రీతిగా దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఈ విషయంలో నేను రక్షింపబడడానికి ముందు స్టార్టింగ్లో దేవుడు టైఫాయిడ్ నుంచి దేవుడు అద్భుత రీతిగా స్వస్థపరిచి రక్షణలోనికి నడిపించాడు. వాక్యం ద్వారా నేర్పించాడు, రక్షణలోనికి నడిపించాడు. మళ్ళా 2019లో మ్యారేజ్ రోజు కూడా అడ్మిట్ అయినప్పుడు కూడా దేవుడు ఆశ్చర్య రీతిగా దేవుడు సహాయం చేశాడు. ఈ రీతిగా పరిచర్యలో కొనసాగుతూ ఉన్నాము. ఆ తర్వాత సండే సర్వీస్ కూడా బోయిన్పల్లిలో స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకి మళ్ళా గౌతమ్ నగర్లో పరిచర్యలో ముందుకు వెళ్ళడం జరిగింది. 2020లో లాక్డౌన్ టైంలో 2019లో నేను డిశ్చార్జ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దేవుడు ఇద్దరిని జతపరచాడు. తను మా భార్య లత కన్సీవ్ అయ్యడం జరిగింది. కన్సీవ్ అయింది, చూపిస్తూ ఉన్నాము. 6th 7th మంత్లో బీపీ హై అయింది. బీపీ హై అయినప్పుడు చూపించేది రెడ్ క్రాస్ హాస్పిటల్లో, ఒక రకంగా గవర్నమెంట్ హాస్పిటల్ లాంటిది కాబట్టి. వాళ్ళు ఎక్కడికి రాస్తారంటే గాంధీకి రాస్తారు. గాంధీలో కొన్ని రోజులు అడ్మిట్ అయి ఉంది. తర్వాత ఏమన్నదంటే గాంధీలో నేను ఉండలేకపోతున్నాను, రిక్వెస్ట్ మీద ఇంటికి వెళ్ళిపోదాం అన్నప్పుడు సరేలేని చెప్పి డాక్టర్ని రిక్వెస్ట్ చేసి ఇంటికి వెళ్ళిపోయాను. 7th మంత్ బేబీ మూమెంట్స్ ఎంతో కొంచెం పర్లేదు, బాగానే ఉన్నాయి. మెడికేషన్ తీసుకుంటూ ఉన్నది. 7th మంత్ అయిపోయింది, 8th మంత్, 9th మంత్ ఎంటర్ అయిన తర్వాత కొన్ని రోజులకి ఏమైందంటే తను అన్నది అనమాట, లోపల బేబీ మూమెంట్స్ సరిగ్గా లేదు, పైగా స్కానింగ్కి మనం వెళ్ళే డేట్ వచ్చింది కదా, స్కానింగ్కి వెళ్దాము అని అన్నప్పుడు ఇద్దరం కలిసి స్కానింగ్కి వెళ్ళడం జరిగింది. టెస్టాలో స్కానింగ్ తీసుకున్నాము. స్కానింగ్ రిపోర్టు వాళ్ళు చెప్పలేదనమాట ఏమి కూడా. అక్కడ రిపోర్ట్ అయితే ఏం చెప్పలేదు, కానీ రిపోర్ట్ తీసుకొని వెళ్ళి మళ్ళా ఎక్కడైతే చూపించుకుంటున్నామో రెడ్ క్రాస్ హాస్పిటల్కి వెళ్ళి చూపించినప్పుడు మేడము మనకు సాడ్ న్యూస్ చెప్పింది అనమాట. ఏమైందంటే అర్జెంటుగా మీరు హాస్పిటల్లో అడ్మిట్ కావాలి, లోపల బేబీ మూమెంట్స్ లేవు అన్నప్పుడు నిజంగా మాకు స్టార్టింగ్ అది ఫస్ట్ వేవ్ టైం, ఎటెళ్ళలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎందుకు ఇట్లా అవుతుంది అనే ఆలోచన ఒక పక్క, దుఃఖము ఒక పక్క, లేదు దేవుడు కాపుదల మన మీద ఉంది, దేవుని కృప ఉంది అని చెప్పి
ఇంకా విశ్వాసంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. వేరే అక్కడ దగ్గరలో రమ్య హాస్పిటల్ అని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం జరిగింది. వాళ్ళు స్టార్టింగ్ బేబీని తీయము, మనీ ఇంత కావాలి అంత కావాలి, ఎందుకంటే ఆ టైంలో చాలా టైట్ ఉండే హాస్పిటల్స్, ఏమీ అర్థం కాలేదు. వాళ్ళు మనీ డిమాండ్ చేశారు, కానీ మా వైఫ్ వాళ్ళ బ్రదర్స్ అది ఇది మాట్లాడున్నారు, మొత్తానికి అయితే అడ్మిట్ చేసుకున్నారు. అడ్మిట్ చేసుకొని బేబీని అయితే బయటికి తీశారు. అప్పటికే బేబీ చనిపోయి లోపల 4 డేస్ అన్నారు, కానీ తనకు మాత్రం 2 డేస్ నుంచి మూమెంట్ లేదని చెప్పింది. ఇది ఒక రకంగా చూస్తే చేదు అనుభవం, కానీ ఆ చేదు అనుభవంలో దేవుడు చాలా విషయాలు మాకు నేర్పించాడు. అప్పటి వరకు మాకు చాలా బాధ అనిపించినప్పటికీ, చాలా దుఃఖం అనిపించినప్పటికీ కూడా ఆ చేదులో దేవుడు అనేకమైనటువంటి విషయాలు నేర్పించాడు. ఇది 2020 May 4 జరిగింది. బేబీని కూడా మేము అస్వానికి ఇద్దరం కూడా చూడలేదు, ఎందుకంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది అని చెప్పి మరలా ఇంటికి వచ్చాము, ప్రార్థన చేసుకున్నాము, మామూలుగానే ఉన్నాము. ఇంకా రకరకాల ఆలోచనలు ఫ్యామిలీ సైడ్ నుంచి వస్తూ ఉన్నాయి, కానీ మాకేంటంటే ఇప్పటి వరకు దేవుడు నమ్మకంగానే దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు, దేవుడు కృపదలుచుకుంటూ కృప చూపిస్తూ వచ్చాడు. కాబట్టి మనం ఆయన్ని దేవుని ప్రశ్న వేయడానికి మనం సరిపోము అని చెప్పి మళ్ళా మేము యథావిధిగా ఒక పక్క పరిచయంలో కొనసాగుతున్నాం, విశ్వాసాన్ని బలపరుచుకుంటున్నాం. ఇది 2020 May 4 అట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము యథావిధిగా పరిచయంలో కొన్ని రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత ముందుకు వెళ్తున్నాం. మళ్ళా 2021 జూన్లో మే ఎండింగ్లో కరోనా నాకు పాజిటివ్ వచ్చింది. ఇంటి దగ్గర ఉన్న మెడికేషన్ తీసుకుంటూ ఉన్నా, 10 డేస్ అయిపోయింది. ఇంకొక 4 డేస్ అయితే, 14 డేస్ అన్నారు కాబట్టి ఇంకొక 4 డేస్ అయితే తగ్గిపోతుంది కదా అని నేను అనుకున్నాను అనమాట. ఒక పక్క ప్రేయర్ చేసుకుంటూ ఉన్నా, మెడిసిన్ వేసుకుంటూ ఉన్నాం, ఇంకా కానీ ఏమైందంటే తగ్గట్లేదు, దగ్గు ఎక్కువైపోయింది, ఆయాసం వస్తుంది అనమాట. నేను ఇంకా మా భార్య లతతో చెప్పానమాట, ఏమైందంటే నాకు అయితే లేదు, ఇంకా నాకు ఇంకా ఆయాసం వచ్చేస్తుంది, ఎక్కడ దగ్గర అడ్మిట్ చేయాలి అని అంటే, ఇంకా ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకునే స్తోమత అయితే లేదు, ఇంకా అయితే గాంధీకి వెళ్ళాలి అని అన్నప్పుడు, గాంధీ అంటే మామూలుగా సాధారణంగా గాంధీ అంటే అందరికీ భయం అనిపిస్తుంది, ఎందుకంటే తను కూడా ఇంతకుముందు ప్రెగ్నెన్సీ టైంలో అడ్మిట్ అయింది కాబట్టి ఆ వాతావరణం చూసినప్పుడు అంత భయం అనిపిస్తుంది. ఆ టైంలో బహుశా సెకండ్ వేవ్లో చాలా దారుణంగా ఉండే అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ నేను అప్పుడు అనుకున్నాను అనమాట, గాంధీ అయితే వద్దు అన్నప్పుడు ఇంక వేరే దగ్గర ఛాన్స్ లేదు అన్నప్పుడు, ఆ టైంలో కల్వరి కోవిడ్ కేర్ సెంటర్లో ఉన్నది, సరే అక్కడికి వెళ్దాము అని ఒకరి ద్వారా ఫోన్ చేసినప్పుడు బెడ్ ఖాళీ ఉందంటే వాళ్ళు అన్నారు బెడ్ ఖాళీగా ఉంది, రండి తీసుకురండి, ప్రాబ్లం ఏమి లేదు అన్నప్పుడు నిజంగా ఆ టైంలో దేవుడు బ్రతికించడానికి దేవుడు మార్గాలు సరళం చేస్తున్నాడు అని అనిపించింది. వెంటనే ఇంకా ఆటో మాట్లాడి, ఆ టైంలో ఆటో క్యాబ్ వాళ్ళు రావాలన్నా సరే వాళ్ళు ఆలోచించేటోళ్ళు, కానీ తెలిసినటువంటి బ్రదర్ నిజంగా ధైర్యంగా వచ్చాడు, ఇద్దరిని ఎక్కించుకున్నాడు. అప్పటికే నాకు ఆటోలో కూడా దగ్గు వస్తుంది, ఆయాసం వస్తుంది, తీసుకెళ్ళంగానే వాళ్ళు కూడా ఆలస్యం చేయకుండా అడ్మిట్ చేసుకున్నారు, అడ్మిట్ చేసుకుని ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఎంత పొజిషన్ ఏ పొజిషన్కి వెళ్ళిపోయిందంటే స్కానింగ్ పంపించారు, అంబులెన్స్లో స్కానింగ్ పంపించారు. ఫస్ట్ టైం అంబులెన్స్లోకి ఎక్కుతున్నప్పుడు భయం అనిపించింది, ఇంకా నాకు తెలిసి మరలా ఇంటికి వెళ్ళకపోవచ్చు అనేటువంటి ఆలోచన అప్పటికే నేను ఫిక్స్ అయిపోయాను. ఒక రకంగా ఇంటికి వెళ్ళకపోవచ్చేమో, ఇంటికి సరేలే ఏదేమైనా పర్లేదు, ఇంతవరకు ఎంతో కొంచెము దేవుడు కృప చూపించి జీవించాడు, ఉన్నా పర్లేదు చనిపోయినా పర్లేదు అనుకునేటోని. కానీ దేవుడు స్కానింగ్కి వెళ్ళిన తర్వాత రిపోర్ట్స్ వచ్చినాయి, 50% లంగ్స్ డ్యామేజ్ అయినాయి, కష్టమే అన్నారు. మన దగ్గర వెంటిలేటర్ కూడా లేదని వాళ్ళు అనడం జరిగింది. కొంతవరకు భయం అనిపించింది, కానీ అప్పటికే నేను ఏమనుకున్నా, అంబులెన్స్ ఎక్కేటప్పుడే నాకు ఆలోచన ఏంటంటే, ఇక నీ ఇష్టం కృప, ఇంటికి తీసుకెళ్లాలన్నా నీ కృప, లేదా ఇక్కడి నుంచి ఇక్కడే తీసుకుంటావన్నా సరే నీ కృప అని చెప్పి ఇంకా చిన్నగా ప్రేయర్ చేసుకున్నటువంటి, నీ కృపను బట్టి బ్రతికించని చెప్పి డాక్టర్స్ ఇంకా మొత్తానికైతే వాళ్ళు ఫస్ట్ స్టెరాయిడ్స్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు, తగ్గట్లేదు, స్టెరాయిడ్స్ ఇంజెక్షన్స్ ఇవ్వాలి నీకు ఓకేనా, ఎందుకంటే దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని చెప్పినప్పుడు కూడా సరే అని చెప్పి నేను చెప్పడం జరిగింది. ఆ సమయంలో అనేకులు ప్రార్థన చేస్తున్నారు, పైగా అక్కడ ఉండేవాళ్ళు కూడా ప్రార్థన చేస్తున్నారు, డాక్టర్స్ కూడా ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఆక్సిజన్ మీద 2 డేస్ ఉండే థర్డ్ డే ట్రీట్మెంట్ నుంచి
మెల్లమెల్లగా దేవుని కృపను బట్టి ఆక్సిజన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. దేవుడు ఆ రీతిగా ఆ సమయంలో కూడా మరణ పడక మీద ఉన్నటువంటి నన్ను దేవుడు తన కృప ద్వారా తన సన్నిధి శక్తి ద్వారా మరణ యెహోవా రఫాగా స్వస్థపరిచి తిరిగి లేచి జీవించడానికి దేవుడు ఆ రీతిగా సహాయం చేశాడు. ఈ యొక్క గొప్ప స్వస్థత కార్యాన్ని బట్టి తన కృపను బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ రీతిగా 2021లో కూడా 2019లో మ్యారేజ్లో దేవుడు స్వస్థపర మ్యారేజ్లో అనారోగ్యంతో ఉన్నప్పుడు దేవుడు స్వస్థపరిచాడు. తర్వాత 2020లో తనకి భార్య

ఆ సెకండ్ వేవ్ లో దేవుడు స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. నేను అనుకున్న ఆ టైంలో మరణ పడక నుంచి మళ్ళా తిరిగి వస్తానని చెప్పి వచ్చిన తర్వాత నిజంగా దేవుడు ఎంతో కృప చూపించి లేవనెత్తి ఇంటికి తీసుకుని వచ్చిన తర్వాత మళ్ళా కొన్ని రోజులకి మళ్ళా తను కన్సీవ్ అవ్వడం జరిగింది. తర్వాత చక్కని బహుమానాన్ని దేవుడు ఎక్కడో నా లైఫ్ ఎండ్ అయిపోతుంది, మా లైఫ్ ఇక్కడ ఎండ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి మరలా నూతనంగా జీవితాన్ని దయచేసి ఒక చక్కని బహుమానాన్ని, కుమారుని కూడా మాకు ఇరువురిని ప్రేమించి దేవుడు ఒక కుమారుని కూడా ఇవ్వడం జరిగింది. ఈ రీతిగా దేవుడు తన ఆశ్చర్యకరమైన కృపను బట్టి జగత్ పునాది వేయబడినప్పుడే ఆయన ప్రణాళికలో మమ్మల్ని ఏర్పాటు చేసుకుని బాల్యం నుంచి కూడా దేవుడు రక్షించబడడానికి, రక్షలోనికి రావడానికి అనేక అవకాశాలను పురుకొల్పుతూ ఒకనొక సమయం వచ్చినప్పుడు నిజంగానే తన కృపను బట్టి, ఎందుకంటే రక్షణ అనేది మనకి తెలుసు రక్షణ క్రియల వల్ల కలిగేది కాదు, ఇదేదో మనం మంచి పనులు చేస్తే వస్తాయి, ఆ క్రియల ద్వారా రక్షణ అనేది కలుగుతుంది, దేవుడు కృప ద్వారానే రక్షణ కలుగుతుంది. కాబట్టి ఆ కృపను బట్టి ఈ సాల్వేషన్ ప్లాన్ లో దేవుడు నన్ను ఉంచుకొని మా కుటుంబాన్ని ఉంచుకొని నేటి వరకు కాపాడిన దాన్ని బట్టి దేవుడి నామానికి మహిమ కలిగిన గాక. ఈ రీతిగా రక్షణ నుంచి దేవుడు తన కృప ద్వారా రక్షించుకొని తర్వాత సేవా విషయంలో కూడా ముందుకు పొరుకొల్పుతూ నడిపించడం, అనేక శోధనలో ఇక నా లైఫ్ అయిపోతుంది అనే టైంలో దేవుడు కృప చూపించి తిరిగి మరలా బ్రతికించడం, మరలా సేవలో వాడుకోవడం, ఎంతో కొంచెం నాకున్న స్కోప్ లో కొంతమంది మధ్యలో చిన్న సహవాసం మధ్యలో ఒక సాక్షిగా నిలబెడుతూ దేవుడు ఆశ్చర్యకరంగా నేటి వరకు నడిపించుకుంటూ వచ్చాడు. కాబట్టి రక్షణ నుంచి సేవా పిలుపులోను సేవా పిలుపులో కూడా ముందుకు కొనసాగుతూ దేవుడు నేటి వరకు ఆశ్చర్యకరంగా తన కృపలో భద్రపరిచి నడిపించినందుకు దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నేను చివరిగా చెప్పాలనుకున్నది హిందూ సహోదరులకి కావచ్చు, లేదంటే మిగతా వారికి కావచ్చు, పుట్టుకతోనే క్రైస్తవులు అని చెప్పుకున్న వారికి కావచ్చు, దేవుడి కృప చాలాసార్లు మనల్ని అనేక కోణాల్లో పిలుస్తూ ఉంటుంది, అనేక కోణాల్లో మళ్ళీ దర్శించాలనుకుంటూ ఉన్నది. ఎందుకంటే ఆ నిత్య ప్రణాళికలో దేవుడు మళ్ళీ పిలుస్తూ ఉన్నప్పుడు దాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారంగా కాకుండా ఆ నిత్య జీవిత ప్రణాళికలో దేవుని కృపను ఆహ్వానించి ఆయన గురించి సత్యాన్ని తెలుసుకుని ఈయన నిజమైనటువంటి సత్యదేవుడు అయినటువంటి గుర్తెరిగి ఈ సత్యవాక్యాన్ని చేతపట్టుకుని మన జీవితాలని బాగుపరచుకుందాం, దేవుని యొక్క వాక్యానికి అవకాశం ఇద్దాం, సత్యానికి అవకాశం ఇద్దాం. బయట అసత్యమైనటువంటి ప్రచారాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి, ఇది క్రైస్తవ్యంలో కావచ్చు, మిగతా చోట్ల కావచ్చు, కానీ నేను వ్యక్తిగతంగా దేవుని సన్నిధిని రుచి చూసా, వాక్యాన్ని రుచి చూసా, దేవుడు నా జీవితాన్ని ఆశ్చర్యకరంగా మార్చాడు, ఆశ్చర్యకరంగా మార్చి తన కృపలో దేవుడు తనను వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి అనేక మందిని దేవుడు ఈరోజు ఈ యొక్క సాక్ష్యం ద్వారా కావచ్చు, లేదంటే ఈ ఛానల్లో చెప్పబడినటువంటి అనేక సాక్షుల ద్వారా, లేకపోతే ఇతర ఎంతో మంది బయట సువార్త ప్రకటిస్తూ ఉన్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు, వారి ద్వారా కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువు పిలుస్తూ ఉన్నాడు, మీరు ఆహ్వానిస్తే మీ జీవితంలోనికి రావడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు, మీ జీవితాల్లో మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు, మీ కుటుంబాలు మార్చడానికి కట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. బయట పరిస్థితులు చూస్తే కుటుంబ వ్యవస్థ చాలా విచ్ఛిన్నం అవుతూ ఉన్నది, వ్యక్తిగత జీవితాలు నాశనం అయిపోతూ ఉన్నాయి, కానీ ఈ సమయంలో ప్రభు పిలుస్తూ ఉన్నాడు, మీ జీవితాలు కట్టడానికి పిలుస్తూ ఉన్నాడు. ఈ యొక్క ఛానల్ ద్వారా కావచ్చు, ఈ యొక్క సాక్ష్యాల ద్వారా కావచ్చు, అనేక సువార్తికుల ద్వారా కావచ్చు, వాక్యం ద్వారా కావచ్చు, వాక్యం వినబడుతున్నప్పుడు అరే వీళ్ళు ఎప్పుడు ఈ రీతిగా చెప్తారేంది అని ఆలోచించడం కంటే, ఎందుకంటే అన్యజనుల కుటుంబంలోంచి, హైందవ కుటుంబంలోంచి దేవుడు మమ్మల్ని పిలిచాడు, రక్షించుకున్నాడు, సాక్షిగా కూడా దేవుడు వాడుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క వింటున్న వారు ఒకవేళ ఒక్కసారి ఈ సత్యవాక్యను ధ్యానించడం ప్రారంభించండి, ఈ సత్యాన్ని వినడం, యేసుక్రీస్తు ప్రభువారి గురించి వినడం ప్రారంభించండి, దేవుడు మీ జీవితాలు కూడా కడతాడు, మీ కుటుంబాలను కూడా కడతాడు. ఇదేదో ఇహలోక పరమైనటువంటి వాటి కొరకే కాకుండా నిత్యత్వం కొరకు, మరణం తర్వాత ఉండే జీవితం కొరకు కూడా సిద్ధపరిచేటువంటి మరణమే లేని జీవితానికి ప్రభు మనల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. మనమందరం కలిసి ఈ యొక్క ప్రభు యొక్క పిలుపును అందుకొని ప్రభువులో ఎదుగుతూ, యేసుక్రీస్తు ప్రభువులో ఎదుగుతూ మన జీవితాలు కట్టుకుందాం. దేవుడు అటువంటి కృప
మనందరికీ కూడా అనుగ్రహించి దేవుడు.

0: నడిపించును గాక. ఆమెన్. అలాగే యొక్క ఈరోజు ఈ రీతిగా సాక్ష్యం పంచుకోవడానికి, అనేకుల ఎదుట సాక్ష్యం పంచుకోవడానికి, ఈ రీతిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా సాక్ష్యం పంచుకోవడానికి అవకాశం ఇచ్చినటువంటి, కృప చూపించినటువంటి దేవునికి మొదటిగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తర్వాత ప్రమోద్ పాల్ బ్రదర్ కి కూడా యేసుక్రీస్తు నామన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.
1: చాలా వందనాలు బ్రదర్,
0: వందనాలు.
1: చక్కని సాక్ష్యాన్ని మాతో పంచుకున్నారు.
0: థ్యాంక్ యూ.
1: దేవుడు ఈ సాక్ష్యాన్ని దీవించి ఆశీర్వదించడు గాక.
0: ఆమేన్,
1: ఆమేన్. బ్రదర్, మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను బ్రదర్.
0: ఓకే బ్రదర్.
1: ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ సిస్టర్ని బట్టి మీ ఫాదర్ ఫస్ట్ యేసు ప్రభు నమ్ముకున్నారు.
0: అవును, అవును బ్రదర్.
1: సో మరి మీ ఫాదర్ నమ్ముకున్నప్పుడు మరి మీ ఫ్యామిలీస్లో కానీ మీ మీ ఫాదర్ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ మీ ఊర్లో కానీ మీకు ఏమైనా వ్యతిరేకతలు వచ్చాయా? యేసు ప్రభు మతంలోకి మీరు ఎందుకు వెళ్ళారు? మన మన ధర్మాన్ని వదిలేసి, మన విగ్రహారాధన వదిలి యేసు ప్రభువులోకి ఎందుకు వెళ్ళారు అని మీకు వ్యతిరేకతలు వచ్చాయి బ్రదర్? మీ ఫాదర్కి
0: వచ్చాయి బ్రదర్, ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతి అన్ని జనుల ఫ్యామిలీలో నుంచి ఎప్పుడైతే ఈ సువార్త తట్టుకు మనం యేసుక్రీస్తు తట్టుకు తిరుగుతామో ఖచ్చితంగా వస్తాం. నాన్నకి కూడా వచ్చాయి, నాన్నని కూడా చాలామంది, ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ అనేటోళ్ళు అనమాట, ఎందుకు మతంలో కలిసిపోయారు, ఏమైనా మీకు ఏమైనా హెల్ప్ అవుతుందా, అందుకనే మారిపోయారు. నాన్న మెల్లగానే సమాధానం చెప్పేటోడు అనమాట, ఏమనంటే లేదు, మేము నమ్ముకున్నది వాస్తవానికి ఇద్దరికి మాటలు వస్తాయని నమ్ముకున్నాం, కానీ నిజం మేము సత్యాన్ని తెలుసుకున్నాం, సత్యం మమ్మల్ని నిజంగా మంచిగా నడిపించేది దేవుడే, నిజమైన దేవుడని మేము నమ్ముతున్నాము అని చెప్పి వాళ్ళని స్టార్టింగ్ ఒక 4-5 ఇయర్స్ ఎట్లయినా ప్రాబ్లం, ఎందుకంటే వేరే ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఎందుకంటే ప్రతిసారి పండుగకు వచ్చేటోళ్ళు, ఊర్లో జరిగేటువంటి పండుగకు వచ్చేటోళ్ళు, కానీ వాళ్ళని మెల్లమెల్లగా స్టాప్ చేయాలి, అది చాలా కష్టం. ఎందుకంటే అందరూ కలిసి కూడుకునేటోళ్ళు కష్టం, కానీ నాన్న దాన్ని చాలా బాగా హ్యాండిల్ చేయగలిగారు. కొంతవరకు మెల్లమెల్లగా వాళ్ళని ఆపడం జరిగింది, లేదా పిలిచేటోడు పండుగ అప్పుడు రండి మీరు, ప్రాబ్లం లేదు స్టార్టింగ్, ఎందుకంటే అది స్టార్టింగ్ కాబట్టి ఒకటేసారి మేము ఎవరితో మాట్లాడము, మేము యేసుక్రీస్తుని అంగీకరించాం కాబట్టి ఇక ఫ్యామిలీని వదిలేస్తామనేది కరెక్ట్ కాదు కదా. మనం ఆ వ్యతిరేకతల్ని డాడీ ఎక్కువ చదువుకోలేకపోయినప్పటికీ కూడా డాడీ హ్యాండిల్ చేసిన విధానం నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎందుకంటే వాళ్ళని కోల్పోలేదు, వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు, ఏదైనా పని చెప్పినప్పుడు చేసేటోడు, అన్నీ కూడా చేసేటోడు. వాళ్ళు పండుగ టైంలో కూడా కొన్ని సంవత్సరాలు వాళ్ళు రావడానికి మీరు రండి, కానీ మా ఇంట్లో విగ్రహారాధన మాత్రం జరగదు, మీరు పండుగ చూడడానికి వస్తారా రండి అని మేమైతే ఇంత ఆ విగ్రహారాధన చేయమని చెప్పి వాళ్ళు కొన్ని సంవత్సరాలు అట్లా వాళ్ళని రమ్మనేటోళ్ళు. ఇయర్లీ బంధువులందరూ కూడా వచ్చేటోళ్ళు, ఇంట్లో చేసేటోళ్ళు కాదు, మనం చేసేటోళ్ళు కానీ, ఇంట్లో కాకపోతే పిండి వంటలు అయ్యి ఉండేటోళ్ళు విగ్రహారాధన కానీ. అసలు విగ్రహాలు అనేవి ఏమి కూడా మొత్తం తీసేశారు కాబట్టి అట్లాంటిది ఏమి కూడా జరిగేది కాదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళకి కూడా అర్థమైంది, వాళ్ళు పండుగలకి మన దగ్గరికి రావడం అనేది స్టాప్ అయ్యారు, మనం వాళ్ళ పండుగలకి వెళ్ళడం అనేది స్టాప్ అయినా, అంటే వెళ్ళడం అనే వెళ్ళినా సరే వాళ్ళ విగ్రహాలకి మనం ఆరాధన
1: పూజ
0: చేసేటోళ్ళం కాదు, మన దగ్గరికి వచ్చి వాళ్ళు మీరు పూజ చేయాలని చెప్పేటోళ్ళు కాదు,
1: ఫ్యామిలీని కలిసి వచ్చేవారు,
0: కలవడం అయితే ఉండదు.
1: ఓకే, చాలా సంతోషం బ్రదర్. ఇంకొక ప్రశ్న అడుగుతాను. ఇప్పుడు మీ లైఫ్ చూస్తే జగన్నాథరావు అనే పేరు, ఇప్పుడంటే జోసెఫ్గా మీకు పేరు,
0: 2012లో నాకు ఎవరైతే నన్ను నడిపించారో,
1: ఓకే,
0: ఆయన నాకు ఆ పేరు, ఈ ప్రేరేపణ నాకు ఈ పేరు వస్తుంది అన్నప్పుడు సరే ఖచ్చితంగా సార్ అదే పేరుతో నేను కొనసాగడానికి రెడీగా ఉన్నాను.
1: ఇది ఐజక్ రాజ్ గారు,
0: ఐజక్ రాజ్ గారు చెప్పారనమాట ఏమనంటే జోసెఫ్.
1: ఓకే, వెరీ నైస్. అదే మరి జగన్నాథరావుగా మీరున్నప్పుడు మరి మీ లైఫ్ చూస్తే మీరు మరి మీ గ్రామ దేవత అయిన దుర్గమ్మ తల్లికి పూజలు చేసేవారు, తర్వాత నూకాలమ్మ తల్లికి పూజలు, సంక్రాంతి పండుగలు చేసుకునేవారు, సురారంలో శివుడి టెంపుల్కి వెళ్ళేవారు, సో ఇలాగా బాగా విగ్రహారాధన ఎక్కువ, గుళ్ళకు వెళ్ళడము, తిరునాళ్ళకు, సో ఇలాంటి లైఫ్ మీరు జీవించారు. సో ఇప్పుడు మీరు యేసు ప్రభువులోకి వచ్చారు. సో ఇప్పుడు క్రిస్టియానిటీకి వ్యతిరేకంగా ఇప్పుడు మతోన్మాదులు ఎక్కువైపోయారు. సో వాళ్ళు ఏమంటారంటే క్రైస్తవులు డబ్బులు ఇచ్చి మతం మారుస్తున్నారు, హిందువులు డబ్బులు తీసుకొని మతం మారుతున్నారు. దాని అర్థం అదే కదా. సో హిందువులు, సో మీ జీవితంలో సో మీరు ఇంత భక్తి చేస్తున్న మీరు, మీకు ఎవరన్నా డబ్బులు ఇచ్చారా? డబ్బులు తీసుకుని మీరు యేసుప్రభు మతంలోకి వచ్చారా?
0: మా నాన్నకి కావచ్చు, నాకు కావచ్చు, మా అమ్మకు కావచ్చు, ఎవరో డబ్బులు ఇస్తే మేము నమ్ముకోలేదు. ఎందుకంటే అది ఈ మార్పు అనేది ఏదో బయట నుంచి జరిగేది కాదు, లోపల నుంచి జరిగేది. ఈ హైందవ సహోదరులు అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మత మార్పిడి అనేది క్రైస్తవంలో ఇంపాసిబుల్, అసాధ్యం. ఎందుకంటే డబ్బులు ఇస్తే డబ్బులు ఇస్తారు, ఇస్తే ఒప్పుకుంటాము, బయటకు ఒప్పుకోలు కాదు. ఇది మారు మనసు రక్షణ అనుభవం అనేది బయట జరిగేది కాదు, ఇది అంతరంగంలో జరిగేది. వాక్యం ద్వారా అంతరంగంలో మార్పు జరిగింది కాబట్టి మేము నమ్మాం తప్ప ఏదో మాకు డబ్బులు ఇస్తే డబ్బులు ఇచ్చారు, ఇవి చేశారు అవి చేశారు అనడానికి మేము ఆ రీతిగా మా జీవితంలో జరగలేదు. నాకు తెలిసి ఎక్కడా కూడా క్రైస్తవులు ఇక్కడ జరగదు. ఒకవేళ జరిగినా సరే వారు రక్షణలోకి రాలేదు, వారు ఏదో డబ్బుల కోసం దేవుని నమ్ముకున్నారేమో, కానీ వాళ్ళు క్రీస్తుతో అంటుకట్టబడి అయితే ఉండలేదు. అది అసాధ్యం. అది
1: సో మీకు ఎవరో డబ్బులు ఇస్తేనో పోని, ఎవరు మీకు డబ్బులు ఇవ్వలేదు కానీ, సో మీరు మీ లైఫ్లో మీరు జగన్నాథరావుగా మరి విగ్రహారాధన చేసే టైంలో ఒక్క క్రిస్టియన్ అయినా, మీ విగ్రహారాధన చేసే టైం మొత్తంలో ఒక్క క్రిస్టియన్ అయినా ఒక్క పాస్టర్ అయినా మీకు కనబడి కనీసం డబ్బులు ఇస్తాము అని ఆఫర్ అయినా చేశారా? మీరు తీసుకోలేదు అన్నారు, ఓకే ఫైన్, అట్లీస్ట్ ఆఫర్ చేశారా? అలాంటి వాళ్ళు మీకు ఎప్పుడైనా తగిలారా మీ లైఫ్లో?
0: మా చిన్నప్పటి నుంచి కూడా అయితే అట్లాంటి సంఘటన ఎప్పుడు కూడా ఎదురవలేదు. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఒక రకమైనటువంటి బోధ అయితే వినేటం, దేవుని నమ్ముకుంటే జీవితం బాగుంటుంది అని చెప్పి, దేవుని నమ్ముకుంటే స్వస్థత జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి అని చెప్పడం విన్నానే తప్ప డబ్బులు ఇస్తాము, 1,000 ఇస్తాము ఒప్పుకోండి, 2,000 ఇస్తాము ఒప్పుకోండి అనే సంఘటన నా జీవితంలో.
1: మీ లైఫ్లో అలాంటి వాళ్ళు ఎవరు కనపడలేదు. సో మీ పాపాలను బట్టి నీ పశ్చాత్తాపడు, క్షమాపణ పొందు, చెడ్డ జీవితం విడిచిపెట్టు అనే వాళ్ళే మీకు కనపడ్డారు, కానీ డబ్బులు ఇస్తాము, రైస్ బ్యాగ్స్ ఇస్తాము, నమ్మ మతంలోకి రా, క్రిస్టియానిటీలోకి రా అని మిమ్మల్ని అలా ఒప్పించిన వాళ్ళు కానీ, అలా ఆఫర్ ఇచ్చిన వాళ్ళు కానీ మీకు అసలు లైఫ్లో కనబడలేదు.
0: ఇప్పటివరకు అయితే కనబడలేదు.
1: సో ఇంకే ఇప్పుడంటే ఇంకా మీరు ఆల్రెడీ క్రీస్తులోనే ఉన్నారు. సో అంటే ఇది ఒక ఓన్లీ ఒక పుకారే.
0: ఇది ఓన్లీ ఒక పుకారే తప్ప అది ఒక ఊహ.
1: ఊహ
0: హిందూ సహోదరులు మిగతా సహోదరులు చేసేటువంటి ఊహ.
1: అంటే ఇంతమంది మారిపోతున్నారు, సో ఇంకా వేరే రీజన్ ఏముంటుంది? ఏదో డబ్బులు ఇస్తున్నారు, వీళ్ళకి ఫారెన్ నుంచి అమౌంట్ వస్తుంది, దాన్ని వీళ్ళు పనిచేసి మార్చేస్తున్నారు. సో ఇందులో ఒక ప్రాబ్లం ఏంటంటే హిందువులని కూడా వాళ్ళు అవమానిస్తున్నట్టే. ఎందుకంటే డబ్బులు మనం ఇస్తున్నాము, ఇప్పుడు మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చి మతం మార్చారు అంటే మీరు తీసుకున్నట్టేగా. సో హిందువులు, మా హిందువులు డబ్బులు తీసుకుని మతం మారుతున్నారు అన్న అని వీళ్ళే దాన్ని ఇన్సల్ట్ చేస్తున్నారు యాక్చువల్గా. సో ఇది ఒక రకమైన క్యారెక్టర్ని అసాసినేట్ చేయడమే ఒక రకంగా చూస్తే. సో మీ లైఫ్లో మాత్రం మీకు ఎవరు ఇవ్వలేదు, ఆఫర్ కూడా చేయలేదు.
0: ఆఫర్ కూడా రాలేదు. మేము అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మా ఊరు వస్తే మా ఇంటికి వస్తే పరిస్థితులు అర్థమవుతాయి. ఎప్పుడు కష్టపడి పనిచేసి ఆ రీతిగానే తప్ప ఎవరు డబ్బులు ఇస్తే మారిపోయేటట్టు అయితే డబ్బులు అయిపోయిన తర్వాత
1: అంతే కదా.
0: డబ్బులు అయిపోయిన తర్వాత మళ్ళా
1: అంతే, మళ్ళీ వెళ్ళిపోతారు అంతే.
0: అవసరం తీరిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, మళ్ళీ ఎందుకు ఉండాలి? కానీ మా నాన్న ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాడు, అమ్మ క్రీస్తులో ఉంది, నేను క్రీస్తుని ఎరిగి ఈ రోజు వరకు క్రీస్తులో ఉన్నాను, ఇంకా సాక్షిగా కూడా సాక్ష్యం పంచుకోగలుగుతాం.
1: అవును అవును. ఇంకోటి మీరు దానికి ఆధారం ఏంటంటే మీరు యేసుప్రభు నమ్ముకున్న తర్వాతే మీకు ఈ మీరు చెప్పిన కష్టాలన్నీ, మీకు సిస్టర్కి మీ వైఫ్కి 9th month అబార్షన్ అవ్వడం కానీ, కరోనా టైంలో మీరు మరి ఆల్మోస్ట్ మరణ అంచులకు వెళ్ళడం కానీ, ఇవన్నీ మీరు యేసుప్రభు నమ్ముకున్న తర్వాతే. సో ఏదో డబ్బులు తీసుకోనో లేకపోతే ఇంకేదో ఆశలు చూసో వచ్చిన వాళ్ళు అయితే నిలబడలేదు. ఎప్పుడో మా మీ యేసుప్రభు నమ్ముకుంటే ఇన్ని కష్టాలు వస్తాయంటే అసలు నేను వచ్చేవాడినే కాదని వెళ్ళిపోయేవాడు.
0: అందులో
1: చాలా సంతోషం బ్రదర్, మంచి సమాధానం ఇచ్చారు. ఇంకొక ప్రశ్న బ్రదర్, ఇప్పుడు మీరు బాగా యంగ్గా ఉన్నప్పుడు మరి మీరు డ్రామాలు వేశారు, నాటకాలు అంటారు కదా, పౌరాణిక నాటకాలు అలాంటివే కదా,
0: డ్రామాలు, సాంఘిక నాటకం,
1: సాంఘిక నాటకం, ఓకే, డ్రామాలు. సో ఇలాంటివి చేసినప్పుడు మీ డైలాగ్స్ అన్ని చూసి చాలా మంది మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు అక్కడ యూత్ అంతా మీ ఊర్లో. సో మీకు ఫాలోయింగ్ ఇంతమంది ఉన్నప్పుడు మరి మీరు యేసు ప్రభు నమ్ముకున్నారు అని తెలిసినప్పుడు మీ ఫ్రెండ్స్ కానీ మీ ఊరు వారు కానీ ఎలా రియాక్ట్ అయ్యారు? మిమ్మల్ని వ్యతిరేకించారా, మిమ్మల్ని దూషించారా, ఎలా రియాక్ట్ అయ్యారు?
0: అంటే ఎక్కువ వ్యతిరేకత అయితే ఏమి రాలేదు. వాళ్ళు ఏమనుకున్నారంటే నేను మారననుకున్నారు. మా అమ్మ నాన్నలు ఆల్రెడీ చెల్లిని బట్టి ఆల్రెడీ చచ్చికెళ్తున్నారు కానీ నేను మారననుకున్నారు.
1: అవును, ఎందుకంటే మీరు చెప్పారు కూడా, మా ఫాదర్ కూడా ఎన్నో సార్లు నన్ను మారమని చెప్పారు కానీ బైబిల్ మాట వినలేదు నేను అన్నారు.
0: బైబిల్ పట్టుకునే రోజు రాదని మా నాన్నతో అన్నా నేను, కానీ తర్వాత తర్వాత ప్రతిరోజు బైబిల్ పట్టుకోవాల్సిన స్థితిలోనికి దేవుడు నడిపించాడు. దాన్ని బట్టి దేవుని నామానికి మహిమ. అది ఫ్రెండ్స్ నుంచి అయితే ఏమి అంత వ్యతిరేకత ఏమి రాలేదు. కాకపోతే నా నుంచి వాళ్ళు నేను మారుతానని ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అక్కడ సర్కిల్ కావచ్చు, ఊర్లో సర్కిల్ కావచ్చు. ఊర్లో యాక్చువల్ చాలా తక్కువ సర్కిల్ నాకు, ఎందుకంటే ఆల్మోస్ట్ 10th అయినాక బయటకు వచ్చినాయి కాబట్టి. ఇక్కడ సురారలో ఉన్న సర్కిల్ కూడా నేను అట్లా మారుతా అని అనుకోలేదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను పాస్టర్ అవుతానని కూడా వాళ్ళు అనుకోలేదు. అసలు వేరే ఫీల్డ్ వెళ్తాను అనుకున్నారు. కానీ అలాంటిది దేవుడి కృప, రక్షించుకున్నాడు, వాక్యాన్ని నేర్పించాడు. ఎంతో కొంచెం కొంతమందిలో సాక్షిగా దేవుడు వాడుకుంటున్నాడు.
1: చాలా సంతోషం బ్రదర్. ఇంకో చివరి ప్రశ్న, మీకు ఆల్మోస్ట్ మరణాంచులకి వెళ్ళిపోయేంత రోగం, ఎందుకంటే మీ ప్లేట్లెట్స్ 8000 వచ్చేసి, 8000 అంటే ఆల్మోస్ట్ 0.5 lakhs ఉండాల్సింది, 8000 అసలు సంబంధమే లేదు.
0: అవును.
1: సో అలాంటి ఇంకా ఆల్మోస్ట్ మరణ పడకకి మరణ అంచులకి వెళ్ళిన సమయములో మీ ఐజక్ రాజు గారు ఆయన చెప్పినట్టు జీసస్ని కూడా ఒకసారి ట్రై చేయి, వర్కౌట్ అయితే ఓకే, లేకపోతే నీ ఇష్టం అని అన్న మాట మీకు గుర్తొచ్చి, మరో అయితే రోగమన్నా రావాలి లేదా డబ్బన్నా పోవాలి, యేసుప్రభుదే రావాలంటే అన్నారు. సో మీకు వచ్చింది రోగం, ఎలాంటి రోగం? ఆల్మోస్ట్ మరణానికి చేరువు అయిపోయాయి. సో 8 hours మీకు మరి ప్లేట్లెట్స్ దొరకక 8000 ప్లేట్లెట్స్తో అలాగే. మీరు యేసుప్రభు నమ్ముకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీకు మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ ఒకేసారి అటాక్ అయ్యి, సో మీరు బాగా సిక్ అయిపోయి ఇంకా ఎలా బ్రదర్ అప్పుడు అంటే మీరు యేసుప్రభు స్పర్శని పొందుకున్నానని చెప్పారు కదా,
0: అంటే ఆ టైంలో దేవుడు నన్ను తాకినట్టు అనిపించింది. ఒక ఎంత వీక్ ఉన్నానో అంత స్ట్రాంగ్ అయిపోయినా. ఒకటేసారి ఆ బలహీనత అంతా పోవడము ఆ రాత్రి, అప్పుడు అనిపించింది అనమాట నిజంగా ఇలాంటిది నేను ఇంతకుముందు ఎప్పుడూ అనుభవించలేదు. కాబట్టి నిజంగా ఆయనలో ఆ శక్తి ఉంది కాబట్టి, ఆ శక్తి ఉంది కాబట్టి నాకు ఇంత ఆరోగ్యాన్ని ఇవ్వమన్నా వెంటనే ఆరోగ్యాన్ని ఇచ్చాడు కాబట్టి ఈయన నిజమైన దేవుడు అని చెప్పి.
1: సో యేసుప్రభుకు తెలుసు మీరు ఎవరైనా చెప్తే వినే టైప్ కాదని.
0: అవును.
1: మీ ఫాదర్ కూడా చాలాసార్లు ట్రై చేశారు.
0: అవును.
1: సో ఎవరు చెప్పినా మీరు వినరని తెలిసే మీకు దేవుడే మరి ఈ రోగాన్ని అనుమతించి దాని ద్వారా ఆయన మిమ్మల్ని తనలోకి నడిపించుకున్నారు అంటే మీరు ఎగ్రీ అవుతారా?
0: అవును సార్, స్టార్టింగ్ యాక్చువల్గా అది పెయిన్ అనిపించిన. మేము ఈ లైఫ్లో జరిగిన వీటన్నింటికి ఆ టైంలో బాధ అనిపించింది, కానీ అవి మమ్మల్ని సత్యంలోకి నడిపించింది. సత్య దేవుణ్ణి పరిచయం చేసింది. ఎందుకంటే నిజంగా ఆ సిచ్యువేషన్ రాకపోతే ఈ దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశం ఉండేది కాదేమో నా జీవితంలో. కాబట్టి అవి నా మంచికే జరిగినాయని, ఆ టైంలో పెయిన్ అనిపించినా తర్వాత అవి మంచికే నడిపించాను నమ్ముతున్నాను.
1: బాగుంటుంది, చాలా వందనాలు బ్రదర్. చక్కని సమాధానాలు ఓపికగా ఇచ్చారు.
0: థ్యాంక్ యూ బ్రదర్.
1: థ్యాంక్ యూ సో మచ్. విన్నారు కదా బ్రదర్ జగన్నాథరావు గారి అద్భుత సాక్ష్యాన్ని. ఇప్పుడు ఆయన పేరు జోసెఫ్, బ్రదర్ జోసెఫ్. సో మరి ఆయన జీవితంలో మరొకప్పుడు విగ్రహారాధన చేస్తూ దుర్గమ్మ తల్లికి, నూకాలమ్మ దేవతకి, అలాగే శివుడి గుడికి వెళ్ళి ఇంకా ఎన్నో రకాలుగా మరి తన భక్తిని, తన విగ్రహ పూజని తను చేస్తున్న సమయంలో మరి ఎలా ఒక రోగము యేసుప్రభు అనుమతించి మరి ఆయన ఒకరు చెప్తే వినని మొండిగా ఉండేవారు కాబట్టి దేవుడే తన ఎడల కనికరం చూపించి తనకి ఆ రోగాన్ని అనుమతించి ఆ రోగము ద్వారా తను ప్రార్థన చేయాలన్న ఆలోచన కలిగించి ఆ ప్రార్థన ఎప్పుడైతే చేశారో వెంటనే తను ఇన్స్టెంట్ హీలింగ్ వెంటనే అద్భుతాన్ని పొందుకుని యేసుప్రభు స్పర్శని తను అనుభవించి మరి గొప్ప రక్షణను పొందుకొని ఇప్పుడు దేవుని సేవలో ఆయన ముందుకు సాగుతున్నారు. సో మీ జీవితాల్లో కూడా మీకు మరణకరమైన రోగం వచ్చిందా, లేదా మీ జీవితాల్లో కష్టాలు బాధలు ఉన్నాయా? సో బ్రదర్ సాక్ష్యాన్నే మీరు ఒక సజీవ సాక్ష్యంగా తీసుకోండి. తన జీవితంలో స్వస్థత దయచేసిన దేవుడు, తన జీవితంలో అభివృద్ధిని దయచేసిన దేవుడు, తన జీవితంలో రక్షణను దయచేసిన దేవుడు మీ జీవితాల్లో కూడా స్వస్థతని, ఇన్స్టెంట్ హీలింగ్ని దయచేయగల శక్తివంతుడు. సో సంవత్సరాలు వెయిట్ చేయాలా అని కొంతమంది నిరుత్సాహంతో ఉండొచ్చు, దేవుడు తన చిత్త ప్రకారము వారికి హీలింగ్ ఇస్తాడు. కాబట్టి నిరీక్షణ కోల్పోకండి, అవిశ్వాసులు అవ్వకండి, విశ్వాసంతో ఓపికతో సహనంతో ఉంటే అంతం వరకు నిరీక్షణతో ఉన్న వారికి జయము వారిదే, జీవ కిరీటం కూడా వారిదే. కాబట్టి ఈ సాక్ష్యాన్ని ఒక ఆధారంగా తీసుకుందాం. బ్రదర్ జీవితంలో దేవుడు ఎలా అయితే గొప్ప కార్యాలు చేశారో, తన రక్షణలోకి నడిపించారో, తనకి మరణకరమైన రోగం 2 సార్లు వచ్చింది, ఒకసారి కరోనా ద్వారా లంగ్స్ 50% ఫెయిల్ అయ్యి అప్పుడు హోప్లెస్ కండిషన్, అలాగే డెంగ్యూ టైంలో కూడా 5 లాక్స్ ఉండాల్సిన ప్లేట్లెట్స్ 8,000కి వచ్చేసి అక్కడ హోప్లెస్ కండిషన్ అయినా కూడా దేవుడు స్వస్థత దయచేసి తన్ని ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచారు. అలాగే వాళ్ళ వైఫ్ కూడా మరి 9th మంత్లో మిస్క్యారేజ్ అయినా కూడా మళ్ళీ తిరిగి చక్కని బాబునిచ్చి ఇప్పుడు 2 ఇయర్స్ ఆల్మోస్ట్ ఆ బాబుకి. సో ఇంత గొప్ప దేవుడు, నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు, యథార్థమంతుడు, మనకి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఇలాంటి దేవుణ్ణి, ఇలాంటి సాక్ష్యం, గొప్ప సజీవ సాక్ష్యం ద్వారా మనం కూడా మరొకసారి ఆయన గొప్పతనాన్ని, మరి ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన యొక్క ప్రేమని అర్థం చేసుకొని మనం కూడా యేసుప్రభుని మరొకసారి మహిమపరచడానికి, స్తుతి చెల్లించడానికి బ్రదర్ సాక్ష్యం ఈరోజు మనకి ఒక ఆధారంగా ఉంటుంది. అలాగే మనం ఆత్మీయంగా బలపడడానికి కూడా ఈ సజీవ సాక్ష్యాలు, బ్రదర్ జీవితంలో జరిగిన అనుభవ సాక్ష్యాలు, స్వస్థత సాక్ష్యాలు మనల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మనం బలపడి ఎంతో మందిని ఆత్మీయంగా బలపరచడానికి ఈ సాక్ష్యం మనకి చక్కని ఆత్మీయ ఆహారముగా ఉండాలని ఈ సాక్ష్యాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. కాబట్టి ఈ సాక్ష్యం పూర్తిగా వినండి. అలాగే మీ జీవితంలో కూడా దేవుడు మీకు గొప్ప సాక్ష్యం ఇచ్చి ఉండవచ్చు. సో మీ సాక్ష్యాన్ని మీ హృదయంలోనే ఉంచుకుని మౌనంగా ఉండడానికి దేవుడు మీకు ఈ సాక్ష్యం ఇవ్వలేదు. కాబట్టి మీ సాక్ష్యాన్ని మాతో పంచుకోండి, మా నెంబర్ కాల్ చేయండి, మా ద్వారా మీ సాక్ష్యం వేల మంది చూసి ఆత్మీయంగా బలపడటకు మీ సాక్ష్యం కారణం కావాలి. కాబట్టి ఈ సాక్ష్యం ద్వారా దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ ప్రైజ్ లార్డ్ జీసస్.

సుందరమైంది. అయితే క్రీస్తు సన్నిధికి వెళ్లే మార్గం చాలా ఇరుకైనది. ఇరుకుదారిని వెళ్లటం కష్టమే, అయినా నీ హృదయపు వాకిటనే ఉంటానని ధైర్యమిస్తున్నాడు నీ తండ్రి. అడుగు